శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు FM 102.2 MHz పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 13వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం మే నెల 3వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 13 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ సమర్పణ, శ్రీ పి రవి మోజేష్.
1: క్రీస్తుతో ఉండుట. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తురు. శిష్యులు వచ్చి క్రీస్తుతో కూడా ఉండిరి. అది సులువైన కార్యము కాకపోవచ్చు. క్రీస్తుతో నివసించటం సులువైన కార్యము కాదు. లోకస్థులు ఆయనతో నివసించలేరు. వారి మానసిక, శారీరక, ఆత్మీయ శక్తుల మీద చాలా ధైర్యముగా కోరతారు. క్రీస్తుతో ఉన్నవారు వారి ఇష్టానుసారముగా నిద్రపోవటానికి వీలులేదు. ఇతరులను దూషించలేరు. లోకస్తుల వలె తమ్మును గూర్చి తాము గొప్ప చెప్పుకోలేరు. వారి గద్దింపులు తీసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. నిరాశలు, ఆర్భాటాలు, కొన్ని పరమ రహస్యములను ఎదుర్కోవాలి. వారు వివరించలేక అవి వారికి తెలియపరచబడే వరకు ఓపికతో కనిపెట్టాలి. మన వ్యక్తిగత జీవితంపై మనం హక్కును కోరుకోలేము. మనం క్రీస్తుతో ఉండి మన హృదయం మన ఇష్టానుసారంగా లేవటానికి వీలులేదు. మన సమయాలను వ్యర్థమైన సంభాషణలతో గడపటానికి వీలులేదు. నీ మనోభావం ఎల్లప్పుడూ దిద్దబడుతూ ఉంటుంది. నీవు గొప్పగా ఎంచేది క్రింద పడవేయబడుతుంది. తెలుసుకొనుట, తెలుసుకొనకపోవుట అనేవి విస్తారముగా నీ జీవితంలో ఉండను. నీ సమయం నీది కాదు. నీ సొంత తలంపులు, ఉద్దేశములు తొలగించవలెను. క్రీస్తుతో ఉండటం సులువు కాదు. కొంతకాలం క్రీస్తుతో జీవించిన తరువాత శిష్యులు అనుభవం సంపాదించుకున్నారు. జీవిత పోరాటములలో అది వారిని బాగా బలపరిచింది. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనేగాని మీలో మీరు జీవము కలవారు కారు అనే వాక్యము ప్రజలు గ్రహించలేకపోయారు. ఆయన మాటలు, ఆయన మార్గములు సులువుగా గ్రహించుకోలేము. వారందరూ లాజరు సమాధి యొద్దకు నడిచి వెళ్లారు. వారందరూ వేదనలో ఉండినారు. వారు చూడబోయే దాని విషయమై వారి విశ్వాసము సమముగా లేదు. వారు క్రీస్తుతో తుఫానులో ఉండినారు. నిరాశలోనికి వారు పరిగెత్తినారు. వారి విశ్వాసములో కొంత గద్దించబడింది. క్రీస్తు వారిని 5,000 మందికి ఆహారం పెట్టమని సెలవిచ్చినప్పుడు వారికి ఎటూ తోచలేదు. 200 దెనారముల రొట్టెలు కూడా ఈ 5,000 మందికి ఆహారం పెట్టుటకు సరిపోవు. వారి ఊహ అంతమోటుకు ఉండినది. ఆయన వలే వారు ఆలోచించలేకపోయారు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపై ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. పేతురు దారుణమైన అనుభవం సంపాదించుకున్నాడు. క్రీస్తు సాతానా నా వెనుక ఉపొమ్ము అని చెప్పవలసి వచ్చినది. నీ క్రమములేని జీవితం క్రీస్తుతో కూడా నీవు జీవించుటకు కష్టసాధ్యమైన పనిగా చేస్తుంది. అదేవిధముగా నీ సందేహించు విశ్వాసము మరియు నీ క్రమశిక్షణ లేకపోవటం క్రీస్తుతో నివసించటానికి వీలు కానివిగా చేస్తాయి. క్రీస్తు జీవితములో ప్రతి భావము మీదను ఆయన గంభీరమైన వ్యక్తిత్వమైనవాడు. తన కంటిలో నుండి వచ్చినటువంటి గుచ్చుకునే దృష్టి మనుషుల యొక్క తలంపులను, వారి యొక్క ఉద్దేశములను దృష్టించగలవు. పరిసయ్యుల యొక్క తలంపులు దృష్టించబడి గద్దించబడింది. క్రీస్తుతో కూడా ఉండుటకు సులువైన విషయము కాదు. నీవు క్రీస్తుతో కూడా ఉన్నావా? నీవు ఆయనతో జీవించే క్రమశిక్షణలో నిన్ను నీవు పెట్టుకున్నావా? నీవు వ్యాధిగ్రస్తుని యొద్ద, పడక యొద్దకు, లేక చనిపోయిన వాని యొద్దకు నీవు క్రీస్తుతో కూడా నడిచి వెళ్ళితివా? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు క్రీస్తును గూర్చి ఆయన సాక్ష్యమిచ్చును. కాని క్రీస్తుతో నడిచేవారు, క్రీస్తుతో ఉండేవారు మనుషులు గ్రహించగలిగిన విధముగా వారు దృఢమైన అనుభవం సంపాదించుకుంటారు. వారి వేదాంత జ్ఞానము వలన గాని, వారికి కలిగిన ఉత్తేజం వలన గాని వారు మాట్లాడరు. క్రీస్తుతో కూడా ఉండే అనుభవము శిష్యులు కలిగి ఉండినారు. శిష్యులకు క్రీస్తుతో కూడా ఉండే అనుభవము ఉండినది. వారు పరిశుద్ధాత్మను సంపాదించుకున్నారు. ఇవి రెండు చక్కగా కలిసి వారిని సంపూర్ణులైన సాక్షులుగా చేసినవి. వారికి భయములు గాని, సందేహములు గాని లేవు.
0: మీరింతవరకు సూక్తి సుధా విన్నారు. సమర్పణ శ్రీ పి రవి మోజేష్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు భద్రాచల శ్రీరామ సుప్రభాతం విన్నారు. తర్వాత సన్నతి గీతాలు వింటారు.

మీరింతవరకు సన్నతి గీతాలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం మీరింతవరకు విన్నారు.

మిరప కోతలు, కోతానంతర పరిజ్ఞానం గురించి తెలుసుకుందాం. మిరప నాణ్యత ప్రమాణాలు పాటించడంలో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాయ కోసినప్పుడు మిరపలో 75 నుండి 80% తేమ ఉంటుంది. దీనిని 10 నుండి 11% వచ్చే వరకు ఆరబెట్టాలి. తేమ కాయల్లో ఎక్కువగా ఉంటే అప్లోటాక్సిన్లు వృద్ధి చెందటానికి ఆస్కారం ఉంటుంది. తేమ అతి తక్కువగా ఉంటే మిరప రంగు కోల్పోవటమే కాకుండా ప్యాకింగ్లో మిరపకాయలు విరగటం లేదా తునిగిపోవటం కూడా జరుగుతూ ఉంటాయి. మిరపలో తేమ శాతాన్ని నిఖరంగా ఉంచటం చాలా కష్టం. మిరపకు తేమను పీల్చుకునే గుణం, అలాగే వదిలేసే గుణం ఉన్నందువల్ల కాయలు నిల్వ చేసే ప్రదేశాన్ని బట్టి తేమ శాతం మారుతూ ఉంటుంది. తేమలో హెచ్చుతగ్గులు శీతల గిడ్డంగుల్లో తక్కువగాను, బయట నిల్వ చేసినప్పుడు ఎక్కువగానూ ఉంటుంది. కాబట్టి రంగు, దాని నాణ్యతను నిలుపుకోవాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మిరపకాయలను ఎండబెట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చూసుకున్నట్లయితే, సరైన సమయంలో, ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు పొడిగా ఉన్నప్పుడు కాయలు కోసుకోవాలి. ఎక్కువగా మొక్క మీదే పండనిస్తే కాయలు ముడతలు పడటమే కాకుండా సూర్యరశ్మి అధికంగా సోకి రంగు తగ్గి నాణ్యతను కోల్పోతుంది. వర్షాధార పంటలకు 3 నుండి 4 కోతలు, నీటి వసతి ఉన్న తోటల్లో 6 నుండి 8 కోతలు కోసుకోవాలి. కాయలు కోసిన తర్వాత ఒకరోజు రాశిగా పోసి తర్వాత ఎండబెట్టాలి. దీనివల్ల దోరకాయలు కూడా సమానంగా పండుతాయి. కళ్లాల్లో ఆరబెట్టిన కాయలు రాత్రులందు మంచుబారిన పడకుండా తార్పలిన్ పట్టాలతో కప్పాలి. ఎండిన కాయలు వెంటనే గ్రేట్ చేసుకోవాలి. తాళుకాయలు, విరిగిన కాయలు, రాలిన తొడిమలు, ఎండిన ఆకులు, తెల్లకాయలు, చీడపీడలు ఆశించిన కాయలను వేరు చేసుకోవాలి. గ్రేడింగ్ సరిగా చేయకపోతే ఈ తాళుకాయల నుండి అప్లోటాక్సిన్లు మంచి కాయలకు కూడా సోకే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాళుకాయలను గ్రేడ్ చేసి నాణ్యమైన కాయల్లో కలపరాదు. ఏ కోతకి ఆ కోత కాయలను వేరు చేసి నిల్వ చేసుకోవాలి. కాయ రంగు నాణ్యత కోల్పోకుండా టిక్కీలను శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవచ్చు. తేమ శాతం అధికంగా ఉన్న కాయలను ప్యాక్ చేస్తే అఫ్లోటాక్సిన్లు కలిగించే బూజులు వృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల టిక్కీలలో తొక్కే ముందు నిర్దేశించిన తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. శీతల గిడ్డంగుల్లో తేమ శాతాన్ని నియంత్రించే యంత్రాలను వాడాలి. టిక్కీల్లో నింపే ముందు మిరపకాయలపై నీటిని చిలకరించరాదు. రైతువారి పద్ధతుల్లో నిల్వ చేసేటప్పుడు టిక్కీలు లేదా గోనె సంచులను తేమ కలగకుండా ఉంచాలి. అందుకు నేల మీద చాపలు లేదా వరిపుట్టు లేదా కర్ర చెక్కలు పరచాలి. గోడల నుండి 50 నుండి 60 సెంటీమీటర్ల దూరంగా బస్తాలు అమర్చాలి. మిరపకాయలు ఎండబెట్టే కళ్లాల వద్ద కుక్కలు, పిల్లులు, కోళ్లు, ఎలుకలు, పంది కుక్కలు రాకుండా చూసుకోవాలి. వాటి మలమూత్రాలు విసర్జన వల్ల కూడా నాణ్యత దెబ్బతింటుంది. గ్రేడ్ చేసిన కాయలను ధూళి, చెత్త, చెదారం, చనిపోయిన కీటకాలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. మిరపకాయలు ఆరబెట్టడానికి ఆధునిక డ్రయర్లను వినియోగించుకోవాలి. దీనివల్ల కాయలు అకాల వర్షాలకు గురికాకుండా, మంచుబారి పడకుండా, దుమ్ము ధూళి లేకుండా, రంగు నాణ్యత కోల్పోకుండా తక్కువ సమయంలో శాస్త్రీయంగా ఆరబెట్టుకోవచ్చు. అలాగే మిరపకాయలను ఎండబెట్టే పద్ధతుల గురించి మనం చూసుకున్నట్లయితే, ప్రస్తుతం పాటిస్తున్న బయట కళ్లాల్లో ఆరుదల విధానం వల్ల నాణ్యత బాగా దెబ్బతింటోంది. నేల, గాలి, తేమ ద్వారా వచ్చే శిలీంధ్రాలు, తద్వారా వచ్చే బూజు పదార్థాలు అఫ్లాటాక్సిన్స్ నాణ్యతకు అవరోధంగా ఉన్నాయి. అంతేకాకుండా సూర్యరశ్మి ద్వారా వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల రంగు బాగా క్షీణిస్తుంది. కాయలను నేలపై కానీ, పేడ అలికిన కళ్లాల మీద కానీ ఆరపెట్టరాదు. దీనివల్ల నేలలోని అఫ్లోటాక్సిన్లు కలగచేసే శిలీంధ్రాలు ఆరుతున్న మిరపకు సోకే ప్రమాదం ఉంటుంది. కావున కాయలు పాలిథిన్ పట్టాల మీద కానీ, శుభ్రపరిచిన కాంక్రీట్ కళ్లాల మీద కానీ ఆరపెట్టాలి. ఈ ఇబ్బందులను అధిగమించడానికి రైతులు కొన్ని మెళకువలను, అలాగే మేలైన ఆరుదల విధానాలు తప్పక పాటించుకోవాలి. ఆరుదల చేయటానికి 2 విధానాలు ఉన్నాయి. 1, రైతువారి పద్ధతి. ఇవి కళ్లాల్లో ఆరపెట్టుకోవటం. ఈ రైతువారి పద్ధతి విధానంలో మిరప ఆరుదలకు 15 నుండి 20 రోజులు పడుతుంది. కంచె ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. వీలైనంత పలచగా కాయలను పోయాలి. సిమెంట్ ఫ్లోర్ లేదా టార్పలిన్ పట్టాలపై ఆరపెట్టాలి. కాయలను ఎప్పటికప్పుడు తిరగగలపాలి. తేమ శాతం సుమారు 10 నుండి 11 వరకు ఉండేలా ఆరపెట్టుకోవాలి. ఎక్కువగా ఎండితే రంగు కోల్పోవడమే కాకుండా విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. బాగా ఆరకపోతే అఫ్లోటాక్సిన్ ఆశించడానికి అవకాశం ఉంటుంది. తాళుకాయలు, తెగుళ్లు సోకిన కీటకాలు ఆశించిన కాయలను వేరు చేసుకోవాలి. మిరప కోత తర్వాత సరైన ఆరుదల విధానాలు పాటించకపోవటం వల్ల నాణ్యత బాగా దెబ్బతింటుంది. మిరప ఆరుదల విధానంలో రైతులు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి. పట్టాలపై ఆరుదల వల్ల నేల ద్వారా వచ్చే శిలీంధ్రాలు, మలినాలు రాకపోయినా ఎక్కువ రోజులు పట్టే ఈ విధానం వల్ల సూర్యరశ్మిలో ఉన్న అతినీలలోహిత కిరణాల వల్ల
కాయల్లో రంగు క్షీణిస్తుంది. పైగా ఎక్కువ తాళుకాయలు వస్తాయి. ఈ ఇబ్బందులను అధిగమించాలి అంటే కృత్రిమంగా వేడిగాలుతో బారన్లో ఆర్దల లేదా బారన్ లేని చోట పాలిహౌస్ సోలార్ డ్రయర్ని ఉపయోగించుకోవాలి. ఈ పద్ధతులను పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల వారు రూపొందించారు. రెండో విధానం చూసినట్లయితే కృత్రిమంగా వేడిగాలిని ఉపయోగించి ఆరబెట్టడం. ఈ కృత్రిమంగా వేడిగాలిని ఉపయోగించే పద్ధతుల్లో రెండు పద్ధతులు ఉన్నాయి. బారన్లో ఆరబెట్టు విధానము, రెండవది పాలిహౌస్ సోలార్ డ్రయర్. బారన్లో ఆరబెట్టే విధానం గురించి మనం చూసుకున్నట్లయితే పండు మిరపకాయలను కోసిన తర్వాత పురుగు తెగులు సోకిన కాయలను వేరుచేసి నీడలో సుమారు 12 గంటలు లేదా ఒక రాత్రి గుట్టగా వేయాలి. మరుసటి రోజు పండు మిరపను బుట్టల్లో నింపుకుని బారన్లోని టైర్లపై ముందుగా అమర్చిన ట్రేలలో సుమారు 2.5 నుండి 3 అంగుళాల మందంతో సమానంగా పోసుకోవాలి. ట్రే సైజు సుమారు 3.5 అడుగులు పొడవు, 2.5 అడుగుల వెడల్పు నుండి 3 అంగుళాల లోతు ఉంటుంది. 12 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు సైజు గల బారెల్లో 100 నుండి 110 ట్రేలలో 10 నుండి 11 క్వింటాళ్ల పండు మిరప పోసుకోవచ్చు. ట్రేలను బారెల్లోని అరలపైన అమర్చినప్పుడు వేడిగాలి పైకి పోవటానికి వీలుగా ఉండాలి. బారెన్ పొయ్యిల్లో కర్ర లేదా వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఉపయోగించి మండించవచ్చు. 75 నుండి 80 తేమ శాతం గల పండు మిరపను 10% వరకు ఆరపెట్టడానికి పట్టు సమయం సన్నరకాలైతే 40 గంటలు, హైబ్రిడ్ మిరప వండర్ హాట్ ఇండామ్ 5 లాంటి రకాలైతే 50 గంటలు పడుతుంది. కాయలను ఆరబెట్టినప్పుడు బారెన్లో వేడి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 55 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. బారెన్లో ఆరబెట్టినప్పుడు ముఖ్యంగా వెంటిలేటర్లను కాయ ఆరుదల రకాలను బట్టి శాస్త్రవేత్తలు తెలిపిన విధానంగా ముయ్యటం తెరవటం చేయాలి. 1 కిలో ఎండుమిరప తయారవటానికి 2 రూపాయల నుండి 2.5 వరకు ఖర్చవుతుంది. అదే రైతువారి పద్ధతిలో అయితే 50 పైసలు నుండి 75 పైసల వరకు ఖర్చవుతుంది. బారెన్లో ఆరుదల చేసిన మిరపకాయల్లో తాళుకాయ చాలా తక్కువ ఉంటుంది. రంగు బాగా నిలబడి దుమ్ము ధూళి లేకుండా రైతువారి పద్ధతిలో కంటే మంచి నాణ్యత వస్తుంది. రెండవ పద్ధతి పాలిహౌస్ సోలార్ డ్రయర్ పద్ధతి. ఇది 2 టన్నుల పండు మిరపకాయలు ఆరబెట్టడానికి కావలసిన ఆర్చ్ మోడల్ పాలిహౌస్ సోలార్ డ్రయర్ సైజు 40 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, అలాగే 8 అంగుళాల ఎత్తు ఉండాలి.

తరువాత సోలార్ డ్రయర్లో గల అరల్లో సుమారు 2.5 అంగుళాలు మందల్లో సమానంగా పోయాలి. 75 నుండి 10% తేమ వరకు ఆరబెట్టుకుని 6 నుండి 7 రోజులు సూర్యరశ్మి ఉన్న రోజులు కావాలి. అదే కళ్లాల్లో అయితే 15 నుండి 20 రోజులు కావాలి. ఈ డ్రయర్ లోపల ఉష్ణోగ్రత 6 బయట కంటే 10 నుండి 20 డిగ్రీలు అధికంగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా అకాల వర్షాల నుండి పంటలను పూర్తిగా రక్షించుకోవచ్చు.

పొలం పనులు కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రాష్టంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్టంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాదులోని ఉప ముఖ్యమంత్రి నివాసానికి ముఖ్యమంత్రి నిన్న చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఫంక్షన్లో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసినట్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులో ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 1వ తేదీలోగా ఆరోగ్య భద్రతా కార్డులు అందిస్తామని, ఇతర అంశాలపైనా సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని, 2 సంవత్సరాల్లో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్టంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గడిచిన 20 నెలల్లో కాలువల నిర్వహణ పనులకు 1,100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన నిధులతో తోడు గుర్రపు డెక్క తొలగింపు, నీటి అడ్డంకుల నివారణ, కాలువల పూడికతీత వంటి పనులు చేపడతామన్నారు. ఈ పనులను వచ్చే ఖరీఫ్ సీజన్కు ముందే పూర్తి చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పనులు అన్ని కూడా పూర్తి అయ్యేటువంటి విధంగా 10 లక్షలు దాటినటువంటి పనులన్నీ కూడా వెనువెంటనే టెండర్లు పిలుచుకుని సిఈ దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఈ యొక్క మే నెలంతా కూడా పనులు పూర్తి చేయాలని చెప్పి ప్రజాప్రతినిధులకు, సాగునీటి సంఘాల సభ్యులకు, అందరికి కూడా అధికారులకు తెలియజేస్తూ ఉన్నా. 397 కోట్ల రూపాయలు పనుల నిర్వహణ నిమిత్తం నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా.
0: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని

0: జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భూగర్భ జలమట్టాన్ని కనీసం 3 మీటర్లు పెంచడం లక్ష్యమని తెలిపారు. చెరువుల పూడిక మట్టి తొలగించడంతో 100 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశముందన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ పనులు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొంటూ,
1: 3 మీటర్ల బిల్డింగ్ వస్తే కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. కరెంటు ఎప్పుడైతే తగ్గుతుందో ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. భూగర్భ జలాలు పెంచుకోవాలంటే మన అందరి శ్రమదానం కావాలి. ఈ ప్రాంతం చుట్టుపక్కల 20-26 కిలోమీటర్లలో ఉండేటువంటి పొలాలన్నీ కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ భూగర్భ జలాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా కూడా మనమంతా కూడా మోటార్ చేసుకుని దాని మీద వ్యవసాయం చేసుకోవచ్చు.
0: వెనుకబడిన వర్గాల సమగ్ర సర్వేను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని జీవీఎంసీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని ఎటువంటి తారతమ్యం లేకుండా సేకరించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల వారీగా జనాభా వివరాలు, ఉపకులాల సమాచారం సేకరించి భవిష్యత్తు రిజర్వేషన్ల అమలుకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జనగణనలో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సంచార జాతుల ప్రతినిధులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంచార జాతులకు గుర్తింపు కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంచార జాతుల అభివృద్దికి విద్య ఎంతో కీలకమని, ఇళ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు విద్యార్థులు తమ పాఠశాల లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలు, రీవెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. చెల్లింపులు అధికారిక వెబ్సైట్లో లేక ఆన్లైన్లో మాత్రమే చేయాలని పేర్కొన్నారు. వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు జరగనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రంలో సుమారు 70,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 28 పట్టణాల్లో సుమారు 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు అరగంట ముందే హాజరు కావాలని ఎన్టీఏ తెలిపింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ రాజస్థాన్పై గల ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు రాజస్థాన్, తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడుల మీదుగా కొమొరియన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న మరో ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్రాధికారి నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 35-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్టంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్టంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. నిర్వాచనాయోగేన పశ్చిమబంగాళస్య ఫాల్టా విధానసభాక్షేత్రే సహాయక మతదాన కేంద్రాణి సమేత్య సర్వేషు 85-200 మతదాన కేంద్రేషు పునర్మతదానాయ ఆదేశః ప్రదత్తః. ఆయోగేన ఉక్తం యత్ బుధవాసరే ఫాల్టా విధానసభాక్షేత్రే బృహత్ సంఖ్యాయాం మతదాన కేంద్రేషు మతదానావధౌ నైర్వాచనికాపరాధః లోకతాంత్రిక ప్రక్రియాయాం విఘ్నతా చ జాతా. అస్య మాసస్య 21 దినాంకే సర్వేషు మతదాన కేంద్రేషు ప్రాతః 7 వాదనాదారభ్య సాయం 6 వాదనం యావత్ నూతన మతదానం భవిష్యతి. మతగణనా మే మాసస్య 24 దినాంకే భవిష్యతి. పశ్చిమబంగాళ దక్షిణ 24 పరగణా జనపదస్య 15 మతదాన కేంద్రేషు హ్యః జాతే పునర్మతదానే ప్రాయః 90% యావత్ మతదానం జాతం. ద్వయోః విధానసభాక్షేత్రయోః పునర్మతదానం శాంతిపూర్ణరీత్యా సంపన్నతాంగతం. నిర్వాచనాయోగేన సంబద్ధ నిర్వాచనాధికారిభిః పర్యవేక్షకైః చ ప్రాప్త ప్రతివేదనానాం ఆధారే పునర్మతదానస్య ఆదేశః ప్రదత్తః ఆసీత్. పశ్చిమబంగాళ, కేరళ, తమిళనాడు, అసమేషు, కేంద్ర శాసిత ప్రదేశే పుడుచేరి ఇత్యత్ర సంజాతేభ్యః విధానసభా నిర్వాచనేభ్యః మతగణనా శ్వః భవిష్యతి. నిర్వాచనాయోగేన పశ్చిమబంగాళ నిర్వాచనేషు కేవలం కేంద్ర ప్రశాసనస్య కర్మచారిణః మతగణనాయాః పర్యవేక్షకరూపేణ నియుక్తాః. నిర్వాచనాయోగస్య అస్మిన్ నిర్ణయ భారతస్య సర్వోచ్చన్యాయాలయః హస్తక్షేపం కర్తుం నిరాకృతవాన్. న్యాయమూర్తి పిఎస్ నరసింహ, న్యాయమూర్తి జాయ్ మల్యాబాగచి చేత్యేతయోః పీఠేన నిర్దేశః దత్తః యత్ ఆయోగస్య దిగ్నిర్దేశానాం పాలనం కఠోరతయా భవేత్. స్నాతక చికిత్సా శిక్షాయాం ప్రవేశాయ నీట్ యూజీ ఇతి రాష్ట్రీయ పాత్రతా సహ ప్రవేశ పరీక్ష అద్య ఆయోజయిష్యతే. పరీక్షా మధ్యాహ్నే 2 వాదనాదారభ్య సాయం 5 వాదనం యావత్ ప్రచలిష్యతి. నీట్ ఇత్యేతస్య సూచనానుసారేణ పరీక్షా కేంద్రే ప్రవేశానుమతిః మధ్యాహ్నే 1:30 వాదనం యావదేవ భవిష్యతి. నీట్ యూజీ ఇత్యేతస్య ఆయోజనం రాష్ట్రీయ పరీక్షణ సంస్థయా స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రాలయస్య శిక్షా మంత్రాలయస్య చ అనుమోదనేన స్నాతక చికిత్సా శిక్షాయాం ప్రవేశాయ 2019 భవతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం ఇత్యేతస్మై, డాక్టర్ జోరం అనియా ఇత్యస్యై చ నీతి ఆయోగస్య పూర్ణకాలిక సదస్యత్వేన నియుక్త్యర్థం శుభకామనాం ప్రదత్తవాన్. సామాజిక సంచార పటలే ఏకస్మిన్ సందేశే శ్రీమోదినా ఉక్తం యత్ తయోః సమృద్ధానుభవః విభిన్న ప్రకరణేషు గహనః అవబోధః నీతి నిర్మాణం సుదృఢం కరిష్యతి. असौ विश्वासं प्रकटितवान् यत् तयोः योगदानेन विभिन्न क्षेत्रेषु नवाचारः विकासः च वर्धिष्येत इति।

0: విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా సూరినామ్ త్రినిదాద్ టొబాగో చేత్యేదేషాం ఆధికారిక యాత్రయై ప్రస్థాస్యతి. ఏషా యాత్ర అస్య మాసస్య దశ దినాంకం యావత్ ప్రచలిష్యతి. గిరమీటియా సముదాయానాం ఉపస్థితే కారణాదేవ ఏదేషాం దేశానాం భారతేన సహ విశిష్ట సంబంధ అస్తి. విదేశ మంత్రాలయేన స్వీయే వక్తవ్యే ఉక్తం యత్ యాత్రావధౌ డాక్టర్ జయశంకర త్రిదేశానాం నేతృత్వై సహ మేళనం కరిష్యతి. ఐపీఎల్ ఇతి క్రికెట్ ప్రతిస్పర్ధాయాం చెన్నై స్థే ఎంఏ చిదంబరం క్రీడాంగణే చెన్నై సూపర్ కింగ్స్ దళేన ముంబై ఇండియన్స్ దళం అష్టస్తోభై పరాజితం. హైదరాబాదస్య రాజీవ్ గాంధీ అంతారాష్ట్రీయ క్రీడాంగణే మధ్యాహ్నే సార్ధత్రివాదనె సన్ రైజర్స్ హైదరాబాద్ దళం కోల్కతా నైట్ రైడర్స్ దళం సమ్ముఖీకరిష్యతి. తత్రైవ అహ్మదాబాదస్య నరేంద్ర మోదీ క్రీడాంగణే సాయం సార్ధసప్తవాదనే గుజరాత్ టైటన్స్ దళం పంజాబ్ కింగ్స్ దళం సమ్ముఖీకరిష్యతి. ఇది వార్తా.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత సరస్సు వినోదిని సమస్యాపూర్ణం వింటారు సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. 7:55 ఈ మాసపు పాట పల్లవి పాటంటే మనం వింటే రచన శ్రీ పివి రామగోపాల్. సంగీతం డాక్టర్ మండపాక శారద. గానం శ్రీ బిఏ నారాయణ శ్రీమతి మూలా శ్రీలత శ్రీమతి జి శ్రీవిద్య. వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్. కీబోర్డ్ శ్రీ పి రాంబాబు. శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ శ్రీ వి మల్లేశ్వరరావు వేణువు శ్రీ బి ధనుంజయ్ తబల. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మల్లెల తేజస్వి గారి వయోలిన్ వాద్యం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 9:35 నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 10:00 వార్తావాహిని. అనంతరం ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా నవ్వులు పంచుతున్న ఆకాశవాణి ఈ అంశం గురించి శ్రీ మాడుగుల రామకృష్ణ గారి ప్రసంగం వింటారు. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు గాయని శ్రీమతి ఎల్ఆర్ ఈశ్వరి గారితో పరిచయం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 కల్పలత ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 12:10 శ్రోతల అభిప్రాయాల మాలిక ఉభయకుషులోపరి. 12:40 చిత్రగీతాలు. 1:30 వనితా వాణి కార్యక్రమంలో స్ఫూర్తి కథానిక వింటారు సమర్పణ శ్రీమతి పి నాగలక్ష్మి. తర్వాత లలితగీతం అలాగే పిల్లల ఆహ్లాదానికి లాలిపాటలు శ్రీమతి పి విజయశ్రీ గారితో పరిచయం వింటారు. చివరిగా తాటి ముంజులోని పోషక విలువలు విశేషాలు వింటారు. 2:30 బొమ్మరిలు కార్యక్రమంలో విజయవాడ కృష్ణలంక కెన్ కాన్వెంట్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. తర్వాత పిల్లలు పాడిన పాటలు వింటారు. 3:00 నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. 4:00 యువలయ. 4:45 లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ పి దశరథే గారి డోలు వాయిద్యం వింటారు రూపక తాళంలో. 5:00 హిందీ చిత్రగీతాలు. 5:30 యువవాణి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీ జె పాపారావు బృందం వారి భజనవళి వింటారు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో నేల తయారీలో ఆధునిక యంత్రాల ప్రాధాన్యత ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త నన్నం మధు. 7:45 చిత్రగీతాలు. 8:00 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో మహాకవి కాళిదాసు కావ్యాలలో పర్యావరణం పరిరక్షణ

గురించి డాక్టర్ నిష్ఠల సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. స్వాతంత్ర్య సమరంలో రాయలసీమ పోరాట యోధులు గాయని రచయిత్రి శ్రీమతి సోమిశెట్టి సరళ గారితో పరిచయాల నుండి కొన్ని భాగాలు ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుండి వెలువడుతుంది. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రతరంగిణి, 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఈ నెల 21వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని 15 పోలింగ్ బూత్లలో నిన్న నిర్వహించిన రీపోలింగ్లో దాదాపు 90% పోలింగ్ నమోదైంది. ఈ రీపోలింగ్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు నిర్వహిస్తారు. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు వారికి సహకరిస్తారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నిఘా పాటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల నాయకత్వంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్రంగా చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్కు ఈ 3 దేశాలతో కొనసాగుతున్న రాజకీయ సంబంధాలకు మరింత ఊతమివ్వడంతో పాటు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంది. సూరత్లో నిన్న ముగిసిన వైబ్రాంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సదస్సు

0: కేసులో 3,53,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తం 2,792 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సమాపేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, ప్రపంచ సరఫరాల్లో ఏర్పడుతున్న ఆటంకాలను భారత్ అవకాశంగా మలుచుకోవాలన్నారు. దేశాన్ని స్వయం సమృద్ది గల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వికసిత్ భారత కలను సాకారం చేయడంలో ఇటువంటి ప్రాంతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నడ్డా అన్నారు.
1: आपदा को हम अवसर में बदले, इसको हम अपॉर्चुनिटी के रूप में हमको देखने की जरूरत है और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस को एरिया को हम तवज्जो दें और साथ में हम सेल्फ रिलायंस की ओर जाए, इस पर हमको ध्यान देने की जरूरत.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. అలాగే లద్దాఖ్, జమ్మూకశ్మీర్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, బీహార్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాయలసీమ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకల్లో పగటి సమయాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు కొనసాగి మే 10న సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత సాయుధ దళాలు యుద్ద రంగంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రజలకు సేవలు అందించడంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వోద్యోగులను నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయ్మాల్యా బాక్చిలతో కూడిన ధర్మాసనం ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ తీర్పును తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదెబ్బగా భావించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ కోర్టును ఆశ్రయించింది. నీట్, యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష 2:00 ప్రారంభమై 5:00 ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడి, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐసీయూ, అత్యవసర విభాగాలు, న్యూరో సర్జికల్ విభాగాల్లో చికిత్స పొందుతున్న విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా మెదడును స్కాన్ చేయడానికి ఇది.

0: దోహదపడుతుంది. స్ట్రోక్, తలకు తగిలిన గాయాలు, శిశు వైద్యం, శస్త్రచికిత్స అనంతరం సంరక్షణలో వేగవంతమైన వ్యాధి నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

ఉదయరేఖలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత సప్తదశాధ్యాయము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, 27వ శ్లోకం.
2: యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి.

యజ్ఞే యజ్ఞాచరణలోనూ, తపసి తపస్సుల ఆచరణలోనూ, చ మరియు దానే దానాచరణలోనూ, స్థితి నిష్ఠగా ఉండడం, సత్ ఇతి సత్ అని, ఉచ్యతే చ చెప్పబడుతోంది కూడా, తదర్థేయం యజ్ఞ దాన తపస్సుల కోసమున్ను పరమాత్మ కోసమున్ను చేయబడే కర్మచ ఏవ కర్మ కూడా, సత్ ఇతి ఏవ అనగా సత్ అనే శబ్దంతోనే అభిధీయతే చెప్పబడుచున్నది. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి.

ఒక వ్యక్తి యజ్ఞ దాన తపస్సులను నిష్ఠగా ఆచరిస్తూ ఉంటే ఆ నిష్ఠను సత్ అంటారు. అలాగే యజ్ఞ దాన తపస్సుల ఆచరణ కోసం చేసే ప్రయత్నాన్ని, పరమాత్మ ప్రీతి కోసం చేసే పనులను కూడా సత్ అనే అంటారు. ఈ శబ్దంలో ఇంతటి గొప్పతనం ఉంది కనుకనే పెద్దలు ఓం తత్ అనే శబ్దాలను కూడా దీనితో సంయోజనం చేసి ఓం తత్ సత్ అంటూ పరబ్రహ్మను స్మరిస్తూ ఉంటారు. శాస్త్రాదులన్నీ బాగా చదువుకుని తప్పకుండా యజ్ఞ తపోదానాదుల ఆచరణలో పెడితే ప్రజలు అతన్ని చూసి వీడు ఇప్పుడు మంచి నిష్ఠతో ఉన్నాడు, ఇది సదాచారం అంటే అని అంటారు. తదర్థీయం అనే పదబంధానికి పరమాత్మ యొక్క ప్రీతి కోసం చేసే కర్మ అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈ కర్మ కూడా సత్కర్మే అవుతుంది. సత్ అనే శబ్దాన్ని భగవానుడు ఇంత గొప్పగా స్తుతి చేస్తున్నాడు కనుక సత్ అనే శబ్దాన్ని ఓం తత్ అనే శబ్దాలతో అనుసంధానం చేసుకుని ఓం తత్ సత్ అనే మంత్రాన్ని రూపొందించుకోండి అనే సందేశాన్ని మనం గ్రహించవచ్చు. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్షా భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177744. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సరస వినోదిని సమస్యాపూరణం. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
4: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను స్వీకరించండి. శక్తికి సాటిరారెవరు శక్రుడు అయినను మృకగావలెన్. శక్తికి సాటిరారెవరు శక్రుడు అయినను మృకగావలెన్. శక్తికి సాటిరారెవరు శక్రుడు అయినను మృకగావలెన్. అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, ఒక్కటియ వేలగును మహి త్రోవజూప, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్భంలో. శ్రీమతి దినవహి సత్యవతి గారు, గుంటూరు. ప్రజల గలుపు మాధ్యమముల పత్రికొకటి తారతమ్యములెంచక తనదురీతి పక్షపాతమే చూపక వార్త చేర్చు ఒక్కటియ వేలగును మహీత్రోవజూప. శ్రీ సినారా గారు, ముమ్మిడివరం. సత్యముల సత్య విషయాలు సంగ్రహించి సమసమాజము నిర్మింప సాహసమున ప్రజలకందించు పత్రికల్ పరవశింపనొక్కటి వేలగును మహీత్రవజూప. శ్రీ మాచిరాజు, శ్రీరంగ శేషసాయి గారు, హైదరాబాద్. వార్తనేదైన స్వేచ్ఛగా వ్రాయగలిగి నిర్భయత నిజాయతితోను నేర్పుగాను ప్రజల మేలుకోరి పలుకు పత్రికౌట ఒక్కటి వేలగును మహీత్రోవజూప. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, ఖమ్మం. ప్రజల పక్షము నిలబడు పత్రికొకటి నిజము ప్రచురించు స్వేచ్ఛను నిర్భయముగా కలిగియున్నను నాల్గవ కంబమగుచు ఒక్కటి వేలగును మహీత్రోవజూప. శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు. జ్ఞానదాయిని పత్రిక జనుల కనుచు వివిధ రీతుల వార్తల విస్తరించు నిజము నెరుగని దుస్థితి నేడు వార్తనొక్కటి వేలగును మహీత్రోవజూప. శ్రీమతి శారదా మంచిరాజు గారు, విజయవాడ. నాల్గవదగు కంబమిది నళినముగను ఒక్కటి వేలగును మహీత్రోవజూప నిక్కమును చెప్పు జనులకు చక్కగాను మనుగడను పెంచి స్వేచ్ఛగా మనగనిమ్ము. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. విశ్వమందలి వార్తలు వివరముగను ఈనుడు ఉదయించకమునుపే ఇల్లు చేర్చు పత్రిక ప్రకటించు ముఖ్యమౌ వార్త జనులకొకటి వేలగును మహిత్రోవజూప. శ్రీ రాజేష్ యాళ్ళగారు, విశాఖపట్నం. పౌరులందరి హృదయమే పలుకరించి నిజములన్నీ వెలికి తీసి నిగ్గుదేల్చి పత్రికలవి స్వేచ్ఛను గల్గి వార్త నిడగా ఒక్కటి వేలగును మహిత్రోవజూప. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి. ఖడ్గమును మించి వాదరగల కలమము మానసంబుల నిడున సమానమైన భావజయం అదెట్లన కూర్చి వ్రాయిచోనదొకటి వేలగును మహిత్రోవజూప. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. పత్రికా రంగమే ప్రభుత్వ పద్ధతులను ప్రజల వెతలను ప్రశ్నించు పాటవమున భావ ప్రకటనా స్వేచ్ఛకు బాసటవును పాత్రికేయుల పాత్రత ప్రభవమున ఒక్కటి ఎవేలగును మహిత్రవజూప. శ్రీ ఎల్లన్ రాజు దుర్గాప్రసాదరావు గారు, నెల్లూరు. తూర్పున తెలవారక ముందె దూకు నింట విశ్వమంతను చూపును వెనుదట్టి పత్రికా స్వేచ్ఛయ ప్రజాళి బలము పెంచు ఒక్కటి ఎవేలగును మహిత్రోవజూప. శ్రీ సత్య శివనాగరాజు గారు, ముమ్మిడివరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. సంఘమందున్న దొసగులు చర్చ చేసి మానవుల మేలు కూర్పగా మనసు పెట్టి వార్తలను వ్రాయు పత్రికల్ కీర్తినందు ఒక్కటి ఎవేలగును మహీత్రోవజూప. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. సత్యపథమును వీడక సకల జనుల మంచి చెడులను చూడగా మార్పుగనక నియమ నిష్టలతోడను నిలుచు పత్రికొక్కటి ఎవేలగును మహీత్రోవజూప. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. ఎచట జరిగిన విషయాలు ఇచట తెలిపి క్షణములలో వార్త ప్రాకించు గాలిమోలే భయమెరుగని నిర్మోహమాట పత్రికాళి కర్షకార్మిక గృహ బంధు కవురు కూచి పత్రిక జగాన జనకోటి

ఒకటి పఠని మిత్ర ఒకటి వేల గుణమహీ త్రోవజూప. శ్రీ బికే మూర్తి గారు, సర్దార్ పటేల్ నగర్, కూకట్పల్లి. వాక్ స్వాతంత్ర్యపుటనురూప వరముండు పత్రికా స్వేచ్ఛ ప్రాధామ్య వరమే ప్రజల కద్దీ

శ్రీ మురారి గాంధీ గారు, పెదరాయుడు తోట. నిజమొకటే, భావనలు వేరు, ప్రజలకు వివరించు తీర్లు వేవేలు పత్రికల యందు. ఒకటి ఎవేల గుణమహిత్రవజూప వార్త తెలుపు స్వేచ్ఛ అమిత వక్రత బడన్ అట్టి మీడియా చల్లక అణుగునెప్పుడు. శ్రీ మద్దాల కోటేశ్వరరావు గారు, మద్దిపట్ల. స్వేచ్ఛ బాధ్యతాయుత హక్కు, వికట మగుచ స్వార్థముల అనర్ధరీతుల ప్రబలి హెచ్చు. నష్టజనకమది నియంత్రణార్హమగును వార్త ఒకటి వేల విధాల వ్రతలుండు. ఒకటి వేల గుణమహీత్రోవజూప. శ్రీ జమ్ము రామానాయుడు గారు, ఆంజనేయపురం. దిక్కులన్నిట నయనపు దీప్తులగుచు, అవని సంగతులన్నీయునందుకునుచు. కళ్ళు చెవులునై పత్రికగాచునదియే ఒక్కటి వేల గుణమహీత్రోవజూప. సతీష్ కిరణ్, నానక్రామ్గూడ. పత్రికా స్వేచ్ఛ అది ప్రజాస్వామ్యమునకు పెట్టని ఘనదుర్గమే. వార్త పెక్కురీతులొక్కటి వేల గుణమహిత్రోవజూప. వార్త తెల్పు తిరీరతి తీవ్ర వక్రమగుచ పత్రికల నియంత్రించుట పథకాలముల కూడా నుండిది ప్రభుత్వములకు. బీఆర్కే పవన్ కుమార్ గారు, న్యూజెర్సీ, అమెరికా. ఒకటి సంఘటన వెలువడన్ రకరకములుగా బహుశ పత్రిక లక్ష్యములు వివిధము. స్వేచ్ఛ మంచిదే ప్రజలకు వివరణీయ కాని పరిమితి మెంచ వెగటు జనించు. ఒక్కటి వేల గుణమహీత్రోవజూప. శ్రీ బూరుగుల శారదా మహేశ్వర శర్మ గారు, విజయవాడ. అసలు సంఘటన ఒకటే వ్యాపనము చెందు వివిధముగనది వాక్స్వేచ్ఛ. వార్త ఒకటి వ్యాఖ్యానముల్ వేలు ప్రకటనగును. ఒక్కటి వేల గుణమహీత్రోవజూప. శ్రీ నిడమానూరు రవిచంద్రబాబు గారు, చిలకలూరుపేట. గ్రక్కున చాటున్ ప్రత్యక్ష నిక్కము తరతమ మెరుగక నిత్యము మేలుగన్ చక్కగా వార్తల అక్షరంబొక్కటి వేల గుణమహీ త్రోవజూప. శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు, భాగ్యనగరం. జగతి నలుమూలల జరుగు సంగతులను దేశ రాష్ట్ర వ్యాప్త సమగ్ర తీరు తిన్ను వార్తలెల్ల కూర్చు మన పత్రికలవే. ఒక్కటి వేల గుణమహీత్రోవజూప. శ్రీ టి దిలీప్ గారు, బంటుమిల్లి. వాడవాడల జరిగేటి వార్తలన్నీ ధరవరలు సత్కథలు నిడివరలు చుండ పత్రికాళి ఇంటింట నిబద్ధమైన ఒక్కటి వేల గుణమహీత్రోవజూప. శ్రీమతి మహీధర శేషరత్నం గారు, గుంటూరు. చెడును ప్రశ్నింప సూటిగా చావతోడ కడుగున అవినీతి మురికిని కఠినముగను. పాత్రికేయుల కలముల పరుసదనము పత్రికలు చాలు లోపాలు పరిహరింప. ఒకటి వేల గుణమహీ త్రోవజూప. శ్రీమతి పసుపులేటి రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం, ఖమ్మం జిల్లా.

0: పత్రిక తేజరిల్లి ఒక్కటియే వేల గుణమహీ త్రోవజూపా.
1: శ్రీ కూచుభట్ల శ్రీరామచంద్రమూర్తి గారు, ఏకమూరు.
0: దేశ దేశాల వార్తలు తెలియజెప్పు, మంచి చెడులను వివరింప మనసు నిలుపు, పక్షపాత గుణము లేని పత్రిక విధులొక్కటియ వేల గుణము.

త్రోవ జూప. శ్రీమతి మాతా గంగాభవానీ శంకరీదేవి గారు, చెన్నై. వివిధ విషయాలు తెల్పుచు విపులముగను మార్గదర్శిగా పత్రిక మానవులకు, స్వేచ్ఛగా సంచరించుచు విశ్వమందు ఒక్కటి ఎవేలగును మహి త్రోవజూప. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. వర్తమాన విషయములన్ వార్తలుగను సేకరించుచు ప్రజలకు చేర్చగాను, స్వేచ్ఛగా ప్రచురింతురు చేవగలిగి కబురుల నెరుంగజేశడు కాగితంబునొక్కటి ఎవేలగును మహి త్రోవజూప. శ్రీ అగ్నిహోత్రం హైగ్రీవ రామచంద్రాచార్యులు గారు, కూచిపూడి. ధరణి ఈనాటికీనాడు తరచిచూచి నేత్రసాక్షిగా దిల్పుచు నిజమునిపుడు, కనులకు జ్యోతియై పత్రిక వెలుగుటయు ఒకటి ఎవేలగును మహీ త్రోవజూప. కుమార్ శ్రీ వేదత్రేయ గారు, బెంగళూరు. పత్రికొక్కటున్న ఇలను పదివేల సైన్యము పగిది పనిచేయు సౌమ్యరీతి, వార్త తెలుపు నల్దిక్కులా వ్యాప్తమౌట ఒక్కటి ఏవేలగును మహీ త్రోవజూప. శ్రీమాన్ ఏవై వేణుగోపాలాచార్యులు గారు, పెదపూడి. పృథివిని జనుల కోర్కెలు పేర్కొనంగా వాని నెరవేర్చగ నూరేడు వాసికెక్కు పరగువారధిగా నడుమ పత్రిక అనగ ఒక్కటియే వేలగును మహీ త్రోవజూప. శ్రీమతి యనమండ్ర భార్గవి గారు, శాన్ ఫ్రాన్సిస్కో. వార్త జ్ఞానము పంచుచు వరలుచుండ వార్త ఎందునే జగములు భాసముందు, ప్రగతి పదమున నిలుపగా వసుధ వార్త ఒకటియే వేలగును మహి త్రోవజూప. శ్రీమాన్ దిట్టగవి శ్రీనివాసాచార్యులు గారు, వినుకొండ. పత్రికల ద్వారా వార్తలు వసుధ ఎరుగు, పత్రికలు లేకయున్నచో ప్రగతి లేదు, పత్రికలె జ్ఞానమును పెంచు పత్రిక మొదలొకటి ఎవేలగును మహిత్రోవజూప. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్. దీప్త కవి మానసంపు పుత్రిక సువర్ణ తేజమిడెడు స్వేచ్ఛైక పాత్రిక మరొకటి ఒకటి ఎవేలగును మహిత్రోవజూపునెప్పటికి నేని పత్రికే ఇది జోహారు. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. పత్రికా స్వేచ్ఛ వలన ప్రపంచమంత టీవీ చరవాణి దృశ్య పోటీల ముందు నెగ్గగలిగెను, పత్రికల్ నేర్పుతోడ ఒకటి ఎవేలగును మహీ త్రోవజూప. శ్రీ ఆకుల శాంతిభూషణ్ గారు, వనపర్తి. అక్రమాల అవినీతి అన్యాయములను ప్రజలకు తెలియజేసి సత్పథము చూపి న్యాయధర్మముల నిలుపునట్టి పత్రికొక్కటి ఎవేలగును మహీ త్రోవజూప. శ్రీ అప్పాజోశుల శ్రీనివాసరావు గారు, బెతస్తా, అమెరికా. చిక్కిన యథార్థ ఘటనలు చెప్పుచుండి చక్కగా వివరణలనిచ్చి జనులకెప్పుడు పెక్కువిధముల జ్ఞానము పెంచు ఘనత ఒక్కటి ఎవేలగును మహీ త్రోవజూప. శ్రీ కూచుబట్ల శ్రీనివాస శర్మ గారు, చినపులివర్రు. వార్తలన్నిటి కొని తెచ్చి వసుధ చాట పత్రికొక్కటి సూర్యుడై ప్రభను నించు ఒకటి ఎవేలగుచును మహిత్రోవజూప పత్రికాత్మక విష్ణుండు ధాత్రి వెలసి. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. వార్తలు తెలుపు పత్రికకు వలయునిచ్చా మంచి విషయము వ్రాయగా మార్పు లేక లోకమందున చదువరులున్న ఎడల ఒక్కటి ఎవేలగును మహీ త్రోవజూప. శ్రీమతి అన్నంభట్ల రుద్రాణి గారు, మచిలీపట్నం. అక్కర వెలుగున సత్యము నిక్కముగా తెలుపు చెపుడు నిర్మల బుద్ధిన్ అక్కర తీర్చడి పత్రిక ఒక్కటి ఎవేలగును మహీ త్రోవజూప.
కుమారి లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చగారులు గుంటూరు. ఫోను మాధ్యమమే పెరిగిపోవుగాక, దేవతా గణయతి తప్పిపోవుగాక, పత్రికా భారతిదియో సువర్ణమే, ఒక్కటి వేల గుణమహీ త్రోవజూప. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. వసుధ ఎందలి జరిగెడు వార్తలన్నీ జాగుచేయక తెలిపెడి జాణులగుచు, పత్రికలు మార్గదర్శమై ప్రజల ప్రగతికొక్కటి వేల గుణమహీ త్రోవజూప. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్పగారిపల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. అక్కరిగా నిక్కమగు చక్కనైన వార్తలక్కడికక్కడనెక్కడనైన నింపు, ఎక్కుడగు పత్రికోత్సవమిక్కు సలుపనొక్కటియే వేల గుణమహీ త్రోవజూప. శ్రీ దొంతాభక్తుని రామనాగేశ్వరరావు గారు, భీమవరం. పదవిలో వెలుగు నేతలు స్వార్థ బుద్ధి, ప్రజల సొమ్ములు హరియింప వాస్తవములు తెలిపి, జనచేతననిడు పత్రికయ చాలునొక్కటియే వేల గుణమహిత్రోవజూప. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు, ఏలూరు. పత్రికా స్వేచ్ఛ ప్రగతికి పట్టుకొమ్మ, దాని పరిరక్షణము సేయ హాని తొలగు, తిమిర మెడలించి వెలుగుల దిచ్చు పత్రికొక్కటి వేల గుణమహీ త్రోవజూప. శ్రీ సోమంచి పురుషోత్తం గారు, తణుకు. నిత్యనూతన వార్తలు నేత జేయు తప్పు విజ్ఞాన కోశము ధర్మపదము, వివిధ విషయాల పత్రిక విలువ ఉన్నదొక్కటియే వేలగునుమహీ త్రోవజూప. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు, నర్సాపురం. చక్కనైనట్టి వార్తలు సంఘమందు, నిక్కముగా చెడ్డనంతను నిలువరించు, అట్టి నిజమైన పత్రికనాశ్రయింపనొక్కటి వేలగునుమహీ త్రోవజూప. శ్రీ రాయవరం రఘునందన గారు, కువైట్. విత్సలు కలదని విధము వదలి కలమాటలు వ్రాయుచు కలము తోడ, ఉబుసులంపుచు జగతిని ఉరకలేయ ఒకటి వేల గుణమహీ త్రోవజూప. శ్రీ ఉప్పులూరు లక్ష్మీ నారాయణ గారు, విజయవాడ. భావ స్వాతంత్య పత్రిక ప్రజలు తెలుప, ప్రాథమిక చట్టమును చేసే ప్రభుత, బహుళ జన సమాభ్యుదయము కోరి జనత భవిత ఒక్కటి వేలగును మహిత్రవజూప. శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు, నరసరావుపేట. నిక్కముగా వ్రాయురాతలు నిలిపి కీర్తి త్రిప్పు మలుపును జీవన తీరమందు, సత్పురుషులైన పలువురి జనుల మాటనొక్కటి వేలగునుమహీ త్రోవజూప. సాహితీ శ్రీ జయలక్ష్మీ పిరాట్ల గారు, హైదరాబాద్. పత్రికలు వార్తలందించు పౌరులకును, పెక్కు విధముల జ్ఞానము పెంచుచుండు, వివిధ రకముల విషయాలు విశదపరుచు ఒక్కటి వేలగునుమహీ త్రోవజూప. కుమార్ రామిశెట్టి ఈశ్వికరచన గారు, హైదరాబాద్. నిజము తెలిపెడు పత్రిక నిర్భయముగా, వార్తలందించు స్వేచ్ఛను పూర్తిగాను, కలిగియున్నను చాలును కదలి వచ్చి ఒక్కటి వేలగునుమహీ త్రోవజూప. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. పత్రికారంగమే ప్రభుత్వ పద్ధతులను ప్రజల తరపున ప్రశ్నించు పాటవమున, బాసటాయ స్వేచ్ఛగా భావ ప్రకటనమున, పాత్రికేయుల పాత్రత ప్రాభవమున ఒకటి వేలగునుమహీ త్రోవజూప. శ్రీ బొర్రా కృష్ణమూర్తి గారు, హైదరాబాద్. ఇచ్చునది సమస్య ఒకటే, స్వేచ్ఛగా కవులంపుదురు వేల పూరణల్, అట్లే వార్త ఒకటే దానిన్ వ్రాయుదురు పలు రకములా, అసలొక్కటి వేల గుణమహీ త్రోవజూప. శ్రీ ఇంపిరి కృష్ణయ్య గారు, బొర్రాగుహలు, అరకులోయ. జరుగునదొకటే వ్యాఖ్యలు చాల విధములు పొడసూపు, తగును స్వేచ్ఛ లోపమగుచు పరిణమించున దేవికటింపనతిగా,
అట్టి విధము నియంత్రింప అర్హమగును.

కలవినొక్కటి వేలగును మహిత్రోవజూప. శ్రీ సివి ఎల్ఎన్ శాస్త్రి గారు, హైదరాబాద్. జాతి జీవన ప్రగతికి హేతువులగు వివిధ విషయాల నెన్నియో విశదపరచు స్వచ్ఛ వార్తా కదంబమై వరలు పత్రికనొక్కటి వేలగును మహిత్రోవజూప. శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు, ఉయ్యూరు, కృష్ణా జిల్లా. భావ ప్రకటన స్వేచ్ఛతో ప్రణుతిగొనుచు ప్రజల హక్కులు కాపాడు పదము వెంట శాంతియుతమైన పద్ధతిని సాగు పత్రిక ఒకటి వేలగును మహీత్రోవజూప. శ్రీ గుండా వెంకట శుభ సహదేవుడి గారు, విజయవాడ. ఆది కవి నన్నయ మునిపే అందరెరుగబలికే వసుధ వెలయుగాది వార్త తోడ అనుచు స్వేచ్ఛ పత్రికలకు నంద మొదటిదొక్కటి వేలగును మహీత్రోవజూప. శ్రీలంక సురేంద్ర గారు, గుడివాడ. వార్తలందునెగలవట వాస్తవములు వాస్తవములను దెల్పెడి మంచి పత్రిక ఒక్కటి వేలగును మహీత్రోవజూప. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు, చినకంచి. నలు

బళి సునృతమునొక్కరొక్కటి వేలగును మహీ త్రవజూప. శ్రీ మల్లాదనాచార్య గారు, బేలాపూర్ నవి ముంబై. నిక్కమగు సమాచారము నేల ఎంత చక్కగా వెతికి ప్రచురించి చదువ జనులు. స్పందన సమీక్షమూలము ప్రగతి కొరకు ఒక్కటి వేలగును మహీ త్రవజూప. శ్రీ గొరిగ వెంకటేశ్వర్ల గారు, గుండ్లకుంట, కడప జిల్లా. దేశ కాల పరిస్థితులు తెటపరిచి వసుధ జరిగిన విషయాల వార్త చేసి సగటు జనులకు నందించి చదువా పత్రికొక్కటి వేలగును మహీ త్రోవజూప. శ్రీ బిఎల్ నరసింహం గారు, నర్సాపురం. ఇజ్రయేలిరానుల యుద్ధమిప్పుడే విడచి ఐకమత్యముగాంచినారనుడు వార్త శాంతి సౌభాగ్యముల్ పృథ్వి సంతరిలు కబురొక్కటి వేలగును మహీ త్రవజూప. శ్రీమతి భాగవతుల పద్మావతి గారు, రుస్తుంబాద. విశ్వమున శాంతి సౌఖ్యాలు పేర్మిద నరి

త్రవజూప బి రేవతి శ్రీనివాస్ గారు సూరత్. స్త్రీల హక్కులు లోకాన వృద్ధిగాంచి భువి సమానత్వమును పరిపూర్ణమవగ కలిగే రాజ్యాంగమందను కమ్రపు కబురొక్కటి వేలగును మహి త్రోవజూప. శ్రీమతి చంద్రకళ యలమర్తి గారు విజయవాడ. వార్తజేరు వేగంబున వాయువల్లే దూరదేశములొక్కటౌ తీరుగాను పత్రికా స్వేచ్ఛ ఏయున్నా ప్రజకు మేలు ఒక్కటి వేలగును మహి త్రవజూప. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు హైదరాబాద్. లోకహితమును కలిగించు లోక వార్తలను జనులకు చెరగజేయు లక్షణంబు గలిగి వరలు చుండడి పత్రికయే వెలుగనదొక్కటి వేలగును మహి త్రవజూప. శ్రీ ఎం భాస్కర్ గారు యనమల కుదురు. చక్కగనగు పత్రికలు చేయజార నీకు నిక్కమును చెప్ప భారము నీచులకును ఎక్కువ పెట్టిన బాణము నిధిగా నెంచు ఒకటి వేలగును మహీత్రవజూప. శ్రీ ప్రభల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి. అక్షరాలాయుధంబులై అవని పైన పత్రికాకృతిగై కొని ప్రజల హితము కోరు గొంతుకై పోరాడు కోలయైనదొక్కటియే వేలగును మహీత్రోవజూప. శ్రీమతి ఎక్కంటి పద్మావతి గారు గుంటూరు. జనహితానుబంధపు రీతి సత్ఫలతయు మంచి చెడు విచక్షణవూని మార్పువూని నిలుసు పత్రికలు మలచు జనుల ఒక్కటియ వేలగును మహీత్రోవజూప.

0: ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు, హైదరాబాద్. పత్రికా స్వేచ్ఛ హక్కును ప్రకటితమును చేయు దినముగు తలుపగా చేరికయగు పత్రికలు పంచడి ప్రముఖ వార్తలటను ఒక్కటి ఎవేలగును మహి త్రవజూప. శ్రీ రాయపురలో జగదీష్ చంద్ర శర్మ గారు, తెనాలి. పరిమళింపంగనా ప్రజాస్వామ్య సుమము నాలుగు స్తంభాల యందున నాందియగుచు సారమది పత్రికకు నిత్య సత్యమననదొక్కటి ఎవేలగును మహి త్రవజూప. శ్రీ సత్యనారాయణ బోలిశెట్టి గారు, హైదరాబాద్. భావస్వేచ్ఛ ప్రకటనయ భావ్యమనియు దేశరక్షణ పాటించు దీక్షతోడ ప్రజకు నందించు సూచన ప్రగతి నొంద ఒక్కటి ఎవేలగును మహి త్రోవజూప. శ్రీ తోలేటి పార్థసారథి గారి నరసాపురం. ధర యదార్థవార్తలు సముదించితార్థ భావ పదకేళి సత్కథల్ భక్తిసుధలు వింతగాధల పత్రిక విలువ తెల్పు ఒక్కటి ఎవేలగును మహి త్రోవజూప. శ్రీ రాయపురలో సీతారామ శర్మ గారు, భీమవరం. ఎక్కడ ధరాతలంబున నే విధమున చీమ చిటుకుమన్న ప్రజకుంచరవేయు నికమగు వార్తలిడు పత్రికొక్కటి వేలగును మహిత్రోవజూప. శ్రీ వేగరాజు సాయి వరప్రసాద్ గారు, హైదరాబాద్. జనులకు ప్రపంచ పుస్తక దినము వేళ ఉచితముగా నిడ పొత్తములుత్సవముల చదివి వసగంగ నన్యుల పొదవు హితములొక్కటి వేలగును మహీత్రవజూప. ఇట్లే పూరణలు పంపిన వారు శ్రీ రాయపురాల సూర్యనారాయణ శర్మ గారు, భీమవరం. డాక్టర్ జి భవానీ కృష్ణమూర్తి గారు, హైదరాబాద్. పిన్నక నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. ఫణికృష్ణ ప్రణవ్ గారు, కళ్యాణ్ గార్డెన్స్. బి సుబ్రహ్మణ్య వరప్రవీణ్ గారు, నరసాపురం. చక్రావధాన ఆరతి ప్రవీణ్ గారు, పూణే. గౌరీ శ్రీ విద్య దయానందనగర్, మల్కాజ్గిరి. దేవులపల్లి కృష్ణవేణి గారు, తణుకు. బి దుర్గా కృష్ణమూర్తి గారు, అయోధ్యానగర్. సంపత్ హేమంత్ ప్రతీక్ గారు, విశాఖపట్నం. డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు, ఏలూరు. పన్నాల దుర్గా ప్రసాద్ గారు, హైదరాబాద్. భట్టిప్రోలు సత్యనారాయణ గారు, నరసాపురం. వివి కామేశ్వర గారు, వెలగలేరు. శ్రీ కొత్తకోపు గోవిందరెడ్డి గారు, హోసూరు, కర్నూలు జిల్లా. శ్రీ మిట్ట శరబంధపురెడ్డి గారు, చిన్నకంబం, మార్కాపురం జిల్లా. డాక్టర్ కొల్లూరు సత్యనారాయణ శర్మ గారు, గంగలకుర్రు. శ్రీ పివిఎస్ నాగలింగాచార్య గారు, చేవండ్ర, పెడన మండలం. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. శక్తికి సాటిరారెవరు శక్రుడు అయినను మ్రొక్కగావలెన్. శక్తికి సాటిరారెవరు శక్రుడు అయినను మ్రొక్కగావలెన్. శక్తికి సాటిరారెవరు శక్రుడు అయినను మ్రొక్కగావలెన్. అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్యాపూరణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.

ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ మాసపు పాట వింటారు. పల్లవి పాటంటే మనం వింటే. రచన శ్రీ పివి రామగోపాల్. సంగీతం డాక్టర్ మండపాక శారద. గానం శ్రీ బిఏ నారాయణ. శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్. కీబోర్డ్ శ్రీ పి రాంబాబు. శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ. శ్రీ వి మల్లేశ్వరరావు వేణువు. శ్రీ బి ధనుంజయ్ తబలా.

0: ఇంత వరకు ఈ మాసపు పాట విన్నారు పల్లవి పాటంటే మనం వింటే. రచన శ్రీ పివి రామగోపాల్. సంగీతం డాక్టర్ మండపాక శారద. గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి శ్రీవిద్య. వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్. కీబోర్డ్ శ్రీ పి రాంబాబు. శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ. శ్రీ వి మల్లేశ్వరరావు వేణువు. శ్రీ పి ధనుంజయ్ తబలా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్. ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే లవ్లీ నిగమ్. निर्वाचन आयोग ने पश्चिम बंगाल के फालता विधानसभा क्षेत्र के सभी 285 मतदान केंद्रों पर इस महीने की 21 तारीख को पुनर्मतदान का आदेश दिया. रक्षा मंत्री राजनाथ सिंह ने कहा, ऑपरेशन सिंदूर निर्णायक कार्यवाही के माध्यम से आतंकवाद खत्म करने के सरकार के दृढ़ संकल्प का प्रतीक. भारत आने वाला एक और LPG टैंकर हॉर्मुज जल डमरू मध्य में सुरक्षित पार किया. अमरीका जर्मनी से अपने 5,000 सैनिकों को वापस बुलाएगा. मौसम विभाग ने आज पूर्वोत्तर सहित देश के कुछ हिस्सों में तेज बारिश का अनुमान व्यक्त किया. देश के मध्य भागों में गरज के साथ आंधी आने और बिजली गिरने की आशंका. और मध्य प्रदेश के पोल वॉल्टर कुलदीप कुमार ने राष्ट्रीय रिकॉर्ड बनाया. अब समाचार विस्तार से. निर्वाचन आयोग ने पश्चिम बंगाल के दक्षिण 24 परगना जिले के फालता विधानसभा क्षेत्र का मतदान रद्द कर दिया है. इस क्षेत्र के सभी 285 मतदान केंद्रों पर 21 मई को पुनर्मतदान होगा. मतगणना 24 मई को की जाएगी. एक रिपोर्ट.
2: चुनाव आयोग ने पश्चिम बंगाल के दक्षिण 24 परगना जिले के फलता विधानसभा क्षेत्र में पूरी मतदान प्रक्रिया को रद्द करने का एक असाधारण कदम उठाया है. 21 मई को सभी 285 मतदान केंद्रों, जिनमें सहायक बूथ भी शामिल हैं, पर फिर से मतदान होगा. वोटों की गिनती 24 मई को होगी. चुनाव आयोग ने बताया कि यह फैसला 29 अप्रैल को मतदान के दौरान बड़े पैमाने पर गड़बड़ी की रिपोर्टों के बाद लिया गया है. पर्यवेक्षकों की रिपोर्टों में इलेक्ट्रॉनिक वोटिंग मशीनों से छेड़छाड़, मतदाताओं को डराना धमकाना और मतदान नियमों का उल्लंघन शामिल है. कई बूथों पर बैलेट यूनिट के बटनों को जानबूझकर काली टेप से ढक दिया गया था, जिससे ठीक से मतदान नहीं हो पा रहा था. अनाधिकृत लोगों को भी मतदान केंद्रों में प्रवेश करते और दूसरों की ओर से वोट डालते हुए पाया गया. कोलकाता से संदीपन दास गुप्ता और अविरूप भट्टाचार्य की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं कौशलेंद्र.
1: पश्चिम बंगाल में दक्षिण 24 परगना जिले में विधानसभा की 2 सीटों के 15 मतदान केंद्रों पर कल फिर से वोट डाले गए. मगराहाट पश्चिम के 11 और डायमंड हार्बर के 4 मतदान केंद्रों पर वोट डाले गए. कल शाम 5 बजे तक लगभग 87% मतदान हुआ. निर्वाचन आयोग ने पश्चिम बंगाल में 165 अतिरिक्त मतगणना पर्यवेक्षकों और 77 पुलिस पर्यवेक्षकों की तैनाती की है. मतगणना के दिन पुलिस पर्यवेक्षक किसी भी स्थिति में मतगणना कक्ष में प्रवेश नहीं करेंगे. पश्चिम बंगाल, असम, तमिलनाडु, केरलम और पुदुचेरी विधानसभा चुनाव की मतगणना कल सुबह 8 बजे से शुरू होगी. निर्वाचन आयोग ने इसकी सभी तैयारियां कर ली हैं. तमिलनाडु में इसके लिए 62 मतदान केंद्र बनाए गए हैं. हमारी संवाददाता ने बताया कि मतगणना के लिए 10,545 कर्मी तैनात किए जाएंगे.
3: मतगणना प्रक्रिया को लेकर पूरे राज्य में सुरक्षा व्यवस्था कड़ी कर दी गई है. ड्यूटी पर तैनात हर व्यक्ति को QR कोड वाला एक फोटो ID कार्ड जारी किया गया है, ताकि ये सुनिश्चित हो सके कि मतगणना केंद्रों पर किसी भी तरह की गलत पहचान या धोखाधड़ी ना हो. मतगणना कक्षों और EVM स्ट्रांग रूम के प्रवेश द्वार पर सबसे अंदरूनी सुरक्षा की कमान केंद्रीय सशस्त्र पुलिस बलों के हाथों में होगी. स्थानीय और राज्य पुलिस के अलावा सुरक्षा व्यवस्था को और अधिक सुदृढ़ करने के लिए मतगणना केंद्रों पर केंद्रीय सशस्त्र पुलिस बलों की 65 कंपनियां तैनात की गई हैं। राज्य में 4,87,98,833 मतदाताओं में से 85.10% मतदान दर्ज किया गया है। महिलाओं ने पुरुषों को पीछे छोड़ते हुए 2,52,59,596 वोट डाले, जबकि पुरुष मतदाताओं की संख्या 2,35,34,720 रही। चेन्नई से जॉय की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं पूजा।
1: स्नातक चिकित्सा शिक्षा में प्रवेश के लिए राष्ट्रीय पात्रता सह प्रवेश परीक्षा नीट यूजी आज आयोजित की जाएगी। परीक्षा दोपहर 2 बजे शुरू होगी और शाम 5 बजे समाप्त होगी। नीट के सूचना बुलेटिन के अनुसार परीक्षा केंद्र में अंतिम प्रवेश 1:30 बजे तक होगा। राष्ट्रीय परीक्षा एजेंसी वर्ष 2019 से नीट यूजी परीक्षा का आयोजन कर रही है। एजेंसी ने उम्मीदवारों के लिए विशिष्ट दिशा निर्देश जारी किए हैं। उम्मीदवारों को अपने प्रवेश पत्र के साथ मतदाता पहचान पत्र, आधार कार्ड या राशन कार्ड जैसा एक मूल फोटो पहचान पत्र साथ लाना अनिवार्य है। ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। ताजा समाचार जानने के लिए आप हमारे सोशल मीडिया हैंडल @AIRNewsHindi को फॉलो कर सकते हैं। रक्षा मंत्री राजनाथ सिंह ने ऑपरेशन सिंदूर को आतंक का खात्मा करने के मोदी सरकार के दृढ़ संकल्प का प्रतीक बताया है। रक्षा मंत्री ने ऑपरेशन सिंदूर की पहली वर्षगांठ के उपलक्ष्य में कल नई दिल्ली में शौर्य कार्यक्रम को संबोधित किया। उन्होंने कहा कि इस ऑपरेशन के दौरान सशस्त्र बलों के अतुलनीय शौर्य ने इसे भारत के सैन्य इतिहास का स्वर्णिम अध्याय बना दिया है।
4: शौर्य केवल शारीरिक शक्ति या युद्ध कौशल का नाम नहीं है। शौर्य हमारे मन की वह अटल अवस्था है जहां राष्ट्र प्रेम के आगे सारे सुख, सारे मोह, सारे भय यह व्यर्थ हो जाते हैं। शौर्य वो दिव्य भाव है जहां हमारा एक सैनिक अपने माता पिता, पत्नी और बच्चों के स्नेह के बंधन से ऊपर उठकर मां भारती की रक्षा का व्रत लेता है।
1: भारत ने पिछले वर्ष 22 अप्रैल को पहलगाम आतंकी हमले के जवाब में 7 मई को ऑपरेशन सिंदूर शुरू किया था। कार्यक्रम में प्रमुख रक्षा अध्यक्ष जनरल अनिल चौहान, वायुसेना प्रमुख एयर चीफ मार्शल एपी सिंह, दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता, रक्षा सचिव राजेश कुमार सिंह और उप रक्षा प्रमुख लेफ्टिनेंट जनरल धीरज सेठ उपस्थित थे। गृहमंत्री अमित शाह ने कहा है कि सेल ब्रॉडकास्ट प्रणाली, CBS और सामान्य चेतावनी प्रोटोकॉल जैसी तकनीकों को अपनाने से आपदा से निपटने की तैयारी में काफी मजबूती मिलेगी। उन्होंने कल सेल ब्रॉडकास्ट चेतावनी प्रणाली के शुभारंभ के अवसर पर कहा कि इससे शासन व्यवस्था में सुधार होगा और प्रत्येक नागरिक तक समय पर और प्रभावी ढंग से सूचना पहुंच सुनिश्चित होगी। दूरसंचार मंत्री ज्योतिरादित्य सिंधिया ने सेल ब्रॉडकास्ट प्रणाली का शुभारंभ किया था। इसे दूरसंचार विभाग के अंतर्गत सेंटर फॉर डेवलपमेंट ऑफ टेलीमेटिक्स CDOT ने राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण और गृह मंत्रालय के सहयोग से स्वदेश में ही विकसित किया है। प्रणाली का कल पूरे देश में सफलतापूर्वक परीक्षण किया गया। विदेश मंत्री डॉ सुब्रमण्यम जयशंकर आज सुबह जमैका के किंगस्टन पहुंचे। श्री जयशंकर जमैका, सूरीनाम और त्रिनिदाद और टोबैगो की सरकारी यात्रा पर हैं। सोशल मीडिया पोस्ट में डॉ जयशंकर ने बताया कि जमैका के विदेश मंत्री कमीना जे स्मिथ ने कहा कि वे अगले 2 दिन में जमैका के नेताओं, व्यापारियों और प्रवासी भारतीयों के साथ बातचीत करने के लिए उत्सुक हैं। विदेश मंत्रालय ने एक बयान में कहा है कि इस 10 मई तक अपनी यात्रा के दौरान डॉ. जयशंकर 3 देशों के विदेश मंत्रियों से मुलाकात करेंगे। भारत आ रहे मार्शल आइसलैंड ध्वज के LPG टैंकर MT सर्वशक्ति ने हॉर्मुज जल डमरू मध्य को सुरक्षित पार कर लिया है। इसमें 46,313 मीट्रिक टन LPG है और 18 भारतीयों सहित चालक दल के 20 सदस्य सवार हैं। आधिकारिक सूत्रों के अनुसार इस टैंकर के 13 मई तक विशाखापट्टनम पहुंचने की उम्मीद है। पत्तन पोत परिवहन और जलमार्ग मंत्रालय ने कल संवाददाता सम्मेलन में कहा कि क्षेत्र में सभी भारतीय नाविक सुरक्षित हैं और भारतीय ध्वज वाले जहाजों से जुड़ी कोई घटना दर्ज नहीं की गई है। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि अमेरिका जर्मनी में सैन्य उपस्थिति में काफी कमी करेगा। इससे जर्मन चांसलर फ्रेडरिक मस्क के साथ अमेरिका का विवाद और बढ़ गया है। श्री ट्रंप यूरोपीय सुरक्षा के प्रति अमेरिका की प्रतिबद्धता को कम करने की कोशिश कर रहे हैं। पेंटागन ने शुक्रवार को पहले घोषणा की थी कि वो जर्मनी से लगभग 5,000 सैनिकों को वापस बुलाएगा। शनिवार को इस कदम के कारण के बारे में पूछे जाने पर ट्रंप ने कोई स्पष्टीकरण नहीं दिया और कहा कि इससे भी बड़ी कटौती होने वाली है। इससे पहले जर्मनी के रक्षा मंत्री बोरिस पिस्टोरियस ने कहा कि जर्मनी में अमेरिकी सैनिकों की नियोजित कटौती से यूरोप को अपनी रक्षा को मजबूत करने के लिए प्रेरित होना चाहिए। माली में सुरक्षा बलों ने लक्षित हवाई हमलों में 200 से अधिक हमलावरों को मार गिराया है। सरकारी टेलीविजन के अनुसार शुक्रवार को सुबह ये हमले सशस्त्र आतंकियों के एक बड़े समूह को निशाना बनाकर किए गए। ये आतंकी पड़ोसी सीमा क्षेत्र से आए थे और हमलों की तैयारी कर रहे थे। मौसम विभाग ने अरुणाचल प्रदेश, असम, मेघालय, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा और सिक्किम के साथ साथ केरलम, तमिलनाडु और पुदुचेरी में आज तेज वर्षा का अनुमान व्यक्त किया है। लद्दाख और जम्मू कश्मीर में गरज के साथ ओलावृष्टि की संभावना है। दिल्ली, बिहार, पंजाब, हरियाणा, चंडीगढ़, झारखंड, मध्य प्रदेश, ओडिशा, रायलसीमा, उत्तराखंड, विदर्भ और पश्चिम बंगाल में गरज के साथ बिजली गिरने की संभावना है। इस बीच दिल्ली में कल रात मौसम में अचानक बदलाव आया और बारिश ने भीषण गर्मी से राहत दिलाई। और अब खेल खबरों के साथ हैं मुकेश कुमार।
5: भुवनेश्वर में इंडियन इंडोर पोल वॉल्ट प्रतियोगिता में मध्य प्रदेश के कुलदीप कुमार ने पुरुषों के पोल वॉल्ट में 5.41 मीटर ऊंचाई की छलांग लगाकर स्वर्ण पदक जीत लिया। कुलदीप कुमार ने पहले ही प्रयास में ये उपलब्धि हासिल कर देव कुमार मीणा के 5.40 मीटर के राष्ट्रीय रिकॉर्ड को पीछे छोड़ दिया। उधर डेनमार्क में थॉमस कप बैडमिंटन चैंपियनशिप के फाइनल में आज फ्रांस का सामना चीन से होगा। सेमीफाइनल में कल फ्रांस ने भारत को 3-0 से हराया था। इस बीच उबर कप के फाइनल में आज चीन का मुकाबला दक्षिण कोरिया से होगा। इधर आईपीएल क्रिकेट में चेन्नई सुपर किंग्स ने मुंबई इंडियंस को 8 से हरा दिया। चेन्नई में कल पहले बल्लेबाजी करते हुए मुंबई इंडियंस ने निर्धारित 20 ओवर में 7 विकेट पर 159 रन बनाए। जवाब में चेन्नई ने 18 ओवर और एक गेंद में 2 विकेट के नुकसान पर 160 रन बनाकर मैच जीत लिया। प्रतियोगिता में आज सनराइजर्स हैदराबाद का मुकाबला कोलकाता नाइट राइडर्स से और गुजरात टाइटंस का सामना पंजाब किंग्स से होगा। समाचार कक्ष से मैं मुकेश कुमार।
1: नवीन और नवीकरणीय ऊर्जा सचिव संतोष कुमार सारंगी ने आज अंतर्राष्ट्रीय सूर्य दिवस पर राष्ट्रीय राजधानी दिल्ली में रन फॉर सन मैराथन को झंडी दिखाकर रवाना किया। श्री सारंगी ने कहा कि इस दिन सौर ऊर्जा का उपयोग करके अधिकतम बिजली प्राप्त करने के तरीकों के बारे में जागरूकता बढ़ाने के लिए ये आयोजन किया जा रहा है।
6: सूर्य किरण हम लोगों के लिए अल्टीमेट सोर्स ऑफ एनर्जी है। उसका इतने सालों तक हम लोग व्यवहार नहीं कर पा रहे थे, लेकिन आज उसका व्यवहार करके देश में 150,000 मेगावाट का इंस्टॉलेशन हो चुका है और भी आगे बढ़ना है हम लोगों को।
1: भारतीय सेना का एक दल भारत कंबोडिया द्विपक्षीय सैन्य अभ्यास CINBX2 के दूसरे संस्करण के लिए कंबोडिया रवाना हो गया है। सेना ने बताया कि अभ्यास कल से 17 तारीख तक नॉम फॉर मारियास प्रांत के शाही कंबोडियाई वायुसेना प्रशिक्षण केंद्र में आयोजित किया जाएगा। अभ्यास में कंपनी स्तर के संयुक्त प्रशिक्षण पर विशेष ध्यान दिया जाएगा। रोहित जैन को भारतीय रिजर्व बैंक का डिप्टी गवर्नर नियुक्त किया गया है। श्री जैन इससे पहले बैंक में कार्यकारी निदेशक थे। वे 3 मई 2026 से 3 की अवधि के लिए इस पद पर रहेंगे। ये समाचार हमारी वेबसाइट www.newzoneair.gov.in और हमारे न्यूज ऑन एआईआर मोबाइल ऐप पर भी उपलब्ध हैं। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं फरहत नाज।
7: धन्यवाद लवलीन। सर्वोच्च न्यायालय द्वारा पश्चिम बंगाल विधानसभा चुनाव की मतगणना में केंद्रीय कर्मियों की पर्यवेक्षक के रूप में तैनाती का निर्वाचन आयोग का निर्देश बरकरार रखने को लगभग सभी अखबारों ने प्रमुखता से लिया है। अमर उजाला कहता है, मतगणना कर्मियों के चयन के लिए आयोग स्वतंत्र, आदेश की जरूरत नहीं। देशबंधु ने इसे सुप्रीम कोर्ट द्वारा तृणमूल कांग्रेस को झटका बताया है। अब आपात स्थिति में पलक झपकते ही अलर्ट होगा देश, दैनिक जागरण की पहली खबर है। पत्र ने आगे लिखा है, केंद्र ने लॉन्च किया सेल ब्रॉडकास्ट अलर्ट सिस्टम, बिना इंटरनेट भी पहुंचेगा फ्लैश मैसेज। हिंदुस्तान ने इसे सुर्खी दी है, करोड़ों मोबाइल में गूंजी इमरजेंसी वाली घंटी। पश्चिम एशिया में संघर्ष के असर को जनसत्ता ने बॉक्स में देते हुए लिखा है, लगातार तीसरे महीने कीमतें बढ़ी। पत्र ने इसे संकट और चिंता बताते हुए लिखा है, खाने के दाम बढ़ने से रोजगार पर विपरीत असर की आशंका। दैनिक भास्कर की खबर है, दिल्ली देहरादून एक्सप्रेसवे से 7 की जगह 2.5 घंटे में पहुंचेंगे, चार धाम यात्रा 5 से 6 दिन में पूरी हो जाएगी। पत्र ने चार धाम यात्रा के दौरान यमुनोत्री से बद्रीनाथ तक के सफर की जानकारी विस्तार से दी है। नवभारत टाइम्स ने बदलता मौसम शीर्षक से लिखा है, दिल्ली में 2050 तक ज्यादा होने लगेगी बारिश, गर्म दिन हटेंगे लेकिन रात तपेगी। राजस्थान पत्रिका की विशेष खबर है, सोच का बोझ, हर रात 28 मिनट की नींद खो रहे हैं लोग, पढ़ाई, करियर और आर्थिक स्थिरता की चिंता। पत्र के अनुसार दुनिया में 28 करोड़ लोग डिप्रेशन से और 30 करोड़ से ज्यादा एंजाइटी से हैं परेशान, जिसका प्रमुख कारण ओवरथिंकिंग। समुद्र के भीतर फहराया सबसे बड़ा तिरंगा। हिंदुस्तान ने इसे सचित्र देते हुए लिखा है, अंडमान निकोबार में दुनिया का सबसे लंबा चौड़ा ध्वज फहराकर बनाया गया गिनीज वर्ल्ड रिकॉर्ड। स्वराज द्वीप पर गोताखोरों ने पूरा किया अभियान। पंजाब केसरी के अनुसार कश्मीर को पीछे छोड़ विदेश में धमाल मचाएगा लद्दाख का पश्मीना। पत्र कहता है कि पहले लद्दाख के चरवाहे कच्चा ऊन कम दामों पर बेच देते थे, अब कुछ बड़े बदलावों के साथ लद्दाख में ही आधुनिक संयंत्र और फिनिशिंग यूनिट्स लग रही है, जिससे लद्दाख के शॉल ग्लोबल हब बनने की तैयारी में है।
1: अंत में मुख्य समाचार एक बार फिर। निर्वाचन आयोग ने पश्चिम बंगाल के फलता विधानसभा क्षेत्र के सभी 285 मतदान केंद्रों पर इस महीने के 21 तारीख को पुनर्मतदान का आदेश दिया। रक्षा मंत्री राजनाथ सिंह ने कहा, ऑपरेशन सिंदूर निर्णायक कार्रवाई के माध्यम से आतंकवाद खत्म करने के सरकार के दृढ़ संकल्प का प्रतीक। भारत आने वाला एक और LPG टैंकर ने हॉर्मुज जल डमरू मध्य सुरक्षित पार किया। अमेरिका जर्मनी से अपने 5,000 सैनिकों को वापस बुलाएगा। मौसम विभाग ने आज पूर्वोत्तर सहित देश के कुछ हिस्सों में तेज बारिश का अनुमान व्यक्त किया। देश के मध्य भागों में गरज के साथ आंधी आने और बिजली गिरने की आशंका। और मध्य प्रदेश के पोल वॉटर कुलदीप कुमार ने राष्ट्रीय रिकॉर्ड बनाया। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
8: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज। Good morning, I am Saira Mujtaba. The headlines. Election Commission orders re-polling across all 285 polling stations at Phalta Assembly constituency in West Bengal on the 21st of this month. Operation Sindoor reflects government's unwavering resolve to eliminate terrorism through decisive action, says Defence Minister Rajnath Singh. Another India-bound LPG tanker safely crosses Strait of Hormuz. United States to pull over 5,000 troops out of Germany. IMD forecast heavy rainfall over some parts of northeastern and peninsular India. Central plains to witness thunderstorms and lightning today. And Madhya Pradesh pole vaulter Kuldeep Kumar breaks national record at Bhubaneswar. And now the news in detail. The Election Commission has taken the extraordinary step of cancelling the entire voting process in the Phalta Assembly constituency of South 24 Parganas district in West Bengal. Fresh polling will be held on the 21st of this month across all 285 polling stations, including auxiliary booths. Counting of votes will be held on the 24th of May. More from our correspondent.
9: The Election Commission has taken the extraordinary step of cancelling the entire voting process in the Phalta Assembly constituency of South 24 Parganas district in West Bengal. Fresh polling will be held on 21st May across all 285 polling stations, including auxiliary booths. Counting of votes is scheduled for 24th May. In its statement, the Commission explained that the decision followed reports of severe electoral offences and large-scale subversion of the democratic process during voting on 29th April. Observer reports highlighted serious irregularities, including tampering with electronic voting machines, intimidation of voters, and violations of polling rules. In several booths, ballot unit buttons were deliberately covered with black tape, preventing proper voting. Unauthorized individuals were also found entering polling stations and casting votes on behalf of others. Missing or inconsistent video footage further raised concerns about transparency. Shondipan Dashgupta, Akashvani News, Kolkata.
8: Counting of votes for the assembly elections held in West Bengal, Kerala, Tamil Nadu, Assam and the Union Territory of Puducherry will be taken up tomorrow morning. In Tamil Nadu, a total of 10,545 counting personnel will be deployed on counting duty, supported by 4,624 micro-observers. Our correspondent reports that 234 counting observers, one for each assembly constituency, will oversee the proceedings and ensure strict adherence to extant instructions of the Commission.
10: Security has been tightened due to the counting process on Monday all over the state. Each and every individual on duty at the counting center have been issued a photo ID card with QR code to ensure that there will be no misrepresentation. A security perimeter starting from 100 meters around each counting center has been established. The second entry gates of the counting premises will be secured by the state armed police. The innermost security at the entrance to the counting halls and the EVM strong rooms will be managed by the central armed police forces. In addition to the local and the state police, 65 companies of the central armed police forces have been deployed at the counting centers to further strengthen security arrangements. The state has registered 85.10% votes with 4,87,98,833 voters. Joy, Akashwani reporting from Chennai.
8: In West Bengal, election officials said that all arrangements are in place at 77 counting centers across the state, with multi-layered security in place to ensure transparency. The Supreme Court has declined to interfere with the Election Commission's decision to appoint only central government employees as counting supervisors in West Bengal elections. A bench comprising Justice B.S. Narasimha and Justice Joy Malia Bakshi directed that the Commission's guidelines must be strictly followed. The ruling comes as a setback for Trinamool Congress, which had challenged the move. Defence Minister Rajnath Singh has described Operation Sindoor as a reflection of the government's unwavering resolve to eliminate terrorism through decisive action. He also said the unmatched valour of the armed forces during the operation has marked it as a golden chapter in India's military history. Mr. Singh made the remarks while addressing an event named Shaurya, organised in New Delhi yesterday in the run-up to the first anniversary of Operation Sindoor.
11: Valor is not merely physical strength or skill in warfare. It is a resolute state of mind where before love for the nation, all comforts, attachments and fears become insignificant. Valor is that divine spirit in which a soldier rises above the bonds of affection for parents, spouse and children and pledges to protect the motherland.
8: India launched Operation Sindoor on 7th of May last year in response to the 22nd April Pahalgam terror attack. The operation targeted terror infrastructure in territories controlled by Pakistan. Union Home Minister Amit Shah has said that adoption of technologies like Cell Broadcast System or CBS and Common Alerting Protocol will significantly strengthen disaster preparedness, improve governance and ensure timely and effective outreach to every citizen. Mr. Shah said this while conveying his best wishes on the launch of the Cell Broadcast Alert System yesterday that would warn citizens about emergency and natural disasters in their areas, according to a statement issued by the government. The National Eligibility Cum Entrance Test, NEET UG, for admission to undergraduate medical education will be held today. The examination will begin at 2 in the afternoon and will conclude by 5 p.m. According to NEET's information bulletin, last entry to the examination centre will be allowed till 1:30 p.m. The agency has issued specific guidelines for the candidates. Along with their admit cards, candidates are required to carry one original photo identity proof such as a voter ID, Aadhaar card or ration card. This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on Air app.
12: Janadesh 2026.
13: Trends and results of the assembly elections in Assam, Kerala, Tamil Nadu, West Bengal and Puducherry.
12: Comprehensive coverage with regular updates from correspondents on the ground and experts' analysis.
13: Special program from 8:30 a.m. onwards tomorrow.
12: Tune into Akashwani Gold and additional frequencies.
8: Welcome back. You're listening to Morning News. A Marshall Islands flagged LPG carrier, MT Sarvashakti, carrying 46,313 metric tons of India-bound LPG with 20 crew members on board, including 18 Indians, safely crossed the Strait of Hormuz. Official sources said it is expected to arrive at Vishakhapatnam on the 13th of this month. The Ministry of Ports, Shipping and Waterways said in a press briefing yesterday that all Indian seafarers in the region are safe and no incident involving Indian flagged vessels has been reported. External Affairs Minister Dr. S. Jaishankar, who is on an official visit to Jamaica, Suriname and Trinidad and Tobago, has reached Kingston in Jamaica this morning. He was welcomed by his Jamaican counterpart, Kamana J. Smith. The minister said that he looks forward to engaging with the Jamaican leadership, business community and members of the Indian diaspora over the next 2 days. President Donald Trump has said that the US will significantly reduce its troop presence in Germany, escalating a dispute with German Chancellor Friedrich Merz as he seeks to scale back America's commitment to European security. The Pentagon on Friday had initially announced it would pull some 5,000 troops out of Germany, but when asked Saturday about the reason for the move, Mr. Trump didn't offer an explanation and said that an even bigger reduction was coming. He told reporters in Florida that US is going to cut way down and they are cutting a lot further than 5,000. On the occasion of International Sun Day today, Secretary of Ministry of New and Renewable Energy, Santosh Kumar Sarangi, flagged off the Run for Sun Marathon in the national capital this morning. Talking to media after flagging off the marathon, Mr. Sarangi said that sunlight is the ultimate source of energy for all. He added that on this day, celebration is taking place to raise awareness on how people can get maximum electricity by utilizing solar power. The secretary also shared that under the PM Surya Ghar Yojana, 38 lakh households have been covered across the country.
14: Sunlight is the ultimate source of energy for us. For many years, we were not able to utilize it effectively. But today, through its use, the country has achieved an installed capacity of 1,50,000 megawatts. We still have to move further ahead.
8: The India Meteorological Department, IMD, has forecast heavy rainfall over northeastern states of Arunachal Pradesh, Assam, Meghalaya, Nagaland, Manipur, Mizoram, Tripura and Sikkim, as well as southern states of Kerala, Tamil Nadu and Puducherry today. Thunderstorms and hailstorms are likely to prevail over Ladakh and Jammu and Kashmir. The Met Department predicted that Delhi, Bihar, Punjab, Haryana, Chandigarh, Jharkhand, Madhya Pradesh, Odisha, Rayalaseema, Uttarakhand, Vidarbha and West Bengal are expected to witness thunderstorms and lightning for the next 2 days. Meanwhile, weather in the national capital witnessed a sudden change late last night as rainfall brought the much-needed relief from the prevailing heat. Several parts of the city experienced moderate rainfall, offering respite to residents. Kuldeep Kumar, representing Madhya Pradesh, set a national men's pole vault record of 5.41 meters to win gold on the opening day of the inaugural Indian Indoor Open Combined Events and Pole Vault Competition in Bhubaneswar. The 21-year-old cleared the height of 5.41 meters in his first attempt, surpassing the previous national record of 5.4 meters set by Dev Kumar Meena and also improving the indoor record of 5.3 meters set earlier in March by Regan G of Tamil Nadu. In IPL cricket, Chennai Super Kings defeated Mumbai Indians by 8 wickets at the M.H. Chidambaram Stadium in Chennai last night. Batting first, Mumbai Indians made 159 runs for 7 in the stipulated 20 overs. In reply, Chennai scored 160 for 2 in 18.1 overs to win the match. Chennai players Ruturaj Gaikwad at 67 and Karthik Sharma at 54 remained not out. Today there will be 2 matches. Sunrisers Hyderabad and Kolkata Knight Riders will clash at Rajiv Gandhi International Stadium in Hyderabad at 3:30 this afternoon. In another match, host Gujarat Titans will face Punjab Kings at the Narendra Modi Stadium in Ahmedabad at 7:30 in the evening. Today is World Press Freedom Day. It serves as an occasion to encourage and develop initiatives in favor of press freedom and to assess the state of press freedom worldwide. This year, the World Press Freedom Day offers a critical moment to reaffirm freedom of expression and to align journalism, technology including AI, and human rights actors around practical ways to strengthen information ecosystems for the future. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
15: Thank you, Saira. Newspapers have noticed developments in West Asia as well as developments after polling was held in some states and the Union Territory of Puducherry. Hindustan Times writes, Iran says ball in US court but ready for talks or war. Sunday Pioneer headlines, Iranian official hints at renewed conflict. Supreme Court's no to TMC plea against central staff accounting, writes the Sunday Tribune, while the Asian Age writes, Election Commission appoints 242 additional observers for West Bengal counting. Papers have also widely noticed the disaster alert mechanism. The Sunday Tribune writes, phones buzz as government tests disaster alert mechanism. Himachal Pradesh corps fastest to respond, Chandigarh fourth. All papers have widely noticed the appointment of lyricist Prasoon Joshi as Prasar Bharati chairman. The Times of India says, Prasoon Joshi appointed Prasar Bharati chairman. The Hindu, in an exclusive titled The Phantom That Flies, writes about fiber optic drones. The small first-person view attack machines have emerged as a disruptive force in the Russia-Ukraine war and parts of the West Asia conflict. And finally, in the age of YouTube and Netflix, a folk theatre play has not just survived but thrived for 25 years. The Hindu writes about a play called Swang Jani Chor, led by Satish Joji Kashyap. A pioneer artist takes Swang, a folk art from village gatherings to international audiences. And with that, it's back to you, Saira.
7: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Election Commission orders re-polling across all 285 polling stations at Palta Assembly Constituency in West Bengal on the 21st of this month. Operation Sindhu reflects government's unwavering resolve to eliminate terrorism through decisive action, says Defence Minister Rajnath Singh. Another India-bound LPG tanker safely crosses Strait of Hormuz. United States to pull over 5,000 troops out of Germany. IMD forecasts heavy rainfall over some parts of northeastern and peninsular India. Central plains to witness thunderstorms and lightning today. And Madhya Pradesh pole vaulter Kuldeep Kumar breaks national record at Bhubaneswar. And with that, we end the morning news. Have a great day.
0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ.
16: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో మెరుగుపడిన జిల్లా స్థానం, జలధార జలహారతి కార్యక్రమం కింద చెరువుల అభివృద్ధి, పిఎం రాహత్ కార్యక్రమం అమలు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ. పదో తరగతి ఫలితాల్లో విజయనగరం జిల్లా 91.08% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మూడవ స్థానం సాధించింది. జిల్లాలో మొత్తం 22,839 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 20,797 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 89.89% కాగా బాలికలు 92.27% ఉన్నారు. 10 పరీక్షల కోసం 100 రోజుల ప్రణాళిక రూపొందించుకుని జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం, వారు ప్రతి పాఠశాలను పర్యవేక్షించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నీటి భద్రత సాగునీటి సంఘాల పాత్ర, 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ జిల్లాలో అద్భుత ఫలితాల దిశగా సాగుతుంది. ఉపరితల జలాలను గరిష్ట స్థాయిలో నిల్వ చేస్తూ భూగర్భ జలమట్టాన్ని 3 నుంచి 6 మీటర్ల లోపునకు తీసుకురావడమే లక్ష్యంగా జిల్లా అంతటా పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 8,059 చెరువులు ఉన్నాయి. వీటి కింద సుమారు 2,81,986 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. జలధార కింద వీటిని అభివృద్ధి చేసేందుకు ఇప్పటి వరకు 10,000 పనులను గుర్తించారు. గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జామి మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి సీసీ రహదారులు, డ్రైన్లు నిర్మించి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం రాహత్ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమం అమలుకు సంబంధించిన ప్రచార పత్రాలను ఆయన కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ లో 150,000 రూపాయల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించవచ్చని చెప్పారు. రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ జిల్లాలోని చీపురుపల్లి, రాజాం పట్టణాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంపద తయారీ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో 500,000 టన్నుల వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. హర్ ఘర్ జల్ కింద 697 కోట్ల అంచనాతో 211,000 కుళాయి కనెక్షన్లను 2028 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా కమిటీ ఆమోదం తెలిపింది. కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధ్యక్షతన నీటి పారిశుద్ధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జల్జీవన్ మిషన్ కింద 1438 పనులు 395 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్నామని చెప్పారు. వీటిలో 1180 పనులు పూర్తయ్యాయని తెలిపారు. పీఎం సూర్యగర్ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ గృహ వినియోగదారులకు ఉచిత సౌర విద్యుత్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ చర్యలు వేగవంతం చేసింది. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కింద విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఎస్సీ కాలనీలో 2 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏపీ ఈపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్, నెల్లమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ, పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు

0: చేయనున్నట్లు చెప్పారు. తద్వారా పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాక వినియోగదారులకు విద్యుత్ బిల్లుల్లో గణనీయమైన ఆదా కలుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి ఈనాటి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో మల్లెల తేజస్వి గారి వయోలిన్ వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీ సిహెచ్ రామకృష్ణ మృదంగం, శ్రీ ఎం చంద్రకాంత్ ఘటం. కార్యక్రమంలో ముందుగా రుద్రప్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షిత రచన గణనాయకం ఆదితాళం.

ఇప్పుడు వినండి నలిన కాంతి రాగంలో త్యాగరాజస్వామివారి కృతి మనవి ఆలకించరాదటే ఆదితాళం.

అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో మల్లెల తేజస్వి గారి వయలిన్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం శ్రీ సిహెచ్ రామకృష్ణ మృదంగం, శ్రీ ఎం చంద్రకాంత్ ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మాయా మాళవ గౌళరాగంలో త్యాగరాజస్వామివారి కృతి తులసీ దళములచే రూపకతాళం.

0: అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో ఇంతవరకు మల్లెల తేజస్వి గారి వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం శ్రీ సిహెచ్ రామకృష్ణ, మృదంగం శ్రీ ఎం చంద్రకాంత్ ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: కార్యక్రమంలో ముందుగా ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట, గీతరచన శ్రీమణి, సంగీతం దేవి శ్రీప్రసాద్.

0: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరివాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: గలగలా కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
2: Yes, నాకు చాలా ఇష్టం.
1: నెక్స్ట్ 1 డే ఆర్జీ అవుతారా?
2: ఆఫ్ కోర్స్.
1: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
3: ఇప్పుడు వినండి, ఎవడు చిత్రం నుంచి కార్తీక్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: ఈ వారం రోజు
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
5: కార్యక్రమంలో తర్వాత వినండి వైశాలి చిత్రం నుంచి సుచిత్ర ఎస్ థమన్ పాడిన పాట, గీత రచన కృష్ణ చైతన్య.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జే అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది. తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని వన్ డే ఆర్జేగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
2: కార్యక్రమంలో చివరిగా వినండి, ఇద్దరమ్మాయిలతో చిత్రం నుంచి డేవిడ్ సైమోన్ అనితా పాడిన పాట

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వార్తావాహిని.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా హర్దోయిలో ప్రతిష్టాత్మక గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. 594 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్ప్రెస్ వే ఉత్తరప్రదేశ్లోని మీరట్ను తూర్పున ఉన్న ప్రయాగ్రాజ్తో అనుసంధానించనుంది. ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆధునిక మౌలిక సదుపాయాలే దేశ ప్రగతికి అసలైన సూచికలని పేర్కొన్నారు. సుమారు 36,230 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ 6 వరుసల రహదారి ద్వారా ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గుతుందన్నారు. కేవలం ప్రయాణ సౌకర్యమే కాకుండా దాని వెంబడి 12 పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయడం ద్వారా హర్దోయ్, ఉన్నావ్, రాయ్బరేలీ వంటి జిల్లాలలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
3: గంగా ఎక్స్ప్రెస్ వే యూపీ కే ఏక్ ఛోర్ కో దూసరే ఛోర్ సే తో జోడతా హీ హై, యే ఎన్సీఆర్ కే అసీమ్ సంభావనాఓ కో భీ కరీబ్ లాయేగా, ఇస్కే కినారే నయే ఔద్యోగిక అవసర్ వికసిత్ హోంగే, నయే బన్తే ఎక్స్ప్రెస్ వే వికసిత్ హోతే భారత్ కీ హస్తరేఖాయే హై, ఔర్ యే ఆధునిక హస్తరేఖాయే ఆజ్ భారత్ కే ఉజ్వల భవిష్య కా జయఘోష్ కర్ రహీ.
1: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం భూమి పూజ చేశారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో జరిగిన ఈ కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ సంస్థ ప్రతినిధులు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఆంధ్ర తెలంగాణ రాష్టాల ఉమ్మడి రైల్వే బడ్జెట్ గతంలో 886 కోట్ల రూపాయలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్కే 1,134 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లలో పూర్తిస్థాయి ఆధునీకరణ పనులను చేపట్టామని, ఆంధ్రప్రదేశ్లో 100% రైల్వే లైన్ల విద్యుతీకరణ జరిగిందని చెప్పారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని, జూన్ 1న రైల్వే జోన్ ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
4: The combined budget used to be only 886 crore for Andhra and Telangana combined. Today is giving for Andhra Pradesh alone is 10,134 crore. Andhra Pradesh has 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. Andhra is 100% electrified. South Coast Railway Zone. This entire process is now completed and now we are ready to notify the new railway zone on 1st of June 2026.
2: వికసిత్ భారత్ 2047 వాతావరణ మేధస్సుతో స్థితిస్థాపకతను పెంపొందించడం అనే అంశంపై న్యూఢిల్లీలో బుధవారం జరిగిన చర్చా కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, వాతావరణ సంక్షోభాన్ని అవసరమైన తక్షణ చర్యగా ఉమ్మడి బాధ్యతతో పరిష్కరించేలా గ్లోబల్ సౌత్ను ఏకం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ అగ్రశ్రేణి G20 దేశాలలో ఒకటిగా నిలుస్తోందని, నిర్దేశిత గడువు కంటే 8 ఏళ్ల ముందే తన పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించిందని చెప్పారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న దేశాలలో ఒకటిగా నిలిచిందని పీయూష్ గోయల్ వెల్లడించారు.
1: న్యాయ వ్యవస్థలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ సిక్కిం రాష్టం దేశంలోనే మొట్టమొదటి కాగితరహిత న్యాయ వ్యవస్థ, పేపర్లెస్ జ్యుడిషియరీ రాష్టంగా అవతరించింది. గ్యాంగ్టక్లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘనత సాధించడంపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్ గోలే రాష్ట ప్రజలకు, న్యాయమూర్తులకు అభినందనలు తెలిపారు. వేగవంతమైన, పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత న్యాయ వ్యవస్థను నిర్మించడంలో ఇదొక చారిత్రక అడుగని కొనియాడారు. ఈ ఫైలింగ్, డిజిటల్ కేసు మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలు న్యాయ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
2: డిజిటల్ అరెస్టు పేరుతో జరిగే సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఇలాంటి నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఆయన మంగళవారం ఒక వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. పోలీస్ అధికారులుగా నటిస్తూ సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి నగదు వసూలు చేస్తారని తెలిపారు. అజ్ఞాత కాల్స్, సందేహాస్పద లింకులు వంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై 1930 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
1: న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా సదస్సు 2.0లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఎలాంటి ఉగ్రవాద

0: ఉగ్రవాద కార్యకలాపాలను సహించపోదనే సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిందని అన్నారు. దేశంపై ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కేవలం దౌత్యపరమైన ప్రకటనలు చేస్తూ ఉండే విధానం ఇకముందు ఉండదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ను అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా, భారతదేశాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రంగా ఆయన అభివర్ణించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఎగుమతులు గత సంవత్సరం కంటే 62% వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: हमारे मिलिट्री इंडस्ट्रियल कॉम्प्लेक्स ने भी समय समय पर यह साबित किया है कि वह केवल शांति काल की जरूरतों के लिए नहीं, युद्ध काल की तेज आपूर्ति के लिए भी वह तैयार है. हालांकि उस बीच हमें न्यूक्लियर हमले तक की धमकी दी गई, लेकिन हम उस ब्लफ में नहीं आए. हमने उन धमकियों को नकारते हुए, कोई तवज्जह न देते हुए वही किया जो करना था, जो राष्ट्रहित में जरूरी था, और यही है न्यू वर्ल्ड ऑर्डर, यानी नई दुनिया का नया भारत.
2: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ బుధవారం ముగిసింది. ఈ దశలో కూడా రికార్డు స్థాయిలో 90% పైగా ఓటింగ్ నమోదయ్యింది. కోల్కతా నార్త్, కోల్కతా సౌత్, హౌరా, నాదియా, ఉత్తర 24 పరిగణాలు, దక్షిణ 24 పరిగణాలు, హూగ్లీ, పూర్వ బర్ధమాన్ మొదలగు 8 జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 142 అసెంబ్లీ స్థానాలకు గాను జరిగిన ఈ ఎన్నికల పోలింగ్లో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఏప్రిల్ 23న జరిగిన పశ్చిమ బెంగాల్ మొదటి దశ పోలింగ్లో 93.19% ఓటింగ్ నమోదయ్యింది. కేరళం, అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు 4న జరుగుతుంది.
0: కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పమిడిముక్కల గ్రామంలో నిర్వహించిన పేదల సేవ ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను లబ్దిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తూ ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మికులకు మేడే పురస్కారాలను ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల కోసం లేబర్ అడ్డా నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. లేబర్ అడ్డాలను నైపుణ్యాభివృద్ది కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
3: మొదలు తారీఖంటే మనందరి గుర్తొచ్చేది పేదల సేవలో. అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీ చేతిలో డబ్బులు పెట్టి ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు మీరు చూస్తే 22,47,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63,188 కోట్ల రూపాయలు ఇచ్చాం.
2: జమ్మూలోని తావి రైల్వే స్టేషన్ నుండి శ్రీనగర్ జమ్మూ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ, గడిచిన 12 సంవత్సరాలలో రైల్వే రంగంలో గణనీయమైన అభివృద్ది చోటు చేసుకుందని అన్నారు. ఇప్పటి వరకు శ్రీనగర్ నుండి శ్రీమాతా వైష్ణవ్ దేవి కత్రా వరకు నడిచే ఈ రైలు ఇకపై జమ్మూ తావి వరకు నడుస్తుందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నిరంతర అభివృద్దిని చూసిందన్నారు. పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ రైలులోని కోచ్ల సంఖ్యను 8 నుండి 20కి పెంచినట్లు తెలిపారు.
0: గత ఏప్రిల్ నెలలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 8.7% వృద్ది నమోదైంది. మొత్తం జీఎస్టీ వసూళ్లు 2,42,000 కోట్ల రూపాయలకు పైగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 2,23,000 కోట్లుగా ఉండగా ఈసారి మరింత పెరిగాయి. గత నెలలో కేంద్ర జీఎస్టీ వసూళ్లు 52,000 కోట్ల రూపాయలకు పైగా ఉండగా రాష్ట జీఎస్టీ 61,300 కోట్ల రూపాయలకు మించి నమోదయ్యాయి.
2: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం అమరావతిలోని సచివాలయంలో గురువారం సమావేశమయ్యింది. సుమారు 3.5 గంటల పాటు జరిగిన సమావేశంలో 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం లభించిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులకు వివరించారు. మౌలిక వసతులు, ఉద్యోగ, వ్యవసాయం, పట్టణాభివృద్ది, పెట్టుబడులు వంటి అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రామాయపట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు 354 కోట్ల రూపాయల పాలనా అనుమతులకు అంగీకారం తెలిపింది. అమరావతిలో పలు నిర్మాణాలకు 1,208 కోట్ల రూపాయల పాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పయ్యావుల కేశవ్ వివరిస్తూ,
4: కృష్ణానది యొక్క కుడిగట్టు కరకట్టని మోడర్నైజ్ చేయడానికి డిజైన్ ని మార్చి మట్టి కట్టని ఎక్స్పాండ్ చేసి రకంగా డిజైన్ చేయడంతో అది కేవలం 443 కోట్ల రూపాయలతో అయిపోతా ఉంది. అమరావతి

0: పద్ధతిలో మనం ఏదైతే కడతా ఉన్నాం ఆఫీసెస్ కాంప్లెక్స్, దానికి సంబంధించినటువంటి కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాటికి దాదాపు 2,540 కోట్లకి ఇవ్వడం జరిగింది.
1: దేశవ్యాప్త జనగణన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం నుండి ఇళ్ల గణన ప్రారంభమైంది. ఇందులో భాగంగా గణన అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల స్థితిగతులు, వసతుల వివరాలను సేకరిస్తున్నారు. ఇళ్ల వసతులు, ఇతర వివరాలు వంటి అంశాలపై సుమారు 34 ప్రశ్నలు అడగనున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ మొదటి దశ గణన కార్యక్రమం జరగనుంది. ఇళ్ల జాబితా, గృహ గణన కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1855కు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ జనగణన కార్యాలయం తెలిపింది.
2: న్యూఢిల్లీలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ యాత్రను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గురువారం ప్రారంభించారు. సోమనాథ్ ఆలయం పట్ల 1000 సంవత్సరాల అచంచలమైన భక్తి విశ్వాసాలకు ప్రతీకగా సుమారు 1300 మంది భక్తులతో కూడిన ఒక ప్రత్యేక రైలు గుజరాత్లోని సోమనాథ్ ఆలయానికి యాత్రను ప్రారంభించింది. న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సోమనాథ్ ఆలయం భారతదేశ ఆత్మగౌరవానికి, దృఢత్వానికి, అకుంఠిత స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. భారతదేశం పూర్వీకుల నుండి దేశ పౌరులు ప్రేరణ పొందేలా ఈ చర్య ప్రోత్సహిస్తుందన్నారు.
3: भारतवासी भारत के इस अदम्य जिजीविषा की चेतना का स्मरण करते हुए संकल्पबद्ध हों कि भविष्य में भारत के किसी भी सभ्यता के विकास को कहीं कोई चोट न पहुंचा पाए. भारतीयों में अपने अतीत के प्रति, अपने पूर्वजों के प्रति उनकी बार बार उठ भी गिराए जाने के बाद भी उठ खड़े होने की जो जिजीविषा थी उससे एक प्रेरणा ले सके.
1: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ మౌసంలో భాగంగా విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోస్టల్ అట్మాస్పియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ సిఆర్ట్ కేంద్రాన్ని కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ శుక్రవారం ప్రారంభించారు. కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటియోరాలజీ ఐఐటీఎం సహకారంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా ఎం రవిచంద్రన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతున్న తరుణంలో సిఆర్ట్ వంటి అత్యాధునిక పరిశోధనల కేంద్రాల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా పర్యావరణ మార్పులను నిశితంగా పరిశీలించి తీర ప్రాంత ప్రజలను ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించేందుకు వీలవుతుందని తెలిపారు. వాతావరణ శాఖ, సముద్ర పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల సమన్వయంతో వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం పెంపొందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వెల్లడించారు.
2: జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో సముద్ర వనరుల పరిరక్షణ, ప్రయోజనాల పంపిణీ అంశంపై విజయవాడలో మంగళవారం కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ చైర్పర్సన్ వీరేంద్ర తివారీ పాల్గొని మాట్లాడుతూ, సముద్ర రక్షిత ప్రాంతాల ఏర్పాటు సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడటంతో పాటు అంతరించిపోతున్న జీవజాతులను సంరక్షించవచ్చని తెలిపారు. సుస్థిర చేపల వేట పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా జీవ వైవిధ్యాన్ని రక్షించవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలకు సముద్ర ఉత్పత్తుల లాభాల్లో న్యాయమైన వాటా కల్పించడమే ఈ కార్యశాల లక్ష్యమని వెల్లడించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కె సుమ, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా నవ్వులు పంచుతున్న ఆకాశవాణి శ్రీ మాడుగుల రామకృష్ణ గారి ప్రసంగం వింటారు.
1: బహుజనుల హితమే బహుజనుల సుఖం అన్నది ఆకాశవాణి ధ్యేయం. ఎన్నో కేంద్రాల్లో ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమై అవి శ్రోతలను ఆకట్టుకుంటున్నాయంటే అందులోని వైవిధ్యమే కారణం. 1948లో మన విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. అప్పటినుంచి ప్రసారమైన వేనవేల కార్యక్రమాల్లో కొన్ని శ్రోతల మధ్యలో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయంటే వాటిని రూపొందించిన ఘనత ఆకాశవాణి గొప్పదనే కారణం. ముఖ్యంగా హాస్యభరిత కార్యక్రమాలు, అవి ఎంతగానో శ్రోతల మధ్యలో నిలిచిపోయాయంటే వాటిలో పాల్గొన్న కళాకారులను ప్రత్యక్షంగా చూడాలి అనే కోరిక శ్రోతల్లో కలగడమే ఉదాహరణ. నవరసాల్లో హాస్యం స్థానం ప్రముఖమైంది. హాస్యాన్ని అందరూ ఇష్టపడతారు, ఆదరిస్తారు, ఆలోచిస్తారు. ముఖాన నవ్వుని పులుముకొని వారు ఎవరుంటారు చెప్పండి? అయితే మనుషులు కనిపించిన రేడియోలో హాస్యాన్ని ఎలా వ్యక్తపరుస్తారు? కేవలం కళాకారుల గొంతుల ద్వారా మాత్రమే అన్నది సమాధానం. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో ఒత్తిడులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వాటిని అధిగమిస్తూ మనసుకు ఊరటనిచ్చి నవ్వులు పువ్వులు పూయించేది హాస్యమే కదా. సుమారు 7.5 దశాబ్దాలుగా విజయవాడ కేంద్రంలోని కళాకారులు, రచయితలు తమ కళలను కదిలించి నటనను కురిపించి శ్రోతలను ఆకర్షించారు. ప్రసంగాలు, ప్రహసనాలు, సంభాషణలు, గల్పికలు, కార్టూన్లు ఇవన్నీ రూపొందించారు. అవి ఎన్ని చెప్పగలం? సంఖ్య ఎంతంటే ఆకాశంలోని చుక్కని లెక్కబెట్టినట్టే. కాబట్టి ఈ స్వల్ప వ్యవధిలో కొన్నిటి గురించి మనం ఈరోజు ముచ్చరించుకుందాం. పైగా ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం కదా, పెదాలపై నవ్వులు కురిపించండి, మనసును ఆహ్లాదభరితం చేసుకోండి. ఆకాశవాణి శ్రోతలుగా అందించిన హాస్య కార్యక్రమాల వివరాలు కొన్ని వినండి. పండుగలు, పబ్బాల సందర్భంగా 60-70 దశకాల్లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రభాత ప్రసారాలు హాస్య నటికలతో ప్రారంభం అయ్యేటివి అంటే నమ్ముతారా? నమ్మాలి. పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ కుటుంబ నేపథ్యంలో తెల్లవారుజామునే 10-15 నిమిషాల పాటు ఆ నాటికలు ప్రసారమయ్యేవి. పాత తరం వారికి అవన్నీ కూడా గుర్తుంటాయి. అలా శుభారంభంగా పండుగ రోజున ఆనందంతో ప్రారంభమయ్యేది ఆకాశవాణి. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన హాస్య నాటకాల్లో మగుటాయమానంగా నిలిచిన నాటకం, ఎక్కువ మంది శ్రోతలను విశేషంగా ఆకర్షించిన నాటకం చిలకమర్తివారి గణపతి. ఇది ఒక నవల, దీన్ని నాటకీకరణ చేశారు రేడియోలో. గణపతి పాత్రలో అమాయక చక్రవర్తిగా శ్రీ నండూరు సుబ్బారావు, తల్లిగా పి సీతారత్నమ్మ, వారి నటన, వాచికాభినయం నేటికీ శ్రోతల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోయింది. నవలా రచయిత చిలకమర్తి వారి కంటే గణపతిగా నటించిన సుబ్బారావు గారికి ఎక్కువ పేరొచ్చింది. ఇప్పటికీ గణపతి నవల హాట్ హాట్ గా బజారులో అమ్ముడుపోతుందంటే అది రేడియో నాటకం గొప్పతనమే. ఆ నాటక ప్రయుక్త బందా కనకలింగేశ్వరరావు గారి నిర్వహణ ప్రశంసనీయం. కాలకూరు నారాయణరావు గారి వరవిక్రయం మరొక చక్కటి హాస్య నాటకం. డబ్బు కోసం మగపిల్లవాణ్ణి అమ్ముకోవటం. ఇందులో పిసినారి సింగరాజు లింగరాజుగా ఆకాశవాణి అనౌన్సర్ కూచిముంచి కుటుంబరావు గారి నటన హైలైట్. డైలాగ్ డెలివరీ మాటల్లో చెప్పలేంది. పుణ్యమూర్తులు పురుషోత్తమరావుగా కందుకూరి చిరంజీవిరావు గారు, వారి భార్యగా ఎం నాగరత్నమ్మ గారి నటన నాటకాన్ని పరిపుష్టం చేసింది. గురదాడప్పారావు గారి కన్యాశుల్కం నాటకంలో గిరీశంగా కె వెంకటేశ్వరరావు గారి నటన, మాటల విరుపు, పాత్రోచిత హాస్య సంభాషణలు నాటకాన్ని హిమాలయ శిఖరానికి ఎక్కించాయి. లబ్ధప్రతిష్ఠులైన కళాకారులందరూ ఈ నాటకంలో నటించారు. ఇప్పటికీ ఈ నాటకాలు పునఃప్రసారం అయితే శ్రోతల స్పందన మాటల్లో చెప్పలేంది. ఎందుకంటే లెక్కకు మించిన ఉత్తరాలు మిక్కుడంగా వచ్చేవి. ఆ రోజుల్లో ప్రసారమైన మరొక కుటుంబ నేపథ్యం ఉన్న నాటకం సీతాపతి సంసారం. ఇది కూడా మంచి హాస్య నాటకం. ఇది గొలుసుకట్టు నాటకం. ప్రతివారం ప్రసార సమయానికల్లా శ్రోత సిద్దమైపోయి విని తమ స్పందనలను తెలియజేసేవారు. ముఖ్యంగా ఈ నాటకంలో నటించిన నటులను చూడాలని శ్రోతలు ఉబలాడబడేవారు. ఆది విష్ణు, గొలబుడి మారుతిరావు, డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావులు ఈ గొలుసుగట్టును ఎంత పకడ్బందీగా నిర్వహించారో వేరే చెప్పక్కర్లేదు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రచించిన 3 అంతస్తుల మేడ మరో చక్కని హాస్య నాటకం. ఇందులో నటించిన నండు సుబ్బారావు, వివి కనకదుర్గ గారి సంభాషణలు శ్రోతలు నాలుగుపైన ఇప్పటి కూడా నాట్యం చేస్తున్నాయి. సునీత హాస్యం ప్రతి సంభాషణలో తొణుగుసలాడేది. గంట నిడివిగల నాటకం ఇట్టే అయిపోయినట్టు అనిపించేది. అనంతర కాలంలో నిన్న మనటి సినిమా రచయిత దర్శకులు జంజాల సినిమా రంగ ప్రవేశం చేయకముందు రేడియోకు హాస్య రచనలు అందించేవారు. ఆయన రాసిన బామ్మగారు బొమ్మలు పెట్టే, బామ్మగారు తిరుపతి యాత్ర, కృష్ణమూర్తి కుక్కపిల్ల లాంటి నాటికలు శ్రోతలను అలరించాయి. జంజాల వారి సంభాషణల పదును ఆ నాటికల్లో ఆ రోజుల్లోనే ప్రస్ఫుటంగా కనిపించేది. విజయవాడ కేంద్రంలో పనిచేసిన నండూరు సుబ్బారావు గారు మంచి నటుడే కాదు, హాస్య రచయిత కూడా. పావుగంట నిడివిలో ఎన్నో నాటికలు శ్రోతలకు అందించారు. ముఖ్యంగా వాటిలో కుటుంబ సమస్యలు, సరదాలు, సంతోషాలు, వ్యంగ్యాలు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపించేవి. మా తాయారం అత్తయ్య, నేను మా ఆవిడ, నళ్ళింతో నేను, మచ్చుకి కొన్ని నాటికలు. సున్నిత హాస్యం ఈ నాటకాల్లో ధ్వనించి శ్రోతల మెప్పును విపరీతంగా సంపాదించాయి. రేడియోలో హాస్య రచన నూతన వరవడిని మూటకట్టుకుని చెడుకుడు అనే రేడియో కార్టూన్ ద్వారా బయటకొచ్చింది. కొసమెరుపుతో సాగే వైవిధ్యభరితమైన ఈ కార్టూన్లు శ్రోతలను ఎంతగానో అలరించాయి. సత్యం శంకరవంచి, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు లాంటి రచయితలు ఈ చెడుకుల్ని రూపొందించారు. ముఖ్యంగా భట్టుగారి రచన చీరల భార్య ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే వార్షిక కార్యక్రమాల్లో హిందీలో చోటు చేసుకుంది. అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమై ప్రసారమైంది. దీనికి రజని పరిచయ సంగీతం సమకూర్చారు. ఆ రోజుల్లో శ్రోతలు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వినేవాళ్లు. ఇప్పుడు కొంతమంది రచయితలు రేడియోకి అందించిన హాస్య రచనల గురించి తెలుసుకుందాం. పూసలు రచించిన కానుక, పిసుబాటి ఉమామేశ్వరం గారి బ్రాటోవర్ బతుకులు, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారి వేలు నాటిక, రావికొండలరావు గారి బతుకు బావుంది, ఆదివిష్ణు అల్లుళ్ళు బహుబరాక్ లాంటి హాస్య నాటకాలతో తమ కలం బలాన్ని చూపించారు. భవిడిపాడి కామేశ్వరరావు గారి శిష్యులు ప్రఖ్యాత న్యాయవాది శ్రీ పుత్సా పూర్ణానందం గారు, ఆయన స్వతహాగా హాస్యనటులు. అంతేకాకుండా రేడియో కోసం ఎన్నో హాస్య ప్రసంగాలు చేశారు. భారీతో బజారుకు, అల్లుడుస్తున్నాడు జాగ్రత్త, పట్నంలో పాడిగేదె, మీసాల సొగసులు, కాఫీ పడిన కాంతయ్య లాంటి హాస్య ప్రసంగాలు ఆ రోజుల్లో ప్రసారమై శ్రోతల మెప్పు పొందాయి. ఆ తరువాత కాలంలో శ్రీ దర్భా బాబురావు గారి రచనలు వడ్డన కూడా ఒక కళే, పోటీ కోసం కసరత్తులు, కంటి తుడుపు మార్కుల సంస్కృతి లాంటి హాస్య రచనలు ఎన్నో బయటకొచ్చాయి. రామ్ కుమార్, మాధురి, సశ్రీలు కూడా సన్మానవత రచనా పరిశ్రమ గురించి, నెట్టింట్లో కోడలు, 30 రోజులు ఆత్మగౌరవం లాంటి రచనలు చేశారు. ఈ రచనల సునీత హాస్య వ్యంగ్య ధోరణులు శ్రోతలు అలరించాయి ఆ రోజుల్లో. స్త్రీలు కూడా హాస్య రచనలు అందించగలరు అని నిరూపించారు ప్రఖ్యాత రచయిత్రి కవయిత్రి ఊటుకు లక్ష్మీకాంతమ్మ గారు. అతివాగుడు గురించిన హాస్య కల్పన వింటుంటేనే నవ్వొస్తుంది. ఏ భారతి గారి వాక్చిత్రాలు, ఇంకా తంపులు మారితనం, గొప్పలు తిప్పలు వీటి మీద హాస్య రచనలు ఎన్నో ప్రసారమయ్యాయి. ఆ రోజుల్లో ఎందరో రచయితలు కూడా ముందుకొచ్చి హాస్య ప్రసంగాలు చేశారు. చాలా సంవత్సరాల క్రితమే రేడియోలో ప్రసారమైంది మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతీశం నవల ఆధారంగా నాటకం. మళ్లీ ఒకసారి ఆ హాస్య రచయిత మొక్కపాటి వారిది బారిస్టర్ పార్వతీశాన్ని సినిమా నటుడు రావికొండలరావు గారు నవల్ని నాటకీకరణ చేసి రేడియోకి అందించారు. రేడియోలో పాండురంగ ప్రధాన పాత్ర ధరించారు. 7 వారాల పాటు సీరియల్గా ప్రసారమైంది ఆ నాటకం. రావికొండలరావు గారిదే మరొక రచన, అంతరాయానికి చింతిస్తున్నాం. సభలు సమావేశాల్లోని ఆలస్యాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించారు కొండలరావు గారు. అటు రేడియోలోనూ ఇటు రంగస్థలంపైన కూడా మంచి పేరును సంపాదించుకోగలిగింది ఈ నాటకం. మల్లాది విశ్వనాథ్ కవిరాజు గారి దొంగాటకం నాటిక, పూసల గారి బ్రహ్మానీరా తారుమారు, డివి నరసరాజు గారి నాటకం అనే నాటిక, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి అప్పు సత్యాగ్రహం, ఆదివిష్ణు రచించిన పండగొచ్చింది ఆకాశవాణిలో గుర్తుంచుకోదగిన హాస్య నాటకాలు. విశ్వనాథ కవిరాజు గారి నాటికి నేడు అనే హాస్య నాటకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే కేవలం 2 పాత్రలతో 20 నిమిషాల పాటు నాన్ స్టాప్ హాస్యాన్ని అందించింది ఈ నాటిక. ఇందులో మహాలక్ష్మ, నర్సుపంతులు ఒకప్పటి ప్రేమికులు, కాని వేర్వేరు వ్యక్తులతో వాళ్ళకి పెళ్లైపోతుంది. ఒక రైలు ప్రయాణంలో మళ్లీ వాళ్లు కలుసుకుంటారు చాలా రోజుల తర్వాత. పోట్లాడుతో మొదలై మళ్లీ పాత రోజుల జ్ఞాపకాల్లో ప్రేమను పంచుకుంటారు. విడిపోతూ వారి జ్ఞాపకాలను మళ్లీ నెమరు వేసుకుంటారు. ఈ నాటికలో హాస్య పాత్రలో కూచిమంచి కుటుంబరావు గారు, పి సీతారత్నం నటన అనుక్షణం గుర్తొచ్చి నవ్వుకునేలా చేస్తుంది. ఇద్దరితో ఎలా హాస్యాన్ని పండించవచ్చో చెప్పే చక్కని హాస్య నాటిక ఇది. అందర్నీ ఆకట్టుకునే రచన. సినీ రచయిత శ్రీరమణ ఆకాశవాణి కోసం అందించిన హాస్య గుడిగలు చిలకల బందిరి అనే పేరిట హాస్యాన్ని గుప్పించాయి. రేడియో కళాకారులు ఉషశ్రీ, శ్రీకాంత శర్మ, ఏవి ఆనంద్, శృతి వీరభద్రరావు, పేరి కామేశ్వరరావు, వివి కనకదుర్గ, ఎం నాగరత్నమ్మ, పాండురంగ, సూర్యబాబు లాంటి కళాకారులు ఆకాశవాణి ఆర్టిస్టులైనా స్టేజీ పైకొచ్చి ఈ నాటకంలో నటించారు. చిలకల బందిరి

0: పేరిట. అనంతర కాలంలో రేడియో నటులు విన్నకోట విజయరాం, ఆర్ రామచంద్రరావు, మద్దాల సుశీల, విజయభాను, వై రాజకుమారి, మాడుగుల, పాండురంగ కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రదర్శనాలను రాష్ట్రంలోనూ రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ప్రదర్శించి ఎందరినో అలరించారు. ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నైలోని తెలుగు సంఘాల వారు ఈ బృందాన్ని ఆహ్వానించి గౌరవించారు. రేడియో ఆర్టిస్టు శ్రీ కోక సంజీవరావు వృత్తిరీత్యా అనౌన్సర్ అయినా ప్రవృత్తిరీత్యా మంచి నటులు, రచయిత. ఆయన రాసిన హాస్యనాటికలు, సీరియల్గా ప్రసారమైన మీర్జాన్ పుల్లయ్య, వయసు 16, చక్కటి హాస్యనాటికలు. మండు వేసవిలో మల్లిలాగా అవి గుబాళించాయి. రేడియోలో మరో ఆకర్షణీయ కార్యక్రమం ధర్మ సందేహాలు. నిర్వహణ ఉషశ్రీ. చాలా కాలం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉషశ్రీ గురువుగా, ఏవియాంద్ శిష్యుడిగా సందేహాలకు హాస్య భరితంగా సమాధానాలు చెప్పేవారు. ఈ కార్యక్రమాన్ని ఎనలేని ఖ్యాతి కలిగింది. మధ్యాహ్నం 12 గంటల వేళ ప్రసారమైన ఈ కార్యక్రమం కోసం శ్రోతలు ఎదురు చూసేవారంటే అశక్తి కాదు. రోడ్లపై ఆగిపోయి రేడియోల ముందు గుమిగూడేవారు. ఇక స్వల్ప వ్యవధిలో ఆకాశవాణి అందించిన మరో చక్కటి హాస్య కార్యక్రమం బావగారి కబుర్లు. రెండో తరంలో శ్రీరామ్మోహన్ రావు, నండూరు సుబ్బారావు గారు బావగారులుగా సాంఘిక, సామాజిక, రాజకీయ అంశాలను హాస్యంగా విశ్లేషిస్తూ సాగిన కార్యక్రమం ఇది. శ్రోతల స్పందన కూడా చాలా ఎక్కువే ఈ కార్యక్రమానికి. శ్రోతలు రోజూ ఈ కార్యక్రమం కోసం ఎదురు చూసేవాళ్లు. నిడివి కేవలం 4 నిమిషాలు మాత్రమే. వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగంలో నెలలో 2 ఆదివారాల్లో ఉదయం 15 నిమిషాల పాటు సాగిన కార్యక్రమం వినోద వల్లరి. కేవలం హాస్యనాటికలు మాత్రమే ప్రసారమై శ్రోతలను ఆకట్టుకునేవి. సినీ రచయిత దివాకర్ బాబు, సర్వజిత్, అబ్దుల్ ఖుదూస్, మాడుగుల, వీర్ల వరప్రసాద్ ఇలాంటి రచయితలు ఎన్నో నాటికలను రచించి కేంద్రంలోని కళాకారులచే పాత్రాభినయం చేయించి శ్రోతలకు అందించేవారు. రేడియో కార్యక్రమాలు కేవలం స్టూడియోలకే పరిమితం కాకుండా జనబాహుళ్యంలోకి వెళ్లాలి అనే ఆశయంతో ఓబీల పేరిట అనేక ఊళ్లలో అనేక కార్యక్రమాలు రూపొందించబడేవి ఆ రోజుల్లో. ఆనాటి కేంద్ర సంచాలకులు పి శ్రీనివాసన్ గారి హయాంలో ఎక్కువ ఓబీలు అనేక ఊళ్లలో జరిగాయి. వీటిలో హాస్యనాటికలు, ప్రహసనాలు, వీటితో పాటు సినీ నటులు బ్రహ్మానందం లాంటి వారు మిమిక్రీ కళాకారులుగా అందించిన హాస్య చిలోక్తులు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఆకాశవాణి హాస్య కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులను మనం మర్చిపోకూడదు. శనగల కబీర్దాస్, వినకోట విజయరామ్, సినీ నటుడు ఏవిఎస్, రెండు చింతల, సినీ నటుడు గుండు హనుమంతరావు, మద్దాల సుశీల, వై రాజకుమారి లాంటి వాళ్లు ఎక్కువ హాస్య నాటకాల్లో నటించారు. ప్రతి సంవత్సరం మార్చి 27వ తేదీ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని, ఏప్రిల్ 16వ తేదీ తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి రేడియోలో హాస్య కార్యక్రమాలను, నాటక వారోత్సవాలను ఇప్పటికి కూడా నిర్వహిస్తోంది. వారోత్సవాల్లో తప్పనిసరిగా హాస్య నాటికలకు స్థానం ఉంటోంది. ప్రతి సంవత్సరం మే నెల 1వ ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం. రేడియోలో గాని రంగస్థలమైన గాని హాస్యాన్ని పండించడం అంత సులువేం కాదు. పటిష్టమైన రచనతో పాటు హాస్యాన్ని పలికించగల కళాకారులు తోడైతేనే హాస్యం పండుతుంది. అలాంటి రచయితలు, నటులు ఎందరో రేడియో నాటకాన్ని సుసంపన్నం చేశారు. రంగస్థలంపై ప్రదర్శనలో ఆంగిక, వాచిక, ఆహార్యం, నటన, భావ ప్రకటన, సమూహ కృషి ఎంతో అవసరమైతే రేడియోలో కేవలం గొంతుతో మాత్రమే ప్రతిభను ప్రదర్శించి నాటకాన్ని విజయవంతం చెయ్యాలి. అది రేడియో కళాకారుల గొప్పదనం. అప్పటినుంచి ఇప్పటిదాకా నిత్యం హాస్య నాటకాలతో, సంభాషణలతో, ప్రసంగాలతో, ప్రహసనాలతో హాస్యాన్ని అందిస్తూనే ఉంది ఆకాశవాణి. శ్రోతలు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. తమ స్పందన్ని ఉత్తరాల రూపంలో అందిస్తూనే ఉన్నారు. హాస్యప్రియులందరికీ సదా నవ్వుల విందును అందిస్తూనే ఉంది ఆకాశవాణి. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. దీనికి అంతులేదు. శ్రోతల ఆదరణ ఉన్నంతవరకు ఆకాశవాణిలో హాస్యానికి కొదవే లేదు. ఇప్పటికీ ఎన్నో హాస్యరచనలు, ఎందరో హాస్యాన్ని పండించగల కళాకారులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఆకాశవాణి శ్రోతల పెదాలపై నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఉన్నారు. మునుమందు కూడా అలాగే పూయిస్తారు. ఇలా అనడంలో సందేహం లేదు. హాస్యమా వర్ధిలు అని మనం అందరం కూడా కోరుకోవాలి.
1: మీరింతవరకు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా నవ్వులు పంచుతున్న ఆకాశవాణి శ్రీ మాడుగుల రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మనసు మాంగళ్యం ఈ చిత్రానికి ఘంటసాల పాడిన పాట. గీతరచ

కార్యక్రమంలో ఇప్పుడు స్వాతి కిరణం. ఈ చిత్రానికి వాణి జయరాం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీతులసి.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది. '90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ

0: నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మమతల కోవెల, ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ, డోలా శంకర్, మోహన్ కుమార్.

శివ ఈ చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్నవారు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు వారి కుటుంబ సభ్యులు.

శ్రీకృష్ణ పాండవీయం ఈ చిత్రానికి జిక్కీ పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం టీవీ రాజు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కేసరమండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చిన్నముంతల.

కార్యక్రమంలో చివరిగా నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రానికి కుమార్ సాను చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి. ఈ పాటను కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు.

0: ఆకాశవాణి గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90వ సంతాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు గాయని శ్రీమతి ఎల్ఆర్ ఈశ్వరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: శ్రోతలకు నమస్కారం. మనందరికీ కూడా పాటలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పాటలు పాడే గాయనీమణులన్నా గాయకులన్నా, లేకపోతే ఆ పాటలు రచించిన రచయితలన్నా, కూర్చిన సంగీత దర్శకులన్నా అభిమానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క పాట వింటున్నప్పుడు ఆ పాట హృదయంలోకి చొచ్చుకుపోతుంది. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆ పాట మనసులో అలా అలా పురుగులాగా తొలుస్తూ ఉంటుంది. అయితే ఎంతోమంది గాయనీ గాయకులు పాడుతున్నా, కొంతమంది గాయనీ గాయకులు మన హృదయంలో చిరస్థాయిగా ఉండిపోతారు. అలాంటి వాళ్లలో

0: ప్రఖ్యాత గాయని ఇవాళ మన స్టూడియోకి వచ్చారు. ఆవిడ ఎవరనేది నేను చెప్పే ముందు,
1: మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో.
0: అర్థమైపోయింది కదా, ఎవరనేది నేను చెప్పక్కర్లేదు. ఈ పాటికి శ్రోతలందరూ కూడా ఆ గొంతును వినేసి ఆనందంగా ఉత్సాహంగా సెట్ల దగ్గర కూర్చుని కార్యక్రమాన్ని వినడానికి సర్వసన్నద్ధులై ఉన్నారు. అమ్మా ఈశ్వర్ గారు నమస్కారం అండి.
1: నమస్తేనండి.
0: మీరు పాడిన పాటలు మరి మా శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి వాళ్ళు ఈ పాటలు కావాలంటూ మాకు ఉత్తరాలు కూడా రాస్తూ ఉంటారు. మాకెంతో ఆనందంగా ఉంటూ ఉంటుంది.
1: చాలా సంతోషంగా ఉందండి.
0: ఎందుకంటే మీ గొంతులు అలాంటి కవ్వింపు, తర్వాత ఒక అమాయకత్వం. ఎందుకంటే హాస్య గీతాలు చాలా పాడారు మీరు.
1: అవునండి.
0: తర్వాత క్లబ్ సాంగ్లు ఎక్కువ పాడారు. ఈ పాటలు వింటున్నప్పుడు కూడా ఒకసారి ఆరుద్ర గారు నేను అడిగాను మీకు నచ్చిన పాట ఏమిటని. ఆయన అన్నారు జనం మిచ్చిన పాటే నాకు మిచ్చిన పాట అన్నారు. ఏ పాట అంటే ఆయన చిన్న కథ చెప్పారు.
1: నేను చెప్పనండి. తీసుకోవాలన్నారు.
0: ఎందుకనంటే ఆయన ఒకసారి కారులో మంచి సమ్మర్ లో ఓ చోట వెళ్తుంటే రోడ్డు మీద చాలా గేదెలు అడ్డొచ్చాయట. గేదెలు కాసుకున్న కుర్రాడు ఓ చెట్టు మీద కూర్చున్నాడు. అరే గేదెలు తోలరా బాబు అంటే వాడు పాట పాడుకుంటున్నాడు. ఏ పాట? ఈ పాట. మీరు పాడిన పాట పాడుతున్నట్ట. వెళ్ళి ఒరే గేదెలు తోలరా బాబు అంటే ఆగవయా ముందు పాట పాడుకొని తర్వాతే వస్తాను అని పాట మొత్తం పాడాడు. కాబట్టి అలాంటి పాట చిరస్థాయిగా హృదయాల్లో నిలిచిపోయింది. అలాంటి పాట గొప్ప పాట అని చెప్పి ఆయన సర్టిఫికెట్ కూడా చేశారు. అమ్మ అసలు మీరు సినిమా రంగంలో పాటలు పాడాలని ఎందుకు అనుకున్నారు?
1: నేను ఎక్కడండి అనుకున్నాను, దేవుడు రాత
0: అంతేనా,
1: దేవుడు రాత పెట్టారు నాకు, కాబట్టి నేను సినిమాలో వచ్చాను. నాకు తెలీదు నేను బాగా చదవాలి, ఒక డాక్టర్గా అవ్వాలి అని నాకు చాలా ఆశ. కానీ వెల్త్ లేదు, ఆశ డాక్టర్ కావాలని. మా నాన్నగారు వచ్చి నాకు 7 ఇయర్స్ ఉండేటప్పుడు చనిపోయారు. కానీ మా నాన్నగారికి తెలిసిందా ఏమో తెలీలా, ఈవిడ చాలా గొప్పగా వస్తుంది పాటలో డాన్స్. అప్పుడు డాన్స్ అంతా ఆడతాను చిన్నపిల్ల అమ్మాయిగా ఉండేటప్పుడు. మా అమ్మాయి చూడు ఎంత బాగా డాన్స్ చేస్తుంది, ఆ పాట పాడుతుంది, బ్రహ్మాండంగా వస్తుంది. మా నాన్నగారు అంత గొప్పగా ఫీల్
0: అయ్యారు.
1: అని ఇది ఇప్పుడు పేరంతా వచ్చేటప్పుడు ఆయన లేదు.
0: అది దురదృష్టం.
1: ఆశీస్సులే ఇప్పుడు నాకు వచ్చింది. ఇప్పుడు ఎన్ని పాటలు పాడారని అందరూ అడుగుతున్నారు. ఇట్లాగా అడుగుతారని నాకు తెలిసి ఉంటే అప్పుడే నేను రాసి పెట్టుకుంటా. అది తెలియదు కదా.
0: అంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడేవారు మీరు?
1: చిన్నప్పటి నుంచి పాడతానని మా అమ్మవారు చెప్పారు. మా అమ్మగారు
0: అంటే డాన్స్ నేర్చుకుని పాటలు కూడా పాడటం.
1: డాన్స్ నేర్చుకోలేదండి, పిక్చర్ చూస్తాం కదా, ఏదో ఒకటి ఆడతారు కదా అది ఆడతాం. అది మా నాన్నగారికి పెద్ద గొప్ప, మా అమ్మాయి డాన్స్ చేస్తుందని అటువంటి అట్లాగే చేశారు. కానీ బాగా పాడతానని చాలా ఇష్టం.
0: అంటే సంగీతం నేర్చుకున్నారు మీరు?
1: లేదండి, నా గురు వచ్చి రేడియో సిలాన్, ఆ స్పష్టంగా వార్తలు, తర్వాత మంచి మంచి పాటలు, అది బాగుంటుంది.
0: ఆ రోజుల్లో రేడియో సిలీన్ బాగా వినేవాళ్ళు.
1: అదేనండి, అది విని విని విని విని నా రక్తం మొత్తం అదే ఉంది,
0: జీర్ణించిపోయింది
1: అంతే.
0: వెరీ గుడ్. బాగుందమ్మా మొట్టమాట మీరు ఏ చిత్రంలో అసలు మీ గళాన్ని విప్పారు? ఫస్ట్ సాంగ్.
1: ఫస్ట్ సాంగ్ వచ్చి ఏ పిక్చర్ అని తెలియలేదండి, సి నారాయణ రెడ్డి గారు రాశారు. నా పేరు సెలయేరు, నన్నెవ్వరు ఆపలేరు.
0: ఒకసారి అంటారా పాట?
1: నా పేరు సెలయేరు, నన్నెవ్వరు ఆపలేరు. మ్యూజిక్ ఎంబి శ్రీనివాస్.
0: ఓహోహో,
1: అప్పుడు దీనికి అర్థం తెలియదు నాకు, ఇప్పుడు తెలుస్తుంది.
0: బాగుంది, చాలా బాగుంది. తర్వాత మీరు పెద్ద పెద్ద సంగీత దర్శకులు అందరి దగ్గర కూడా పనిచేశారు కదా, మీకు బాగా నచ్చిన సంగీత దర్శకులు ఎవరు?
1: కేవి మహదేవన్.
0: ఎందుకని?
1: అతను పాట ఇస్తే మనం ఒకసారి నేర్పిస్తారు, పాట నేర్చుకుంటే ఒకసారి మైకులో పాడదాం, పాడేటప్పుడు వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి చెప్తారు. బ్రహ్మాండం ఉంది రాజమ్మ, రాజమ్మ రాజమ్మ అంటారు, చాలా బాగుంది ఇది, ఇట్లాగే పాడు అనేటప్పుడు మనకి ఇంకా కొంచెం బాగా పాడాలని ఉంటుంది. ఇట్లాగా అలాగా అలా అలా అలా అలా ఆ గురువారప్పన్ లాగా ఆయన మహాదేవన్ గారే ఫస్ట్. ఆయన ఎప్పుడు తిట్టలేదండి, మంచి మంచి పాటలు ఇచ్చారు. ఆయన పాటలంతా గొప్ప. ఆకులు పోకులు ఇవ్వద్దు, లెలే నా రాజా, ఇట్లాగా చెప్పుకుంటూ వెళ్ళాలి. మంచి మంచి బోల్డ్ సాంగ్ ఉన్నాయి. ఇది రెండు మనసు ప్రజలకు తెలుసు.

0: మనకు అదంతా మనం అంత గ్రహించుకొని మనం వేయాలంటే మనకు టైం చాలదు.
1: మీరు చాలా పాటలన్నీ కూడా ఈ ఫోక్ ట్యూన్స్ కానీ లేదా ఈ వాంప్ క్యారెక్టర్స్ కి ఎందుకు పాడారు ఆ పాటలు? అంటే మీ గుంతులో ఏదైనా ప్రత్యేకత ఉందా?
0: అది కాదే, వాళ్ళు ఇచ్చారు నాకు, నా దగ్గర ఏదో ఉందని వాళ్ళకి తెలుస్తుంది. ముందు ముందుగా మహాదేవ్ గారు ఏది ఇచ్చారు తెలుసా? ఈడొచ్చిన పిల్లనోయ్
1: హోయ్ హోయ్
0: హోయ్, నన్ను ఆడించే పిల్లనోయ్ సై సై సై, ఇదే ఇచ్చారు నాకు
1: కంచుకోట సినిమాలో.
0: కంచుకోట అప్పుడు అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇటువంటి పాటలు ఈ గొంతులో ఎంత బాగుంది అని. తర్వాత నెక్స్ట్ డే అద్దరే తిరిగాడ అత్తయ్య నాకు కలలోకి వచ్చింది మావో, అప్పుడంతా పాడాను. ఇప్పుడంతా అది వెతుక్కుంటే అది వినేటప్పుడు నేనా పాడాను, నేను పాడానా, నేను పాడానా అని మంచి మంచి పాటలు ఇచ్చారు, మంచి ఊపి ఇచ్చారు ఆయన. మన విశ్వనాథ గారు తర్వాత ఎంఎస్ విశ్వనాథ్ గారు, ఆయనకి తెలుగు తెలీదు.
1: మీకు తెలుగు తెలుసా అప్పుడు?
0: నాక ఘంటసాల మాస్టర్ బాగా నేర్పించారు నాకు.
1: అంతకు ముందు తమిళే కదా మీరు?
0: తమిళే, నేను ఇప్పుడు కూడా తమిళే, ఇప్పుడు మాత్రమే తెలుగా నేను.
1: అంటే తెలుగు అనుకుంటా మీ అంతా,
0: అది ప్లస్ పాయింట్ నాకు. అక్కడ ఫారెన్ వెళ్లేటప్పుడు కూడా అంతే, అమెరికాలో సౌత్ అండ్ నార్త్ వెళ్లేటప్పుడు అందరూ తెలుగమ్మాయినే అనుకున్నారు. అందరు మా వాళ్ళు, విజయవాడ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అనుకున్నా. నేను చెప్పాను కాదమ్మా, నేను మదరాసు చన్నపట్నం. ఎవరు నమ్మల, ఎవరు నమ్మల, మీరు ఏమండి తెలుగు వాళ్ళే పుస్తకం పట్టుకుని పాడుతున్నారు, మీరు పుస్తకం లేకుండానే పాడుతున్నారే ఎలాగా?
1: గాడ్ గిఫ్ట్
0: కాదు, నాకు అంత ప్రేమ తెలుగు మీద.
1: వెరీ గుడ్, బాగుంది. గంచాల మాస్టర్ నేర్పారు మీకు తెలుగు?
0: తెలుగు బాగా, అతనే పెద్ద బాల శిక్ష కొని నాకు ఇచ్చి అది చదవమన్నారు.
1: బాగుంది, చాలా బాగుంది.
0: ఆయన ఎప్పుడు చాలా మాస్టర్ కి ఈ శుభ సందర్భంలో ఈ మంచి వేళలో ఆయనకి ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆశీస్సులు నాకు కావాలి.
1: తప్పకుండా ఉన్నాయి మీకు. తర్వాత మాస్టర్తో మీ అనుభవాలు పాటలు పాడేటప్పుడు కానీ ఆయన సంగీత దర్శకత్వం కానీ ఎలా ఉంది?
0: చాలా బాగా, చాలా ఎంకరేజ్ చేస్తారండి. ఈ లేలే నారాజా, ఆకులు పోకులు, అది వాహిని స్టూడియోలో జరిగింది విజయ గార్డెన్, అక్కడ నాకు కలిసి తీసుకొస్తారు బ్రెడ్ ఆమ్లెట్ అంతా. మేము ఇద్దరు కలిసి రారా అని నాకు కొంచెం ఇచ్చి తినేసి నాకు నాకైనా ఎక్కువ పాడుతున్నావు అని ఎప్పుడు చెప్పరు, బాగా పాడాలి. ఆయన మ్యూజిక్ లో కూడా

0: లవ్ లవ్ లవ్ మీ మొనగాడా, నవ్ నవ్ కిస్ మీ చిన్నోడా. అదంతా ఏం కావాలని చెయ్యి, నేను పాడతా, అదంతా నీ గొంతులోనే వస్తాయి ఆ మత్తుకంతా అని అట్లాగే చెప్పి ఆయన చెప్పి బాగా మాస్టర్ అంటే మాస్టర్ అండి, ఇంకా తిరిగి ఎవరు రారు.
1: తర్వాత మీరు తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ సాంగ్స్ పాడారు, మిగతా లాంగ్వేజ్ కూడా పాడే ఉంటారు, మరి మీకు తేడా ఎలా అనిపించింది?
0: తెలుగు అంటే తెలుగునండి, అరవ్ అంటే అరవ్, మలయాళం అంటే మలయాళం.
1: ఏ లాంగ్వేజ్ స్వీటెస్ట్ గా ఉంది మీకు?
0: ఏమండి, ఆ కాలంలోనే భారతీయర్ గారు చెప్పేశారుగా, సుందర తెలుగునీల్ పాటి సైత్ అని. భారతీయర్ గారే సుందర తెలుగు అంటారు, ఏంటి అందమైన తెలుగు అని ఆయనే రాశారు. దానికి ఎమ శిశునాథ్ గారు ఏమంటారు తెలుసా, సుందర తెలుంగినిల్ పాటి సైత్ అని ఆయన రాశారు. ఈయన వచ్చి సుందర తెలుంగినిల్ పాటి సత్ పాటి సత్ పాటి సెత్తుపచ్చినా ఏ ఎదురే అప్పుడున్నా, నా ఎదురలే పాటి ఇసైత్
1: ఇసైత్
0: పాటి ఇసైత్ పాటు రాయించి అని మాట. అట్లాగా ఆయనకి.
1: సో మీరు తెలుగు లాంగ్వేజ్ లో ఎక్కువ పాటలు పాడారా తెలుగు సినిమాల్లోనే?
0: ఐ థింక్ సో.
1: మిగతా మరి తమిళ అవి?
0: అది
1: తక్కువ.
0: అదే పాడాను. అయ్యో ఏమండి ఎలా అంటున్నారు,
1: అంటే తెలుగు బాగా ఇష్టం ఉన్నారు కదా, తెలుగు పాటలు ఎక్కువ పాడారని.
0: తెలుగు పాటలు పాడాను, అందులో వెరైటీ ఆఫ్ సాంగ్స్
1: చెప్పాలి మీరు. వెరైటీ సాంగ్స్ ఎలాగా, ఎలాంటి పాటలు పాడారు చెప్పండి ఎక్కువ.
0: చూడండి, ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, తర్వాత వచ్చి అశ్వదమ్మ గారిది కంచగడ మంచగడ, కంచగాడ మంచగాడ కంది చేను గుబురుగాడ ఏటిగాడ తోటిగాడ సొండమాడ మాటు వేశాను తాన్న నాన్నన్నా

0: నీ సోకై నమ్మక సిరి కోసం నీ కోసం ఇలా అది అది అలాగా కొప్పు చూడు కొప్ప అందం చూడు
1: మానవుడు తనోడు సినిమాలో
0: పాడాను.
1: తర్వాత అంటే మీ గొంతులో ఒక అల్లరి కనిపిస్తుంటుంది పాటల్లో,
0: అల్లరిగా
1: కుర్రాళ్ళకి బాగా ఆకట్టుకునేటువంటి.
0: ఏంటి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అలాగే చేస్తారు, నా గొంతులో ఇలాగా ఉంది అని వాళ్ళకి కనిపించి వాళ్ళే అది కదా నా గొంతులో ఏముంది అని వాళ్ళకి వాళ్ళు కనిపించి నాకు ఇచ్చారు అటువంటి పాటలు
1: వాళ్ళు కల్పించి.
0: సో ఈ క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్స్.
1: ఇంకా ఇతర సంగీత దర్శకుల దగ్గర బాగా పనిచేసింది మీరు?
0: సత్యం గారు మంచి మంచి పాటలు ఇచ్చారు,
1: ఎక్కువ పాటలు కూడా,
0: ఎక్కువ అతని పాటలు ఎక్కువ పాడాను.
1: అంటే మీరు ఇలాంటి పాటలు భక్తి గీతాలు కానీ అలాంటివి బాగా పాడారా?
0: ఎక్కువ భక్తి గీతాలు ఎక్కువ పాడాను.
1: మీ ఇష్టమే దయం ఏది?
0: అమ్మ
1: అమ్మ అమ్మ పాటలు ఎక్కువ వచ్చాయా?
0: అమ్మారే
1: అమ్మవారి మీద పాటలు ఎక్కువ పాడారా? మరి
0: ఎక్కువ పాడారు.
1: ఏదో పాట అనుకోడు సరగా
0: ఎక్కడండి ఎక్కడెక్కడ
1: తిరిగి మీకు నచ్చిన అమ్మవారి మీద పాట ఒక్కటి పండగల విషయం అనుకోండి ప్రోగ్రామ్.
0: కర్పూర హారతి దే కనక దుర్గా కాళీ ముఖమాయి కన్నాన నాన్న అని పాడాను కదా ఓం శక్తి కేసట్ సర్వం శక్తిమయం
1: సర్వం శక్తిమయం.
0: తర్వాత కర్పూర జ్యోతి హరిహర సుత అయ్యప్ప మెట్లు పాట ఎవరు పాడలేదు అటువంటి పాటలు నేను పాడాను.
1: తర్వాత మరి ఇప్పుడు పాటలు వినాలంటే చాలా మంది బాధపడుతున్నారు. పాటలు సాహిత్యం కానీ బాగలేదా అంటే ఒళ్ళు బాగలేదా అంటే మీతో పోల్చుకుంటే మరి ఒళ్ళు బాగలేదనే చెప్పాలి. అంత మంచి పాటలు వినవాళ్ళు ఇవాళ మంచి పాటలు రావట్లేదు అన్నారు. ఎందువల్ల?
0: ఎందుకు చిన్నపిల్లలు ఎగురెగిరి ఆడుతున్నారు, వాళ్ళ ఎగిరి ఆడుతున్నారు కదా, పెద్దవాళ్ళు బాగలేదు అంటున్నారు, చిన్నవాళ్ళు ఎగురుతున్నారు కదా.
1: అంటే మరి చిన్నవాళ్ళు కూడా నచ్చే పాటలు పాడారు మీరు ఆ రోజుల్లో?
0: కరెక్ట్, ఆ రోజులో చిన్నవాళ్ళకి నచ్చింది పాట పాడాను, పెద్దవాళ్ళకి నచ్చిన పాటలు పాడాను. ఇప్పుడు ఉండే చిన్నవాళ్ళు ఎగురుతున్నారు కదా. సో కాలం ఇట్లా వస్తుంది, ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ కాలం ఇప్పుడు.
1: మరి పాటలు పాడాలంటే సంగీతం తప్పనిసరిగా నేర్చుకోవాలా?
0: వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అది వాళ్ళ వాళ్ళకి
1: రావాలంటే. మీ సంగీతం చెప్పండి, మీ సంగీతం గాడ్ గిఫ్ట్ ఏదో ఉంది కదా మీకు.
0: నాకు గాడ్ గిఫ్టే, మై సెల్ఫ్ ఇస్ గాడ్ గిఫ్ట్. నాకు గాడ్ గిఫ్ట్, బాలసుబ్రహ్మణ్యకి గాడ్ గిఫ్ట్, ఆల్ టైప్ ఆఫ్ సాంగ్స్. ఎస్పీబి ఇస్ ఎ గ్రేట్ సింగర్, ఇస్ ఎ నైస్ మ్యాన్ ఆల్సో.
1: అంటే సంగీతం నేర్చుకుంటే ఏదైనా మెళకువలు తెలుస్తాయా పాటలు పాడేటప్పుడు?
0: ఎలాగ మనం తాళం రాగం శృతి తెలుసుకుంటే భావాలు రాగాలు అదేనండి తల్లి తండ్రులు అది అది ఉండాలి. లయ
1: శృతిమాత లయపిత
0: లయ అది శృతిమాత లయపిత ఇది రెండు ఉంటే ఆటోమేటిక్ గా ఉంటుంది.
1: మీకు బాగా నచ్చిన రచయిత ఎవరు ఉన్నారు? వీరి పాటలు బాగుంటాయి నాకు అనిపించిన వారు?
0: అందరూ మంచి వాళ్ళండి. ఇది నా ఎక్కడో చిక్లో పెడుతున్నారు.
1: మీ అభిప్రాయం అంతే?
0: అందరూ బాగా రాస్తున్నారు.
1: అంటే గతంలో మంచి నారాయణ రెడ్డి గారు కొన్ని కవ్వింపు ధోరణిలోని పాటలు రాశారు.
0: అందరు కవ్వింపు ధోరణిలోనే అందరూ రాస్తున్నారండి. ఇక్కడ నాకు చిక్కు పెట్టొద్దు, చిక్కుముడి వద్దు.
1: మరి ఇప్పుడు పాటలు పాడి సినిమా ఫీల్డ్ లోకి పోదాం అనుకునే వాళ్ళకి ఏమన్నా మీరు చెప్తారా?
0: వాళ్ళందరూ గురువులండి, మేము శిష్యులు. వాళ్ళకి అంతా తెలుసు. మనం ఏదైనా చెప్తే ఇది ఏరా ఇది వస్తుంది వచ్చి చెప్తుంది అని అంటారు. కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళు పాడితే సరే ఓకే అంతే. పిల్లలు ఆడుతున్నారు కదా, పిల్లలు నచ్చుతుంది, మనం వాళ్ళతో పాటు మనం వెళ్తాం అంతే. చిన్నపిల్లలాగా మనం కూడా వెళ్ళాలి.
1: మరి బాలసుబ్రహ్మణ్యం గారు మీరు పాడిన పాటలు అవన్నీ ఒకసారి గుర్తుకోండి.
0: బలిబలమయగడమే నేను బాలు, తర్వాత అందమైన అనుభవం ఆ చిత్రంలో, అందమైన లోకం ఉంది అనుభవించు ప్రాయం ఉంది నేను బాలు పాడాము. ఎక్కువ పాడాము భవన్ నారాయణ రెడ్డి గారు పిక్చర్ లో బాలు ఇంత సన్నగా ఉంటాడు, అప్పటి నుంచి నేను బాలు ఎక్కువ పాడాము. ఇది మంచి మంచి హిట్లన్నా ఉన్నాయి.
1: బాలు గారితో పాడేటప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? అంటే ఎంకరేజ్మెంట్ పక్కన ఆర్టిస్ట్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి కదా.
0: బాలు అదే చెప్పాను కదా, నేను ఒకటి వేస్తే ఆయన ఒకటి వేస్తాడు, ఆయన ఒకటి వేస్తే ఆయన వేస్తాడే, నేను మనం ఒకటి వేస్తాం అని నేను వేస్తాను. ఇందులో మనం పాడేటప్పుడు ఆ పాట వచ్చి ఒక గ్లోబ్ లాగా వచ్చేస్తుంది, అలాగే వస్తాయి.

0: మరి అంత బాగా పాటలు పాడిన మీరు ఇప్పుడు చలనచిత్రరంగానికి ఎందుకు దూరం అయ్యారు?
1: నేనెక్కడ దూరం అయ్యాను?
0: మరి పాటలు
1: పిలవలేదు, వాళ్ళు పిలిస్తే. ఇప్పుడు అప్పటి కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ చక్కని మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పుడు వచ్చి క్యాసెట్ లో ఏ ఇంగ్లీష్ పాట వస్తుందో అదే కదా ఇప్పుడు తీస్తున్నారు. అప్పటి కాలంలో హార్డ్ వర్కర్, చాలా కష్టమా, చాలా హార్డ్ వర్క్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్స్. ఒక పాటకి 1000 ట్యూన్ వేసేవారు. విశ్వనాథ గారు వచ్చి ఒక పాటకి 1000 ట్యూన్లు వేసేవారు. ఇప్పుడు ఒక్క ట్యూనే వేస్తున్నారు. అదే ఇదేనండి పెట్టుకోండి, ఇది పెట్టుకుంటే సరే, నాకు బిజీగా ఉన్నాను, అక్కడ ఏం ఉంటుందో లేదో తెలీదు. ఇప్పటి కాలంలో కంప్యూటర్స్, ఈ కంప్యూటర్ మ్యూజిక్ వచ్చింది. ఈ కంప్యూటర్ మ్యూజిక్ వచ్చేటప్పుడు ఇట్లాగా అయిపోయింది. సో కంప్యూటర్లనే అన్ని ఫీడింగ్ అన్నిటి ఫీడింగ్ అయిపోయింది, ఫీడింగ్లో చేస్తున్నారు. ఆ కాలంలో ఒక్కొక్కరు తప్పకుండా కంపల్సరిగా, అప్పుడు మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం, మేమంతా ఒక కుటుంబంలాగా ఉండేటప్పుడు అక్కడే 2 o'clock అయిందా అందరు కలిసి మెలిసి భోంచేద్దాం. ఇప్పుడు అట్లా కాదు, ఒక చీకటి రూమ్ ఉంటుంది, ఒకే ఒక లైట్ ఉంటుంది, ఇక్కడ దొంగలో ఇక్కడ అలాగా, అక్కడ వాళ్ళు మేల్ సింగర్ వచ్చి మేల్ పోర్షన్, అది ఏంటంటే పక్కన ఇద్దరు పాడితేనే ఏది ఉంటుందని మనం పాడవచ్చు. ఆ మేల్ వచ్చి మేల్ పాడేసే వెళ్ళిపోతారు, తర్వాత ఫీమేల్ వచ్చి ఫీమేల్, ఆ మేల్ ఏం పాడాడు అది కూడా వినకూడదు మనం, అది కూడా
0: ట్రాక్ రికార్డింగ్ అయిపోయింది,
1: ట్రాక్ అది కూడా మనకు వినిపించరు. ఇద్దరు కలిసి పాడేటప్పుడు ఆయన ఒకటి వేస్తే మనం ఒకటి వేస్తాం,
0: అది
1: అలాగ పోతుంది. ఆ కాలం వచ్చాడండి డివైన్.
0: అమ్మా ఈశ్వర్ గారు
1: చెప్పండి.
0: ఎల్లారీశ్వరి అంటే మా వాళ్ళకి అల్లరీశ్వరి అని వినిపిస్తుంది.
1: అల్లారు ముద్దుల గాయని ఎల్లారీశ్వరి అని ఆరుద్ర గారు చెప్పారు,
0: కానీ అల్లరీశ్వరి అని చెప్పి కొంతమంది శ్రోతలు అంటూ ఉంటారు కదా. మీరు అనేక పాటలు పాడి ఎంతో మందిని ఆనందింపజేశారు. మరి ఆ రోజుల్లో మీతో పాటు పాడినటువంటి సుశీలమ్మ గారు కానివ్వండి, జానక్ గారు కానివ్వండి, ఇంకో జీవనారాయణ గారు, చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరితో మీకు సత్సంబంధాలు ఎలా ఉండేవి?
1: చుట్టాలలాగా ఉంటాం మేము.
0: అంటే
1: చుట్టాలు, ఇప్పుడు నేను సుశీల గారు పాడేటప్పుడు ఆవిడ నేను ఎలా పాడతాను, ఆవిడ ఎలా పాడుతుంది, ఇద్దరు కలిసి టేక్ అనేటప్పుడు ఇద్దరికి ఒక పోటీ వస్తాయి, నాట్ జలస్. పోటీ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. ఆ పోటీలో పాడతాము చూడండి, హిట్ బంపర్ హిట్. అలాగే జానకి కూడా అలాగే, చిత్రమ్మ కూడా అలాగే, పోటీ ఉండాలి. అది ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం.

0: ఇప్పుడు మీరు ప్రఖ్యాత సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారి దర్శకత్వంలో కొన్ని పాటలు పాడారు కదా, ఉదాహరణ అమ్మ మాట లాంటి సినిమాలు, మరి ఆయన కళాకారులను ఎలా ఎంకరేజ్ చేస్తారు?
1: చాలా బాగా మాటల మాటలే రాదండి, చాలా మంచి ఆయన. ఎంత ఆయన దగ్గర అబ్బాబో బ్యాంక్లో స్టోర్ చేసినట్టు మ్యూజిక్ ఉంటుంది. అలాగే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల ఇలాగనే, ఇప్పుడు వచ్చి డిజిటల్ డిజిటల్లో మనం ఎలా పాడినా ఇలాగ వస్తుంది. ఇప్పుడు డిజిటల్ కాలం లేదు, ఆ కాలంలో ఈ పాట మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల ఇలాగ పాడాలి చెప్పించారు, అలా పాడా. ఇది బంపర్ ఇప్పటికీ అదే. అలాగే అమ్మ మాటలో మాయదారి సిన్నోడు నా మనసెల్లాగేసిండు, అది ఒకటి. మంచి పాటలు ఇచ్చారు, మంచి మంచి పాటలు ఆయన ఇచ్చారు.
0: అంటే పాట నేర్పేటప్పుడు ఎలా ఉంటుంది, ఆయన ఎలా నేర్పుతారు పాటని?
1: పాట బాగా నేర్పిస్తారు, బాగా నేర్పిస్తారు. బాగా మనకి తెలియకపోతే కూడా మనం అడిగితే ఇంకొకసారి చెప్తారు. అలాగా బ్రహ్మాండమైన నేర్పిస్తారు, ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడరు. ఆయన పిక్చర్లోనే తాత మనోడు, అందులో ఒక వెరైటీ చూడండి, సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, ఆ వారంలోనే ట్యూన్ చేశారు చూడండి. మంచి, అది నేను బాలు పాడాము ఆ పాట, చాలా మంచి పాట. తాత మనోడులో మూడు పాటలు పాడాను నేను.

0: తర్వాత నేనంటే నేనైనా కూడా పాట
1: అంబవశక్తివో
0: అంబవశక్తివో కోదనపాణి మ్యూజిక్, కోదనపాణి గారు, కోదనపాణి గారు మ్యూజిక్ అంబవశక్తివో అది పాడాను. అది ఒరిజినల్ మ్యూజిక్ వచ్చి టికె రామ్మూర్తి, విశ్వనాథ్ గారు రామ్మూర్తి
1: ఉన్నారు
0: అత్ర మ్యూజిక్. కానీ మనం పొట్టి ప్లీడరు పిక్చర్ లో కోదనపాణి మ్యూజిక్
1: పొట్టి ప్లీడర్ గారు,
0: అది నేనే పాడాను. అది అందులోనే ఇంకో కథానాయక మొల్ల ఆ పిక్చర్ లో పంచ భాష ప్రవీణ అని నాకు టైటిలే ఇచ్చారు ఆ పాటకి. పద్మనాభం గారు పిక్చర్ లో మంచి మంచి పాటలు పాడారు.
1: చాలా మంది సంగీత దర్శకుల దర్శకత్వం మీరు పాటలు పాడారు కదా, ఇప్పటికీ మీరు మర్చిపోలేని పాట హమ్ చేసే పాట ఏదైనా ఉందా మీకు అప్పుడు గుర్తొచ్చినప్పుడు అలా అనుకునే పాట ఏదైనా తెలుగులో?
0: అన్ని పాటలు అలాగనే ఉందండి, అన్ని పాటలు అలాగనే ఉంది. ఇప్పుడు ఆ కాలంలో మనకు టీవీ మీడియా లేదు, ఈ కాలంలో టీవీ మీడియా వచ్చేసింది. ఇప్పుడు సరదాగా అందరూ పాటల పోటీకి అందరు వస్తున్నారు. ఆ కాలంలో మేము రావాలంటే మాకు లేదు,
1: అవకాశం లేదు.
0: ఎంత చాలా కష్టపడి వచ్చాం మేము. అన్ని ఛానల్లో వచ్చేటప్పుడు మా పాట వినేటప్పుడు ఇంత మంచి పాటలు పాడావా అని మనకే ఒక ఆనందం.
1: తర్వాత రేడియోలో కూడా మీ పాటలు శాశ్వతంగా ప్రసారం చేస్తూ ఉంటాం. విన్నప్పుడు శ్రోతలు చాలా మంది మాకు ఉత్తరాలు రాస్తుంటారు, ఆ పాటలు విని అంటే ఈ వారం మన గాయని ఎల్లారీశ్వరి అని మీరు పాడిన పాటలే మొత్తం 5-6 వినిపిస్తూ ఉంటాం. అలాగే వింటున్న మా శ్రోతలకు మీరేమన్నా మీ సూచనలు గానీ సలహాలు గానీ అందిస్తారా? అంటే ఎలాంటి పాటలు కావాలని కోరుకుంటారు వాళ్ళకి?
0: ఎలాంటి పాటలు కావాలని వాళ్ళ మనసులో ఒక్కొక్కరు మనసులోనే ఎల్లారీశ్వరి ఉంది, అది నా ఫ్యాన్ లేకపోతే నేను లేదండి.
1: రేడియో మీద అభిప్రాయం ఏంటి?
0: రేడియోనండి నాకు బతుకు ఇచ్చింది, చెప్పాను కదా రేడియో కదా నాకు, నా ప్రాణం పోసిందే రేడియో. ఆ రేడియోని ఎప్పుడు మర్చిపోనండి, అదే నా గురు.
1: ఇప్పుడు మా శ్రోతలకి ఏదైనా చెప్తారా? మరి
0: శ్రోతలకి ఏం చెప్పాలి? శ్రోతలు లేకపోతే నేను లేదు. వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు చూడండి, అది ఒక్కొక్క చప్పట్లు నాకు టానిక్. కళాకారులకి అదే పెద్దది. కళాకారులు వాళ్ళ దగ్గర మనం ఆ చప్పట్లు కొట్టండి చెప్పకూడదు, వాళ్ళు విని చప్పట్లు కొడుతున్నారు చూడండి, అది వచ్చి మనకు ప్రాణం పోసినట్టు. ఆ శ్రోతలకి ఈ మంచి శుభ సందర్భంలో వాళ్ళకి ఎప్పుడు నాతో పాటు ఆ శ్రోతలు, మా ఫ్యాన్స్, మా రేడియో వాళ్ళు, మీరంతా ఇదంతా వచ్చేటప్పుడు చేస్తున్నారు కదా, ఈ మంచి శుభ సందర్భంకి వాళ్ళకి నా ఎలాగ చెప్పాలో తెలియలేదు, మాటలు లేవు. మళ్ళీ తిరిగి పుడితే కూడా ఎల్లారీశ్వరి గారిని పుట్టాలని నాకుంది. అందరికి నమస్కారం.
1: చాలా థ్యాంక్స్ అమ్మా, ఇవాళ మా స్టేషన్కి వచ్చి మరి మా శ్రోతలతో ఇలా డైరెక్ట్ గా మాట్లాడి వాళ్ళకి ఎంతో ఆనందం కలిగించారు. మీకు మరి భగవంతుడు అన్ని వరాలు ఇవ్వాలని కోరుకుంటూ మా తరఫున మా శ్రోతల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
0: నమస్తే నమస్తే.
2: గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గాయని శ్రీమతి ఎల్ఆర్ ఈశ్వరి గారితో పరిచయం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ముందుగా ప్రేమతో చిత్రానికి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట వింటారు. రచన చంద్రబోస్. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకిష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది. తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని వన్ డే ఆర్జేగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
2: కల్పలత కార్యక్రమం తర్వాత నిజం చెబితే నేరమా పాట వినబోతున్నారు. పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, కార్తీక్, వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత విమల చిత్రానికి ఘంటసాల రాధ జయలక్ష్మి పాడిన పాట వింటారు రచన ముద్దుకృష్ణ. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

మూగ మనసుల చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ వనపత్తి నుంచి రామయ్య, కార్తీక్, రాణా ప్రతాప్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, లాస్యశ్రీ వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత ఏజెంట్ గోపి చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలా గానం వింటారు. రచన ఆరుద్ర. ఈ పాటను వినిపించమంటూ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోయపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత శోభా చిత్రానికి ఏఎం రాజా జిక్కి గానం వింటారు. రచన వసంత్ కుమార్ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ పూతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత, నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి కోరుతున్నారు.

0: మీరు ఇంతవరకు కల్పలత శ్రోతలు వాట్సాప్ ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం విన్నారు.
1: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా, ఉత్తరాల ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866248881 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతలు వాట్సాప్ ద్వారా వారి అభిప్రాయాలు తెలియజేశారు, అలాగే ఉత్తరాల ద్వారా కూడా వారి అభిప్రాయాలు తెలియజేశారు. ముందుగా వాట్సాప్ ద్వారా ఎవరెవరు మనకి మన కార్యక్రమాల మీద ప్రసారం చేసిన కార్యక్రమాల మీద అభిప్రాయాలు పంపించారో చూద్దాం. ముందుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇటీవల ప్రతిరోజు పాత కార్యక్రమాలను ప్రసారం చేయటం ఆనందదాయకం. గత వారంలో శ్రీశ్రీ గారి కవితాస్వరాన్ని వినిపించి వారితో ముఖాముఖిని ఏర్పరచడం బాగుంది. అంత క్రితం రోజు శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారితో జరిపిన ముఖాముఖి అనుభూతి ప్రధానమై చాలా బాగుంది. అలాగే గత గురువారం సూక్తి సుధలో డాక్టర్ నారాయణ శేషుబాబు గారు శ్రీ నృసింహ శతకంలోని పద్యాన్ని చదివి చక్కగా వినిపించారు. ఉదయం మాదయ్య గారి మల్లన కావ్యాన్ని గురించి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విశ్లేషణ బాగుంది. ఆ రాత్రి వీరిదే పునఃప్రసారమైన శ్రీశ్రీ గురించిన ప్రసంగం హృదయంగము. నిన్నటి పద్యతోరణం బాగుంది. సుమతి శతక పద్యాన్ని చక్కగా చదివారు. నేటి సరస వినోదిని సమస్యపూర్ణం బాగుంది. సమస్య పద్యపాదంలోని యతి దోషాన్ని పూరణకర్తలెవరూ సవరించలేదు. కొందరు పాత్రికేయులు అని వాడారు. పాత్రికేయులు అని వాడాలి అని రాశారు. ధన్యవాదాలంటూ డాక్టర్ రాముడు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తీక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి పంపించారు. ఇంకా వీరే ఏమంటున్నారంటే, ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా నవ్వులు పంచుతున్న ఆకాశవాణి అని నేడు శ్రీ మాడుగుల రామకృష్ణ గారు గావించిన ప్రసంగం హృదయంగము. చెణుకులు, బావగారి కబుర్లు, శ్రీ నండూరి సుబ్బారావు గారి హాస్య నాటికలు ఎన్నింటినో ప్రస్తావించారు శ్రీరామకృష్ణ గారు. ఈ ప్రసంగం మధుర సింహావలోకనంగా ఉందండి. ఈ 90 ఏళ్ల జయంతి సందర్భంగా చెణుకులను, నండూరి సుబ్బారావు గారి హాస్య నాటికలను శ్రీ నండూరి సుబ్బారావు గారికి రేడియోతో ఉన్న అనుబంధాన్ని తప్పక పునఃప్రసారాలు చేయకోరిక అంటున్నారు. అలాగే ఈరోజు 11 గంటలకు ప్రసారం చేసిన శ్రీమతి ఎల్ఆర్ ఈశ్వరి గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది, అందరికీ నమస్కారం అంటున్నారు. మరొక మాట అంటూ రాసి పంపించారు, రేడియో హాస్యం ప్రసంగంలో రచయితల్లో డాక్టర్ కేవీఎస్ ఆచార్య గారిని కూడా శ్రీ మాడుగుల రామకృష్ణ గారు ప్రస్తావిస్తే బాగుండేది అంటున్నారు. మన కార్యక్రమాల మీద వారి అభిప్రాయాన్ని పంపించారు రాముడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత మనకి పంపించారు చూద్దాం. ఆకాశవాణి విజయవాడ డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి నా యొక్క నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రతిరోజు సాయంత్రం యువలయ కార్యక్రమంలో చక్కటి ప్రశ్నలు వేస్తూ శ్రోతల నుండి జవాబులు పంపిన తర్వాత వారి జవాబులను, ప్రతి ఒక్కరి జవాబులను తప్పకుండా చదివి వినిపిస్తున్నారు. ధన్యవాదాలు అంటున్నారు. ఇట్టి కార్యక్రమం శ్రోతలను ఎంతగానో అలరిస్తుంది. చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి సిబ్బందికి మా యొక్క ధన్యవాదాలు అంటూ నాగనాథ్ గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. శుభ మధ్యాహ్నం చెప్తున్నారు. మీకు శుభ మధ్యాహ్నం అండి. రేడియో 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుర్తు చేసుకుందాంలో ఎల్ఆర్ ఈశ్వరి గారితో పరిచయం బాగుంది. కల్పలత శ్రోతలు కోరిన పాటలు కూడా బాగున్నాయి అంటున్నారు. నా పాట వేసినందుకు ధన్యవాదాలు అంటున్నారు. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కోరిన పాటలు మేము తప్పకుండా ప్రసారం చేస్తాం. కోరుకోండి, రాబోయే అతిథిలో మీకు కావాల్సిన పాటలు కోరుకోండి. అలాగే కల్పలత కార్యక్రమంలో కూడా ఉత్తరాల ద్వారా పాటలు కోరుకోండి. తర్వాత మనకి పంపించారు ఉత్తరం చూద్దాం.
1: ఈ ఉత్తరం ఎవరు రాశారంటే రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాశారు. 12వ తేదీ సోమవారం ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రసారమైన కొల్లేరు జాడలు ధారావాహిక 2వ భాగం చాలా బాగుంది. ఇందులో చదువు గురించిన విశిష్టతను గురించి చక్కగా తెలియచేశారు. ధారావాహిక 3వ భాగం కోసం ఎదురు చూస్తున్నాను. చక్కటి ధారావాహికను ప్రసారం చేస్తున్న మీకు, ఇందులో పాల్గొంటున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఈ ఉత్తరాన్ని రాశారు.
0: తర్వాత ఉత్తరం చూద్దాం. అయితే వీరు రాసి పంపించారు కానీ దస్తూరి కొంచెం మనకి చదవటానికి వీలుగా అనిపించటం లేదన్నట్టుగా ఉంది. ఎవరంటే వీరు ఏలూరు నుంచి ఏఆర్ ఈదు పట్ల అని రాశారు. సాహితీ మణిదీపాలు 9వ తేదీన ప్రసారమైన కార్యక్రమం బాగుంది అంటూ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం ఉత్తరం. ఇది కూడా మనకి కొంచెం చదవటానికి వీలుగా లేనట్టుగా ఉంది వారి దస్తూరి. ఏమని రాశారంటే, వీరు గురజాల నుంచి అయితే పేరు ఎక్కడ వీరిది కనపట్టలేదు మనకి ఉత్తరంలో, వారి పేరు రాయలేదు. గురజాల నుంచి అయితే రాసి పంపించినట్టుగా తెలుస్తోంది. వీరేమంటున్నారంటే, పసిడి పంటలు కార్యక్రమం పునరుద్ధరించండి, అలవాటు పడ్డ కార్యక్రమం బాగుంటుంది అంటూ రాసి పంపించారు. ఓకేనండి, వీరి ఉత్తరాలు ఇంకా ఇవి ఇప్పుడు వచ్చిన ఉత్తరాలు. ఇక తర్వాత మనం చూద్దాము. వాట్సాప్ మెసేజ్ పంపించారు. ఉభయ కుశలపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంటున్నారు, నమస్తే అని చెప్తున్నారు. నమస్తే అండి. అలాగే 2వ తేదీ ఉదయం దక్షిణాది శివభక్తులు శ్రీ మడివేలు మల్లయ్య శ్రీ అక్కమాంబా దేవిల భక్తి తత్వం గురించి శ్రీ పశుమర్తి కామేశ్వరమ్మ గారు చాలా బాగా చెప్పారు. 3వ తేదీ ఉదయం ప్రసారంలో శ్రీమతి మల్లెల తేజస్వి గారి వయలిన్ కచేరి బాగుంది. త్యాగరాజస్వామి కీర్తనలు మరియు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. భారతీయ సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి రాసి పంపించారు. సూచన అంటూ రాసి పంపించారు, సినీ భక్తి గీతాలు మరియు సినీ దేశభక్తి గీతాలు చాలా చాలా తక్కువగా ప్రసారం చేస్తున్నారు, తరచూ ప్రసారం చేయగలరు అని కోరుతున్నారు, ప్రయత్నం చేద్దామండి. ఇక తర్వాత మనకి పంపించారు ఎవరంటే, ఈరోజు ఉదయం 10:15 ప్రసారమైన ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా మాడుగుల రామకృష్ణ గారు ప్రసారం చాలా బాగుంది, ప్రసంగం చాలా బాగుంది, ప్రసంగంలో నవ్వులతో నింపింది ఆద్యంతం అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, ప్రసంగించిన రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదని సమస్య పూర్ణం చాలా బాగుంది, ఇందులో కవులు పంపిన పూర్ణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. చక్కటి పూర్ణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా ధన్యవాదాలను రాసి పంపించారు. ఉత్తరాల ద్వారా కార్యక్రమంపై అభిప్రాయాలు రాస్తుంటే ఉభయ కుశలోపరిలో మీరు చదవటం లేదు, ఎందుచేత వివరిస్తారని అడుగుతున్నారు. ఈ మాసపు పాట చాలా బాగుంది అంటున్నారు, పాడిన వారికి నా ధన్యవాదాలు అంటూ రాసి పంపించారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి నుంచి మరి వాట్సాప్ రాశారు. అలాగే వీరు ఉత్తరం కూడా మనకి సకాలంలోనే అందింది, ఇప్పుడే చదవటం జరిగింది. ఉత్తరం ద్వారా కూడా రాచల సుబ్రహ్మణ్యం గారు మనకి వారి అభిప్రాయం రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతుండండి, వాట్సాప్ ద్వారా తెలియజేయండి, అలాగే ఉత్తరాల ద్వారా కూడా మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఇక తర్వాత చూద్దాం మనకి ఇంకా ఎవరు రాసి పంపించారంటే, మీరు ఏమంటున్నారంటే, ఖమ్మం నుంచి ఓంకార్ నాథశర్మ రాసి పంపించారు. వీరు అయితే కొంచెం చదవటానికి అనుకూలంగా లేదు, చదువుదాం తర్వాత. ఇక తర్వాత చూద్దాం. కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటారు. నమస్తే అండి. జేరుపొదల బుచ్చయ్య కుటుంబ సభ్యులు తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి రాసి పంపించారు సింపుల్గా. తర్వాత రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం ఇఫ్ పాసిబుల్ అని అడుగుతున్నారు శర్మ ఖమ్మం నుంచి. ప్రయత్నం చేద్దామండి, మీ సూచన గమనించాము. ఇక తర్వాత ఏమంటున్నారంటే, ప్లీజ్ పసిడి పంటల కార్యక్రమాన్ని ప్రసారం చేయండి, ఇది చాలా విజ్ఞానదాయకమైనది అంటున్నారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాస్తున్నారు. ఇక తర్వాత ఎవరు రాసి పంపించారంటే, మనకి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలపరి చదువుతున్న అభిమాన వ్యాఖ్యాతలకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. నిన్నటి రోజు వినిపించిన ఉదయం 10 గంటలకు వసుదేక కుటుంబం వార్తా వ్యాఖ్య దేశ విదేశాల్లోని ఉత్తమమైన సమాచారం ఈ కార్యక్రమాన్ని అందించారు, చాలా విలువైన సమాచారం తెలుసుకున్నాము, ఆకాశవాణికి కృతజ్ఞతలు అంటున్నారు. డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అలాగే వీరే ఏమంటున్నారంటే, గుర్తు చేసుకుందాం, May 1 ప్రారంభమైన ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు అలనాటి జ్ఞాపకాలు బాగున్నాయి, విలువైన కార్యక్రమం ఇది, ఇంత మంచి కార్యక్రమం ప్రసారం చేసిన ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ఇంకా ఏమంటున్నారంటే, వీరు
1: ఉదయం 8:30 చిత్ర తరంగిణి కార్యక్రమంలో పాటలు బాగున్నాయి, తర్వాత నమస్తే అమరావతి చిత్రగీతాలు బాగున్నాయి, ఆ తర్వాత 10 గంటలకు వినిపిస్తున్న వివిధ రకాల ప్రసంగాలు కూడా బాగున్నాయి, మంచి పరిచయాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా వినిపిస్తున్న కార్యక్రమాలన్నీ వింటున్నాము అని అంటూ ఆయన మెసేజ్ చేశారు. తర్వాత సూక్తి సుధ 6 గంటలకి, ఇలాంటి భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు, 7 గంటల 15 నిమిషాల్లో భగవద్గీత పారాయణం మంచి కార్యక్రమం, సాయంత్రం యువలయ కార్యక్రమం కూడా బాగుంది. ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న విజయవాడ కేంద్రం వారికి కృతజ్ఞత అభివందనాలు అంటున్నారు హైదరాబాద్ వనస్థల్పర్ నుంచి దోనాల బాలాజీ గారు.
0: తర్వాత మనకి వాట్సాప్ మెసేజ్ చేశారు, మాకు నచ్చిన కార్యక్రమం లాహిరీ లాహిరీలో జానపద గేయాలు భజన పాటలు అంటూ ర్యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి రాసి పంపించారు. ఇక తర్వాత రాశారు మనకి, మీ కేంద్రం నుండి ప్రసారమైన ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, అనంతరం అనంతపురం కేంద్రం నుండి ప్రసారమైన కార్యక్రమం, తర్వాత హేమావతి ప్రభావతి ప్రభాత కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం, చివరిగా కార్యక్రమాలు మనకి మాకు నచ్చాయి అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ రాసి పంపిస్తున్నారు. ప్రతి ఆదివారం 12 గంటలకు 12 గంటల 10 నిమిషాలకు వినిపిస్తున్న ఉభయకుశలోపరి ఎంతగానో అలరించి మెప్పించి మాకు ఎవరు ఆకాశవాణిని ఆస్వాదిస్తున్నారు అన్నది తెలుస్తోంది అంటూ రాసి పంపించారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే కంటిన్యూ అవుతుండండి, మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి. తర్వాత రాసి పంపించారు, హాయ్, మీ ప్రసారాలు అన్నీ చాలా బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమంటున్నారంటే, నాటికలు మీరు తప్పకుండా మేము తప్పకుండా వింటాము, ఇంత మంచి కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు ప్రసారం చేయగలరు అంటున్నారు. రావోయే అతిథి బాగుంటుంది అంటే నవీన్, దివిజ, రజిత, కృతిక్, సాయన్న వీరు కల్వా విలేజ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విజయవాడ ఉభయకుశలోపరికి ప్రసారం చేసిన ఉభయకుశలోపరికి నమస్సులు అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రసారం చేసిన కల్పలత ఉత్తరాల ద్వారా ప్రసారం చేసిన పాటలు చాలా చక్కగా ఉన్నాయి. అంటే ఈరోజు మనకి 11:30కి మనం ప్రసారం చేయడం జరిగింది కల్పలత. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భాగంగా భగవద్గీత పారాయణంలో వినిపించే శ్లోకాలు చాలా చక్కగా ఉన్నాయి. మరియు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు, అలాగే 4 గంటలకు ప్రసారమ ఏవలయ కార్యక్రమం, జీకే ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. యువతకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉపయుక్తంగా ఉంది ఈ కార్యక్రమం అంటే మాకు చాలా ఇష్టం అంటున్నారు. తర్వాత యువలయ కార్యక్రమాన్ని సమయం పెంచగలరు అని విజయవాడ ఆకాశవాణి కేంద్ర డైరెక్టర్ గారికి విజ్ఞప్తి అంటూ రాస్తున్నారు. సోమనాథన్ జనార్దన్ రావు వనజమ్మ వెంకట భవన తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి వారి అభిప్రాయాన్ని రాసి పంపించారు. అలాగే వారి అభిప్రాయాన్ని కోరుతున్నారు, ప్రయత్నం చేద్దాం మనం. ఇక తర్వాత రాసి పంపించారు చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభమధ్యాహ్నం అంటున్నారు. శుభమధ్యాహ్నం అండి, ఉభయకుశలోపరికి స్వాగతం. ఇక 1వ తేదీ శుక్రవారం ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో నరసింహస్వామి కృతి భక్తి గీతాలు విన్నాము, మాకు నచ్చాయి. అలాగే అదే రోజు పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలం శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి శ్రీకృష్ణుని పాత్ర పద్యాలు పాడిన శ్రీ చల్లా రాజేశ్వరి గారు పాడిన పద్యాలు విన్నాము, చాలా చక్కగా ఉన్నాయి అని అంటున్నారు. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం 90 వసంతాల సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రసంగాలు పరిచయాలు ఉన్నాయి, మాకెంతో నచ్చుతున్నాయి. అలాగే 3వ తేదీ ఈరోజు ఉదయరేఖల కార్యక్రమంలో శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారి సమస్యలు చాలా చక్కగా వివరించారు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ, సావిత్రి వారి కుటుంబ సభ్యులంతా ఈ మెసేజ్ పంపించారు.
0: ఇక తర్వాత మనకి పంపించారు చూద్దాం, ఉభయకుశలపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. అలాగే ఆకాశవాణి 90 ఏళ్ల వసంతాలు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఈరోజు ప్రసారం చేసిన ఎల్ఆర్ ఈశ్వర్ గారితో పరిచయం, అదేవిధంగా నిన్న మొన్న ప్రసారం చేసిన విశ్వనాథ్ గారితో పరిచయం, శ్రీశ్రీ గారి కవితలు, ఇంకా పరిచయ కార్యక్రమాలు ఇవన్నీ చాలా బాగుంటున్నాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని అందిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, వీరెవరు రాస్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రతిరోజు సాయంత్రం యువలయ కార్యక్రమంలో చక్కటి ప్రశ్నలు వేస్తూ శ్రోతల నుండి జవాబులు పంపిన తర్వాత వారి జవాబులను, ప్రతి ఒక్కరి జవాబులను తప్పకుండా చదివి వినిపిస్తున్నారు అంటూ రాసి పంపించారు. అలాగే సరస వినోదిని సమస్య పూర్ణం, కవి పండితులు పంపిస్తున్న పూర్ణాలు బాగున్నాయంటూ పైడిపాటి ఉమానంద శర్మ గారు చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు అంటూ మళ్ళీ మనకి మెసేజ్ రాసి పంపించారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత చూద్దాం, మనకి రాశారు. నమస్తే అంటున్నారు. నమస్తే అండి, ఆకాశవాణి శ్రోతలం. మధ్యాహ్నం 1:10 ప్రసారమయ్యే పసిడి పంటల కార్యక్రమం పునరుద్ధరించండి, ఆ కార్యక్రమం మాకు చాలా నచ్చుతుంది అంటూ ధూళిపాళ నుండి చాంద్ భాష రాసి పంపిస్తున్నారు. ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు. నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలపై నా చిరు కవితలు అంటూ రాసి పంపించారు. మాటల మాధుర్యం, పాటల వైభవం, అలల పైన సాగే అద్భుత ప్రయాణం, శ్రోతల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే అందమైన అనుభవం ఈ ఆకాశవాణి. కవిత 2 చూద్దాం. అందరినీ అలరించే విజ్ఞాన భాండాగారం, వినోదాన్ని పంచే అక్షర ప్రాకారం, గ్రామ గ్రామాన ప్రతిధ్వనించే స్వరతరంగం మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం. కవిత 3 ఉదయపు ఉదయరేఖలతో మేల్కొల్పి, సాయంత్రపు భక్తి గీతాలతో సేద తీర్చి, అడుగడుగున తోడుగా నిలిచే నేస్తం ప్రతి ఇంట ప్రతిధ్వనించే రేడియో శబ్దం అంటూ రాసి పంపించారు. ధన్యవాదాలు అంటూ మీ శ్రోత మహేష్ రాసి పంపించారు. మహేష్, ఎక్కడి నుంచి అయితే మీరు రాసి పంపించలేదు, అద్భుతంగా మన కార్యక్రమాల మీద మీ కవిత చాలా చాలా చాలా అందంగా ఉంది, బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు ఎవరంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి మేనే శుభాకాంక్షలు తెలియజేస్తారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 27వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. అలాగే 28వ తేదీ నాటి ఆశ దురాశ దుఃఖానికి చేటు అనే అంశాన్ని చక్కగా తెలియజేశాను. శ్రీ గంగప్ప గారికి మా నమస్తే. భక్తిరంజన్ కార్యక్రమంలోని అన్నమాచార్య కీర్తనలు విని తరించామంటూ రాసి పంపించారు. అలాగే ఈరోజు ఉదయం ప్రసారమైన ఎల్ఆర్ ఈశ్వరి గారితో శ్రీ ప్రశాంత్ కిరణ్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది, మాకు నచ్చింది. సరస వినోదని సమస్య పూర్ణంలో చక్కటి పూర్ణలు పంపిన రచయితలకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నమస్కారాలంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సుగుణబాయి రాధామున్న మనకి రాసి పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి రాసి పంపించారు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి, అందరికీ నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. వీరు ఏమంటున్నారంటే, మాకు యువలయ్య రావోయ్య అతిథి ఉభయ కుశలోపరి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ సూపర్ అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అందరూ రాసి పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఈరోజు ఎల్ఆర్ ఈశ్వరి గారు మరి మాటల్లో విన్నాం, అమోఘంగా ఉంది కార్యక్రమం, బాగుంది అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ రాసి పంపించారు. తర్వాత వీరు ఎవరంటే, మనకి రాసి పంపించారు సోమనాథన్ జనార్దన్ రావు వనజమ్మ ఫ్యామిలీ మెంబర్స్ తాటిపత్తి గ్రామం నుంచి రాశారు. ఈరోజు ప్రముఖ గాయని ఎల్ఆర్ ఈశ్వరి గారితో పరిచయం చాలా చక్కగా ఉంది, ఈ కార్యక్రమం మాకు నచ్చింది అంటున్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలంటూ రాసి పంపించారు.

0: ఇదండి ఈనాటి ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా అలాగే ఉత్తరాల ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఉభయ కుశలోపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్తే.
2: ఉభయ కుశలో.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్వయం సమృద్ది భారత్, వికసిత భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ది పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్కు చేరుకున్నారు. ఐపీఎల్లో భాగంగా ఈ మధ్యాహ్నం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు, అలాగే సాయంత్రం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మరో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. స్వయం సమృద్ద భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ద పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఎన్ఐఆర్డి పిఆర్లో నిన్న నిర్వహించిన స్వయం సమృద్ద పంచాయతీ కార్యక్రమంలో వివేక్ భరద్వాజ్ కీలకోపన్యాసం చేశారు. క్షేత్రస్థాయి పరిపాలనకు గల పరిణామాత్మక శక్తిని ప్రస్ఫుటం చేస్తూ స్వావలంబన సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చన్నారు. జాతీయ రూపాంతరీకరణలో పంచాయతీల కీలక ఉపకరణాలని, పౌరుల్లో చైతన్యం కలిగించడంలో అవి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. పంచాయతీల నాయకులు తమ పరిధిలో అర్థవంతమైన శాశ్వత ప్రభావ సృష్టి దిశగా వినూత్న ఆలోచనలతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియను రద్దు చేసింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహించాలన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభమవుతుంది. తమిళనాడులో మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. వారికి 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు సహకరిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున మొత్తం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 77 కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల అధికారులు తెలియజేశారు. పారదర్శకత కోసం బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు కొనసాగి మే 10వ తేదీన సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత సాయుధ దళాలు యుద్ద రంగంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించడంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
1: वह अटल अवस्था है जहां राष्ट्र प्रेम के आगे सारे सुख, सारे मोह, सारे भय यह व्यर्थ हो जाते हैं. शौर्य वो दिव्य भाव है जहां हमारा एक सैनिक అప్నే మాతా పితా పత్ని ఆర్ బచ్చో కే స్నేహ కే బంధన్ సే ఊపర్ ఉఠకర్ మా భారతి కీ రక్షా కా వ్రత్ లేతా హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్ కు చేరుకున్నారు. ఆయనకు జమైకా విదేశాంగ మంత్రి కమీనా జె స్మిత్ స్వాగతం పలికారు. వచ్చే 2 రోజుల్లో జమైకా నాయకత్వం, వ్యాపార వర్గాలు, భారతీయ వలసవాసులతో చర్చలు జరుపుతామని మంత్రి తెలియజేశారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్లను కలిశారు. రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో వికసిత్ బీహార్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రత్యేక చర్చలు జరిగాయి. బీహార్ అభివృద్ది, దీర్ఘకాలిక ప్రణాళికలు, భద్రతా సంబంధిత అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే రైల్వే మంత్రితో జరిగిన సమావేశంలో రాష్టంలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం, మెరుగైన కనెక్టివిటీ, మొత్తం అభివృద్దిని వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. నీట్, యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడి, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు, దాని ప్రస్తుత స్థితిని సమీక్షించేందుకు జరుపుకుంటారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు అనుకూలంగా కొత్త కార్యక్రమాలు రూపొందించేందుకు మీడియా స్వేచ్ఛపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఉంటుంది. శాంతియుత భవిష్యత్తును రూపొందించడం ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్టం నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. 4 అంతస్తుల భవనంలోని కొన్ని అంతస్తుల్లో అగ్ని చెలరేగింది. సమాచారం అందుకున్న వెంటనే 14 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. రక్షణ చర్యలు, అగ్ని నివారణ కార్యక్రమాల సమయంలో 10 మందికి పైగా వ్యక్తులను భవనం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. ఈరోజు ఐపీఎల్లో భాగంగా 2 మ్యాచ్లు జరగనున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 3:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో 7:30 జరిగే మరొక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. కాగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్వయం సమృద్ది భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ది పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్ కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. ముందుగా నోము చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన
1: కార్యక్రమం తర్వాత

0: है बदल। जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమం తర్వాత జర్నీ చిత్రానికి టిప్పు రెనీనా బోనీ గానం వింటారు రచన సాహితీ.

0: గలగలా కృష్ణా నదిలా సన్నడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1J RJగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: కార్యక్రమం తర్వాత కల్పన చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు రచన వేటూరి.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: కార్యక్రమం తర్వాత పూజ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర, రచన దాశరథి.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం

0: ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: చూడాలని ఉంది చిత్రానికి హరిహరన్ పాడిన పాట వింటారు రచన వేటూరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రైన్లు మురుగురహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయని తెలిపిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. పీఎం సూర్యగర్ పథకం ఎస్సీ ఎస్టీలకు ఒక వరమన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధి చెందితేనే తరగతి గది రూపాంతరం చెందుతుందని పేర్కొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు జరగనుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఈరోజు. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రైన్లు మురుగురహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రైన్లపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు చేసిన వీడియోను ఉప ముఖ్యమంత్రి ఎక్స్లో ఈరోజు పంచుకున్నారు. గ్రామాల్లో మురుగు సమస్య అధికంగా ఉంటుందని, మ్యాజిక్ డ్రైన్ల ద్వారా దీన్ని పరిష్కరించవచ్చని వీడియో సందేశంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పేర్కొంటూ,
1: విలేజెస్ లో చాలా మంది ప్రాబ్లమ్స్ లో ఉంటున్నారు. దేని వల్ల అంటే డ్రైనేజ్ సిస్టమ్ వల్ల, లేకపోతే అది బాగోకపోవడం వల్ల. అలాంటి టైంలో ఈ మ్యాజిక్ డ్రైన్స్ అన్నది ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో లాంచ్ చేయడం జరిగింది. అండ్ అట్లాగే ఫిల్టరేషన్ చేసి మనకి ఆ వేస్ట్ వాటర్ ని రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ రావడం కానీ, లేకపోతే బయటికి ఓవర్ఫ్లో అవ్వడం కానీ వాటర్ అవన్నీ తగ్గుతాయి. ఇంకా ముందు ముందుగా ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ వస్తాయి. మన రూరల్ ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ చాలా బాగుపడింది, ఇంకా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను.
0: పీఎం సూర్యఘర్ పథకం ఎస్సీ ఎస్టీలకు ఒక వరమని విద్యుత్ శాఖ మంత్రి

0: కొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం అనమనమూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, స్థానిక ఎస్సీ కాలనీలో 120 సోలార్ యూనిట్లు మంజూరవగా 106 పూర్తి అయినట్లు వెల్లడించారు. పీఎం సూర్యగర్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందించనున్నట్లు తెలిపారు. పీఎం కుసుమ్ ద్వారా రైతులకు పగటిపూట నిరంతరాయంగా వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించవచ్చని అన్నారు. ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ది చెందితేనే తరగతి గది రూపాంతరం చెందుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్లో శిక్షణకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు 37 మంది నిన్న వెళ్లారని మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సింగపూర్లో 5 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు వీరు హాజరవుతారని తెలిపారు. ఆధునిక బోధన పద్ధతులు, విమర్శనాత్మక ఆలోచన, విద్యార్థి కేంద్రంగా బోధన విధానాలపై లోతైన అవగాహన పొందనున్నట్లు పేర్కొన్నారు. పాఠ్య ప్రణాళిక రూపకల్పన నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష అనుభవం వరకు ప్రపంచస్థాయి ఉత్తమ విధానాలను నేర్చుకుని వాటిని తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. రాష్ట్రంలో టెలిమానస్ హెల్ప్ లైన్ ద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళనలతో బాధపడుతున్న వారికి నిరంతరాయంగా ఉచిత కౌన్సిలింగ్ సేవలు అందుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ విశాఖపట్నంలలోని కేంద్రాల పనితీరును ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి నెల సుమారు 3,000 మంది ఈ సేవలను వినియోగించుకుంటుండగా ఇప్పటి వరకు మొత్తం 67,573 కాల్స్ నమోదయ్యాయని వెల్లడించారు. మహిళల నుంచి 52% కాల్స్ వచ్చాయని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థుల నుంచి కాల్స్ ఎక్కువగా వస్తున్నట్లు పేర్కొన్నారు. వీడియో కాల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండగా అవసరమైతే వైద్యులు సలహాలు ఇస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తమిళనాడులోని పొల్లాచి కాయిర్ క్లస్టర్ను మంత్రి నిన్న సందర్శించారు. అక్కడి ఆధునిక సాంకేతికతను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరినార పరిశ్రమను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కొబ్బరి పీచుతో తయారయ్యే విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నందున రాష్ట్రంలో కాయిర్ క్లస్టర్లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచుతామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు జరగనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రంలో సుమారు 70,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 పట్టణాల్లో 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు అరగంట ముందే హాజరు కావాలని ఎన్టీఏ తెలిపింది. పత్రికా స్వేచ్ఛపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించడం, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళులు అర్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా మే 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ అనేది అత్యంత విలువైనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆయన పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడే సమాజం సజావుగా ముందుకు సాగుతుందని చెప్పారు. సమాజంలోని అన్యాయాలు, అవినీతి, అసమానతలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత మీడియాపై ఉందని, ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వహించే పాత్రికేయుల సేవలు అపారమని కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే వారధిగా పత్రికారంగం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో మాదక ద్రవ్యాల నిరోధకానికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ఎస్పీ సుబ్బరాయుడు కోరారు. తిరుపతిలోని ఎస్టీవీ నగర్, న్యూ ఇందిరానగర్లలో ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొంటూ,
1: తిరుపతి నగరంలో ఉన్న ఎస్టీవీ కాలనీ మరియు న్యూ ఇందిరానగర్ ప్రాంతంలో కౌడన సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో కొంత గాంజా సమాచారం ఉంది. వాటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ రోజు కౌడన సెర్చ్ ఆపరేషన్ ద్వారా వీళ్ళందరినీ చెక్ చేశాము. తిరుపతిని ఒక సురక్షితమైన నగరంగా ప్రజలకు ఒక సజెస్ట్ చేసే విధంగా ఈ ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది.
0: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థులకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాల బారిన పడి ఉంటే వారికి అవసరమైన సహాయం అందించేందుకు 1972 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. గ్రామ పట్టణ స్థాయిల్లో మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ సంస్థకు తెలియజేయాలని ఆయన కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రాత్రి 7:30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రైన్లు మురుగురహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయని తెలిపిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. పీఎం సూర్యగర్ పథకం ఎస్సీ ఎస్టీలకు ఒక వరమన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధి చెందితేనే తరగతి గది రూపాంతరం చెందుతుందని పేర్కొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు జరగనుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: వనితవాణి కార్యక్రమంలో ముందుగా స్ఫూర్తి కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి పి నాగలక్ష్మి.
5: పద్మా, పద్మా, పద్మా, సమాధానం లేదు. సుజాత టీచర్ గుమ్మం దాటి లోపలికి వచ్చి చూసింది. 3 ఏళ్ల పిల్లవాడు తప్పించి ఎవరూ కనపడలేదు. పెరట్లోకి వెళ్లి చూసింది. ఓహో, ఎవరూ లేరు. ఏంటబ్బా, పసిపిల్లవాడిని వదిలేసి ఇంట్లో ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్లి ఉంటారు? 10 నిమిషాలు అటు ఇటు తచ్చట్లాడింది. తిరిగి ఇంటికి వచ్చేసింది. గెడంచికి తెరలాగా కప్పిన చీర చాటు నుంచి బయటకు వచ్చింది పద్మ పిల్లిలాగా. హమ్మయ్యా అని గుండెల మీద చేతులు వేసుకుంది. కోతకెళ్లిన పద్మ తల్లి సాయంత్రం 6 ఇంటికి చేరింది. అమ్మని చూడగానే వాటేసుకుని, అమ్మా అమ్మా, మరే సాయంకాలం మా టీచరమ్మ మనింటికొచ్చిందే. టీచరమ్మా ఎందుకొచ్చిందే? ఏమో తెలవదమ్మా. ఏమందే? వచ్చి అటు ఇటు తిరిగింది. దొడ్లోకి వెళ్లి కాసేపుండి వెళ్లిపోయింది. ఏం పని మీద వచ్చిందో అడగపోయావంటే, అమ్మో నాకు టీచరంటే భయమమ్మా, గెడంచి కింద దాక్కున్నానే. ఏమి టీచరమ్మో ఏమిటో, ఎందుకొచ్చిందో గొణుక్కుంటూ, ఈ మధ్య టీచరమ్మలతో సావొస్తున్నాదని మనాళ్ళు గొడవ చేస్తున్నారు గందా అనుకుంది పోలమ్మ. భర్త వెంకన్న రాగానే టీచరమ్మ చెప్పిన విషయం అతని చెవిలో వేసింది పోలమ్మ. అదో పెద్ద సంగతేంటే, మన అమ్మాయిని మనం బడికి పంపట్లేదు గందా, దానికోసం వచ్చి ఉంటుందే. సరేగాని వన్నం పెట్టవే అంటూ స్నానానికి వెళ్లాడు. వరుసగా 4 సుజాత టీచరు పద్మ ఇంటికి రావడం, పద్మ కనబడకుండా దాక్కోవడం జరుగుతూనే ఉన్నాయి. సుజాత యథాప్రకారం 4 పద్మ ఇంటికి వచ్చింది. అమ్మా నమస్కారం అమ్మా, దండం పెట్టాడు వెంకన్న. నమస్కారం వెంకన్న, ప్రతి నమస్కారం చేసింది సుజాత. అమ్మగారు, మీరు రోజూ సాయంకాలం పూట మా ఇంటికి వస్తున్నారంట, ఎందుకమ్మా? విడియంగానే అడిగాడు వెంకన్న. పద్మ కోసం వస్తున్నా. పద్మని మీరు బడికి పంపట్లేదు కదా, అందుకని వస్తున్నాను వెంకన్న. అది బడికి వస్తే ఎట్టాగమ్మా, మా పిల్లగోడిని ఎవరు చూస్తారు? పసిపిల్లాడిని చూడడం కోసం పిల్లని చదువు మాన్పిస్తావా? మరేటి చేయమంటారమ్మా? పిల్లాడిని కూడా బడిలో వెయ్యి, వాడికి 3 గందా, అప్పుడే బడియేటమ్మా. ఎవరేసుకుంటారు? అదేమిటి వెంకన్న, ప్రీ స్కూల్లో వెయ్యి. ప్రీ స్కూలా అంటే ఏటమ్మా? అమాయకంగా అడిగాడు. అదే ఈ రోడ్డు చివర అంగన్వాడీ బడిలేదు, అదే ప్రీ స్కూల్ అంటే. అక్కడ పిల్లవాడిని వెయ్యి, పద్మని మా బడికి పంపించు. చదివించడం మా వల్ల ఏటవుతుందమ్మా? బోలెడు పుస్తకాలు, బట్టలు కొనాలి, డబ్బు ఏడనండి వస్తుందమ్మా. డబ్బులు ఎందుకు వెంకన్న? పుస్తకాలు యూనిఫారాలు ప్రభుత్వమే ఇస్తుంది. నోట్సులు నేను కొని పెడతాలే, లేకపోతే హాస్టల్లో వేద్దాం. అప్పుడు ఖర్చంతా హాస్టలే భరిస్తుంది. గవర్నమెంటు మీ వంటి వాళ్ల పిల్లల కోసం చాలా చాలా చేస్తుంది. ఉపయోగించుకోకపోతే ఎట్లా వెంకన్న చెప్పు. రేపటి నుండి పద్మను బడికి పంపించు అని వివరంగా చెప్పి వెళ్లిపోయింది సుజాత. ఈ పంతులమ్మకు పనేం లేదు, విసుక్కున్నాడు. మర్నాడు, ఏమే పోలీ, ఈవేళ నువ్వు ఇంట్లో ఉండి పిల్లగోడిని చూసుకోవే, దీనిని తీసుకుని పొలం పోతా. పదవే పద్ది, పొలం వెళ్దాం, బయలుదేరవే అని భార్యని కూతుర్ని కసిరాడు వెంకన్న. అదేంటయ్యా, పిల్లని బడికి పంపొచ్చు గందా. నానా నేను బడికి పోతానే అంది పద్మ. ఛత్, మీరిద్దరు నోరు మిండహే. మీరందరూ నేను చెప్పింది వినాల్సిందే. హూ, బయల్దేరవే పద్ది కూతురు మీద అరిచాడు. అలాగే నాన్న, భయంగా లగెత్తింది పద్మ. అక్కడ సుజాత టెన్షన్ పడుతోంది. పద్మ బడికి రాలేదు. ఏ విషయమూ ఈరోజు తెలుసుకోవలసిందే అనుకుంటూ పద్మ ఇంటికి వచ్చింది సుజాత. పోలమ్మా, పద్మ ఏది? అడిగింది సుజాత. మా ఆయన నన్ను పిల్లగాడి దగ్గరుండమని అమ్మాయిని పొలం తీసుకెళ్లాడమ్మా, చెప్పింది పోలమ్మ. సరేలే, నేను వెళ్తున్నాలే, వెళ్ళిపోయింది సుజాత. నడుస్తూనే ఆలోచించసాగింది. పద్మ తెలివిగలది. ఆ పిల్లని ఎలాగైనా చదివించాలి. ఆమె బుర్ర పాదరసంలా పనిచేసింది. మొన్న ట్రైనింగ్కి వెళ్లినప్పుడు బాలల హక్కుల చట్టం 2009 గురించి చెప్పారు కదా, అంతకుముందు బాలలను పనిలో పెడితే జరిమానా వేసే చట్టం ఉండనే ఉంది. సరే ఏహనేం, చూద్దాం అనుకుంది సుజాత. ఆ సాయంకాలం పొలానికి ఆఫీసర్లు, టీచరు వస్తున్నారు. ఏమిటా అని చోద్యం చూస్తున్నారు అక్కడ పనిచేసేవాళ్లు. టీచరు తమ దగ్గరికి వచ్చి పద్మను పిలవడం గమనించారు. వెంకన్నగాడి పని అయిపోయిందిలే, పిల్లని బడికి పంపమని మనందరం ఎంత చెప్పినా పంపట్లేదు, ఇప్పుడేం చేస్తాడో చూద్దాం గుణుక్కున్నారు. ఇదిగో వెంకన్న, ఇట్రా, ఈయన లేబర్ ఆఫీసర్ గారు, ఈయన ఆర్డీఓ గారు, ఈయన గారేమో వెల్ఫేర్ ఆఫీసరు, మీ అమ్మాయిని బడికి పంపమని చెప్పడానికి వచ్చారు అని చెప్పింది సుజాత. నేను పంపనమ్మా, విసుక్కున్నాడు వెంకన్న. ఏం, ఎందుకు పంపవు? అడిగారు ఆర్డీఓ. అదేంటయ్యా, కూలోళ్లం మామందరం రెక్కాడిస్తే గాని మాకు డొక్కాడదు, అందుకే పని చేయిస్తుండా, బడికి పంపను, ధైర్యంగా చెప్పాడు. అలాగా, సరే 2 నిమిషాలుండి చూద్దాం అంటూ డిఎస్పీ గారికి ఫోన్ చేశారు. ఇంతలో లేబర్ ఆఫీసర్ దగ్గరకొచ్చి నచ్చజెప్ప చూశాడు. వెంకన్న వినలేదు. సరే, పోలీసులు వస్తే గాని లొంగను మొండికట్టమన్నమాట ఈ వెంకన్న అని అర్థమైంది అక్కడున్న అందరికీ. 5 నిమిషాల్లో డిఎస్పీ గారు జీపులోంచి దిగారు. వెంకన్న ఎవర్రా? నేనేనయ్యా. పిల్లల్ని పనిలో పెడితే 1,000 రూపాయలు ఫైన్ కట్టాలి, జైలుకు వెళ్లాలి తెలుసా, హోంకరించాడు డిఎస్పీ. వెంకన్నకి ముచ్చెమటలు పోశాయి. భయంతో వణికిపోతున్నాడు. అయ్యా అయ్యా బతిమలాడుతున్నాడు. నేను డబ్బులు కట్టలేనయ్యా. ఆఫీసర్లు వినలేదు. పద్మను జీప్ ఎక్కించుకుని హాస్టల్కి తీసుకుని వెళ్లారు. హాస్టల్లో చేర్చారు. ఇక అంతే, పద్మ జీవితం పూర్తిగా మారిపోయింది. చదువులో మునిగిపోయింది. 10వ తరగతి వరకు అత్యుత్తమ మార్కులతో పాసైంది. తరువాత ఇంటర్మీడియట్ కూడా హాస్టల్లోనే ఉండి చదివి మంచి మార్కులతో పాసైంది. తన ఈ ఉన్నత స్థితికి కారణమైన సుజాత టీచర్ ఆమె మనసులో దేవత. ఏ రోజు ఆమెను తలుచుకోకుండా ఉండేది కాదు. ఇంటర్ పూర్తయ్యాక సుజాత టీచర్ దగ్గరకు వెళ్ళింది. నమస్తే టీచర్ గారు. నమస్తే, రా పద్మ, కూర్చో, ఆప్యాయంగా ఆహ్వానించింది సుజాత. టీచర్ గారు, నన్నిప్పుడు ఏం చదవమంటారు? పద్మ అడిగింది. నేను టీచర్ని, నిన్ను నీలాంటి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాను కదా, మరి ఆలోచించుకో ఏం చేస్తావో. అర్థమైంది టీచర్, నేను నీలాగా టీచర్ని అవుతాను. ఓకే, గుడ్. సరే, వెళ్ళి వస్తాను టీచర్. ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో అమ్మా నాన్న ఇప్పుడు నీతో ఎలా ఉంటున్నారు? బాగుంటున్నారు టీచర్. సరే, మంచిదమ్మా. అయితే ఈ పూట ఇక్కడే ఉండు, రేపు ఉదయం వెళ్దుగాని. సరేనా? సరే మేడం. భోజనం చేసి నిద్రలోకి జారుకుంది పద్మ. నిద్రలో ఆమెకి ఎన్నో కలలు. ఆ కలలో ఆమెకి టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్గా ఉంటూనే హాస్టల్లో ఉండి వెనకబడిన పిల్లల్ని ముందుకు తీసుకొచ్చే ఉద్యోగాన్ని ఎన్నుకుందామె. పద్మకి చదువంటే ఇష్టం. చదువుకునే పిల్లలంటే మరీ మరీ ఇష్టం. ఆడపిల్లలు చదువుకుంటుంటే వారిని చదివిస్తూ, ఇంకా చదువుకి దూరంగా ఉన్న ఆడపిల్లల్ని వెతికి వెతికి పట్టుకొస్తుంది. వాళ్ల అమ్మా నాన్నలు మా అమ్మాయికి చదివేందుకు ఉద్యోగం చెయ్యాలా ఉళ్ళేలాలా అనంటే వాళ్లకి కౌన్సిలింగ్ ఇస్తుంది. ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలో చెప్తుంది. అమ్మాయిలను బ్రిడ్జ్ స్కూల్లోనో హాస్టల్లోనో చేర్పిస్తుంది. అక్కడితో ఆగదు, వాళ్ల చదువుకి తగిన స్థాయిలో పని ఇప్పిస్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు పద్మకి పనేమి లేదా అని. పని లేకేం, ఆమెకి చాలా పని ఉంటుంది. కాని తన వంటి కొంతమంది ఆడపిల్లలకి చదువు చెప్పించాలని, స్వావలంబన కల్పించాలని, వారికి ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలని, వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టు చేయాలని, ఇంకా ఇంకా ఎన్నెన్నో ఆమె అభిలాష ఆకాంక్షలు. ఈ అభిలాష కలగడానికి కారణం ఆయన సుజాత టీచర్. ఇంతలో, "పద్మా, ఎంతసేపు కలలు కంటావు, నిద్రలే నిద్రలే" అంటూ లేపింది. "అదేం టీచర్, నేను టీచర్ని అవ్వలేదా? ఉద్యోగం చేస్తున్నాను కదా, అందరినీ పైకి తీసుకొస్తున్నాను కదా." "సరే, ఇంకా 2 ఏళ్ళు అయిన తర్వాత ట్రైనింగ్ అయ్యాక ఆ కళలు నిజం చేసుకుంది. గాని ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళి తరువాత డిఈడి అప్లికేషన్ పెట్టాలి, త్వరగా వచ్చేసాయి." "అలాగే టీచర్."
4: మీరింతవరకు స్ఫూర్తి కథానిక విన్నారు. సమర్పణ శ్రీమతి పి. నాగలక్ష్మి. ఇప్పుడొక లలిత గీతం వినండి.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఇప్పుడు పిల్లల ఆహ్లాదానికి లాలిపాటలు, శ్రీమతి పి విజయశ్రీ గారితో పరిచయం వింటారు.

0: కలిసి పాడుతూ ఉంటారండి. మా అక్కయ్య కూతుళ్ళు వాళ్ళు కూడా పాడతారు. మేము అందరం ఏదైనా ఫంక్షన్లలో అందరం కూర్చొని పాడుకుంటాం, మాకు అలవాటు. ప్రతి పండగకి కలుసుకున్నప్పుడల్లా ఇది ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకుని అందరం తలా ఒక పాట పాడుకుంటూ ఆనందిస్తూ ఉంటాం.
1: మీరు ఒక లాలి పాటలేనా అండి, ఇంకా ఏమేమి పాటలు పాడగలరు?
0: చిన్న చిన్న మంగళ హారతులు, కాస్త లలిత సంగీతం పాటలు, ఆరతి పాటలు అట్లా పాడుకుంటూ ఉంటాం. దేవుడి గుడిలో అమ్మవారి పాటలు అట్లా పాడుతుంటే, ఏ గుడికి వెళ్ళినా అమ్మవారి పాట పాడుతుంటే నన్ను అక్కడ నుంచి అమ్మా పాడమ్మా అని అనేవాళ్ళే గాని, కాసేపు చూడొచ్చు అమ్మవారిని అని నేను కూడా ఒక పాట పాడడం నేర్చుకున్నాను. ప్రతి గుడిలో కూడా ఒక పాట పాడుకోవటం అలవాటు.
1: సంగీతం కొంతవరకు నేర్చుకున్నా అమ్మ అక్కయ్యలు అన్నయ్యల దగ్గర నేర్చుకున్నారు,
0: వాళ్ళు కూడా పాడతారు.
1: మరి మీకు ఈ పాటలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి?
0: ఇది మా అమ్మ వాళ్ళు పాడుకున్న పాటలు, అనాది 50-60 ఏళ్ల నాటి పాట. ఇవి మర్చిపోకూడదు జనాలు, నేను కొంచెం పాడితే కొన్నాళ్ళు ఈ పాట మళ్ళీ కొంతమంది వింటారు.
1: మీరు ఎంతమంది సంతానం అమ్మగారికి?
0: మా అమ్మకి మేము 5 పిల్లలు.
1: 5 పాటలు పాడతాం?
0: 5 పాడతాం, వాళ్ళ పిల్లలు కూడా పాడతారు.
1: అమ్మ మరి ఒక్కొక్కరికి కలిపి కూర్చోబెట్టి నేర్పిస్తుందా? అందరికీ
0: లేదు, ఆవిడ ద్వారంలో ఆవిడ పాడుకుంటూ ఉండేది అంతే. మేము వెనకాల ఎప్పుడన్నా చిన్నపిల్లలం కదా, ఆ పాటలు ఏమన్నా చెవిని పడితే అట్లా నేర్చుకోవటం తప్పిదే, మమ్మల్ని కూర్చోబెట్టి మా అమ్మ ఏం చెప్పేది వాళ్ళు కాదు. వాళ్ళు పాడుతుంటే మనం వినికిడి పాటలు, ఇవి కూడా వినికిడి పాటలు.
1: అలా వింటూ వింటూ ఉంటే ఒక చరణం రావచ్చు, ఒక పల్లవి రావచ్చు, లేదా 2-3 పాటలు సగం సగం రావచ్చు. అన్ని పాటలు మీరు మొత్తంగా నేర్చుకోవాలి లయబద్దంగా శృతిబద్దంగా అనేసి ఎలాగా మీకు వచ్చింది?
0: మొదట్లో నేర్చుకున్నాను కదా, దాన్ని బట్టి కాస్త పాట సరి చేసుకోవటం, అమ్మ వాళ్ళకి మనకి కాస్త తేడా ఉంటుంది కదా, నా పాటకు తగ్గట్టుగా కాస్త మార్చుకుని నేను పాడుకోవటం అలవాటు చేసి.
1: మధ్యలో తప్పులు వచ్చినప్పుడు సరి చేసేవారా?
0: అమ్మ చెప్పేది అది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేది, మా అక్క గాని మా అమ్మ గాని చెప్పేవాడు. అక్కయ్య ఈ పాటలో ఒక మాట తెలియట్లేదు చెప్పంటే మా అక్కయ్య కూడా ఇప్పటికీ నాకు ఫోన్లలో చెప్తూ ఉంటుంది.
1: ఇప్పటికీ పాడుతున్నారా మీరు?
0: పాడతాను.
1: ఈ లాలి పాటలే కాకుండా దేవుడి పాటలు కూడా
0: పాడతారు.
1: ఎంతవరకు చదువుకున్నారండి మీరు?
0: 9th క్లాస్ వరకు చదువుకున్నారండి. 9th క్లాస్ లో నా పెళ్ళయింది.
1: మరి స్కూల్లో పాడేవారా?
0: స్కూల్లో బాగా పాడేదాన్ని. స్కూల్లో మేము ఇద్దరు ఉండేవాళ్ళం. జనగణమన వందే మాతరం, మేము యానివర్సరీ ప్రతి పాట మా ఇద్దరు చేత పాడించటం.
1: ఇద్దరంటే?
0: నా ఫ్రెండ్ ప్రభావత్ అని ఒక అమ్మాయి ఉండేది, ఇప్పటికీ కూడా అది కూడా పాడుతుంది. మేము ఇద్దరం కలిసి పాడేవాళ్ళం. మా స్కూల్లో మేము బుర్ర కథలు చెప్పటం, ఇంకా స్కూల్ ప్రోగ్రామ్ గురించి వాళ్లే మాకు పాటలు చెప్పేవాళ్ళు ఒక మాస్టర్ గారు, అవి కూడా మేము స్కూల్లో పాడుతుండటం అలవాటే. పాట ఏదన్నా కావాలంటే వాళ్ళిద్దరిని పిలవండి అని అట్లాగా స్కూల్లో పాడటం అలవాటు.
1: స్కూల్లో కొన్ని నేర్చుకున్నారు?
0: స్కూల్లో మాస్టర్ కూడా చెప్పటం, ప్రేయర్లో పాటలు, దేశభక్తి గేయాలు అట్లా మాస్టర్ చెప్పేవాళ్ళు, ఆ దేశభక్తి గేయాలు పాడుతుండేవాళ్ళు.
1: మరి మీకు పెళ్లి అయిన తర్వాత కూడా నేర్చుకోవాలి కంటిన్యూ చేయాలని అనిపించలేదండి?
0: అనిపించింది, లలిత సంగీతం ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే వెళ్లేను, ఆ తర్వాత వాళ్లే వెళ్లిపోయారు. హుషారున్నా మాకు తగిన అవకాశం లేకపోయింది.
1: నేర్చుకున్న పాటల్నే దాచుకున్నారు?
0: దాచుకున్నాను, అవి పాడుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటా సాయంత్రం 6 నుంచి 7 దాకా ఓ కృష్ణుడి ముందర కూర్చొని పాడుకోవటం నాకు బాగా అలవాటు.
1: మరి ఇలా నేర్చుకున్నవి ఏమన్నా పుస్తక రూపంలో ఉన్నాయా లేకపోతే మీ మనసుకు వచ్చినాయేనా?
0: పుస్తకంలో ఉంటాయని.
1: ఎన్ని పాటలు దాకా చేసుకున్నారు?
0: త్యాగరాజ కీర్తనలు అన్ని, కాస్త మంగళ హారతులు అన్ని, అలపాట్లని. అవి
1: ఒక పాట మా శ్రోతలకు వినిపిస్తారా?

0: బాగా పాడారు. మీ చిన్నతనంలో అమ్మ పాడుతున్నప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు.
1: అవును.
0: మరి మీ పిల్లలు అప్పుడు మీరు పాటలు పాడారా?
1: మనవరాలికి పాడుకుంటు బాగా, మనవరాలు కూడా ఇష్టంగా ఆ పాట పాడు ఈ పాట పాడు అనుకుని పాడించుకుంటుంటారు.
0: అడిగి పాడి
1: అడిగి పాడించుకుంటుంటారు.
0: మీరు ఇంట్లో మామూలుగా మాట విడుపుగా పాడుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మీ పిల్ల అయిన తర్వాత మీ వారు గానీ మీ పిల్లలు గానీ వాళ్ళ స్పందన ఎలా ఉంది?
1: లేదు, వాళ్ళు కూడా ఇష్టపడేవాళ్ళు. కాసేపు ఆపే అనేవాళ్ళు కాదు.
0: మీకెంతమంది పిల్లలండి?
1: ఇద్దరు ఆడపిల్లలు. చిన్నప్పుడు ఏమన్నా పాటలు నేర్పించానేమో, అవే వాళ్ళకంతే. మనవరాళ్ళకి కూడా చెప్తా.
0: మనవరాళ్ళకి నేర్పిస్తున్నారు?
1: హాలిడేస్ కి వస్తే అప్పుడు చెప్తా.
0: మీకు పాటలు పాడేటప్పుడు ఎవరైనా మెచ్చుకోవడం కానీ, గుళ్ళో పాడుతూ ఉంటారన్నారు కదా, అలా మెచ్చుకోవడం కానీ అలాంటి సందర్భాలు ఏమన్నా ఎదురయ్యాయా?
1: అందరూ కాస్త బాగానే పాడేవమ్మా అంటుంటారు.
0: ఇప్పటికీ మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు కలుస్తున్నప్పుడు మళ్ళీ పాడుకుంటూ ఉంటారండి?
1: పాడుకుంటుంటామండి.
0: ఇప్పటికీ
1: ఏదన్నా ఒక ఫంక్షన్ లా కలుస్తాం, అందరం కూర్చొని నువ్వు ఈ పాట పాడు, నువ్వు ఆ పాట పాడితే బాగుంటుంది అని అట్లా అడిగించుకుని పాడించుకుంటుంటారు. అక్కయ్య పిల్లలు కూడా పాడతారు. మా అక్కయ్య పిల్లలు కూడా బాగా పాడుతుంది. సంగీతం నేర్చుకుందేట, పరీక్షలన్నీ పాస్ అయింది.
0: మా శ్రోతల కోసం చివరిగా మరో పాట పాడేసి.

0: బొమ్మలిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో
1: విజయవాడ కృష్ణలంక కెన్ కాన్వెంట్ బాల బాలికలు సమర్పించు కదంబ కార్యక్రమము విందాము. ముందుగా లీలా మహేశ్వరి శరణ్య శ్లోకాలు చెబుతానంటున్నారు, మరి విందాం.

0: ఇప్పుడు చిన్నారి లోకేశ్వరి నీతి పద్యం చెబుతానంటుంది, మరి విందాం.
1: మధుర మధురమైన మన భాష కంటెను చక్కనైన భాష జగతి లేదు. తల్లి పాల కంటే తనయులకే పాలు బలము నియ్యగలవు తెలుగు బిడ్డ భావం. ఓ తెలుగు బిడ్డ, మన తెలుగు భాష కంటెను చక్కనైన భాష ప్రపంచంలో మరొకటి లేదు. తల్లి పాలే బిడ్డలకు బలమునిస్తాయి, అలాగే మన తల్లి భాష తెలుగే మనకు తెలివినిస్తుంది.
0: లోకేశ్వరి చాలా చక్కగా చెప్పింది కదా. ఇప్పుడు అనిత శతక పద్యం చెబుతానంటుంది.
2: దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనమురా, లలిత సుగుణజాల తెలుగు బాల. భావం, విద్య అనే ధనాన్ని అధికారులు దోచుకోలేరు, దొంగలెత్తుకుపోలేరు, అన్నదమ్ములు పంచుకోలేరు. అది ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తుంది.
0: చాలా చక్కగా చెప్పావు అనిత. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన పాడుతానంటున్నారు ఐదుగురు విద్యార్థులు. వారు శిరీష, జాన్ రోష్ని, సబియా, భరత్ కుమార్ మరియు బబిజీ.

0: గాల పెట్టింది.
1: చాలా చక్కగా చెప్పావు లీలా మహేశ్వరి. ఇప్పుడు ప్రసన్నదేవి శతక పద్యం చెబుతానంటుంది, మరి విందాం.
2: తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. భావము, ఎవరి కోపం వాళ్లకు శత్రువు, ఎవరి శాంతం వాళ్లకు రక్ష, ఎవరి దయే వాళ్లకు చుట్టము. ఎవరైతే సంతోషంగా ఉంటారో అది స్వర్గము, దుఃఖంగా ఉంటారో అది నరకము. ఇది నిజం.
1: చాలా చక్కగా చెప్పింది కదా ప్రసన్నదేవి. ఇప్పుడు శిరీష శతక పద్యం చెబుతానంటుంది, మరి అది కూడా విందామా? జన్మభూమి కంటే స్వర్గం వేరేది, మాతృభాష కంటే మధురమేది, కన్న తల్లి కంటే ఘనదైవం ఇంకేది, తెలియమయ్యు నీవు తెలుగు బిడ్డ. భావము, పుట్టిన దేశం కంటే స్వర్గం లేదు, తల్లి భాష కంటే తీయనైన భాష మరొకటి లేదు, కన్న తల్లి కన్న గొప్ప దైవం లేదు. ఇది నిజం. చాలా చక్కగా చెప్పింది కదా. ఇప్పుడు అనిత ప్రసన్నదేవి ఒకరినొకరు పొడుపు కథలు వేసుకుంటారంట, మరి అవి ఎలా ఉంటాయో విందామా?
2: నేను ఒక పొడుపు కథ చెప్తాను, దానికి సమాధానం చెప్తావా?
3: చెప్తాను.
2: ఇంటికి కాపలా కాస్తాను, కుక్కను కాను, నాకు చెవులు ఉంటాయి కానీ వినపడవు.
3: తాళము, ఎర్రకోట తడుక్కున్న తెల్ల ముక్క దొర ఎంతసేపు నిలబడితే అంత పొట్టి అవుతాడు. ఏమిటది?
2: నాకు తెలీదు, నువ్వే చెప్పు.
3: కొవ్వొత్తి,
2: నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది. ఏమిటది?
3: దీపం, చక్కని స్తంభం చేయని కుండ పోయని నీళ్లు వేయని సున్నం. ఏమిటది?
2: కొబ్బరికాయ. ఆఖరిగా నేను ఒకటి చెప్తాను, దానికి సమాధానం చెప్పు. అన్నకు అందదు, అమ్మకు అందుతుంది. ఏమిటది?
3: పెదవులు.
1: చాలా చక్కగా ఒకరినొకరు పొడుపు కథలు వేసుకున్నారు కదా. ఇప్పుడు జాన్ రోష్ని మరియు భరత్ కుమార్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే డ్రామా వేస్తారు, మరి అది కూడా విందాం.
4: గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్.
5: గుడ్ మార్నింగ్ మిస్.
4: అల్లరి చేయకండి అమ్మా, ముందర అటెండెన్స్ చెప్పండి. లలిత,
6: ప్రెజెంట్ మిస్.
4: కావ్య,
7: ప్రెజెంట్ మిస్.
4: సతీష్,
8: ప్రెజెంట్ మిస్.
4: కుమార్,
9: ప్రెజెంట్ మిస్.
4: రమేష్,
10: అబ్సెంట్ మిస్.
4: ఏమిట్రా కుమార్, రెండు రోజుల నుంచి రమేష్ స్కూల్కి రావడం లేదు. వాడి నీ ఫ్రెండే కదా, ఏమైంది వాడికి?
10: రమేష్ కి జ్వరం వచ్చిందంట మిస్ గారు.
4: జ్వరం వచ్చిందా? మామూలు జ్వరమేనా లేకపోతే వైరల్ ఫీవర్ ఏమైనా వచ్చిందా?
10: మామూలు జ్వరమేనంట మిస్ గారు.
4: వాడు మొన్న ఒక రోజున వాన్లో ఆడుతూ కనిపించాడు, బహుశా దాని ప్రభావం అయి ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు కదా, వాన్లో ఆడకండిరా అంటే ఆడతారు, ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. సరే, అయితే ఎప్పటి నుంచి వస్తానన్నాడు?
10: రేపటి నుంచి వస్తానన్నాడు మిస్.
4: సరే, మనం ఈరోజు చెప్పుకునే పాఠం పేరు ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పనైనా చేయగలిగేది. రెగ్యులర్గా స్కూల్కి రాగలం, బాగా చదువుకోగలం, మంచి మార్కులు తెచ్చుకోగలం, మన పనులు మనం చేసుకోగలం, ఇంకా అమ్మకు హెల్ప్ చేయగలం. మరి మన ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమేం పద్ధతులు పాటించాలి? ముందుగా మనము మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు పెరగకుండా అదుపు చేసుకోవాలి. అంటే చుట్టుప్రక్కల ఎక్కడైనా పిచ్చి మొక్కలు పెరిగినా, నీరు నిల్వ ఉన్నా వాటిని తొలగించాలి. ఎందుకంటే నీటి మీద పిచ్చి మొక్కల మీద దోమలు బాగా పెరుగుతాయి. వాటిని అదుపు చేసే నివారణ పద్ధతుల్ని పాటించాలి. ఇంకా ఎక్కడ పడితే అక్కడ నీరు త్రాగకూడదు. తరువాత మనం తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అనగా ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పళ్ళు, గుడ్లు, పప్పు దినుసులు, జున్ను మొదలగునవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరిగి బాగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఈ విధమైన పద్ధతులను పాటించడం వలన మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండగలము. మరి మనమందరం ఈ పద్ధతులు పాటించి ఆరోగ్యంగా ఉందామా?

0: చాలా చక్కగా ఉంది కదా డ్రామా. ఇప్పుడు సబియస్ ఒక సుభాషిత రత్నం చెబుతానంటుంది, మరి విందామా?
1: విద్య నిగూడ గుప్తమగు విత్తము, రూపము పూరుషాలికిన్, విద్య ఎసెస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదుడన్, విద్య నృపాల పూజితము, విద్య ఎరుంగని వాడు మత్తుడే. భావం, విద్య అనేది మనిషి రహస్యంగా దాచుకున్న ధనం వంటిది. పురుషునికి అందాన్ని, కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది. విద్య గొప్ప దైవం విదేశాలలో బంధువు. ఈ భూమి మీద విద్యకు సమానమైన ధనం లేదు. విద్య రాజులచే గౌరవించబడుతుంది. విద్య తెలియని వాడు మనిషా కాదు.
0: చాలా చక్కగా ఉంది కదా. ఇప్పుడు దేశభక్తి గీతం పాడుతానంటున్నారు ఐదుగురు విద్యార్థులు. వారు శిరీష, జాన్ రోష్ని, సవియా, బబిజీ మరియు భరత్ కుమార్.

0: చాలా చక్కగా పాడారు. ఇప్పుడు చిన్నారి లోకేశ్వరి కథ చెబుతానంటుంది.
1: అనగనగా ఒక ఊరిలో ఒక వేద పాఠశాల ఉంది. అక్కడ పిల్లలందరికీ పాఠాలు నేర్పించేటప్పుడు భగవంతుడికి

0: రోజుల్లో ఒక బాలుడు అరటి పండు తినకుండా మాస్టారికి ఇచ్చేశాడు. ఏంటిరా అరటి పండు తెచ్చావు అని మాస్టారు అడిగారు. మీరే కదా భగవంతుడికి ఏ పని చేసినా గాని తెలుస్తుందని చెప్పారు, అందుకని అరటి పండు తినకుండా ఇచ్చేశాను అని ఆ బాలుడు చెప్పాడు. దీనికి నీతి ఏమిటి అంటే చెప్పిన పాఠం ఆ బాలుడికి ఒక్కడికే తెలిసింది.
1: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. ఇప్పుడు అనిత మరియు ప్రసన్నదేవి మంచి మాటలు చెబుతారంట, అవి విందామా?
2: మనిషి ఇతరులకు ఉపయోగపడాలి, బ్రతికినంత కాలం సంతోషంగా ఉండాలి, ఇదే జీవిత పరమార్థం.
3: తెలివి మాటలాడుతుంది, వివేకం వింటుంది,
2: గెలుపునకు సులువైన మంత్రం సాధించగలము అనే నమ్మకము.
3: సమయం వృధా చేసిన వారు జీవితం విలువను తెలుసుకోలేరు.
1: చాలా చక్కగా ఉన్నాయి కదా ఈ మంచి మాటలు. ఇప్పుడు ఇమానుయల్ జోక్స్ చెప్తాడు.
4: ఇద్దరు మిత్రులు మధ్య జరిగిన సంభాషణ. ఒరే కృష్ణ, మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు ఎందుకురా? అదేమీ లేదు రాము, దేవుని తరువాత తేలిగ్గా మోసపోయేది వాళ్లే కాబట్టి. ఇంకొకటి తల్లి కొడుకుల మధ్య జరిగిన సంఘటన. బాలు నీవు ఎందుకు ఏడుస్తున్నావు? మా ఇంగ్లీష్ టీచరు నన్ను తిట్టారు అమ్మా. ఆమె నన్ను ఎందుకు తిట్టారురా? నోబడికి వ్యతిరేకం పదం అడిగితే నేను ఎస్ బడి అని సమాధానం చెప్పాను. మరొక ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ. ఒరేయ్ రాము, మా నాన్న ఒక్క చేయితోనే బస్సు ఆపగలరు అని మా అమ్మ నాకు చెప్పిందిరా. ఎంత ఆశ్చర్యకరం, మీ నాన్న చాలా బలవంతుడా? లేదురా, ఆయన ట్రాఫిక్ పోలీస్. ఒక పిల్లవాడు నడుస్తుండగా అతని భుజంపై ఓ చీమ పాకింది. ఆ చీమను చూసి ఆ పిల్లవాడు దాన్ని చేతితో తీసి చంపబోతుంటే ఆ చీమ చంపుదండి చంపుదండి, ఈరోజు నా హ్యాపీ బర్త్డే అనింది. అంటే ఆ పిల్లవాడు చంపకుండా కింద వదిలేశాడు. రెండో రోజు మళ్ళీ అన్నం తింటుండగా అతని భుజంపై మరొక చీమ పాకింది.

0: చాలా చక్కగా పాడారు కదా ఈ జానపద గేయం. ఇప్పుడు చిన్నారి శరణ్య ఒక రైమ్ చెబుతానంటుంది, విందాం.
1: చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గురుక్కు మింగావా.
0: ఇప్పుడు ఇమానియల్ ఒక రైమ్ చెబుతానంటున్నాడు, విందాం.
2: నున్నని గుండు చేతిలో కర్ర, మెల్లని నడక చెల్లని నవ్వు, ఎవరు ఎవరు జాతికి నేత, బాలల తాత మన గాంధీ తాత.
0: ఇప్పటి వరకు కృష్ణలంక కెన్ కాన్వెంట్ బాల బాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమము విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు చిన్నారులు పాడిన పాటలు విందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 3 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి నాటకం ఒక నటన. నాటకం వింటారు. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: సురభి కుమారి వివి లక్ష్మి, ఆత్రేయ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, నారదుడు శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శిశిర శ్రీమతి ఉప్పల జ్యోతి, గాయత్రమ్మ శ్రీమతి బాలకామేశ్వరి. వినండి నాటకం ఒక నటన. నాటకం.
1: హలో సురభి గారు.
2: ఓహో ఆత్రేయ గారు, ఇలా వచ్చారే. నేను వేసిన ద్రౌపది వస్త్రాపహరణం నాటకం చూసేందుకు వచ్చారా?
1: నిజం చెప్పాలంటే ఆ నాటకం చూసే వంకతో మిమ్మల్ని చూసేందుకు వచ్చానండి.
2: నన్ను చూడమా? ఎందుకు?
1: తాజ్ మహల్ని ఎందుకు చూస్తారు? అందమైన అమ్మాయిని ఎందుకు చూస్తారు? అది ఇంతే
2: ఆత్రేయ గారు. ఈ ప్రేమలు, పెళ్లిళ్ళు మా ఇంట వంట లేవని మీకు నేను లోగడా చాలా సార్లు చెప్పాను. మీరు అనవసరంగా రెండేళ్లుగా నా వెంట జిడ్డులా పట్టుకున్నారు. నేను వేసే పద్య నాటకాలను బుద్ధిగా చూస్తారు. నేను గొంతెత్తి పద్యం పాడుతుంటే మీరు చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఆ ఇష్టాన్ని మీరు ప్రేమ, పెళ్లి అని తప్పుడు దోకు పట్టించకండి.
1: అంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. అందుకే
2: నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?
1: ఏమండి, హీరోయిన్లకే ఫ్యాన్స్ ఉంటారా? మీలాంటి నాటక నటీమణులకు నాలాంటి ఫ్యాన్స్ ఎందుకుండరు చెప్పండి. మీ నటన, మీరు పద్యాలు పాడే విధానం, మీ నాట్యం నాకు బాగా నచ్చి మీకు వీరాభిమానిగా మారాను. త్వరలోనే ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించబోతున్నాను. దానికి అధ్యక్షుణ్ణి నేనే.
2: నాతో అన్నారు కాబట్టి సరిపోయింది. మరొకరితో అనకండి, మిమ్మల్ని పిచ్చోడ్లా చూస్తారు.
1: ఎందుకు?
2: సినిమా, సెల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ధాటికి నాటక రంగం ఎప్పుడో కనుమరుగైపోయింది. పద్య నాటకం కొన ఊపిరితో వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతోంది. ఏదో నాలాంటి నలుగురు అమ్మాయిలు, మా నాన్న లాంటి 10 మంది కళాకారులు ఆ నాటక రంగాన్ని ఇంకా కాపాడుతున్నారు. అందులోనూ పద్య నాటకాలు దాదాపు కనుమరుగైపోయాయి. సురభి లాంటి గొప్ప సంస్థ, మా సంస్థ మాత్రమే పద్య నాటకం ప్రాణం పోకుండా కాపాడుతోంది. మేము ఉచితంగా నాటకం వేస్తాము అని చెప్పినా, చూసేందుకు రండి అని బతిమాలినా జనమైతే రావట్లేదు. ఆడిటోరియంలో పట్టుమని 10 మంది ప్రేక్షకులు కూర్చొని దుస్థితి చూశారుగా. ఈరోజు నేను రవీంద్ర భారతిలో వేసిన ద్రౌపది వస్త్రాపహరణం నాటకం చూసేందుకు 6 ప్రేక్షకులు మాత్రమే వచ్చారు. అందులో 2 మైక్ సెట్టింగ్ కుర్రాళ్ళే, 2 టీలు అమ్ముకునే బాయ్లు, ఇంకా ఆ మిగిలిన 1 మీరే. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నాకు ఆల్ ఇండియా స్థాయిలో 1000 సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారని చెబితే

0: ఎవరు నమ్ముతారు? అందులోనూ నాకు ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించారంటే నన్ను ఎగతాళి చేస్తారు. దానికి మీరు అధ్యక్షులుగా మారితే మిమ్మల్ని నా బాయ్ ఫ్రెండ్ అని అపార్థం చేసుకుంటారు. నన్ను మసక కొట్టడానికి ఇలాంటి ఎత్తులు ఏకండి.
1: చల్లకొచ్చి ముంత దాచకూడదు, షాపింగ్ కొచ్చి క్రెడిట్ కార్డు దాచకూడదు. కాబట్టి నిజం చెప్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.
0: ఆత్రేయ గారు, మీరు ఎంఎస్ చేశారు, సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం చేస్తున్నారు, మీరు చాలా పద్ధతిగా ఉంటారు. మీరంటే నాకు ఒక ప్రేక్షకుడిగా చాలా ఇష్టం. కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, క్షమించండి.
1: ఏ?
0: నేను పక్క సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టినదాన్ని. మా 7 తరాలుగా నాటక రంగం మీద బతికిన వాళ్ళమే. మా తాతలు నాటకాలు వేసి కోట్లాది ఆస్తులు గడించారు. కానీ నా తరం వచ్చేసరికి ఆ నాటక రంగం అడుగంటిపోయింది. ఇప్పుడు ఆ నాటక రంగాన్ని 4 కాలాలు బ్రతికించే పనిలో పడ్డాను. మీరు దీనికి పక్కా వ్యతిరేకం. మీ చదువు వేరు, మీ ఉద్యోగము వేరు, అసలు మీ ఆలోచన ధోరణే వేరు. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే నాటకాలు వేయరాదని శాసిస్తారని కూడా నాకు తెలుసు.
1: నేను అలా శాసించను సురభి గారు. మన పెళ్ళైన తర్వాత కూడా మీరు ఇలాగే నాటకాలు వేసుకోవచ్చు.
0: ఇప్పుడు ఇలాగే అంటారు, పెళ్ళైన తర్వాత ఈ నక్క వినయం ఉండదు, అసలు బుద్ధి చూపిస్తారు మీ మగవాళ్ళంతా.
1: నన్ను ఎందుకు అలా అపార్థం చేసుకున్నారు?
0: ఎందుకంటే మా అక్క కూచిపూడి నాట్య కళాకారిణి. ఆమెతో పాటు కూచిపూడి నాట్యం చేసేవాడినే ప్రేమించి పెళ్లి చేసుకుంది. తీరా పెళ్ళయ్యాక మనకెందుకు ఈ కంచిగరుడ సేవ అని మా బావ నాట్యం మానుకున్నాడు. మా అక్కను కూడా మానుకోమని శాసించేశాడు. ఇక ఆమె కొంచెం మొండిగటం కదా, భర్తను వదులుకుంటాను కానీ నాట్యం వదులుకోనని తిరగబడింది. తర్వాత అతను రాక్షసుల్లా మారిపోయాడు, ఆమె కుడికాలు విరిచేశాడు. ఇప్పుడు ఆమె కుండిదానిలా మారి ఇంటికే పరిమితమైపోయింది. సాటి కళాకారుడే అక్కను మోసం చేశాడు అంటే ఇక మీలాంటి ప్రేక్షకుడు నా కళను జీవితాంతం ఆదరిస్తారన్న నమ్మకం నాకు అస్సలేదు.
1: మీరు నన్ను నమ్మకపోతే ఎలాగండి? జీవితాంతం మీరు నాటకాలు వేసుకోవచ్చని నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, ఓకేనా? కావాలంటే లాయర్తో నోటరీ చేయిస్తాను. పైగా ఈరోజు 27వ తారీఖు వరల్డ్ థియేటర్ డే సందర్భంగా రాసిన హామీలా ఉంటుంది.
0: సరే, కాసేపటి వరకు మిమ్మల్ని నమ్ముతాను. కానీ సనాతన ధర్మంతో కరుడుగట్టిన మా నాన్న మిమ్మల్ని నమ్మనే నమ్ముడు. నాటకాలు వేస్తున్న కన్నయ్య అనే మా దగ్గర బంధువుతో నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కాబట్టి ఏ కోణంలో చూసినా మన పెళ్లి జరగదు. కాబట్టి లేనిపోని ఆశలు కల్పించుకొని దేవదాసులా మారకండి, వెళ్ళండి. మరోసారి నా దారిలోకి అడ్డురాకండి. అసలు నా నాటకాలే చూడకండి. నాకున్న ఒక్క ప్రేక్షకుడు కూడా దూరమైపోయాడని అనుకుంటాను.
1: నా ప్రేమను టిష్యూ పేపర్లా ఎంత చులకనగా తీసిపారేశారు సురభి గారు. ప్రేమంటే ఏమిటి? ఇంగ్లీష్లో లవ్, లవ్ అంటే ఏమిటి? హిందీలో మెహబత్, మెహబత్ అంటే ఏమిటి? తమిళ్లో కాదల్.
0: కాదల్ అంటే పంజాబ్లో పయ్యారా? మీరు ఏ భాషలో చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పాలని చూసినా మా నాన్నగారు మాత్రం మన ప్రేమ పెళ్లికి ఒప్పుకోనే ఒప్పుకోరు. కాబట్టి ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా వెళ్ళిపోండి.
1: అంత త్వరగా వెళ్ళిపోతే నా పేరు ఆత్రేయ ఎలా అవుతుంది? నాటి సినిమా కవిలా నేను కూడా మనసు కవిని, ఆయనలాగే మనసు మీద అనేక పాటలు రాసిన వాడిని.
0: అయితే
1: ఈ ఆత్రేయ ఓటమిని ఒప్పుకోడు, మీ నాన్నతో మన పెళ్లికి ఒప్పిస్తాను.
0: సూర్యుడిని పడమరలో పుట్టించొచ్చు, చంద్రమండలాన్ని వెనక్కి నెట్టొచ్చు, సప్త సముద్రాలని ఒంటి చేత్తో ఈదావచ్చు. అయితే సనాతన సాంప్రదాయంతో కరుడుగట్టిన మా నాన్నగారిని మాత్రం మన పెళ్లికి ఒప్పించనే లేరు, ఆయన ఒప్పుకోరు.
1: ఒకవేళ ఆయనను నేను ఒప్పిస్తే?
0: మిమ్మల్ని తప్పక పెళ్లి చేసుకుంటాను. కానీ అది జరగని పని కదా.
1: మీరు ఆ మాట మీదే నిల్చోండి, నేను నా చెప్పుల మీదే నిల్చుంటాను. ఓ సెల్ఫీ ఫోటో దిగుదాం.
2: పలుతెరంగుల రంగు పద్మరాగల వీణే చకచకా ప్రభల సాక్షాత్కరింప, సొంపుతో రవచెక్కడంపు ముంగరఛాయ పవడంపు మోవిపై వరిడవిల్ల, విరిసి యోసరిలి కిక్కిరిసిన చనుదోయి బిగువున నిరరైక పిక్కటిల్ల, నొసపరి ఎయ్యారి ముసుగులో నెరవేణి కుమరాలి మూపున గునిసియాడ.
1: ఆహా, నారదుల వారు ఏమిటా కమ్మని పద్యపఠనం!
2: ఎవరు బాబు తమరు? నా ఇంట్లోకి జరబడి నా పద్యం వింటున్నారు.
1: నా పేరు ఆత్రేయ, నేను కూడా మీలా గొప్ప

0: గొప్ప గాయకుడిని నారదుల వారు, మీరు వేసే పౌరాణిక నాటకాలు నేను చాలా చూశాను. అందులో శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగ ధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర నాటకాల్లోని పద్యాలు అమోఘం. ఆ పద్య పఠనం అంటే నాకు ప్రాణం.
1: చాలా సంతోషం బాబు. మీలాంటి యువతకు పద్య నాటకాలు చూడాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజ్యాలు కూలిపోగా శిథిలమైన శిలాపలకాలను చూసి మురిసిపోయినట్టుంది మాలాంటి పద్య నాటక కళాకారుల దుస్థితి. శ్మశానంలో కూర్చొని సమాధులకు రంగులు వేసినట్టుంది. నాటి మా వైభవం అంతరించిపోయింది. నాటి బహుమతుల్ని, గండపిండేరాలను దుమ్ము దులుపుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాం.
0: నిరాశ పడకండి నారదుల వారు, నాలాంటి గొప్ప పద్య నాటక కళాకారుల దగ్గర శిష్యరికం చేసి మీ పద్యానికి పదును పెట్టుకోండి. తప్పక మీ పద్య నాటకాలకు మంచి రోజులు వస్తాయి.
1: నాకు తెలిసి ఆచార్య ఆత్రేయ గారు నాటకాలు రాశారు, కానీ నీ పేరెక్కడ వినలేదే.
0: మాది ఆత్రేయపురం, అందుకే మా ఇంటికి ఆత్రేయపురం అనే పేరు వచ్చింది. ఇక నా పేరు అమరేశ్వర్. నా పూర్తి పేరు ఆత్రేయపురం అమరేశ్వర్. అమరేశ్వర్ అని పిలిస్తే కమర్షియల్గా ఉండదు, అందుకే ఆత్రేయ అని షార్ట్కట్లో పెట్టుకున్నాను. సినిమా రచయిత ఆత్రేయ గారి పేరు కాబట్టి నన్ను గౌరవించి మాట్లాడతారు. ఒక్కసారి నా పేరు చెబితే ఎప్పటికీ మర్చిపోలేరు.
1: ఆత్రేయ అని నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు నిన్ను గౌరవించరు. మా ఇంటి పాలేరు పేరు ఏడుకొండలు, అయితే వాణ్ణి రారా పోరానే అంటాం. దేవుడి పేరు పెట్టుకున్నాడని దండం పెట్టి గౌరవించాం కదా, పేరును బట్టి మనిషికి గౌరవం పెరగదు, మనం చేసే మంచి పనిని బట్టి పేరు వస్తుంది.
0: అలాగా నేను మరోలా అనుకున్నాను.
1: ఎలా?
0: ఈ సొల్లు మనకెందుకు లేండి. నేను పద్య నాటకాలు వేసి మంచి పేరు సంపాదించాను. అంతరించిపోతున్న పద్య నాటకాన్ని ఉద్ధరించడానికి మీలాంటి చిన్న చితక కళాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. కావున తమరు కూడా నాకు శిష్యులుగా మారండి. ముందు నా కాళ్ళు పట్టుకోండి, మొక్కండి.
1: నాకు తెలిసి గత 50 ఏళ్ళుగా పద్య నాటకాలు వేస్తున్న వాళ్ళు గుప్పిడి మందే ఉన్నారు. అందులో మీ పేరు ఎక్కడ వినలేదే. పైగా 25 ఏళ్ల కుర్రాళ్ళే ఉన్నారు. మీ పద్య నాటకాన్ని నేనెప్పుడు చూడలేదు.
0: అది మీ దురదృష్టం. నా పద్య నాటకాన్ని చూసేందుకు 1000 జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి నారదుడు గారు. ఇప్పటికే మీరు నా గురించి తెలుసుకోవడంలో చాలా ఆలస్యం చేశారు. ఇకనైనా నాతో శిష్యరికం చేయండి, నన్ను గురువుగా కొలవండి, బాగుపడతారు.
1: ఏంటి, మిమ్మల్ని గురువుగా కొలవాలా? వయసులో చిన్నవారైనా ప్రతిభలో పెద్దవారైతే తప్పక శిష్యరికం చేస్తాను. ఏది, మచ్చుకి ఒక పద్యం ఆలకించండి.
0: అది అంటే ఇప్పుడు నాకు మూడు లేదు.
1: మూడు రావడానికి అది చింతామణి పద్యం కాదుగా. నిజమైన కళాకారుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పద్యం అందుకుంటాడు. అర్ధరాత్రి నిద్ర లేపిన పద్యం ఆలపిస్తాడు. కావున తమరి ప్రతిభను చూపండి.
0: తప్పదా, అయితే విని తరించండి.
1: అలాగే.
0: చెలియో చల్లకో, చెలియో చల్లకో, చెలియో చల్లకు, చెలియో చల్లకు.
1: ఆపరా పడుద్దే, అది రాగమంటరా? అసలు అది పద్యమంటరా సన్నాసి? అందులో రాగం శృతిలయ ఎక్కడున్నాయరా అర్భ కూడా? ఏంటి, నేను నీ కాళ్ళు మొక్కాలా? పైగా నీ దగ్గర శిష్యకం చేయాలా? అయ్యా తప్ప.
0: అంటే నాకు పాటలు పాడటం వచ్చు, కానీ పద్యం మాత్రం పాడటం రాదు.
1: అలా నిజాయితీగా చెప్పు, పద్యం రాకపోవడం తప్పు కాదు, కానీ నేను గొప్ప గాయకుణ్ణి, నా దగ్గర శిష్యరికం చేసి బాగుపడమని నన్ను అనడమే తప్పురా అధిక ప్రసంగి. పైగా నీ పాపిష్టి కాళ్ళు మొక్కమంటావా నీచుడా?
0: సారీ గురుగారు, నేను మీ దగ్గర పద్యం పాడటం నేర్చుకుంటాను.
1: ఈ ముక్క ముందుగా చెప్పాల్సింది. అయినా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు కూసే నీలాంటి అర్భకుడికి నేను పద్యం నేర్పను. బయటకు వెళ్ళరా సన్నాసి ముందు.
0: అంత మాటనకండి గురువు గారు, నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను. నన్ను కరుణించి కటాక్షించండి, పాహిమాం, మీ కాళ్ళు పట్టుకుంటాను.
1: నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి ఈసారికి నీ అధిక ప్రసంగాన్ని క్షమిస్తున్నాను. మరోసారి ఇలాంటి కారు కోతలు కూస్తే 4 కోసి జేబులో పెడతాను ఈ యాదవాన్ని.
0: అలాగే మాస్టారు.
1: మాస్టారు అనే ఆంగ్ల పదాన్ని వాడతావింట్రా అక్కు పక్షి, నీకు తెలుగు రాదా?
0: వస్తుంది గురువు గారు, ఏదో అలా అలవాటులో పొరపాటుగా వాగాను, సారీ.
1: అదిగో మళ్ళీ ఆంగ్ల పదం వాడు. మనం తెలుగు వాళ్ళం, నాతో అచ్చమైన తెలుగులోనే మాట్లాడాలి. ఒక్క ఆంగ్ల పదం వాడినా ఈ బెత్తంతో నీ పిర్రల మీద వాయిస్తాను.
0: ఓకే గురువు గారు. అబ్బా, బెత్తంతో ఎందుకు కొట్టారు గురువు గారు?
1: ఓకే అనే ఆంగ్ల పదం వాగినందుకు.
0: ఐ ఆమ్ సారీ. అమ్మా, క్షమించండి గురువు గారు, ఇక నుంచి అచ్చమైన తెలుగు తేటలోనే వాగుతాను, ప్రామిస్. అమ్మో అయ్యా గురువు గారు, క్షమించండి, మరోసారి

0: ప్రామిస్ అనే పదం వాడను.
1: ఏం చేసావు?
0: బెల్ మోగ్గానే సెల్ ఫోన్ కట్ చేశాను. అమ్మో క్షమించండి, నా సెల్ ఫోన్ గంటను కత్తిరించాను.
1: సెల్ ఫోన్ తెలుగులో ఏమంటారు?
0: ఏమంటారు? సెల్ ఫోన్ అంటారు. దాన్ని ఇప్పటి వరకు తెలుగు పదాన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు. మన తెలుగు నికంటువులో కూడా లేదు. అమ్మా, మీరిలా మాటిమాటికి బెత్తంతో కొట్టకండి గురువుగారు. సెల్ ఫోన్ని ఏమంటారో తమరే సెలవివ్వండి.
1: అలా రాదారికి. సెల్ ఫోన్ని అచ్చమైన తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు.
0: ఏమిటి? సెల్ ఫోన్ని తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురా?
1: అవును, అది శబ్దాన్ని గ్రహిస్తుంది, కావున దాన్ని శబ్దగ్రాహక యంత్రం అంటారు. అంటే నీ దిక్కుమాలిన భాషలో ల్యాండ్ ఫోన్. సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని సంచరిస్తాం, కావున దానిని సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు.
0: బాగుంది, ఇక నుంచి సెల్ ఫోన్ని సంచారక శబ్దగ్రాహక యంత్రం అనే పిలుస్తాను. మరి నా సంచారక శబ్దగ్రాహక యంత్రాన్ని మడిచి జేబులో పెట్టుకోనా?
1: అక్కర్లేదు, మాట్లాడు.
0: ఇక్కడ ఆత్రేయ, అక్కడెవరు? ఓ నరేష, గుడ్ సార్. అమ్మా క్షమించండి, ఇక నుంచి స్నేహితులతో కూడా అచ్చమైన తెలుగులోనే మాట్లాడతాను. హలో చెప్పరా నరేష్, నేను ఉదయాన్నే దోమ సెకట యంత్రం ఎక్కి కోటీకి వచ్చాను. ఏంటి దోమ సెకట యంత్రం అంటే తెలియదా సన్నాసి? అంటే దానిని తెలుగులో బైక్ అంటారులే. అమ్మో అబ్బాబ్బాబ్బా, మాటిమాటికి ఈ దెబ్బల గురువుగారు బైక్ అనే పదాన్ని వాడినందుకు క్షమించండి. నేనిక్కడ మా గురువుగారితో మాట్లాడుతున్నాను నరేష్, అర్థం చేసుకో. ఒక్క ఆంగ్ల పదం వాడినా బెత్తంతో నా పిర్రలు వాయిస్తున్నాడు. ఆంగ్ల పదం వాడకుండా నేను వాగలేను. అమ్మా ఈ దెబ్బలు తినలేను. నేను తరువాత కాల్ చేస్తాను. అమ్మో అదే, నేను తరువాత నీకు వర్తమానం పంపుతాను.
1: శభాష్, ఇలా మనం తెలుగులో మాట్లాడితే మనల్ని చూసి నలుగురు తెలుగులో మాట్లాడతారు, అర్థమైందా?
2: నాన్నగారు ఎవరితో మాట్లాడుతున్నారు?
1: ఈ బడుద్దాయి పేరు ఆత్రేయ అనట. నక్కలకే గుంటలు తవ్వే గుంట నక్కలా ఉన్నాడు.
0: నమస్తే మేడం, మీ పేరేమిటి?
1: నా కూతురు పేరు సురభి. సురభి వాళ్ళు వేసే పద్యం నాటకాలంటే నాకు ప్రాణం, అందుకే నా కూతురికి సురభి అనే పేరు పెట్టుకున్నాను.
0: గ్లాడ్ టు మీట్ యూ సురభి గారు. అమ్మా క్షమించండి, మిమ్మల్ని కలిసినందుకు నాకు బహుమిక్కే సంతోషంగా ఉన్నది, మనసు ఆనందంతో పులకరించినది.
2: మిమ్మల్ని కలిసినందులకు మేము కూడా మిక్కిలి సంతోషించుచుంటిమి.
1: చూడు, ఇక నుంచి నీకు పద్యం ఎలా పాడాలో మా అమ్మాయి నేర్పుతుంది, ఆమెకి నీకు గురువుగారు, అర్థమైందా?
0: అలాగే గురువుగారు.
1: అలాగే అంటూ సిగ్గుపడతామేంట్రా అర్భకుడ? గురువుగారి పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం తెలీదా?
0: అలాగే దీవించండి.
1: నా పాదాలు మొక్కడం కాదురా శుంఠ, అమ్మాయి అమ్మాయి పాదాలు మొక్కు.
0: అంటే నా లవ్వర కాళ్ళు నేను మొక్కను గాక మొక్కను. అమ్మా అబ్బాబ్బాబ్బా, అంటే మగాడు ఆడవాళ్ళ కాళ్ళు మొక్కటం బాగోదని.
1: ఆమె నీకు గురువుగారు, వెళ్ళు ముందు పాదాలు మొక్కు.
0: గురువుగారు నేను ఆడవాళ్ళ కాళ్ళు మొక్కనండి, ఇప్పటి వరకు మా అమ్మ కాళ్ళు కూడా మొక్కలేదు.
2: అయితే బయటికి నడు.
0: అంత పెద్ద శిక్ష ఎందుకులేండి, మీ కాళ్ళు మొక్కి తగలెడతాను, దీవించి చావండి.
2: అది అలా నా కాళ్ళు మొక్కావు కాబట్టి సరిపోయింది, లేదా తోలు ఒలిచేదాన్ని.
1: ఏమ్మా వీడు అధిక ప్రసంగి, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి ఈ గాడిదకు పద్యం ఎలా పాడాలో నేర్పించు. వస్తాను, నేను పాండవ ఉద్యోగం నాటకానికి వెళుతున్నానమ్మా.
2: అలాగే నాన్నగారు, మీరు బయలుదేరండి, ఇతని విషయం నేను చూసుకుంటాను, మరోసారి మన ఇంటికి రాకుండా చేస్తాను.
1: ఆ పని చేయమ్మా.
2: అసలు నీకు బుద్ధుందా ఆత్రేయ, సరాసరి మా ఇంటికే దాపురించావేంటి?
0: నిన్ను ప్రేమించిన పాపానికి తప్పదుగా సురభి గారు, మీ నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ రూట్లో వచ్చాను.
2: ఏడ్చినట్లుంది, చూసావుగా మా నాన్న ఎంత స్ట్రిక్టో, తోలు ఒలిచేస్తాడు.
0: తోలు పోయినా కండ మిగులుతుందిగా, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అది చాలు. తంతే బూరెల గుట్లో పడ్డట్లుంది. ఆయనను పద్యం నేర్పమన్నాను, ఆయన మీకు అప్పగించాడు, నేను కోరుకుంది కూడా ఇదే, కావున ఈ వంకతో రోజు మనం రొమాన్స్ చేసుకోవచ్చు.
2: అలాంటి ఆశలేం పెట్టుకోకండి, మీరు నిజంగానే పద్యం నేర్చుకోకపోతే మా నాన్నకు మన మీద అనుమానం వస్తుంది.
0: సరే పద్యం నేర్పు పంతులమ్మా.
2: రేపు ఉదయం 5 గంటలకు మా ఇంటికి రండి, అప్పుడు నేర్పిస్తాను.
0: ఉదయం 5 గంటలకు సూర్యుడే నిద్ర లేవడు, ఇక నేనేం లేస్తాను. ఉదయం 10 గంటలకు సూర్యుడు ఉదయించగానే వస్తాను.
2: సూర్యుడు ఉదయం 10 గంటలకు ఉదయిస్తాడా?
0: అవును, మన భారత కాలమాన ప్రకారం అమెజాన్ అడవుల్లో సూర్యుడు 10 గంటలకు ఉదయిస్తాడు.
2: అయితే అమెజాన్ అడవుల్లోకి వెళ్ళి అడవి తెగల వాళ్ళ దగ్గర పద్యం నేర్చుకోండి. మరి
0: మరీ అంత ఉదయం లేవటం నా వల్ల కాదు, 9:30కు వస్తాను.
2: ఆత్రేయ గారు ఎక్కువగా మాట్లాడితే మూసినది మురికిలో నిలిచోబెట్టి మరీ సంగీతం నేర్పిస్తాను.
0: వద్దులేండి, ముక్కు మూసుకొని సంగీతం నేర్చుకోవాలంటే వచ్చేది పద్యం కాదు, పోయేది ప్రాణం. రేపు 5 గంటలకు వస్తాను, మరి నాకు వేడి వేడి బ్రేక్ఫాస్ట్ పెడతారా? అమ్మా, నన్ను రాయితో కొట్టింది ఎవరు?
2: ఇంకెవరు, మా నాన్నగారు కొట్టారు. ఆయన ఎక్కడున్నా ఆయన చెవులు ఇక్కడే వదిలేళ్తారు. మీరు ఒక్క ఆంగ్ల పదం వాడినా సరే రాళ్లతో కొడతారు.
0: సర్లేండి, రేపు వేడి వేడి ఇడ్లీ అనే అల్పాహారమును పెట్టండి.
2: తప్పక అల్పాహారం పెడతాను. వచ్చేటప్పుడు 2 ప్లేట్ల ఇడ్లీని మనకోసం పార్సిల్ తీసుకొని రండి. మరి
0: ఓ, అది కూడా నాకే పులిమారా? సర్లే.
2: వచ్చారా ఆత్రేయ గారు?
0: వచ్చాను సురభి గారు, ఇక పద్యం మొదలు పెడదామా? అమ్మా, అదేమిటి, నేనింకా పద్యం తప్పుగా పాడందే ముందుగానే బెత్తంతో కొడుతున్నారు.
2: నేను కొట్టింది దానికి కాదు. ఉదయం 5 గంటలకు రమ్మంటే మీరు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. మీరు సంగీతం నేర్చుకోవడానికంటే ముందు క్రమశిక్షణ నేర్చుకోవాలి.
0: ఓ సారీ. అమ్మా, మళ్ళీ కొట్టారేంటండి?
2: ఆంగ్ల పదాలు మా నాన్నగారి ముందే కాదు, నా ముందు కూడా వాడొద్దు.
0: అంటే మనం పెళ్లి చేసుకున్నా కూడా నేను ఆంగ్ల పదాలు వాడితే ఇలాగే బెత్తంతో కొడతారా?
2: అవును, కానీ అప్పుడు బెత్తం వాడను, అప్పుడలా కర్ర వాడతాను.
0: ఓ,
2: అందుకే ఈ దొంగ నాటకాలు మూసుకొని బుద్ధిగా మరో అమ్మాయిని చూసుకో. మన పెళ్లి జరగడానికి చాలా అడ్డంకులున్నాయి. ఆదిలోనే హంసపాదుల మీరు రాగానే పద్యం నేర్చుకుంటానని మా నాన్నతో గొప్పలు చెప్పారు. ఈ జన్మకి మీకు సంగీతము రాదు, నన్ను పెళ్లి చేసుకోలేరు.
0: నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకండి, నేను మంచి మంచి వాళ్ళను మార్చిన దేశముదుర్ని. ఇక మీరెంత, మీకు మీ నాన్నగారికి గురువుగా మారగలను. జాగ్రత్త, ఇక పద్యం మొదలు పెట్టండి. అమ్మా, ఇప్పుడేం ఆంగ్ల పదం వాడానని బెత్తంతో కొట్టారండి?
2: నేను గురువుని, నా కాళ్ళు మొక్కాకే పద్యం మొదలు పెట్టాలని తెలీదా?
0: గురువు కాళ్ళు మొక్కటం తప్పు కాదు, కానీ నేను మీకు కాబోయే భర్తనండి, మీ కాళ్ళు మొక్కటం బాగోదు.
2: మీ కర్మ కాలి, మీ జీవితం సగం సంకనాగిపోయినా నన్ను మీరు పెళ్లి చేసుకోలేరు. ఒకవేళ విధి వక్రించి మన పెళ్లి జరిగినా మీరు నా కాళ్ళు మొక్కాల్సిందే, గురుదక్షిణ ఇవ్వాల్సిందే.
0: సరే, వసుదేవుటంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, ఇక నేనెంత?
2: అంటే నేను గాడిదనా?
0: మీరు గాడిద కాదు, నేను వసుదేవుడంతటి వాడినని అర్థం.
2: ఈ ఎదవ తెలివితేటలేవో పద్యం నేర్చుకోవడంలో చూపండి. నా కాళ్ళు మొక్కింది చాలు, కానీ ఇక పద్యం మొదలు పెడదామా?
0: ఈ డొక్కు హార్మోనియం ఎందుకండి?
2: డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఎంత అవసరమో, పోలీస్ చేతిలో లాటరీ ఎంత అవసరమో, పద్యం పాడేవాడి చేతిలో కూడా హార్మోనియం అంతే అవసరం. ఇక మధ్యలో కల్పించుకొని నా పద్యాన్ని ఆపకండి. ధరణి గర్భం ధూరుగా పాడండి.
0: ధరణి గర్భం ధూరుగా.
2: తప్పు తప్పు, నాలా అనండి. ముందు రాగం అందుకోవాలి, ఆ తర్వాత శృతి అందుకోగలగాలి.
0: ఈ శృతి ఎవరండి? కమలహాసన్ కూతురు శృతి హాసన లేక మీ పక్కింటి అమ్మాయి?
2: శృతి అంటే అమ్మాయి కాదు, మీ దిక్కుమాలిన ఆంగ్ల భాషలో రిథం అని అర్థం.
0: ఓహో అలాగా, మీలాంటి సంగీత పిపాసులు రాగం శృతిని పట్టుకోవాలని అంటారు. మరి శృతిని ఎందుకు పట్టుకుంటారోనని బుర్రలు బద్దలు కొట్టుకునేవాణ్ణి.
2: సరే, ముందు ఆ వాగుడాపి పద్యం అందుకోండి. ధరణి గర్భం ధూరుగాక.
0: ధరణి గర్భం ధూరుగాక. ఏంటండి ఇది, 7 తరాలుగా నిప్పుల మీద నడిచిన వంశంలో పుట్టారు, మీరు పెళ్లి చేసుకోకుండానే వాంతులు చేసుకున్నారు, ఎప్పుడు మీరు కాలు జారారు?
2: నేను కాలు జారడం ఏంటి? నీ చండాలమైన గాత్రం వినగానే నా కడుపులో పేగులు కదిలాయి, అందుకే వాంతులు చేసుకున్నానరా మగడా.
0: చూసారా, నా పద్యం మిమ్మల్ని ఎలా కదిలించింది.

0: ఇది కదిలించడం కాదు, పద్యం మీదే విరక్తి పుట్టించావురా తండ్రి.
1: నాకు సంగీతం రాదనే మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. విద్యార్థి ఏ తప్పు చేసినా పంతులమ్మనే సవరించాలి.
0: మీకు పద్యం రావడానికి ముందు ఓనమాలు నేర్చుకున్నట్లు సంగీతం నేర్పిస్తానుగా.
1: అలాగే
0: ఆరోహణలో

0: అదేంటి? నా గంధర్వ గానం విని సురభి మూర్ఛపోయింది. అవునులే, నా సంగీతం వలన ఓ వ్యక్తికి మూర్ఛ రోగం వచ్చింది అంటే మంచి శుభ సూచకమే.
1: ఏం ఆచార్య ఆత్రేయ, ఎట్లున్నావు?
0: నా పేరు ఆచార్య ఆత్రేయ కాదు శిశిర, నన్ను ఆచార్య ఆత్రేయ అని పిలిచి సినిమా కవి ఆత్రేయ గారిని కించపరచకు. అసలే ఆయన మనసు కవి, ఆయన ఆత్మ కంటే మనసు ఎక్కువగా శోభిస్తుంది.
1: నాకెరికిన కానీ నీ పేరు ఆత్రేయ, దానికి ముందు ఆచార్య అనే పేరు అతికించిన గది సరే గాని, ఇయ్యాల రేపు మన ఆఫీస్కి లేటుగా వస్తున్నావేంది?
0: చెప్పానుగా శిశిర, సురభి అనే ప్రేయసి దగ్గర పద్యాలు నేర్చుకుంటున్నాను. ఆమె గొప్ప గాయని, 5 ఏళ్లుగా పాడుతోంది.
1: అంత పెద్ద పాటనాది?
0: అది పెద్ద పాటనా అని కాదు, ఆమె గత 5 ఏళ్లుగా సంగీత సాధన చేస్తుంది. సరిగ్గా 7 ఏళ్ల కిందట, అంటే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డే సందర్భంగా ఆమె దగ్గర శిష్యుడిగా చేరాను. ఆ రోజు కూడా మార్చి 27వ తేదీ, అంటే వరల్డ్ థియేటర్ డే. ఇప్పటి వరకు సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేదు.
1: ఈ సంగీతం ఓ సముద్రం లాంటిది ఆత్రేయ. బయట ఈత నేర్చుకుని సముద్రంలోకి దుంకలేము, సముద్రంలోనే దుంకి ఈత నేర్చుకోవాలే. గట్లని సముద్రంలో మునిగితే ఈదుకుంటూ కూడా బయటికి రాలేం, అందులోనే చస్తాం.
0: నిజమే శిశిర, మనలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంగీతం నేర్చుకోవడం చాలా కష్టం, అందులోనూ నాలాంటి బద్ధకస్తుడికి మరీ కష్టం.
1: మరి గిన్ని తెలిసి గా పోరి సురభిని ఎందుకు ప్రేమించినావు? గిసొంటి కష్టాలను ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు? నన్ను పటాయించి పెళ్లి చేసుకో, గసంటి కండిషన్లు పెట్టను మళ్ళా.
0: సారీ శిశిర, సురభి అంటే నాకు ప్రాణం, పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను, అందుకే ఆమె కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాను.
1: ఆహా, మరి సంగీతం నేర్చుకోవచ్చుగా.
0: అసలు నా రక్తంలో సృజనాత్మకత అనే జీన్స్ ఉంటే కదా నేను ఈ జన్మకు కళాకారుడిని కాలేను, ప్రేక్షకుడుగానే మిగిలిపోతాను.
1: గట్లయితే సురభిని గురించి మర్చిపో.
0: అది కూడా నా వల్ల కాదు శిశిర, ఆమెను ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలి, అక్కడే నా తెలివితేటలు వాడాలి.
1: ఎలా
0: చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు మాత్రం నా మీద ఆశలు పెంచుకోకు, నన్ను పెళ్లి చేసుకోవాలనే కలలు కనకు.
1: నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా మొగుడు ఒప్పుకోడుగా? జస్ట్ మజాక్ చేసినలే.
2: ఏంటో యాత్రయ్య, మరోసారి మా ఇంటికి రావద్దని నీకు చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు?
0: మీ అమ్మాయి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను నారదుల గారు.
2: నీకు జన్మకు సంగీతం అప్పదు, 7 ఏళ్లుగా మా ఇంటికి వచ్చి రోజుకో 2 గంటలు గడుపుతున్నావు. పైగా ఇంటి అల్లుళ్ళ టీలు కాఫీలు ఉచితంగా లాగిస్తున్నావు, అయినా ఏంటి ప్రయోజనం? చివరికి సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేకపోయావు. నీ గాడిద గాత్రం వినగానే మా అమ్మాయి వాంతులు చేసుకుంటోంది. ఇంకో విషయం తెలుసా, మీ అమ్మాయికి ఎన్నో నెల అని బస్తీవాసులు నన్ను అడుగుతున్నారు, ఎంత సిగ్గుగా ఉందో తెలుసా?
0: నిజం చెప్పొచ్చుగా.
2: చెప్పాను కానీ ఎవరు నమ్ముతారు? దానికి తోడు నీ గాడిద గొంతు విని సురభి చాలాసార్లు మూర్ఛపోయింది. ఆమెకు మూర్ఛ రోగం ఉందా అని చాలామంది అడుగుతున్నారు, కాబట్టి చూడు ఇవన్నీ మా గొద్దు బాబు, నువ్వు మరో చోట సంగీతం నేర్చుకో, వెళ్ళు.
0: అలాగంటే ఎలా గురువుగారు, మరో 7 ఏళ్ల పాటు సంగీతం నేర్పితే?
2: ఈ ముఖం, మరో 7 ఏళ్ల పాటు నా కూతుర్ని హింసించడం నాకు ఇష్టం లేదు. పైగా నువ్వు రోజు మా ఇంటికి వస్తుంటే జనం అపార్థం చేసుకుంటున్నారు, ఆ కుర్రాడు మీ అమ్మాయికి కాబోయే భర్తనా అని అడుగుతున్నారు. అందుకే ఆ అపనిందలు భరించలేక పెళ్లి సంబంధం చూశాను, త్వరలోనే ఆ ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నాం.
0: ఇంతకీ ఎవరు అదృష్టవంతుడు?
2: ఇంకెవరు, నా శిష్యుడు కన్నయ్య. అతను పద్యం పాడితే వినేవాళ్ల నవనాడులు స్పందిస్తాయి తెలుసా?
0: నాకంటే చండాలంగా పాడతాడా?
2: కాదురా బడుద్దాయి.

0: నీకంటే కోటి రెట్లు బాగా పాడతాడు. అతనితో మా సురభి పెళ్లి చేయబోతున్నానంతే.
1: సురభి గారి పెళ్లి ఎవ్వరితోనైనా చేయండి, అడ్డు పన్ను. కానీ కట్టుకోవడానికి రెండో పంచి కూడా లేని గతిలేని ఆ కన్నయ్యతో మాత్రం పెళ్లి చేయకండి.
0: ఏ
1: ఆకులు నాకేవాడి మూతులు నాకినట్లు ఉంది మీ పరిస్థితి.
0: అంటే
1: మీరే పద్య నాటకాలు లేక పైసా ఆదాయం లేక నాటక రంగానికి కంచి గరుడ సేవ చేస్తున్నారు. అది చాలదు అన్నట్లు పద్య నాటక రంగాన్ని నమ్ముకున్న ఆ కన్నయ్యతో పెళ్లి చేసి సురభి గారు గొంతు కోయకండి.
0: నాకు నీతులు చెప్పగాత్రయ్య, ఆ కుర్రాడు నాకంటే గొప్పగా పద్యాలు పాడుతున్నాడు. అతనికి బంగారు భవిష్యత్తు ఉంది. ఏదో కాలం కలిసిరాక పద్య నాటకం మరుగున పడింది, కానీ అసలు ప్రేక్షకులకు ఓ ఉత్తమ అభిరుచి ఉంటే కదా. మీలాంటి యదవులకు ద్వందర్ధాల బూతుపాట్లు కావాలి, తీన్మార్ స్టెప్పులున్న దిక్కుమాలని సంగీతం కావాలి, కుప్పుగంతులు వేయడానికి అనుకూలమైన దిక్కుమాలని రాగాలు కావాలి. మీది ఒక బతుకేనా?
1: నారదులు వారు, నన్ను తిట్టండి పడతాను, కానీ ప్రేక్షక శ్రోతలను తిడితే ఊరుకోను.
0: ప్రేక్షక శ్రోతలను తిడితే అంత పౌరుషం ముంచుకొస్తుందేంటి?
1: అవును, ఎందుకంటే నేను కూడా ఓ ప్రేక్షకుడిని కాబట్టి.
0: ఓహో,
1: మీలాంటి కళాకారులు ఏం చేసినా నాబోటి ప్రేక్షకుడికి రససిద్ధి కలిగించాలంటే సౌందర్యానుభూతి కల్పించాలి, కానీ అది మీకు చేత కావట్లేదు. మీ అసమర్థతను మీరు సమర్థించుకుంటున్నారు, మీ పద్య నాటకాలను చూసేందుకు ప్రేక్షకులు లేరని మమ్మల్ని నిందిస్తున్నారు. అది సత్యదూరం, తప్పు. అసలు లోపం మీలోనే ఉంది, మీరు కాపీ మాస్టర్లు.
0: మాలో లోపం ఉందా? లోపం మాలో ఉంటే పద్య నాటకం ఎందుకు వేస్తాం?
1: వేశారులేండి పాత చింతకాయ పచ్చడి పద్య నాటకాలు. మీరు వేసే పద్య నాటకాలు ఎప్పటివి? మీ ఏడో తరం వాళ్ళు వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విశాఖ శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర పాత చింతకాయ పచ్చడి పద్యాలు.
0: ఇదిగో మాటలు తిన్నగా రాని వాత్రయ్య, నన్ను తిట్టు, భరిస్తాను. కానీ మా పద్య నాటక రంగాన్ని తిడితే మాత్రం ఊరుకోను, నాలుక చీరేస్తా.
1: ఏచి, మీ డబ్బా కొట్టుకోవటం ఆపండి. గుడ్డివాల రాజ్యంలో మెల్లకన్నోడే మహారాజు. అలాగే పద్యం పాడటం చేతగాని మాలాంటి సవటల కంటే మీరు కొంచెం మేలు, కానీ ఏం ప్రయోజనం? పాడిందే పాడరా పాచుబల్ల దాసరి అన్నట్లుంది మీ పద్య నాటక రంగం. కొన్ని వందల దశాబ్దాలుగా శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర లాంటి పిడికెడు నాటకాలే కదా. తరతరాలుగా ఆ పాతిక నాటకాలనే పట్టుకొని గబ్బిలాల్లాగా వేలాడుతున్నారు. అసలు నాటక రంగం అంటే ఏమిటి? దానికి కొన్ని సూత్రాలున్నాయి. మొదటిది, నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందకూడదు. రెండవది, మనం ఎప్పుడూ కొత్త విషయాల్ని మాత్రమే చెప్పాలి. ఇక మూడవది, అందులో డ్రామా సస్పెన్సు ఉండాలి. నాలుగవది, నాటక రంగంలో కొసమెరుపు ఉండాలి. ఏం ఒప్పుకుంటారా?
0: అంటే ఒప్పుకుంటాను.
1: మరి మీరు వేసే పద్య నాటకంలో ఆ లక్షణాలు ఉన్నాయా?
0: ఎందుకు లేవు, ఉన్నాయిగా.
1: ఏడ్చారు. మీరు వేసే పద్య నాటకాల్లో శ్రీకృష్ణ తులాభారం తీసుకుందాం. ఆ కథ ఏమిటో అందరికీ తెలుసు. మొదటి లోపం, ఏం జరగబోతుందో అని ప్రేక్షకుడి ఊహకు ముందే అందుతుంది. రెండో లోపం, అందులో కొత్త విషయాల్ని ఏమీ చెప్పరు. శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకొని ఏం చేస్తాడో, సత్య ఏమి చెబుతుందో అందరికీ తెలుసు. మరి మూడో లోపం, అందులో నాటకీయత ఉంది కానీ ప్రేక్షకుడికి తెలిసిన డ్రామాను మరోసారి చెప్పిస్తే రససిద్ధి జరగదు. ఇక నాలుగవ లోపం, నాటకంలో ఏమాత్రం కొసమెరుపు ఉండదు. మరి ప్రేక్షకుడు 3 గంటల పాటు ఓపికతో కూర్చొని ఎందుకు కూర్చుంటాడు?
0: అంటే పవిత్రమైన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బులి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్యహరిశ్చంద్ర లాంటి కళాఖండాల్ని పద్య రూపంలో వేయరాదా?
1: వేయరాదని నేను చెప్పటం లేదు. జనమే చెప్తున్నారు అవి మాకు తెలిసిన నాటకాలే లేవయ్యా అని థియేటర్లకు రావట్లేదు. ఉచితంగా చూపించినా మీ పాత చింతకాయ పచ్చడి నాటకాలు ఎవ్వరూ చూడట్లేదు. దాంట్లో మీరు చూపించే సృజనాత్మకత అనువంత ఉండదు. అవే పద్య నాటకాలు, అవే రాగాలు, అదే సాహిత్యం. మీరందరూ తరతరాలుగా వస్తున్న నాటకాలను కాపీ కొడుతున్నారు. అందులో మీ ప్రతిభ రవ్వంత కనిపించదు. పరీక్షల్లో కాపీ కొట్టి ప్రథమ స్థానం రావాలనుకునే అమాయకత్వం మీది, అసమర్థుల యాత్ర మీది.
0: అంటే పవిత్రమైన నాటకాల సాహిత్యాన్ని మార్చమంటావా? పద్య రాగం శృతి మార్చమంటావా?
1: మార్చాలి, మార్చి తీరాలి, తప్పదు. ఒకప్పుడు మనం జట్కా బండి వాడేవాళ్ళం, ఇప్పుడు కార్లు, బస్సులు, రైళ్ళు, విమానాలు వాడుతున్నాం. ఏ కళకైనా మార్పు అనివార్యం. మీ పద్యనాటకాలు కూడా మార్పు అనివార్యం. కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న మీ పద్యనాటకానికి జీవం పోసింది కాళ్ళకూరి నారాయణరావు గారు. పద్యనాటకం నిబంధనలు ఏ మాత్రం పక్కన పెట్టకుండా చింతామణి అనే పద్యనాటకాన్ని ఆయన రాశారు. అందులో పద్యాలున్నాయి. పాత చింతకాయ పచ్చడి నాటకాలను పక్కన పెట్టి వేశ్యల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఎలా దాపురిస్తుందో తెలిపారు. నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందదు, వేశ్యల దగ్గరకు పోరాదు అనే కొత్త సందేశం చెప్పారు. అందులో గొప్ప నాటకీయత ఉంది, నాటకంలో కొస మెరుపు ఉంది. అందుకే ప్రేక్షకుడు 3 గంటల పాటు కుర్జీలో కూర్చుంటున్నారు. సృజనాత్మకత అంటే అది. ఆ మార్పును మీలాంటి ఛాందసవాదులు ఇప్పటికీ ఒప్పుకోరు. చింతామణి ఒక బూతు నాటకమని చులకనగా చూస్తారు. మీరు పైకి ఎదగరు, పైకి ఎదిగిన వాళ్ళను కిందకి లాగుతారు. మీది పీతబుద్ధి, మార్పును జీర్ణించుకోరు.
0: ఇదిగో ఏం వాగుతున్నావురా అక్కుపక్షి.
1: అరవకండి, మీరు కూడా మారండి. ఇప్పుడున్న సమకాలీన సమస్యల మీద పద్యాలు రాయండి. ఆ పద్యాలతో నాటకాలు వేయండి. ప్రేక్షకుడు పసిబిడ్డలాంటి వాడు, కొత్త విషయాన్ని చెబితే ఎగిరి గంతేస్తాడు. పదే పదే ఆ నాటకాన్ని చూసి సౌందర్యానుభూతి పొందుతాడు, రససిద్ధిని పొందుతాడు. ఇది కేవలం పద్యనాటకాలకే వర్తించదు, మన ప్రాచీన భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి అన్ని కళలకు వర్తిస్తుంది. సృజనాత్మకత నీరు లాంటిది, కళ చెట్టు లాంటిది. నీరు పోస్తేనే చెట్టు బతుకుతుంది, సృజన ఉంటేనే కళ కళకాలం బతుకుతుంది.
0: అంటే
1: మీ విషయానికి వస్తే నేడున్న సమకాలీన సమస్యలు కథా వస్తువుగా తీసుకోండి. వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయండి. మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయండి. సిగరెట్టు, మందు, పబ్లు, రేవ్ పార్టీలు, వాట్సప్ చాటింగ్ల వల్ల వచ్చే అనర్థాల గురించి పద్యాలు రాయండి.
0: అసలు నువ్వు ఏం చెప్పదలిచావో ముక్కుసూటిగా చెప్పు.
1: ఉదాహరణకు హెల్మెట్నే తీసుకోండి. చాలా మంది హెల్మెట్ పెట్టుకోక ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. అందుకే దానిని కథా వస్తువుగా తీసుకోండి. దానికి మీ పాండిత్యాన్ని అతికించండి. నేను రఫ్గా ఓ పద్యం కట్టాను, వినండి. నాడు రాజులు కిరీటాలు ధరించితురేని మేము రారాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని. అటులనే తమరు హెల్మెటు ధరించితిరేని. అటులనే తమరు హెల్మెటును ధరించితిరేని. మేమే రాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని.
0: భ్రష్టుడా, నీచుడా, నికృష్టుడా, ఇలాంటి దిక్కుమాలిన పద్యాలు అల్లితే జనం నన్ను రాళ్లతో కొడతారు.
1: అక్కడే మీరు హెల్మెట్ మీద కాలేశారు. పద్యానికి కొత్త పందాలో నడిపితేనే అందరూ మెచ్చుకుంటారు. ఆ క్రియేటివిటీ మీలో లేదని ఒప్పుకోండి. లేకపోతే మీరు నమ్ముకున్న పద్యనాటకంతో పాటు మీరు కూడా అడుగంటిపోతారు.
0: చస్తే చావనివ్వు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నా పద్యాన్ని అపవిత్రం చేయనుగాక చేయను.
1: అన్నీ తెలిసిన వాళ్లకు చెప్పొచ్చు, ఏమీ తెలియని వాళ్ళకు చెప్పొచ్చు. సగం తెలిసి సగం తెలియని ఇదిగో మీలాంటి మిడిమిడి జ్ఞాన ఛాందస్యవాదులకు అస్సలు చెప్పలేం. పద్యనాటకం చనిపోవట్లేదు, మీలాంటి ఛాందస్యవాదులు చంపుతున్నారు. ఇది ప్రేక్షకుల పాపం కాదు, మీరు చేస్తున్న పాపం. అగోరించి చావండి. నేను మరోసారి మీ ఇంటికి వస్తే చెప్పించి కొట్టండి.
0: అమ్మా సురభి.
2: ఆ నాన్నగారు.
0: ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా?
2: నిద్ర పట్టడం లేదు నాన్నగారు.
0: అదేంటమ్మా ఏమైంది?
2: ఆలోచిస్తున్నాను.
0: ఎవరి గురించి?
2: ఆత్రేయ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టడం లేదు.
0: వాడి బొంద, వాడికి మన నాటకరంగం గురించి ఓనమాలో కూడా తెలియని చవట.
2: ఓనమాలు నేర్చుకున్న మనం మాత్రం సాధించిందేంటి?
0: అంటే
2: మీ చిన్నతనంలో వచ్చిన బహుమతులకు పట్టిన బూజుని ఇంకా దులుపుకుంటూ కూర్చోవడం తప్ప?
0: అసలు ఏం చెప్పదలిచావో ముక్కుసూటిగా చెప్పొచ్చుగా.
2: ఆత్రేయ చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్లు మనం కొన్ని 100 సంవత్సరాలుగా వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద సారంగతర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండు ఉద్యోగం, సత్యహరిశ్చంద్ర లాంటి నాటకాలనే నమ్ముకుంటున్నాడు.

0: ఉన్నాం కానీ అమ్ముకోలేకపోతున్నాం. నిజమే, జనానికి తెలిసింది చెబితే ఎవరు వింటారు? తెలియని కొత్త విషయాన్నే చెప్పాలిగా. లోపం మనలో పెట్టుకొని అనవసరంగా ప్రేక్షకులను తిడుతూ వాళ్ళ కళాతృష్ణ లేదనడం భావ్యమా చెప్పండి.
1: అంటే ఆ అధిక ప్రసంగి వాగినట్టు మనం కూడా నేడున్న సమకాలీన సమస్యలను కథావస్తువుగా తీసుకొని కొత్త పద్య నాటకాలు రాయాలా? ఆడవాళ్ల మీద, వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయాలా? సిగరెట్ల గురించి, బార్ల గురించి, పబ్బుల గురించి, రేవ్ పార్టీల గురించి రాయాలా? మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయాలా? అలాగే వాట్సాప్ చాటింగ్ల వల్ల వచ్చే అనర్థాల గురించి కూడా పద్యాలు రాయాలా? ఇదేంటమ్మా ఇది?
0: అలా రాస్తే తప్పేంటి? ఇప్పుడు మనం వేస్తున్న నాటకాల్లో మన క్రియేటివిటీ ఏముంది? అందులోనే మన క్రియేటివిటీ కనబడుతుందిగా.
1: ఇదిగో, అలా రాస్తే జనం మనల్ని చెప్పుతో కొడతారు తెలుసా?
0: నాన్న, మీ అభిప్రాయం తప్పని ఆత్రేయ నాకు చెప్తే నేను నమ్మలేదు. కానీ మీరు తప్పని అతను రుజువు చేశాడు. అతను కరెక్టే కదా నాన్న?
1: ఎలా?
0: ఇదిగో, అతను హెల్మెట్ ధరించాలనే సందేశమిస్తూ పాడిన పద్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో సంచలనంగా మారింది. కావాలంటే ఒకసారి వినండి నాన్న.
2: ఓరి యమధర్మరాజా, ఏమంటివి ఏమంటివి? మా రాష్ట్రములోని ప్రయాణికులను రోజుకు 100 మందిని చంపుదురా. ఎంత మాట ఎంత మాట, ఇది ఏమి పరీక్ష స్వామి? నాడు రాజుల కిరీటాలు ధరించిరేని, నాడు రాజుల కిరీటాలు ధరించిరేని, మేము రారాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరించిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరించితిరేని, మేమే రాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికితిరేని.
1: ఇది కూడా పద్యమేనా? ఇది ఒక నటనేనా?
0: కాదు, అతను చేసిన ఏకపాత్ర అభినయం.
1: ఆ పద్యంలో రాగం ఎక్కడుంది? శృతిలయలు ఎక్కడ దాపురించాయి చెప్పు.
0: అన్నీ మనలాంటి ఛాందసులకే కావాలి, కానీ ప్రేక్షకులకు అనవసరం. వాళ్ళకి నచ్చితే చాలు, అదే కళాఖండం. మనం గొప్ప వాళ్ళమని చెప్పేది ఆ ప్రేక్షకులే కదా నాన్న. మనం అసమర్థులమని చెప్పేది కూడా ఆ ప్రేక్షకులే. వాళ్లే తుది తీర్పునిచ్చే న్యాయ నిర్ణేతలు. మన నాటకాలను షూట్ చేసి యూట్యూబ్లో పెడితే పట్టుమని 10 మంది కూడా చూడలేదు. కానీ ఆత్రేయ పద్యం బాగుందని 9 మిలియన్ల మంది లైకులు కొట్టారు. దానిని 10 మిలియన్ల మంది చూశారు నాన్న. అది చూసినప్పటి నుంచి 90% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ట్రాఫిక్ కమిషనరే స్వయంగా ఒప్పుకున్నారు. ఆత్రేయను ఘనంగా సన్మానించారు కూడా. ప్రభుత్వం తరపున 1 లక్ష రూపాయల బహుమతిని కూడా ఇచ్చారు. సీఎం అయితే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని అభినందించారు కూడా. రేవ్ పార్టీల మీద, పబ్బుల మీద, ధూమపాన నిషేధం మీద, ఎయిడ్స్, క్యాన్సర్ నివారణ లాంటి సమస్యల మీద పద్యనాటకాలు, నాటికలు రాయమని అర్థించారట. అలాంటి పద్యాలను ఇంకా ఇంకా రాసి ప్రజల్లో చైతన్యం తీసుకురమ్మని 5 కోట్ల రూపాయలు ముందస్తుగానే ఇచ్చారు నాన్న. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు. మనం నమ్ముకున్న పద్య నాటకంలో సాధించింది శూన్యం, కానీ అతను సాధించింది ఆకాశం. ఒప్పుకుంటారా?
1: ఇప్పుడేమంటావు?
0: మనం అనుకున్నట్లు ప్రేక్షకుల వల్ల పద్య నాటకం శిథిలావస్థకు రాలేదు నాన్న. కళ ఎప్పటికీ చనిపోదు, అది రూపాంతరం చెందుతూనే ఉంటుంది. కాలంతో పాటు తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది, కానీ దాని ఉనికిని మార్చుకోలేదు కదా. కొన్ని టీవీలలో స్కిట్ల రూపంలో మన నాటకాలు వస్తున్నాయి, రేడియోలో ఇంకా అద్భుతమైన నాటకాలు వస్తున్నాయి. మన దేశంలోనే కాదు నాన్న, ప్రపంచవ్యాప్తంగా కూడా నాటకాలు ఆడుతున్నారు. మన దేశంలోనే ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ లాంటి మహానగరాల్లో టికెట్లు కొని మరీ జనాలు నాటకాలు చూస్తున్నారు. అందుకే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డేగా జరుపుకుంటూ ఉన్నాం.
1: అంటే ఆడటం చేత కాని వాడికి మధ్యలో దొరికి లోపం అంటావా? మనకు పద్య నాటకాలు రాయడం చేత కాదు అంటావా? అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా చూపించిన ప్రేక్షకులు రావట్లేదు అంటావా? ఏమంటావు?
0: అవును, పద్య నాటకం వెనకబడ్డానికి కారణం మన అసమర్థత.
1: అరే,
0: మారిన కాలంతో పాటు మనం కూడా మారకపోవడమే నాన్న దీనికి కారణం. మనలో సృజనాత్మకత లేకపోవడం. దీనిని రుజువు చేశాడు నాన్న ఆత్రేయ. కాబట్టి అతను మనకి గురువు నాన్న. మనమే అతనికి శిష్యులుగా మారాలి. మన పురాతన సిద్ధాంతాలను పక్కన పెట్టి అతను చెప్పినట్లు పద్యనాటకంలో మార్పులు చేయాలి నాన్న. మన పద్యనాటకాన్ని కాపాడుకోవాలి. కానీ మీకు అహంభావం ఉంది. మీరు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని వాదిస్తారని నాకు తెలుసు. కానీ మారాలి కదా నాన్నా?

0: ఎరా అత్రేయ, ఇలా రారా.
1: పిలిచావా అమ్మా?
0: అవునరా. ఇదిగో ఈ ఫోటోలో అమ్మాయిని చూడు, ఎలా ఉంది.
1: ఎందుకమ్మా?
0: ఎందుకేంట్రా నెల తక్కువ యదవా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి వేలాది మంది అమ్మాయిలు క్యూ కట్టారు. నువ్వు పాడుతున్న పద్యాల వల్ల అతి తక్కువ కాలంలోనే నీకు మంచి పేరు వచ్చిందిరా. ఆనాడు నిన్ను గాయత్రమ్మ కొడుకు అని నలుగురు చెప్పుకునేవారా, కానీ ఇప్పుడో ఆత్రేయ తల్లి గాయత్రమ్మ అని చెప్పుకుంటున్నారు. అరే, మేం సాధించని విజయాలు నువ్వు సాధించావురా, అందుకే గొప్పింటి వాళ్ళు నీకు పిల్లనివ్వడానికి పోటీ పడుతున్నారు.
1: కావచ్చమ్మా, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది సురభిని.
0: కానీ ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు కదరా.
2: ఇంట్లోకి రావచ్చా తల్లి?
0: ఎవరండి మీరు?
2: మీరు ఇందాక అన్నారే ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు అని. ఆ మూర్ఖుడిని నేనే తల్లి.
0: మీరా అన్నయ్య గారు? రండి రండి, ఇందాకేదో జోక్ చేశానులేండి.
2: అది జోక్ కాదు తల్లి, మీరు చెప్పింది నిజమే. నేను మూర్ఖుణ్ణి అని ఆత్రేయ రుజువు చేశాడు.
1: అది కాదు గురువుగారు,
2: ఇక నుంచి నన్ను గురువుగారని పిలవకు తండ్రి, మామగారని పిలువు.
1: మిమ్మల్ని మామగారని పిలవాలా?
2: ఎందుకంటే నువ్వు నా కూతురు సురభిని ప్రేమించిన విషయం నాకు తెలిసింది. రామాయణంలో పిడకల వేటల నువ్వు వచ్చింది మా అమ్మాయి కోసం, కానీ అది కాస్త పద్య నాటకం మీదకి దారి మళ్ళింది, కొత్త చరిత్ర సృష్టించింది. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఆత్రేయ మావయ్యను అని గర్వంగా చెప్పుకుంటాను.
1: నేను మీకంటే గొప్పవాడిని కాదు మామయ్య.
2: నేను గొప్పవాడిని కాదు, ఆ రోజు నువ్వు సరదాకి చెప్పిన అబద్ధమే నిజమైంది. నీలా హెల్మెట్ మీద, సెల్ ఫోన్ మీద, సైబర్ నేరాల మీద పద్యాలు రాయలేదు. ఆ తెలివితేటలు నాకు లేవు. మేము జిరాక్స్ మిషన్లం, కానీ గొప్ప క్రియేటివిటీ నీకుంది. కాబట్టి ఇక నుంచి నేను మా అమ్మాయి నీకు శిష్యులుగా మారతాం. నువ్వు మాకు దేవుడిచ్చిన గురువు నిజంగా.
3: మీరు ఇంతవరకు నాటకం ఒక నటన నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు కుమారి వివి లక్ష్మి, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీమతి ఉప్పల జ్యోతి, శ్రీమతి బాలకామేశ్వరి. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు

0: తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1J RJగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
1: శ్రోతలకి ఒక గమనిక. 2027వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు పద్మ అవార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వెబ్సైట్ అడ్రస్ ఏంటంటే https://awards.gov.in. ఆన్లైన్లో దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ జూలై 31, 2026. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా దడా చిత్రానికి ఆండ్రియా కళ్యాణ్ పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే 0866248881 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరు సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న ఏంటంటే, రాసుకోండి, కొంచెం గుర్తు ఉండకపోవచ్చు అందుకని రాసుకోమంటున్నాను. లెక్కల ప్రశ్న అయితే మాత్రం కాదు, తర్వాత అడుగుతాను లెక్కల ప్రశ్న. ముందుగా ఏంటంటే ప్రశ్న, మామిడి పండు, రేగి పండు, నిమ్మ పండు, తాటి పండు. ఓకేనా? అందరికి ఇష్టమైన పళ్ళే కదా ఇవి, మామిడి పండు, రేగి పండు, నిమ్మ పండు, తాటి పండు. ఓకేనా? వీటిలో భిన్నమైనది ఏది? మామిడి పండు, రేగి పండు, నిమ్మ పండు, తాటి పండు, వీటిలో భిన్నమైనది ఏది? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే మీకు 0866248881 నెంబర్కి యాజ్ యూజువల్గా వాట్సాప్ చేయండి. మామిడి పండు, రేగి పండు, నిమ్మ పండు, తాటి పండు, వీటిలో భిన్నమైనది ఏది? ఒకవేళ తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలాగా మీకోసం ఒక పాట విందాం. కొండవీటి సింహం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఓకే, పాట విన్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు యువలయ్య. నేను అడిగాను ప్రశ్న, మామిడి పండు, రేగి పండు, నిమ్మ పండు, తాటి పండు, వీటిలో భిన్నమైనది ఏది, డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను. అయితే మన శ్రోతలు పంపించారు, చూద్దాం కరెక్ట్గా ఎవరెవరు ఆన్సర్ రాశారనేది. మనకు పంపించారు మొదటగా, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత డాక్టర్ కేవీఆర్ తణుకు నుంచి ఓకే రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, ఇక్కడ శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. రాధ కమ్మన్ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఆత్మూరు మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మల్లికార్జున అభినమ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్ లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు ఎంసి రెడ్డి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్ని. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి పంపించారు, ఓకే రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత మెడతల రామమూర్తి ఒరవకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, తర్వాత చూద్దాం, వీరు దినేష్ ధీరజ్ కడప నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి. తర్వాత వీరు ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి లక్కవరం మేలూరు నుంచి పంపించారు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. ఓకే, వీరు ఏం రాశారంటే, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరైటీగా ఉంది, బాగుందండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత మల్లేశ్వరి మార్కాపురం నుంచి వీరైతే ఏం రాశారు, రెగ్యులర్ పండు అని రాశారు, మరేంటో నాకైతే అర్థం కావట్లేదు, చూడండి ఒకసారి మళ్ళీ రాసి పంపించండి. తర్వాత చూద్దాం మనకి వీరు ఎవరంటే, కొండపల్లి బాబురావు మండపేట నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి. తర్వాత చూద్దాం, కొండారెడ్డి సిద్ధవటం నుంచి కడప నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత పెడన జోగానందన కాలనీ నుంచి అప్పల రాజు పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, శుభ సాయంత్రం అంటున్నారు, ఇక్కడ శుభ సాయంత్రం అండి.

నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాసి పంపించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. భానుమూర్తి ఉమా శాన్విక విజయవాడ నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెల్లూరు నీలంబైన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. రాజల సుబ్రహ్మణ్యం సెర్పల్ నుంచి రాసి పంపించారు. రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాసి పంపించారు. రాంగ్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నావల్లి ఖమ్మం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం వీరెవరంటే చిలుక నారాయణ అనసూయ జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ కుంచి రామూర్తి కుంచువేనపేట నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వైస్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా పంపించారు. రాంగ్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీ నారాయణ పంపించారు అమ్మన్న గుర్తు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం వీరెవరంటే ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వీరు గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. కడప నుంచి వినయ్ శ్రీదేవి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. గుండుగొలను కొనకల రమేష్ రామోజీ శ్రీనివాస్ వీరు పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. దయదా భిక్షం వెంకటి పంపించారు మిర్యాలగూడ నుంచి రాంగ్ ఆన్సర్ని. తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాసి పంపించారు. ఓకే, వెరైటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. తర్వాత పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత రాశారు రాంగ్ ఆన్సర్. తరువాత వీరు మనకి రాసి పంపించారు ప్రసాద్. వీరు తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం ఇంకో ఎవరు రాసి పంపించారు అంటే అత్తి నుంచి కేశవరావు రాశారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. వీరు ఎం రామ్మోహన్ రావు సత్యవతి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మధు సుమ వీరు ఒంగోలు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఇంకెవరు పంపించారంటే హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి పంపించారు దయడ త్రివేణి చిన్మయ్. ఓకే, వీరేమి రాసి పంపించారంటే నాకైతే అర్థం కాలేదు. తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మనకు పంపించారు డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి గుంటూరు నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారంటే శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి. ఓకే, రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ మనకి పంపించారు సాయి చరణ్ మార్కాపురం నుంచి పంపించారు. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకేనండి. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. అనంత టౌన్షిప్ నుండి మధురెడ్డి గంగిరెడ్డి వీళ్ళు పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం రావు ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్. తరువాత సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. మనకి పంపించారు కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని మళ్ళీ మనకి పంపించారు రైట్ ఆన్సర్తో. ఇంకా తర్వాత పంపించారు అనంతపురం హౌసింగ్ బోర్డు కాల్ నుంచి రమేష్ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. వీరు మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా పంపించారు కామారెడ్డి నుంచి
ఓకే, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారని అడుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ ఆన్సర్ రాసి పంపించారు.

చారు. నెక్స్ట్ చూద్దాం, వీరు క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. మామిడి పండు, రేగి పండు, నిమ్మ పండు, తాటి పండు, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది? ఓకేనా, రాసి పంపించండి. తర్వాత వీరు రాసి పంపించారు కానీ రైట్ ఆన్సర్ని పేరు ఊరు అయితే రాయలేదు. తర్వాత చూద్దాం, మల్లేశ్వరి మార్కాపురం నుంచి మళ్ళీ రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత వీరు రాధా కమ్మర్ నుంచి మళ్ళీ రాంగ్ ఆన్సర్ రాశారు. ఇంకెవరు రాశారంటే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి రాసి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మణి అశోక్ ఒంగోలు నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత అంజాన్ దేశిరెడ్డిపల్లి నుంచి రాసి పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. ఓకే అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఆన్సర్ అయితే రాసి పంపించలేదు, తెలిస్తే రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు అంటూ గుంటూరు జిల్లా దాసిరిపాల నుండి పోల్ శివదాసిరెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు అని రాశారు కానీ ఆన్సర్ అయితే రాయలేదు. ఓకేనా, ఇక తర్వాత చూద్దాం, వీరు ఎవరు అనేది రాయలేదు, కాకపోతే నాలుగు ప్రత్యేకమైనవి అని రాశారు. డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను, పేరు ఊరైతే కూడా రాయలేదు. ఇక తర్వాత మనకి రాసి పంపించారు వీరు ఎవరు అంటే చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. మళ్ళీ లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వర్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి మహేష్ రవి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాసి పంపించారు మనకి అలీనా సారిక్, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, క్వశ్చన్ ఇంకోసారి చెప్పండి అని అడుగుతున్నారు. ఓకే అండి, మామిడి పండు, రేగి పండు, నిమ్మ పండు, తాటి పండు, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏంటి, అది ప్రశ్న. ఓకేనా, ఏ తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నాగప్రసన్న ఒంగోలు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మీరెవరైతే రాశారు కానీ పేరు ఊరైతే రాయలేదు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత మనోజ్ నెల్లూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ రాశారు. వీరు సత్యరెడ్డి అనపర్తి నుంచి, ఓకే రాసి పంపించారు కానీ ఆన్సర్ని రాంగ్ ఆన్సర్ రాశారు. పెన్ను పేపర్ తీసుకుని రెడీగా ఉన్నాను అంటున్నారు. ఓకే అండి, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రశ్న లెక్కల ప్రశ్న. తర్వాత నాగార్జున లక్ష్మీ వడియంపేట నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రెండు ఆన్సర్ రాశారు, రెండు రాంగ్ ఆన్సర్లే. ఓకే, ట్రై చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. తర్వాత చూద్దాం, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత రాశారు, ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత ఎవరంటే తుమ్మలసర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. మల్లేశ్వరి మార్కాపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, ఇప్పుడు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లతా ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ప్రకాశం జిల్లా నుంచి ఎం రావు మళ్ళీ ఇప్పుడు పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. ఓకే, ఇక ఎవరు పంపించారంటే సోమనాథన్ జనార్దన వనజమ్మ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, రెండోసారి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ మనకి పంపించారు గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పెసర్లంక విలేజ్ నుంచి పంపించారు అరవ ధనలక్ష్మి సామశివరావు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు. కనకారావు వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వీరు తురక్కపల్లి విలేజ్ నుంచి యాంటోనీ భాష పంపించారు, ఓకే అండి వెరీ గుడ్, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా ఎనమడ నుండి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఇంకా ఎవరంటే మనకు పంపించారు హనుమంత్ ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సూర్యనారాయణ పాపినేనిపాలెం సూర్యనారాయణ సిద్ధయ్య ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకొకరు టైప్ చేస్తున్నారు, వీరు తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు, రెండోసారి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, ప్రశ్న ఏంటంటే ఇంకొకరు పంపించారు చూద్దాం,
మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు.

ఓకేనండి. నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు, ఇక్కడ శుభ సాయంత్రం అండి. మామిడి పండు, రేగి పండు, నిమ్మపండు, తాటిపండు, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది అంటే నిమ్మపండు. మొత్తం పులుపుగానే ఉంటుంది, మిగతావి తీపి పులుపు కలిగి ఉంటాయి, కలగలిపి ఉంటాయి. ఓకేనా? ఓకేనండి. చాలామంది ట్రై చేశారు, చాలామంది రాశారు, రాసి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ రాశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ ఇన్నమడుగు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారంటే తురకపాలెం విలేజ్ నుంచి రెహానా షెహనాజ్ పంపించారు, వీరు కూడా రైట్ ఆన్సర్ రాశారు. ఓకే అండి, పెన్ను పేపర్ తీసుకొని నెక్స్ట్ ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ప్రశ్న చిన్నదే, మరి ఆన్సర్ మీరు ఎవరిని అడగకుండా మీ సొంతగా రాసి పంపించండి. ఓకేనా? 7 + 7 / 7 అది ప్రశ్న. ఓకేనా? 7 + 7 / 7 ఆన్సర్ ఎంత? ఓకేనా? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి 0866-24888 నెంబర్కి. 7 + 7 / 7 ఓకేనా? ప్రశ్న అర్థమైంది కదా, సింపుల్గా ఉన్నది. 1 మినిట్ లోపే మీరు ఆన్సర్ చేయగలరు. 7 + 7 / 7 అని పక్క పక్కన వేసుకుని ఆన్సర్ రాసి వెంటనే నాకు సెండ్ చేయండి, మనకి పంపించారు. చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారంటే, రమణమ్మ బాబులు సోదామణి ఇనమడుగు నుంచి నిమ్మ పండు అని ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఎల్లా సుబ్బారు ఆత్మకూరు నుంచి కూడా ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ రాశారు. తర్వాత రెండో ప్రశ్నకి ఆన్సర్ పంపించారు రాధా ఖమ్మం నుంచి, రాంగ్ ఆన్సర్ తీశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరెవరంటే ఆకురాతి రామకృష్ణ రాజ్యలక్ష్మి చిన్నామరణ్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. అయితే మీకు ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అనంతపురం నుంచి అనురాధ పంపించారు నిమ్మ పండు అంటూ ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చేశారు. ఓకే అండి, రైట్ ఆన్సరే. రెండో ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. మానస విజయలక్ష్మి చీరాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ రెండో ప్రశ్నకి. తరువాత ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత కొండపల్లి బాబురావు మండపేట నుంచి పంపించారు, ఓకే రాంగ్ ఆన్సర్. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు, ఓకేనండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ చేశారు. ఎలా వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎం శ్రీనివాసరావు సూర్యతేజ తూర్పుగోదావరి రాజమహేంద్రరావు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ కొంచెం ఆన్సర్లో రాంగ్ ఉంది, చూడండి ఒకసారి. ఇక తర్వాత రాశారు వీరు ఎవరంటే కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లి గూడెం వెస్ట్ గోదావరి నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్. తర్వాత రమేష్ దంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత పంపించారు రైట్ ఆన్సర్. ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నాగమణి ఒంగోలు నుంచి, ఓకే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, దినేష్ ధీరజ్ కడప నుంచి పంపించారు, ఓకేనండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మల్లీశ్వరి మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం ఎవరంటే కడప నుంచి వినయ్ శ్రీదేవి రైట్ ఆన్సర్. తరువాత వాణి వాసు కోనసీమ రాజోల్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరంటే చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు నుంచి ఇనమడుగు నుంచి పంపించారు, ఓకే అండి, మనోజ్ తనోజ్ వీరు కూడా రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎవరంటే సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత నెల్లూరు నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు గంపర్ల కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత అలీనా శారిక్ నెల్లూరు నుంచి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ రాశారు.

సార్. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రాంగాన్ సార్. నెక్స్ట్ రాధా ఖమ్మం నుంచి రాంగాన్ సార్. ఎల్లా సుబ్బారు ఆత్మకూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చిలకమ్మారి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే వీరు పెసర్లంక నుంచి అరవ ధనలక్ష్మి సాంబశివరావు పంపించారు, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నల్గొండ నుంచి దైడా త్రివేణి చిన్మయి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మై రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్, లలిత మల్లిక సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా మిడతల రామూర్తి వరవకొండ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి, అంత ఆన్సర్ రాదు, ఓకేనా, రాంగ్ ఆన్సర్. తర్వాత భానుమూర్తి ఉమా వీరు విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరంటే దైదా భిక్షం వెంకటి వీరు మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమిరం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరంటే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. సతిరెడ్డి ఫ్రమ్ అనపర్తి, రాంగ్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కొర్ణావళి తెలంగాణ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని మళ్ళీ పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత వీరు హనుమంతు ఒంగోలు నుంచి రాశారు కానీ అయితే రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే అనంత టౌన్షిప్ నుండి మధురెడ్డి గంగిరెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మానస విజయలక్ష్మి చీరాల నుంచి, రైట్ ఆన్సర్. తరువాత కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి, రాంగ్ ఆన్సర్. స్వర్ణపూడి రాజశేఖర్ రేవతి వేదాయపాలెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాగమణి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత వారణాసి నుంచి రెండు చింతలు లక్ష్మీకామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, ఓకే అండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్. వీరెవరంటే మధు సుమ ఒంగోలు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ శివదాస్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం రావు ఒంగోలు నుంచి రాసి పంపించారు, రెండో ప్రశ్నకి జవాబు అంటూ, రాంగ్ ఆన్సర్ని. తర్వాత వీరు విలేజ్ పేరు అయితే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది, ఓకే అండి, లతా మహేశ్వరి పిసినారిపేట విలేజ్ అనుకుంటా, అంతేనండి, లతా మహేశ్వరి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు ఎం రామ్మోహన్ రావు ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత మనకి పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి శ్యామలా అయాన్సీ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, వాణి వాసు కోనసీమ రాజోల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, రాంగ్ ఆన్సర్. తర్వాత కుమార్ చేమకుర్తి నుంచి, ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్ని. తరువాత థ్యాంక్ యూ అంటున్నారు, ఓకేనండి, వెరీ గుడ్, వారు ఆన్సర్ రాసి పంపించారు, కాకపోతే పేరు ఊరైతే రాయటం లేదు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాశారు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు, రాంగ్ ఆన్సరే. తర్వాత చూద్దాం, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. ఇంకా తర్వాత చూద్దాం, తుమ్మల చర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి ఫస్ట్ రాశారు ఆన్సర్ని, రాంగ్, తర్వాత ఆన్సర్ కూడా రాంగేనండి, ఓకే. తర్వాత చూద్దాం, కుంచి రామూర్తి కుంచిమేనిపేట నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా చాలామంది టైప్ చేసిన త్వరగా టైప్ చేసి పంపించండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. సతిరెడ్డి

జనపర్తి నుంచి ఓకే లేటెస్ట్గా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, తర్వాత చూద్దాం. సోమనాథన్ జనార్దన్ రావు వనజమ్మ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు పంపించారంటే రమణమ్మ బాబులు, వీరు ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాంగ్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీరు అనంత టౌన్షిప్ నుండి మధురెడ్డి గంగిరెడ్డి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ గంపెర్ల చంద్రిక కందుకూరు నుంచి. ఓకే, క్వశ్చన్ ఈజ్ కన్ఫ్యూజింగ్ అంటున్నారు, కాకపోతే ఆన్సరు ఫస్ట్ కరెక్ట్ రాశారు, తర్వాత రాంగ్ రాశారు. ఓకేనండి, తర్వాత చూద్దాం. దేవులపల్లి హనుమంతరావు తెలంగాణ నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. వాణి వాసు రాజోల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కేశారావు అత్తిల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని వీరు. ఓకేనండి, వాణి వాసు రాజుల నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, మహమ్మద్ ఇనేతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ చేశారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. గోపాల్ పార్వతి బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు. ఓకేనండి, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత మనకి పంపించారు వీరెవరంటే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. క్వశ్చన్ డైరెక్ట్గా కాకుండా ట్విస్ట్ ఉంటేనే కదా ఆన్సర్ మనం రాయగలిగేది. డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఎవరైనా చెప్పేస్తారు. 7+7 / 7 ఇది ప్రశ్న. ఆన్సర్ ఎంతంటే చాలామంది రాసి పంపించారు. సుమతి ఆత్మకూరు నుంచి మరి పంపించారు మనకి. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. ఓకేనండి, ఆన్సర్ ఏంటంటే 15. ఎలా వచ్చింది అంటే 7+7 / 7 7 / 7 ఫస్ట్ ఆన్సర్ కనుక్కొని ఎంత వస్తుంది, 1. 7/7 అంటే 1 ప్లస్ 1, 7+1 + 7 మొత్తం 14, 1, 15. ఓకేనా, ఆన్సర్ అది. ఓకేనండి, మనకి చాలామంది ట్రై చేశారు, చాలామంది కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకొక ప్రశ్న ఏమిటంటే, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి తూర్పు వైపుకు నడిచి ఎడమవైపు తిరిగి కొంత దూరం నడిచి మరలా అతను ఎడమవైపుకు నడుస్తుంటే అతను ఏ దిక్కున నడుస్తున్నాడు? అర్థమైంది ప్రశ్న. ఒక వ్యక్తి తూర్పు వైపునకు నడిచి ఎడమవైపు తిరిగి కొంత దూరం నడిచి మరలా అతను ఎడమవైపుకి నడుస్తుంటే అతను ఏ దిక్కున నడుస్తున్నాడు? తూర్పు వైపుకు నడిచాడు ఒక వ్యక్తి, తర్వాత 2 సార్లు ఎడమవైపుకి తిరిగాడు. ఓకేనా, అతను అలా ఎడమవైపు నడుస్తుంటే అతను ఏ దిక్కున నడుస్తున్నాడు, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. 08662428182 నెంబర్కి మనకి పంపిస్తున్నారు ఆన్సర్స్ని. చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న, ఒక వ్యక్తి తూర్పు వైపుకు నడిచి ఎడం వైపు తిరిగి కొంత దూరం నడిచి మరలా అతను ఎడం వైపుకు తిరిగి నడుస్తుంటే అతను ఏ దిక్కున నడుస్తున్నాడు? ఇది ప్రశ్న. మనకి ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది. ముందుగా మనకి పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రాధాప్రకాష్ ఓకే, రాధాప్రకాష్ ఖమ్మ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత పంపించారు డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంతశ్రీ శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఈజీ ప్రశ్న అడిగానా నేను. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరు ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్,

భూభుసుబ్బాని పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వాణి వాసు రాజోల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత దినేష్ ధీరజ్ కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. కళాధర్ శారద పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. మానస విజయలక్ష్మి చీరాల నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహారి యశోద పంపించారు, రైట్ ఆన్సర్. తరువాత నెల్లూరు నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరు అలీన్ రా చించినాడ్ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. మల్లీశ్వరి మార్కాపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత గోపిశెట్టి గీతాంశి కనిగిరి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, పెసర్లంక విలేజ్ నుంచి ఆరాధనలక్ష్మి సాంబశివరావు పంపించారు, రైట్ ఆన్సర్. తరువాత డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, రైట్ ఆన్సర్. తరువాత మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు కృష్ణప్రసాద్ కొమ్మగూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. సాయి సాన్విక ఉమా విజయవాడ నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఏం రావు ఒంగోలు నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ వేటపాల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. కడప నుంచి వినయ్ శైలజ, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దైదా భిక్షం వెంకటి, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరు పంపించారంటే రమేష్ దొంతి అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ ఎనమడుగు నుంచి పంపించారు, వీరు రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ప్రదీప్ విజయ అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత విశాల నెల్లూరు నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ చూద్దాం, చిల్కా నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్. ఈజీగా ఉన్నది ప్రశ్న, అందరూ రైట్ ఆన్సర్ రాస్తున్నారు. కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు పంపించారంటే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుంచి రాసి పంపించారు. ఫస్ట్ రాంగ్ రాశారు, తర్వాత రైట్ రాశారు ఆన్సర్ని. మిడదల రామూర్తి వరకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నల్గొండ నుంచి దైడా త్రివేణి చిన్మయి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నాగమణి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత కుమార్ చీమకుర్తి నుంచి రాశారు, పంపించారు చీమకుర్తి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఎవరు రాశారంటే వీరు అనంత టౌన్షిప్ నుండి మధురెడ్డి గంగిరెడ్డి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, తుమ్మలసర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే వైసీహెచ్ డేవిడ్ దనకొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు ఎవరంటే ఎం రామ్మోహన్ రావు ఇరుసుమండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు మహేష్ పెడర్ నుంచి రాసి పంపించారు, నమస్తే అంటున్నారు, నమస్తే అండి, రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, సులోచన కరీంనగర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. వీరు సతిరెడ్డి అనపర్తి నుంచి రాసి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా దేవులపల్లి హనుమంతరావు కూర్నావల్లి తెలంగాణ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత ఎవరు పంపించారంటే జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, ఓకేనండి. ఇక తర్వాత చూద్దాం, పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, రాఘవేంద్రరావు రోహిణి పెసర్లంక విలేజ్ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఇంకెవరంటే వీరు తిరుపతమ్మ శివదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కడ నుంచి, గుంటూరు నుంచి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్.

రాశారు. ఇక తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా నెల్లూరు నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి రాసి పంపించారు. రైట్ ఆన్సర్ని లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరు కలిసి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి శ్రీదేవి సృజన పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రైట్ ఆన్సర్ రాశారు పేరు ఊరు యాజ్ యూజువల్గా వీరెవరు రాయలేదు. మూడు ప్రశ్నలు గిటాక చేశారు వీరు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఓకే వీరెవరంటే మనకి పంపించారు సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ నెల్లూరు నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మళ్ళీ మనకి పంపించారు రైట్ ఆన్సర్ని. దైదా భిక్షం వెంకటి పంపించారు మిర్యాలగూడ నుంచి రాంగ్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత మనకి పంపించారు కోనపరెడ్డి రమేష్ బాబు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. మరి సమయం ఏమో తక్కువగా ఉంది. ఓకేనా, తర్వాత చూద్దాం, చిన్న కేశవరావు అత్తల నుంచి కేశవరావు అత్తల నుంచి వీరు పంపించారు ఇద్దరు కలిసి, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, దేవులపల్లి హనుమంతరావు కుర్నావళి తెలంగాణ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరంటే గంపర్ల కృష్ణమూర్తి వెంకటగిరి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే దంపూర్ బలరాం రెడ్డి శ్రీగుణమ్మ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే మధు, వీరు మధు నిఖిత పంపించారు ఒంగోలు నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి తూర్పు వైపుకు నడిచి ఎడం వైపు తిరిగి కొంత దూరం నడిచి మరలా అతను ఎడం వైపుకు నడుస్తుంటే అతను ఏ దిక్కున నడుస్తున్నాడు, ఇది ప్రశ్న. మళ్ళీ మనకు పంపించారు దేవులపల్లి హనుమంతరావు కూర్నావళి ఖమ్మం నుంచి పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, ఒక వ్యక్తి తూర్పు వైపుకు నడిచి ఎడం వైపుకు తిరిగి కొంత దూరం నడిచి మరలా అతను ఎడం వైపు నడుస్తుంటే అతను ఏ దిక్కున నడుస్తున్నాడు అంటే పడమర, వెస్ట్, వెస్ట్ వైపు నడుస్తున్నాడు. ఓకేనా అండి. ఓకే, మనకి చివరిగా పంపించారు వీరు ఎవరంటే నాగప్రసన్న ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. కార్యక్రమంలో చివరిగా ఒక పాట విందాం.

0: మూడుమూళ్ళ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. ఇదండి ఈనాటి యువలయ. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా? Yes, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వన్ డే ఆర్జే అవుతారా? ఆఫ్ కోర్స్. ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం ఈనాటి కార్యక్రమంలో రూపక తాళంలో శ్రీ పి దశరథయ్య గారి డోలు వాద్య లయ విన్యాసం వింటారు.

ఇంతవరకు మీరు రూపక తాళంలో శ్రీ పి దశరథయ్య గారి డోలు వాద్య లయ విన్యాసం విన్నారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. హిందీ చిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం చైనా టౌన్ చిత్రానికి మహమ్మద్ రఫీ పాడిన పాట.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: దిల్సే ఈ చిత్రానికి సుఖ్వేందర్ సింగ్ స్వప్న ఆలపించిన గీతం.

మీరు ఇంతవరకు హిందీ చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

యువ శ్రోతలందరికీ స్వాగతం. అందరికీ హ్యాపీ హాలిడే. ఈరోజు మొత్తం వారంలో ఎక్కువ మంది ఇష్టపడే రోజు. మరి ఇష్టపడని రోజు ఏమిటంటారా? అదే రేపు వచ్చే రోజు, సోమవారం. ఈరోజుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాటితో పాటు మన యూత్ డైలీ లైఫ్కి బాగా కనెక్ట్ అయ్యే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు కూడా ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఫుల్ ఉత్సాహంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? మన మొదటి టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇది వినండి. రామాయణంలో కుంభకర్ణుడిని నిద్రలేపే ఘట్టం గుర్తుందా? గుర్తుండే ఉంటుంది. ఆయన్ని నిద్రలేపడానికి ఏకంగా చెవుల దగ్గర డప్పులు కొట్టడం, ఏనుగులతో తొక్కించడం, కొండల కొద్దీ భోజనం తెచ్చి ముందు పెట్టడం, ఇదంతా వినడానికి భలే ఉంది కదా. ఇప్పుడు మన యూత్లో కూడా ఆదివారం వచ్చిందంటే కుంభకర్ణుడి అన్నయ్యలాగా అక్కల్లాగా నిద్రపోయేవాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళని లేపడానికి కూడా ఇళ్లల్లో అమ్మలు ఇలాంటి ప్రయోగాలు బహుశా చేస్తూ ఉంటారు. సరే, అసలు విషయానికి వస్తే ఈరోజు వరల్డ్ లాఫర్ డే. ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారాన్ని దీన్ని జరుపుతారు. నవ్వు అనేది కేవలం పెదవులకు సంబంధించింది కాదు, అది మన ఆరోగ్యానికి అతిపెద్ద ఔషధం. మనం మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు మన మెదళ్ళలో ఎండోర్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంతేకాదు, మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది నేను చెప్పట్లేదు, సైంటిస్టులు చెప్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో చదువు కెరియర్ అంటూ పరిగెడుతున్న యువత కనీసం నవ్వడమే మర్చిపోతున్నారు. రోజులో కనీసం 10 నిమిషాలైనా స్నేహితులతో మనసు విప్పి మాట్లాడండి, సరదాగా నవ్వుకోండి. మీరు నవ్వితే మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా పాజిటివ్గా మారుతుంది. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ నవ్వించే ప్రయత్నం చేయమంటారా? సరే, ఇది వినండి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లో పక్కవాడి పేపర్ చూసి ఫుల్గా కాపీ కొట్టేస్తున్నాడంట. అది చూసిన ఇన్విజిలేటర్ సార్ వచ్చి, ఏంట్రా పక్కవాడి చూసి రాస్తున్నావు అని సీరియస్గా అడిగితే, దాని కుర్రాడు ఏమాత్రం భయపడకుండా, లేదు సార్, వాడే నా ఆన్సర్లు కాపీ కొట్టేస్తున్నాడు, కరెక్ట్గా రాశాడో లేదో అని చెక్ చేస్తున్నా అంతే అన్నాడంట. మీరు వింటారు నీరజ్ శ్రీధర్, శ్రీచరణ్ మరియు మేఘా పాడిన పాట ధడా చిత్రం నుండి.

నవ్వు గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన యువతకు బాగా ఆకర్షిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ విదేశీ యానిమేషన్ శైలి. ఒకప్పుడు కార్టూన్స్ అంటే కేవలం చిన్నపిల్లల కోసమే అనుకునేవాళ్ళం కదా, కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న యానిమేషన్ సిరీస్ మన యువతను కట్టిపడేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అందులో ఉండే కథాచలం అద్భుతం. ఇమోషన్స్, స్నేహం, విలువ, ఎన్ని కష్టాలు వచ్చినా ఓటమిని అంగీకరించకుండా పోరాడే తత్వం లాంటివి. గొప్ప జీవిత పాఠాలను ఇవి చాలా పవర్ఫుల్గా చూపిస్తున్నాయి. అంతేకాదు, ఈ సిరీస్ వల్ల మన యువత ఇతర దేశాల సంస్కృతులను, వారి జీవన విధానాన్ని అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆ సిరీస్ మీద ఆసక్తితో కొత్త విదేశీ భాషలను కూడా నేర్చుకుంటున్నారంట. విజువల్ ద్వారా ఎంతో సంక్లిష్టమైన భావాలను చెప్పడం, సైన్స్ ఫిక్షన్ మరియు ఫ్యాంటసీ

అంశాలు యువతలో ఊహాశక్తిని, క్రియేటివిటీని విపరీతంగా పెంచుతున్నాయి. ఒక మంచి కళ ఎప్పుడైనా మన ఆలోచన పరిధిని పెంచుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి. గ్యాంగ్ లీడర్ చిత్రానికి సిడ్ శ్రీరామ్ పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు మనందరికీ ఎంతో అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే చదువు, మన ప్యాషన్ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. ఒక పక్క కష్టమైన సబ్జెక్ట్, ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ ప్రెషర్స్, మరోపక్క మన ప్రాణమైన హాబీలు, ఉదాహరణకి కథలు రాయడం, పెయింటింగ్, స్పోర్ట్స్ లేదా యాంకరింగ్ కూడా అవ్వచ్చు. చాలామంది పరీక్షలు వస్తే తమకిష్టమైన పనులు పూర్తిగా పక్కన పెట్టేస్తుంటారు. కానీ నిజానికి మనకు నచ్చిన పని కోసం రోజులో కాస్త సమయం కేటాయించడం వల్ల మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది. కంటిన్యూస్ చదవడం వల్ల వచ్చే మానసిక అలసట, అనగా బర్న్అవుట్ నుంచి బయటపడాలంటే హాబీస్ బెస్ట్ మెడిసిన్స్. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇక్కడ కావాల్సింది కరెక్ట్ టైం మేనేజ్మెంట్. రోజులో గంటలు గంటలు పుస్తకం ముందు కూర్చోవడం కాదు, ఎంత ఏకాగ్రతతో చదివామా అన్నది ముఖ్యం. మీ ప్యాషన్ ఫాలో అవ్వడం ద్వారా నేర్చుకునే కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ లాంటివి రేపు మీ కెరియర్ కూడా ఎంతో ప్లస్ అవుతాయి. కాబట్టి చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇద్దాం. సరేనా?
1: సోను నిగం పాడిన పాట యానిమల్ చిత్రం నుండి మీకోసం.

ఇక ఈరోజు మన ఆఖరి టాపిక్, మే 3వ తేదీకి ఉన్న మరో ముఖ్యమైన ప్రత్యేక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. ప్రజాస్వామ్యానికి ప్రత్యేక రంగంలో 4వ స్తంభం లాంటిది. సమాజంలో మూల మూలాల్లో జరుగుతున్న విషయాలను, నిజాలను నిస్సంకోచంగా మన కళ్ళ ముందుకు తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిది. ఈ దినోత్సవం మనకు వాక్ స్వాతంత్ర్యం విలువను గుర్తు చేస్తుంది. నిజాలు నిర్భయంగా చెప్పే జర్నలిస్టుల ధైర్యాన్ని మనం గౌరవించాలి. అలాగే నేటి యువత ప్రతిరోజు కనీసం 1/2 గంట అయినా న్యూస్ పేపర్ చదివే అలవాటు చేసుకోవాలి. దీనివల్ల కరెంట్ అఫైర్స్ తెలుస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలను మనం ముఖ్యంగా భావిస్తాం, భావించాలి కూడా. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఫేక్ న్యూస్ విపరీతంగా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఏది పడితే అది చూసి నమ్మేయకుండా ఏది నిజం ఏది అబద్ధం అని ఆలోచించే బాధ్యత యువతగా మనపై ఉంది. అలాగే స్నేహితులతో కలిసినప్పుడు కేవలం సినిమాల గురించి కాకుండా మన సమాజంలో జరుగుతున్న మార్పుల గురించి, స్థానికంగా ఉన్న సమస్యల గురించి కూడా ఆరోగ్యకరమైన చర్చలు చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడూ నెగిటివ్ వార్తలే చూస్తూ ఒత్తిడికి గురికాకుండా ప్రతి కల్లో వచ్చే పాజిటివ్ వార్తలు, ఎంతోమంది యువత సాధించిన విజయ గాథలను కూడా మనం చదవాలి. అవి మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. కాబట్టి మన చుట్టూ జరిగే తప్పులు సోషల్ మీడియా ద్వారా బాధ్యతగా ప్రశ్నిస్తూ పాజిటివిటీని కూడా పంచుతూ మనం కూడా సిటిజన్ జర్నలిస్ట్గా సమాజానికి మేలు చేద్దాం. డూడ్ ఈ చిత్రానికి సంజిత్ హెగ్డే పాడిన పాట వినేద్దామా?

ఇదే అండి ఈనాటి విశేషాలు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో, పాటలతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవా మరి.

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరివాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం సాయంత్రం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప జిల్లాల మధ్య నాలుగు వరుసల నూతన జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తేమ శాతం 25 వరకు ఉన్న ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాల్సిందేనని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాష్ట వ్యాప్తంగా 28 పట్టణాల్లో ఈరోజు వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నీట్ పరీక్షను నిర్వహించారు. రాష్టంలో పలుచోట్ల ఈరోజు భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఈ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి పరిపాలనా అనుమతులు కూడా వచ్చాయన్నారు. రహదారి నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి వివరిస్తూ,
1: జాతీయ రహదారి 565 మీద మొదలై ఆ రోడ్డులో నుంచి అనంత సాగరం, కలువాయి, చేజర్ల, పొదలకూరు, మనుగోలు, వెంకటాచలం దగ్గర జాతీయ రహదారి 16 కలిసి కృష్ణపట్నం పోర్టుకి డెడికేటెడ్ నేషనల్ హైవేగా ఒక నూతన జాతీయ రహదారి ఈ నెల్లూరు జిల్లాలోనే అనేక నియోజకవర్గాలను కలుపుతూ, మండలాలను కలుపుతూ కృష్ణపట్నం ఓడరేవుకి ఇది కనెక్షన్ ఇచ్చే విధంగా ఈ రోడ్డుని మనకు మంజూరు చేయడం జరిగింది.
0: ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 25 వరకు ఉన్న ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాల్సిందేనని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా వేల్పూర్లో జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో పెరవలి మండలం కానూరు సమీపంలో రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులను చూసి మంత్రి తన కానువాయిని ఆపి రైతుల వద్దకు వెళ్లి ఆకస్మిక వర్షాల వల్ల దెబ్బతిన్న ధాన్యాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం ధాన్యం ఒబ్బిడి చేసుకునే సమయం కావడంతో ఈ అకాల వర్షాలకు ధాన్యం తడిసి తేమ శాతం పెరుగుతోందని, దీంతో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్ష కొద్దిసేపటి క్రితం ప్రశాంతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆధ్వర్యంలో ఈ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాల కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్ష జరిగింది. రాష్ట వ్యాప్తంగా 28 పట్టణాల్లో 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 45,000 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు పూర్తి భరోసా కల్పిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. టెక్కల నియోజకవర్గంలోని కోటబొమ్మాలికి చెందిన 8 మంది లబ్ధిదారులకు సుమారు 5 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలోనే కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు 3,28,00,000 రూపాయల చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విశాఖపట్నంలోని పునర్వ్యవస్థీకరణ చెందిన 10 జోనల్ కార్యాలయాల్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుందని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు భీమిలి, మధురవాడ, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, పెందుర్తి, గాజువాక, అగ్నంపూడి, అనకాపల్లి జోన్ల కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు జరుగుతుందని ఆయన వెల్లడించారు. కావున నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా

0: వీధి దీపాలు, ఉద్యానవనాలు, రెవెన్యూ, యూసీడీ, ఇంజనీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై నగర ప్రజలు అర్జీల ద్వారా తమ సమస్యలను తెలియపరచవచ్చని కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సన్నబియ్యం రకానికి చెందిన నూతన వంగడాన్ని పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధన కేంద్రం రైతులకు అందిస్తోంది. సన్నగింజ రకాల అభివృద్దిలో భాగంగా ఈ పరిశోధన కేంద్రం గత సంవత్సరం MTU 1426 అనే వరి రకానికి రూపకల్పన చేసింది. ఇది ప్రస్తుతం 2వ సంవత్సరం క్షేత్రస్థాయి పరిశీలనలో ఉంది. జిల్లాలోని ఏ వేమవరం, అడవికొలను గ్రామాల రైతులు ఈ దాల్వా సీజన్లో ఈ నూతన రకాలను సాగు చేయగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు ఈరోజు ఆ పంటను పరిశీలించారు. అనంతరం వాళ్ళు విలేకరులతో మాట్లాడుతూ ఈ నూతన వంగడం సాగు సగటున దుబ్బుకు 20 నుండి 25 వరకు పిలకలు చేసి చిక్కటి కంకి కలిగి ఉందని తెలిపారు. ఇది దోమ, పొడ తెగులు, బ్యాక్టీరియా ఎండాకు, కాండం కుళ్ళు, మెడవిరుపు తెగుళ్లను తట్టుకోవడం వల్ల సస్య రక్షణ మందులపై పెట్టే ఖర్చు ఎకరాకు సుమారు 3,000 రూపాయల వరకు ఆదా అయ్యిందన్నారు. మరిన్ని వివరాలను ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గిరిజారాణి తెలియజేస్తూ,
1: ప్రభుత్వం ఇప్పుడు సన్న రకాలు వేసుకోవడం నేపథ్యంలో మనకి దాళువాలో గోదావరి మండలంలో 11-22 ప్రత్యామ్నాయంగా ఈ 14-22 రకం సాగు చేసుకోవచ్చు. అలాగే సార్వాలు ఎక్కడైతే ఆలస్యంగా వేసుకోవాలనుకున్నారో 130 రోజులు లేదా బెట్ట పరిస్థితులు వస్తున్నారు అన్నప్పుడు మనకి విజయనగరం జిల్లా, పల్నాడు, ప్రకాశం జిల్లా, అలాగే బాపట్ల కూడా లేట్ గా వేసుకునే వాళ్ళు, 130 రోజులు కావాలనుకున్న వాళ్ళు, కాకినాడలో కూడా కొంత అప్లైన్ ఏరియాలో 130 రోజులు కావాలనుకున్నప్పుడు ఈ సాధారణ రకానికి ప్రత్యామ్నాయంగా కూడా 14-26 రకాన్ని సాగు చేసుకోవచ్చు.
0: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణలో స్వతంత్ర జర్నలిజం పాత్ర, జర్నలిస్టుల భద్రత అనే రెండు అంశాలు ప్రధాన భూమికగా ఈ సంవత్సరం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. జర్నలిస్టులు తాము ప్రతిరోజు వృత్తిరీత్యా చేసే పని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నిన్నటి ఉత్తర దక్షిణ ధ్రువని ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కుమరియన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని ఉత్తర కోస్తాంధ్రాల్లో 1-2 చోట్ల రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా కొన్ని గదులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కురుమల దగ్గర మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా కురుమల దగ్గర గదులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. కురుమల దగ్గర మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన
0: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ సాయంత్రం 5 గంటల సమయానికి కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 72.7 మిల్లీమీటర్లు, కాట్రేనికోనలో 57.7 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 50.2 మిల్లీమీటర్లు, పిఠాపురంలో 45.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. ఇక మరోవైపు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పరిపాడులో 46.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి కోల్కతాకు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ 61 పరుగులతో రాణించగా కోల్కతా బౌలర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో కోల్కతా 6 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 70 పరుగులు చేసింది. అలాగే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈరోజు రాత్రి 7:30 మరో మ్యాచ్ జరగనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల మధ్య 4 వరుసల నూతన జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తేమ శాతం 25 వరకు ఉన్న ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాల్సిందేనని మంత్రి కందుల దుర్గే స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 పట్టణాల్లో ఈరోజు వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నీట్ పరీక్షను నిర్వహించారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. చతుర్ణాం రాజ్యానాం ఏకస్య కేంద్రశాసిత ప్రదేశస్య చ నైర్వాచనిక మతగణనాయై మంచః సజ్జః అస్తి. నిర్వాచనాయోగేన పశ్చిమ బంగాళస్య ఫాల్టా విధానసభాక్షేత్రస్య సర్వేషు 85-200 మతదాన కేంద్రేషు పునః మతదానస్య ఆదేశో ప్రదత్తః. మతదానం అస్మిన్ మాసే 21 దినాంకే భవిష్యతి. దిల్ల్యాః వివేక విహార క్షేత్రే మహతి అగ్నిప్రకోపే 9 మృతాః. వర్తమానస్య పశ్చిమ ఏషియా ద్వంద్వస్య మధ్యే అగ్రిమే మాసే తైల ఉత్పాదనస్య లక్ష్యాన్ని వర్ధయితుం ఓపెక్ ప్లస్ దేశాః సైద్ధాంతిక రూపేణ సమ్మతాః జాతాః. అద్య సంపూర్ణే విశ్వస్మిన్ విశ్వ పత్రకారితా స్వాతంత్ర్య దివసః ఆచర్యతే. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య గుజరాత్ టైటన్స్ దళం పంజాబ్ కింగ్స్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. పశ్చిమ బంగాల్, అసం, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి విధానసభా నిర్వాచనానాం మతగణన శ్వః ప్రాతః 8 సమారప్స్యతే. నిర్వాచనాయోగేన ఏతదర్థం సర్వాః సజ్జతాః కృతాః. అసమస్య 26-100 ఆసనేషు కేరళం రాజ్యస్య 40-100 ఆసనానాం, పుదుచ్చేరి కేంద్రశాసిత ప్రదేశస్య 30 చ అప్రైల్ మాసస్య 9 మతదానం అభవత్. ఏవమేవ తమిళనాడోః 34-200 సహైవ పశ్చిమ బంగాళే చ ప్రథమచరణాయ 50-100 ఆసనేషు చ అప్రైల్ మాసస్య 23 మతదానం అజాయత్. పశ్చిమ బంగాళే మతదానం సురక్షయ దృఢప్రబంధేషు 77 మతగణనా కేంద్రేషు సంపత్స్యతే. ఆయోగేన మతగణనా కేంద్రాణాం పరితః శాంతి వ్యవస్థాయాః సుచారు సంచాలనాయ వ్యాపక ప్రబంధాః కృతాః. అపరత్ర అసమ రాజ్య విధానసభాయాః 26-100 ఆసనానాం కృతే 35 జనపదానాం 40 కేంద్రేషు దృఢ సురక్షా వ్యవస్థాయాం మతగణనా భవిష్యతి. రాజ్య అప్రైల్ మాసస్య 9 ప్రాయః 80% మతదానం అభవత్. పుదుచ్చేరి విధానసభా నిర్వాచనస్య మతగణనాయై సురక్షాయాః పర్యవేక్షణస్య చ సుదృఢాః ప్రబంధాః కృతాః. పుదుచ్చేరి రాజ్యస్య ముఖ్య నిర్వాచనాధికారీ పి జవాహరః ఆకాశవాణ్యై విజ్ఞాపితవాన్ యత్ పుదుచ్చేరి క్షేత్రస్య సర్వేషాం 30 విధానసభాసనానాం మతగణనా కరైక్కల యనం మాహే నగరేషు సంపత్స్యతే. పశ్చిమ బంగాళస్య దక్షిణ 24 జనపదస్య ఫాల్టా విధానసభాక్షేత్రస్య సర్వేషు 85-200 మతదాన కేంద్రేషు మే మాసస్య 21 పునర్మతదానం భవిష్యతి. మతగణనా మే మాసస్య 24 సంపత్స్యతే. నిర్వాచనాయోగేన విజ్ఞాపితం యత్ అప్రైల్ మాసస్య 31 సంపన్నాయాం మతదాన ప్రక్రియాయాం లోకతాంత్రిక ప్రక్రియాయాః వ్యాపక ఉల్లంఘనమాలక్ష్య ఏష నిర్ణయః స్వీకృతః. పర్యవేక్షకైః తావత్ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రైః సహ సంకేతభంగః మతదాతృభ్యః భయ ప్రదర్శనం తథా మతదాన నియమానాం ఉల్లంఘనం ఇత్యాదీనాం గభీర త్రుటీనాం సూచనా ప్రదత్తా. బహుషు కేంద్రేషు ఈవీఎం యంత్రాణాం పింజోపరి కృష్ణ పట్టికాః యోజితాః ఆసన్. అనధికృత వ్యక్తీనాం మతదాన కేంద్రేషు ప్రవేశః తథా చ అన్యజనైః మతదాన కరణం ఇత్యాదీనాం ఘటనానామపి పుష్టిః కృతాః. దిల్ల్యాః వివేక విహార క్షేత్రే అద్య ప్రాతః 4 భవనే భీషణాగ్నికాండే 9 మృత్యుముపగతాః. ఘటనాయాః సూచనాం ప్రాప్యైవ 14 దమకలవాహనాని ఘటనాస్థలం ప్రతి ప్రేషితాని. అగ్నిశమనాధికారిణః ముఖేశ వర్మణః వక్తవ్యానుసారం ప్రాతః పంచవింశతి నిమేషాధిక షడ్వాదన పర్యంతం అగ్నౌ పూర్ణతయా నియంత్రణం జాతం. దిల్ల్యాః ఉపరాజ్యపాలః తరణజీత్ సింహ్ సంధూ ఏవం ముఖ్యమంత్రి రేఖాగుప్తా ఇత్యేతౌ ఘటనామాలక్ష్య గభీరం శోకం ప్రకటితవంతౌ. ఉపరాజ్యపాలేన సామాజిక సంజాలీయ మాధ్యమేషు మృతానాం పరివారాయ స్వకీయాః సంవేదనాః ప్రకటీకృతాః. ముఖ్యమంత్రిణా ప్రోక్తం యత్ దిల్లీ సర్వకారః విపత్కాలేస్మిన్ ప్రభావిత పరివారైః సహ వర్తతే, సహైవ సంపూర్ణస్థితేః నిరంతరం పర్యవేక్షణం జాయమానమస్తి. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. పశ్చిమేషియా క్షేత్రే జాయమానస్య సంఘర్షస్య మధ్యే ఓపెక్ ప్లస్ దేశైః జూన్ మాసే తైలోత్పాదనస్య లక్ష్యం వర్ధయితుం సైద్ధాంతిక రూపేణ సహమతిః ప్రకటితా. ప్రతివేదనానుసారం సప్త ఓపెక్ ప్లస్ దేశాః ఆగామి మాసే తైలోత్పాదనస్య లక్ష్యం ప్రతిదినం ప్రాయః 88,000 లక్ష్యం వైరల పరిమాణేన వర్ధయితుం సహమతాః సంతి. భూరాజనైతిక సంకటస్య తథా ఓపెక్ సమూహాత్ సంయుక్త అరబ్ అమీరాతస్య నిర్వర్తనస్య మధ్యే అయం అనవరతం తృతీయః మాసిక వృద్ధిక్రమః అస్తి. అద్య విశ్వ ప్రెస్ స్వాతంత్ర్యదివసః అస్తి. అయం దివసః తావత్ ప్రెస్ స్వాతంత్ర్యస్య సమర్థనార్థం వికాసార్థం సహైవ విశ్వస్మిన్ ప్రెస్ స్వాతంత్ర్యస్య స్థితేః ఆకలనస్యవసరం ప్రయక్షతి. అస్య వర్షస్య విషయః శాంతిపూర్ణ భవిష్యస్య నిర్మాణం ఇతి వర్తతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవదత్ యత్ గెలాక్సీ ఐ ఇత్యస్య మిషన్ దృష్టిః భారతస్య అంతరిక్షయాత్రాయాం మహతోపలబ్ధిః అస్తి. విశ్వస్య ప్రథమస్య ఆప్టోసార్ ఇత్యస్య ఉపగ్రహస్య భారతస్య బృహత్తమస్య నిజి నిర్మితస్య ఉపగ్రహస్య చ సఫల ప్రక్షేపణం నవకల్పనాయ రాష్ట్రనిర్మాణాయ చ యూనాం ఉత్సాహస్య ప్రమాణమస్తి ఇతి శ్రీమోదినా సామాజికాంతర్జాలీయే పటలే ఉక్తం. తేన గెలాక్సీ ఐ ఇత్యస్య సంస్థాపకేభ్యః సంపూర్ణదలాయ చ అభినందితం. కేంద్రీయ సంసదీయ కార్యమంత్రి తథా వరిష్ఠ భాజపా నేత కిరేన్ రిజిజు ఇత్యనేన ఆరోపితం యత్ సర్వాణి వివక్షిదళాని నిరంతరం శాసకీయ సంస్థాసు నిర్వాచనాయోగే ఈవీఎం యంత్రేషు ప్రసారమాధ్యమేషు చ ఆక్షేపం కృత్వా సంప్రతి న్యాయపాలికాయాం దోషారోపణం కుర్వంతి. సామాజిక సంజాలీయ మాధ్యమే స్వస్య సందేశే శ్రీ రిజిజు ఇత్యమునా ఉక్తం యత్ ఏతాని దళాని ఏతత్ నావగచ్చంతి యత్ ఏతాదృశానాం ఆక్షేపాణాం మాధ్యమేన తే వస్తుతః దేశస్య లోకతంత్రస్య మూల ఆత్మని ప్రహారం కుర్వంతి. ఇరాన్ సర్వకారేణ లెబ్నాన్ దేశం సమేత్య సర్వస్తరేషు యుద్ధ సమాప్తేః ఉద్దేశ్యేన అమెరికా సర్వకారాయ చతుర్దశ సూత్రీయ యోజనా ప్రస్తుతా. ఇరానస్య ప్రస్తావానుసారం ఏతేషాం విషయాణాం సమాధానం 30 దినానాం అనంతరం భవితవ్యం. అస్మిన్ బలం ప్రదత్తం యత్ కూటనీతిక ప్రయత్నేషు యుద్ధ విరామస్య విస్తారః న భవేత్, అపితు యుద్ధస్య సంపూర్ణ సమాప్తేః ప్రాథమికతా స్యాత్. అమెరికాయాః రాష్ట్రపతినా డొనాల్డ్ ట్రంపేన అస్య ప్రస్తావస్య విషయ స్వ అసంతోషః ప్రకటీకృతః. తేన సంచేతనా ప్రదత్తా యత్ సైన్య వికల్పాః అధునాపి విచారపరిధౌ ఉపస్థితాః సంతి. భారత ఋతు విభాగేన అద్య పూర్వోత్తర భారతే కేరళం రాజ్యే మాహే ప్రదేశే పశ్చిమబంగే సిక్కిమే తమిళనాడు ప్రదేశే పుదుచ్చేరి ప్రదేశే చ పృథక్ పృథక్ స్థానేషు ప్రచండవృష్టేః పూర్వానుమానం ప్రకటితం. జమ్మూకశ్మీరే లద్దాఖే ఛత్తీస్గఢే తటీయ ఆంధ్రప్రదేశే చ అద్య మేఘవృష్టేః విద్యుత్స్ఖలనస్య చ సంభావన విద్యతే. అద్య హర్యాణాయాం చండీగఢే దిల్ల్యాం బిహారే ఒడిశాయాం కేరళం ప్రదేశే పంజాబే మధ్యప్రదేశే చాపి తథైవ స్థితేః సంభావనా వర్తతే. విభాగేన అద్య తటీయ ఆంధ్రప్రదేశస్య కేషుచిత్ స్థానేషు ఉష్ణతరంగస్య స్థితేః అనుమానం ప్రకటితం. ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం ఆతిథేయ గుజరాత్ టైటన్స్ దళం అహ్మదాబాదస్య నరేంద్ర మోదీ క్రీడాంగణే పంజాబ్ కింగ్స్ దళం సమ్ముఖీకరిష్యతి. ఇది వార్తాః.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పల్లెసీములు గ్రామీణుల కార్యక్రమాన్ని వింటారు.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: ఈనాటి పల్లెసిములు కార్యక్రమంలో భజనావళి శీర్షికన శ్రీ జే పాపారావు బృందం సమర్పించిన భజనలు వింటారు.

జాత తరుమూల వాచను భావయామి పవమానందను. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తను తత్ర తత్ర కృతమస్తకాంజలం. బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమతరాత్ర.

0: జై రాజా రామచంద్ర మహారాజ్ కీ
1: జై.
2: మీరింతవరకు శ్రీ జె పాపారావు బృందం సమర్పించిన భజనలు విన్నారు. ఈనాటి పల్లిసిములు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

రసాయనిక ఎరువుల మీద దృష్టి పెట్టడం ఎక్కువగా జరిగింది. దీనివల్ల సత్ఫలితాలతో పాటు దుష్ఫలితాలను కూడా చవిచూడాల్సి వచ్చింది. పీల్చే గాలి, తాగే నీరు, పండించే పంట, తీసుకునే ఆహారం అంతా కూడా కలుషితమైపోయినాయి. విచక్షణారహితంగా రసాయన ఎరువుల వాడకం వల్ల నేల ఉత్పాదక శక్తి, నేల ఆరోగ్యం క్షీణించింది. నేల నీటి కాలుష్యం పెరిగిపోతోంది. అలాగే పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం, కలుషిత ఆహారం కూడా బాగా పెరిగిపోతున్నాయి. వీటి ఫలితంగా ఆరోగ్య హానికరమైన పదార్థాలు పెరిగిపోతున్నాయి. పురుగుమందుల వల్ల ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా విషప్రభావానికి గురి అయి మరణించిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. పశుపక్ష్యాదులకు, పెంపుడు జంతువులకు, చేపలకు ఎంతో హాని కలిగిస్తోంది. తేనెటీగలు, వానపాములు గణనీయంగా నశించిపోయాయి. ఈ సవాలును ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పద్దతుల్ని పాటిస్తూ సమగ్ర ఎరువుల యాజమాన్యం, అలాగే సమగ్ర సస్యరక్షణ విధానాల్ని పాటించుకుంటూ మనం కనుక ముందుకు సాగితే భవిష్యత్తు తరాలకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధానాల మీద ఇప్పటికే విస్తృత పరిశోధనలు జరిగాయి. ఈ విధానాల ద్వారా అధికోత్పత్తితో పాటు నాణ్యమైన ఉత్పత్తులను, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో సాధించవచ్చని రుజువైంది. జాతీయ ఆహార భద్రత, రైతుల ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణలోనికి తీసుకుని సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఇది సాధ్యమవుతుందా అనేది మన ముందున్న పెద్ద సమస్య. దీనిమీద విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది. మన దేశానికి గాని రాష్ట్రానికి గాని సేంద్రీయ వ్యవసాయం కొత్త కాదు. 70 నుండి 80 సంవత్సరాలకు పూర్వం మన రైతాంగం చేస్తున్నది సేంద్రీయ వ్యవసాయమే. అప్పటి రైతులు తమకు అందుబాటులో ఉన్న పశువుల ఎరువు, సేంద్రీయ వ్యర్థ పదార్థాలు, పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించి పంటలు పండించేవారు. దిగుబడులు తక్కువైన నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం లభించేది. ఇప్పుడు మరలా సుస్థిర వ్యవసాయం గురించిన అవగాహన రైతుల్లో కలిగించాలి. కేవలం సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి పంటలను పండించే విధానమే సేంద్రీయ వ్యవసాయం అని చెప్పవచ్చు. రసాయన ఎరువులు, పురుగు మందులు, శిలీంద్ర నాశినులు, కలుపు మందుల వాడకం ఎంతమాత్రం పనికిరావు. చివరకు రసాయనాలతో విత్తన శుద్ధి కూడా సేంద్రీయ వ్యవసాయంలో నిషిద్ధం. ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా సహజ వనరులతో, సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయటమే సేంద్రీయ వ్యవసాయం. కృత్రిమ వనరులను ఏ పరిస్థితిలోనూ వినియోగించటానికి వీల్లేదు. జీవ సంబంధ పద్ధతులు, యాంత్రిక పద్ధతులను మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పర్యావరణ ప్రకృతి వనరుల యాజమాన్యమే కాని కృత్రిమ వనరుల వినియోగం మాత్రం కాదు. సేంద్రీయ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలు, జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. సహజ వనరులైన నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికాకుండా చూడటం, అలాగే అన్ని రకాల సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు ఉపయోగించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించడం, పంటలను నష్టపరిచే క్రిమికీటకాలు, తెగుళ్లు మొదలైన వాటిపై వృక్ష సంబంధ, జీవ సంబంధ పదార్థాలను ఉపయోగించి అదుపులో పెట్టడం, ప్రతి దశలోనూ సక్రమ యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యతనివ్వడం, ఇవన్నీ కూడా సేంద్రీయ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే సేంద్రీయ ఎరువులు 2 రకాలుగా ఉంటాయి. స్థూల సేంద్రీయ ఎరువులు, చిక్కటి సేంద్రీయ ఎరువులు. స్థూల సేంద్రీయ ఎరువులు అంటే ఏమిటంటే, స్థూల సేంద్రీయ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే వీటి వల్ల నేల భౌతిక లక్షణాలపై అధిక ప్రభావం చూపే ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, మేకల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, వీటన్నిటినీ కూడా స్థూల సేంద్రీయ ఎరువులు అంటారు. అలాగే చిక్కటి సేంద్రీయ ఎరువులు అంటే స్థూల ఎరువుల కన్నా ఎక్కువ శాతం పోషకాలుంటాయి. ఉదాహరణకి గింజల నుండి నూనె తీయగా మిగిలిన పదార్థం అంటే వేపపిండి, ఆముదం పిండి, లేకపోతే ఈ నువ్వు అట్టలు ఇలాంటివన్నీ కూడా చిక్కటి సేంద్రీయ ఎరువులుగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో సేంద్రీయ ఎరువులుగా చెరకు మడ్డి, ఫిల్టర్ మడ్డి అంటారు దీన్ని, వర్మి కంపోస్టు, ఇవి అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పశువుల పేడ ఎరువును మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక, పశువుల కొట్టం దగ్గరగా సుమారు 20 నుండి 25 అడుగుల పొడవు, 5 నుండి 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేటట్లు గొయ్యి తవ్వాలి. పశువుల పేడ, మూత్రంతో తడిసిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డి గుంతలో ఒకవైపు నుంచి పోసుకుని రావాలి. 1 గజం భాగంలో సుమారు 6 అడుగుల ఎత్తు వరకు నిండినప్పుడు కొద్దిగా నీటిని చిలకరించి 2-3 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి మట్టితో గాని పేడ బురదతో గాని కప్పాలి. ఈ విధంగా క్రమంగా గోతి నిండా నింపుకుంటూ భూమట్టానికి 1 నుండి 1.5 అడుగుల ఎత్తు వరకు వచ్చిన తర్వాత మట్టి

0: తో కప్పాలి. ఆ తర్వాత ఇది 3 నుండి 4 నెలలకు చివికిపోతుంది. పొలానికి తోలే సమయానికి ఇది మంచి సేంద్రీయ ఎరువుగా మారుతుంది. అలాగే బయోగ్యాస్ ఎరువుని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక పశువుల పేడ నుండి బయోగ్యాస్ అనే ఇంధనం తయారు చేసుకోవచ్చు. గాలి తగలకుండా ట్యాంకులలో కొన్ని రోజుల పాటు చిక్కగా తయారు చేసిన పేడ ద్రావణాన్ని మురగబెట్టినప్పుడు సూక్ష్మజీవుల చర్య ఫలితంగా వెలువడే వాయువు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఇంధనంగా వాడుకోగా మిగిలిపోయిన పేడ మరింత సారవంతమైన సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుంది. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ఖాదీ గ్రామోద్యోగ సంస్థ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. ప్రభుత్వం రుణ సౌకర్యం కూడా కలిగిస్తోంది. తర్వాత కంపోస్టు ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిత్యం లభ్యమయ్యే వ్యర్థ పదార్థాలు, పంటల అవశేషాలు, పశువుల మూత్రంతో కలిసిన పేడను కంపోస్టు తయారీకి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని 1 మీటర్ లోతు, 2 మీటర్ల వెడల్పు, అవసరమైనంత పొడవు గల గోతిని తవ్వాలి. వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతిలో వరుసగా సుమారు 30 సెంటీమీటర్ల మందంలో పేరుస్తూ మధ్య మధ్యలో పశువుల పేడ కలిపిన నీటిని సరిపడేంతగా చల్లుతూ 8 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చొప్పున ఒక్కొక్క పొరలో వేసి గోతిని నేలమట్టానికి పైన సుమారు 65 మీటర్ల ఎత్తు వరకు నింపాలి. పేడ మన్నుతో పైభాగాన్ని అలకాలి. 3 నుండి 4 నెలల్లో సేంద్రీయ పదార్థం బాగా చివికి నాణ్యమైన కంపోస్టు తయారవుతుంది. కోళ్ల ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. కోళ్ల ఫారాలు ఉన్న చోట తగినంత కోళ్ల ఎరువు లభ్యమవుతుంది. సాలీన సుమారు 7 లక్షల టన్నుల కోళ్ల ఎరువు లభిస్తుందని అంచనా. 40 కోళ్ల నుండి 1 సంవత్సరంలో 1 టన్ను ఎరువు తయారవుతుంది. కోళ్ల ఎరువులో సూక్ష్మ పోషకాలు కూడా ఉండి పైర్లకు ఉపయోగపడతాయి. కోళ్ల ఎరువును షెడ్లో నుండి తీసిన తర్వాత 5 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపి కొద్ది రోజుల పాటు గొయ్యిలో వేసి లేదా కుప్పగా పోసి తగిన విధంగా భద్రపరిచి బాగా చివికిన తర్వాత వాడుకోవాలి. దీనివల్ల పోషక విలువలు పెరుగుతాయి. కోళ్ల ఎరువు నీటి ఎద్దడి పరిస్థితుల్లో కన్నా నీటి వసతి గల భూముల్లో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. తర్వాత గొర్రెల మేకల ఎరువు ఏ విధంగా తయారు చేసుకోవచ్చంటే, గొర్రెల మేకల దొడ్లలో వచ్చిన ఎరువును పశువుల ఎరువులతో భద్రపరిచి పొలానికి వేసుకోవచ్చు. ఈ జీవాల మలమూత్రాలు నేరుగా పొలంలోనే పడి ఉపయోగపడతాయి. మంద కట్టడం పూర్తి కాగానే పొలాన్ని దున్నితే ఎరువు నేలలో కలిసిపోయి పోషకాలు వృధా కాకుండా ఉపయోగపడతాయి. అలాగే పచ్చిరొట్టె ఎరువును ఏ విధంగా చేసుకోవచ్చంటే, నేలకు తగినంత సేంద్రీయ పదార్థం అందించడానికి పచ్చిరొట్టె ఎరువుల వాడకం సులువైన చవకైన పద్ధతి. పప్పుజాతి పైర్లు పచ్చిరొట్టెకు బాగా పనికొస్తాయి. వీటిలో జీలుగా, జనుము, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము, అవిసె పైర్లు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. పూతకు వచ్చే సమయంలో వీటిని నేలలో కలియదున్ని ఎరువుగా ఉపయోగించుకోవటాన్నే పచ్చిరొట్టె ఎరువు అంటారు. దీనిని గ్రీన్ మెన్యూరింగ్ అని కూడా అంటారు. పశువుల ఎరువు తగినంతగా లభ్యం కాని ప్రస్తుత తరుణంలో పచ్చిరొట్టె ఎరువు ద్వారా నేలకు సేంద్రీయ పదార్థాన్ని అందించడం ఒకటే ప్రత్యామ్నాయ మార్గం. దీనికి సరిపడే విత్తనం ఉపయోగించాలి. జనుము 20 నుండి 25 కిలోలు, జీలుగా 12 నుండి 15 కిలోలు, పిల్లిపెసర 5 నుండి 6 కిలోలు, అలసంద 14 నుండి 15 కిలోలు, పెసర మినుము 6 నుండి 8 కిలోలు ఒక ఎకరానికి విత్తనంగా అవసరమవుతుంది. జీలుగా, జనుము, అలసంద వంటి పైర్లు ఎకరానికి 5 నుండి 7 టన్నులు, పిల్లిపెసర, పెసర మినుము వంటి పైర్లు సుమారు 3 టన్నుల పచ్చిరొట్టెనిస్తాయి. వీటిని నేలలో కలియదున్న తర్వాత బాగా నీరు పెట్టి 2 నుండి 3 వారాల పాటు మురగనివ్వాలి. ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రీయ ఆమ్లాలు తయారవుతాయి. కనుక మురుగునీటిని తీసివేసి కొత్త నీరు పెట్టిన తర్వాత పైరు నాటాలి. పచ్చిరొట్టె పైరు విత్తనం వేసే సమయంలో ఎకరానికి 50 కిలోలు, పైరును నేలలో దున్నే సమయంలో మరో 50 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ వేస్తే రొట్టె ఎక్కువగా తయారవడమే కాక తొందరగా చివికి తర్వాత పైరుకు కావలసిన భాస్వరాన్ని అందిస్తుంది. అలాగే పచ్చి ఆకు ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే, అందుబాటులో ఉన్న చోటు నుండి చెరువు, కాలువ, పొలంగట్లు, బంజర భూములు, అడవి ప్రాంతాల్లో పెరిగే అన్ని రకాల మొక్కల నుండి పచ్చి ఆకులు సేకరించి పొలంలో వేసి ఎరువుగా ఉపయోగించటాన్ని పచ్చి ఆకు ఎరువు అంటారు. ఈ విధంగా రైతు సోదరులు సేంద్రీయ వ్యవసాయం వైపు మగ్గు చూపితే కనుక ఎంతో లాభసాటిగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సమకూర్చుకోవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ప్రసార విశేషాలు. ఈ రాత్రి 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 7:15 పంట సీమలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు, నేల తయారీలో ఆధునిక యంత్రాల ప్రాధాన్యత, ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు. అనంతరం జానపద గేయం వింటారు. తదనంతరం కొబ్బరిలో కొమ్ము పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటారు. రాత్రి 7:45 చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. రాత్రి 8:00 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో భాగంగా మహాకవి కాళిదాసు కావ్యాలలో పర్యావరణం పరిరక్షణ, ఈ అంశం గురించి డాక్టర్ నిష్ఠల సుబ్రహ్మణ్యం గారి సంస్కృత ప్రసంగం వింటారు. రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఇందులో భాగంగా స్వాతంత్ర సమరంలో రాయలసీమ పోరాట యోధులు గాయని రచయిత్రి శ్రీమతి సుమ్మిశెట్టి సరళ గారితో పరిచయాల నుండి కొన్ని భాగాలు వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. రాత్రి 8:40 దేశభక్తి గీతం. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. రాత్రి 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అంకుర పరిశ్రమ గెలాక్సీ స్పేస్ మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎల్పీ

0: అక్రమ నిల్వలు, నల్ల బజారు విక్రయాలు అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడనుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అస్సాంలో మొత్తం 126 సీట్లు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 సీట్లకు ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో రెండో దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు రాష్ట్రవ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 294 స్థానాల్లోకి రేపు 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా పోలీసులు, రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియంత్రణలో జరుగుతుంది. అలాగే అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు కూడా పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఇదే మొదటిసారి. కౌంటింగ్ ప్రక్రియను సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో కూడిన బృందం నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలు రద్దు చేసినందువల్ల అక్కడ మే 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించి మే 24వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. అందుకే రేపు పశ్చిమ బెంగాల్లో 293 నియోజకవర్గాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట వ్యాప్తంగా 140 కౌంటింగ్ కేంద్రాల్లో తుది విడత సన్నద్ధతను ఉన్నతాధికారులు సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా, క్రమబద్దంగా జరిగేలాగా కౌంటింగ్ కేంద్రాల లోపల వెలుపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారులతో సహా సిబ్బంది అందరూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ధరించాలని, కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశించడానికి ముందు 3 అంచెల భద్రత వ్యవస్థ అమల్లో ఉందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్దం కావడానికి అన్ని పార్టీలు తమ పోలింగ్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించాయి. కాగా కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ డీఎంకే, టీవీకే పార్టీలు ఎన్నికల కమిషన్కు లేఖ రాశాయి. రేపు రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేలాగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కోరాయి. రాష్ట్రంలో 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీ స్పేస్ తన ప్రతిష్టాత్మక ఉపగ్రహం మిషన్ దృష్టిని ఈరోజు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఒక ప్రధానమైన మైలురాయిని చేరుకుంది. 190 కిలోల బరువున్న మిషన్ దృష్టి ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ నిర్మించిన అతిపెద్ద ఉపగ్రహం కావడం విశేషం. ఇది అంతరిక్ష సాంకేతికలో సరిహద్దులను చెరిపివేస్తున్న నవతరం స్టార్టప్ల సరసన గెలాక్సీ స్పేస్ను నిలబెట్టింది. గెలాక్సీ చేపట్టిన మిషన్ దృష్టి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం, భారతదేశంలో ప్రైవేట్గా నిర్మితమైన అతిపెద్ద ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావడం భారత అంతరిక్ష ప్రయాణంలో ఒక గొప్ప విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ఏడాది చివరి నాటికి ఆధార్ కార్డు రూపం మారిపోతుందని, అందులో కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయని వస్తున్న వార్తలను, సోషల్ మీడియా పోస్టులను ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈరోజు ఖండించింది. కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ ఉండే విధంగా మార్పులు చేసే ఆలోచన లేదే లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, భారతీయ పౌరులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరంగా తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900కు పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయి. సుమారు 47,40,000 సిలిండర్ల బుకింగులకు గాను దాదాపు 47,00,000 గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను నిన్నటి వరకు పంపిణీ చేశారు. భారతీయ ఎల్పీజీ సరుకుతో వస్తున్న మార్షల్స్ ఐలాండ్స్ జెండా కలిగిన ఎంటీ సర్వశక్తి అనే నౌక నిన్న హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నౌక ఈ నెల 13వ తేదీన విశాఖపట్నం చేరుకోనుంది. మరోపక్క పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య జూన్ నెలలో చమురు ఉత్పత్తి లక్ష్యాలను పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమణ తర్వాత ఇవాళ జరిగిన మొదటి వర్చువల్ సమావేశంలో వచ్చే నెలలో రోజుకు సుమారు 180,000 బ్యారళ్ల చమురు ఉత్పత్తి పెంచేందుకు 7 ఒపెక్ ప్లస్ దేశాలు అంగీకరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైదొలగిన తర్వాత ఇరాన్తో కలిపి ఒపెక్ ప్లస్ లో ప్రస్తుతం 21 మంది సభ్యులున్నారు. ఢిల్లీలోని షాద్రాలో వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక 4 అంతస్తుల భవనంలో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. 14 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2,00,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈరోజు ఈశాన్య భారతదేశం, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, లదాఖ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, ఒడిశా, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కోస్తా ప్రాంతాల్లో ఈరోజు, రేపు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు వేడి వాతావరణం నెలకొంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. లండన్లోని మేడమ్ టుసాడ్స్ తన ప్రధాన కార్యాలయంలో సినిమా, క్రికెట్ ప్రపంచానికి చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలతో ఐకాన్స్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక కొత్త ప్రదర్శనను ప్రారంభించింది. పరిమిత కాలం పాటు ఉండే ఈ ప్రదర్శనలో భారతదేశానికి చెందిన 13 మంది అగ్రశ్రేణి నటులు, క్రికెటర్ల విగ్రహాలు ఉంచారు. మే, జూన్ నెల వరకు సందర్శకులు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల మైనపు విగ్రహాలను దగ్గరగా చూసేందుకు వీలుగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలాగా శక్తివంతంగా తీర్చిదిద్దారు. లండన్ మేడమ్ టుసాడ్స్ జనరల్ మేనేజర్ స్టీవ్ బ్లాక్బర్న్ మాట్లాడుతూ, హిందీ చిత్ర పరిశ్రమకు ప్రపంచంతా ఉన్న వ్యాప్తి ఆదరణ అపారమైందని, భారతీయ సినిమా, క్రికెట్పై లండన్ వాసులకు ఉన్న అభిమానం ఏటికేటాడికి పెరుగుతోందని అన్నారు. ఐకాన్స్ ఆఫ్ ఇండియా ప్రదర్శన ద్వారా అభిమానులు తమకిష్టమైన తారలకు మరింత దగ్గరవుతారని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలోని కొన్ని విగ్రహాలను ఇతర దేశాల్లోని మేడమ్ టుసాడ్స్ కేంద్రాల నుంచి లండన్కు తీసుకొచ్చారు. ఇందులో బ్యాంకాక్ నుంచి విరాట్ కోహ్లీ విగ్రహం, న్యూయార్క్ నుండి ఐశ్వర్య విగ్రహం కూడా ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్కు 166 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపట్టి వత్తలందరికి 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మరొక మ్యాచ్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో మరికొద్దిసేపట్లో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అంకుర పరిశ్రమ గెలాక్సీ స్పేస్ మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో మరికొద్దిసేపట్లో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసిములు కార్యక్రమంలో నేల తయారీలో ఆధునిక యంత్రాల ప్రాధాన్యత, ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: రైతు సోదరులకి నమస్కారం. సహజంగా రైతు సోదరులు పంట అనంతరం కొంతమంది కొన్ని దగ్గరలో గమనిస్తుంది ఏంటంటే పంట అవశేషాలని తగలబెట్టేస్తున్నారు ఈ రోజుల్లో. అది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే నేలకి చాలా హాని చేస్తుంది, తర్వాత పంటలకు కూడా మనకు పోషకాలు తగ్గిపోతాయి అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం ఆధునిక యంత్రాలతో నేల తయారు చేసుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయి రైతులకి, అలాగే నేలకి, నేల యొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని చెప్తున్నారు. అయితే ఈరోజు ఈ ఆధునిక యంత్రాలతో నేల ఎలా తయారు చేసుకోవాలి, ఏ ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఈరోజు డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వీరు వ్యవసాయ ఇంజనీర్ శాస్త్రవేత్తగా ఉన్నారు. నమస్కారం సార్.
2: సార్ నమస్కారం.
1: సార్, మనం గమనిస్తూనే ఉంటాం, మీకు బహుశా తెలుసు, రైతు సోదరులు పంట తీసుకున్న తర్వాత, అంటే అందరూ కాదు, కొన్ని ప్రాంతాల్లో పంట అవశేషాలని కాల్ చేస్తూ ఉన్నారు, అంటే వెంటనే తర్వాత పంటకు వెళ్ళడానికి. ఇది నేల ఆరోగ్యాన్ని చాలా నష్టపరచడమే కాకుండా తర్వాత పంటలకు కూడా పోషకాలు తగ్గిపోతూ ఉన్నాయని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు, మీకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో సార్, అసలు నేల తయారీ అంటే ఏంటి, ఎందుకు చేసుకోవాలి, ఇది ఎందుకు ముఖ్యం, రైతు సోదరులకు చెప్పండి.
2: సార్, నేల తయారీ అనేది చాలా మొట్టమొదటి చాలా ముఖ్యమైనటువంటి ఆపరేషన్ సార్ మన అగ్రికల్చర్లో. సో మనం చూసినట్లయితే మామూలుగా నేల తయారు వచ్చేటప్పటికి విత్తనం విత్తిన తర్వాత నుంచి నీటి బాగా మొలకెత్తి రావడానికి, అలాగే బాగా ఆరోగ్యంగా పెరగడానికి, మంచి దిగుబడి ఇవ్వడానికి, సో మట్టిని నేల తయారీ అనేది ముఖ్య భూమికను పోషిస్తుంది సార్. అందుకని మనం ఏంటంటే నేల తయారు దగ్గర మనం స్పెషల్ అటెన్షన్ తీసుకుని మంచి ఇంప్లిమెంట్ తో నేల గానీ బాగా విత్తనం విత్తడానికి బాగా సిద్ధంగా చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి చాలా ఆస్కారం ఉంది సార్. సో మనం చూసినట్లయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే పంట పాత అవశేషాలు ఉంటాయి సార్, వాటిని అన్నీ చేస్తుంటారు. సపోజ్ మనము వరి పొలం దగ్గర నుంచి మెట్ట పొలాలు ఏవైనా కానీ పంట అయిపోయిన తర్వాత, పంట కాల వ్యవధి అయిపోయిన తర్వాత వాటి అవశేషాలు ఒకప్పుడు ఏంటంటే వాటిని వేరే వేరే అవసరాలకు ఉపయోగించేవారు. కానీ ఈ రోజులు పెరిగిన నాగరికతను ఆలోచించి వాటిని ఏం చేస్తుంటారంటే పొలంలో అంటే టైం తక్కువ ఉండడం వల్ల పొలంలో తగలబెట్టేస్తున్నారు సార్. ఆ తగలబెట్టడం వల్ల ఏమైపోతుందంటే ఏవైతే వాటిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలు అవ్వచ్చు, ఏవైనా మన ముఖ్య భూమి సాంద్రతను పెంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమో తగలబడిపోతున్నాయి. సో దానివల్ల పొల్యూషన్ వస్తుంది సార్. ఆ పొల్యూషన్ అంతా వచ్చి మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనం రీసెంట్ గా చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ మన పంజాబ్ గవర్నమెంట్ అంతా సార్ వాళ్ళు ఏంటంటే స్టామ్ మేనేజ్మెంట్ మిషనరీ, అంటే ఈ గడ్డిని రక్షించే పరికరాలకి 90% సబ్సిడీ వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే సార్ ఢిల్లీ మొత్తం పొల్యూషన్ వచ్చేసి పంజాబ్ లో అయ్యారని చూస్తుంది. మనం ఈ మధ్య కాలంలో చూసినట్లయితే తమిళనాడు నుంచి మన దగ్గర కూడా అలాంటి కంబైన్ హార్వెస్టర్ వచ్చేస్తున్నాయి సార్. పంట అంతా మనం ఏం చేస్తారంటే పంట మొత్తం కంబైన్ హార్వెస్ట్ చేస్తున్నాము. హార్వెస్టర్ చూసినట్లయితే మనం వరి పొలం తీసుకుంటే తలకాయల వరకు కట్ చేస్తుంది, కింద అంతా కాండం అలా ఉండిపోతుంది. మన రైతు సోదరులు ఏం చేస్తారంటే వాటిని తగలబెట్టేస్తారు సార్. సో పొల్యూషన్ వస్తుంది. దానికి ఏంటంటే పంట అవశేషాలకు మనం ఖనిజాలకు మార్చుకోవడానికి ఏంటంటే సార్ రకరకాల ఇంప్లిమెంట్స్ ఆధునిక యంత్రాలు మన మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయి సార్. మనం ఫస్ట్ మన ప్యాడి వ్యవసాయం మన వరి పొలంకి తీసుకున్నట్లయితే ప్యాడి చౌపర్ అని చెప్పి చక్కని యంత్రం ఉంటుంది సార్. ఆ చక్కని యంత్రం వచ్చేటప్పుడు మనం ట్రాక్టర్తో నడుపుకోవచ్చు, ట్రాక్టర్ పీటీఓతో మనం జాయిన్ చేసుకున్నామంటే సరిపోతుంది సార్. అది కూడా జస్ట్ మన కంబైన్ హార్వెస్టర్ లాగా ఉంటుంది. కాకపోతే మనం కంబైన్ హార్వెస్టర్ వచ్చేటప్పటికి తలభాగం కట్ చేస్తుంది. ఈ మిషన్ ఏదైతే ఉందో నేలకి అనుసంధానం దాదాపు 1 సెంటీమీటర్ హైట్ లో మొత్తం పంటను కట్ చేసి చిన్న చిన్న పీసులుగా చేసి వెనక ఒక అవుట్లెట్ ఉన్న గొట్టం ద్వారా భూమి పైన చల్లుకుంటూ వెళ్ళిపోతుంది సార్. దాని తర్వాత మనం కానీ ఏదైనా రోటావేటర్ కానీ ఏదైనా టీలేజ్ ఇంప్లిమెంట్ యూజ్ చేసి మన భూమిలో కలిపినట్లయితే సో మట్టి సాంద్రత పెరిగిపోతుంది సార్. అంటే మనం ఇక్కడ పంటను కాల్చట్లేదు, పొల్యూషన్ తగ్గిస్తున్నాం, అలాగే మట్టి సాంద్రతను కూడా ఏదైతే ముందు పంట యొక్క అవశేషాలను ఉపయోగించి మట్టి సాంద్రత కూడా మనం పెంచుతున్నాం సార్. అలా ఈ ప్యాడి చూపర్ ని మనం ఓన్లీ వరి పొలం కానీ కాదు సార్, ఏవైనా గడ్డి జాతి మొక్కలు దేనికైనా ఉపయోగించారు సార్, రాగులకు కానీ సో అలాంటి వాటి ఏర్లు దేంట్లోనే యూజ్ చేయాలి. అక్కడ గడ్డి కూడా ఇచ్చేస్తారు, ప్యాడీకి గోధుమకు కానీ గడ్డి జాతి కానీ రాగులు వీటికైనా ఉపయోగించారు సార్. మనం అదే మెట్ట పొలంకి వచ్చినట్లయితే కాటన్ ఒకటి, మేజ్ ఒకటి, అలాంటి వాటికి కూడా మనం ఏం చేస్తున్నాం, ఒకప్పుడు వాటిని బయోమాస్క్ అని వేరే వేరే ఇండస్ట్రీస్ యూజ్ చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో వాటిని కూడా ఉపయోగించట్లేదు మనం, వాళ్ళు రైతులు తగలబెట్టేస్తుంది. దానికి కూడా ఏంటంటే మన కాటన్ కాపు తీసుకుంటే కాటన్ షెడ్డర్ అని ఒక మంచి ఇంప్లిమెంట్ వచ్చింది సార్, మంచి ఆధునిక యంత్రం అందుబాటులో ఉంది. ఆ యంత్రం ఏం చేస్తుందంటే సార్ ఒక్కొక్క రోలో కాటన్ ముక్కను మొత్తం భూమి లోపలికి వెళ్ళినట్టు వేరుతో సహా మొత్తం పైకి లేపేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చల్లుకుంటూ వెళ్ళిపోతుంది సార్. మనం ఏంటంటే తర్వాత టీలేజ్ ఆపరేషన్ చేసి సరిపోతుంది. అలాగే మొక్కజొన్న కూడా సార్, మొక్కజొన్న కూడా ఇంకొక ఆధునిక యంత్రం వచ్చిన మల్చర్ అని చాలా మంచి యంత్రం సార్. అయితే మల్చర్ అని ఉంటుంది, మల్చర్ మన రోటావేటర్ లానే పోలి ఉంటుంది, కాకపోతే కొంచెం పని ఆపరేషన్ డిఫరెంట్ గా ఉంటుంది సార్. మనం ఈ మల్చర్ చూసినట్లయితే ఈ మల్చర్ తో గడ్డి జాతి మొక్కల నుంచి వరికి ఉపయోగించవచ్చు సార్. మనం కావాలి కావాలనుకుంటే పత్తికి ఉపయోగించవచ్చు, మొక్కజొన్నకు ఉపయోగించవచ్చు, నెక్స్ట్ మనకు చెరుకు పంటకు కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే ఉన్నది అక్కడ బ్లేడ్లు ఉంటాయి సార్, ఆ బ్లేడ్ వైట్ టైప్ బ్లేడ్ ఉంటాయి, ఎల్ టైప్ బ్లేడ్ ఉంటాయి. చెరుకు వెళ్ళినప్పుడు ఎల్ టైప్ బ్లేడ్ పెడతాము, మామూలు వాటికి వైట్ టైప్ బ్లేడ్ పెట్టుకుంటాం సార్. ఆఖరికి మనం చిల్లీకి కూడా యూజ్ చేసుకోవచ్చు సార్. అవి ఏం చేస్తుంది, చిన్న చిన్న పీసులు కట్ చేసేస్తుంది, భూమి పైన అలా పరచుకుంటే వెళ్ళిపోతుంది. చిన్న చిన్న పీసులు సార్, ఆ దాని లెంత్ వచ్చేటప్పటికి 1 నుంచి 2 సెంటీమీటర్ల ఉంటుంది. సో అలాగే చిన్న చిన్న పీసులు కట్ చేసేస్తుంది కూడా, అంటే సన్నగా ఉంటుంది. సో భూమిలో కలిగిపోవడానికి చాలా ఉపయోగపడుతుంది సార్.
1: సార్, డాక్టర్ అశోక్ గారు, ఎటువంటి ఆధునిక యంత్రాలు మనకు రైతు సోదరులకు అందుబాటులో ఉన్నాయో చక్కగా చెప్పారండి. అయితే ఈ ఆధునిక యంత్రాలు నేల తయారీలో ఎలా ఉపయోగపడతాయి అనేది ఒక ప్రశ్న. అయితే రైతులకి ఆధునిక యంత్రాల వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి
2: సార్? రైతు సోదరులు ఆధునిక యంత్రాలు ఉపయోగించడం వల్ల ఏంటంటే సార్, ఒక పనిని మనం తక్కువ సమయంలో ఎక్కువ ఏరియాని మనం కవర్ చేయొచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఒకే అంటే 2-3 ఆపరేషన్ కలిపి మనం ఒకే యంత్రంతో ఫినిష్ చేయొచ్చు సార్. సపోజ్ మనం దుక్కు దున్నటం తీసుకున్నట్లయితే, మొదటిసారి ప్రైమరీ టిలేజ్ అంటే మనం మంబీ ప్లవ్ గానీ మొదటిసారి దుక్కు దున్న నాగలతో చేస్తుంటాము, ఆ తర్వాత వచ్చేటప్పుడు సెకండ్ టిలేజ్ అని చేస్తుంటాము. ఈ ప్రైమరీ టిలేజ్ చేయడానికి ఒకసారి ముందు తొలకరు వచ్చిన తర్వాత మరలా తర్వాత ఇంకొక సెకండ్ టిలేజ్, 2-3 ఆపరేషన్ చేయడం వల్ల ఏంటంటే రైతులకు ఖర్చు పెరుగుతుంది సార్. సో అలా కాకుండా మనం ఈ ఆధునిక యంత్రాలతో చేసినట్లయితే ఒకేసారి మనము దుక్కి దున్నడం జరుగుతుంది, అలాగే మట్టిని బాగా మెత్తగా చేయడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి, కొన్ని కొన్ని యంత్రాలు ఉపయోగించడం వల్ల లెవెలింగ్ కూడా అయిపోతుంది సార్, ఆటోమేటిక్ ఆల్మోస్ట్ లెవెలింగ్ కూడా అయిపోతుంది. సో ఇదేంటంటే మనం ఒకసారి టిలేజ్ దుక్కి దున్నట్టు అయిపోయిన తర్వాత విత్తనం విత్తడానికి చాలా అనువుగా అయిపోతుంది, అంటే చాలా సమయాన్ని మనం ఆదా చేస్తున్నాము, అలాగే ఖర్చును ఆదా చేస్తున్నాము సార్. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే మనము లేబర్స్, మనకి మార్కెట్ లేబర్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని వచ్చేటప్పుడు ఎవరితో డిపెండ్ అవ్వకుండా ఒక ట్రాక్టర్, ఒక డ్రైవర్, ఒక యంత్రం తీసుకున్న చూసినట్లయితే సార్, ఈ మధ్య కాలంలో రోటావేటర్, జనరల్ గా చూస్తే లెవెలింగ్ రోటావేటర్ ఉంటుంది సార్. రోటావేటర్ వెనక ఒక బ్లేడ్ పెట్టేస్తే ఒక జస్ట్ లెవెలింగ్ బ్లేడ్ ఉంటుంది, ఆ లెవెలింగ్ బ్లేడ్ వచ్చిన పైన స్ప్రింగ్ ఉంటుంది కాబట్టి మనం ఎంత టైట్ కావాలంటే అంత చేసుకోవచ్చు. సో రోటావేటర్ కూడా కొంచెం లెవెలింగ్ చేసుకుంటూ వస్తుంది సార్. సో అది కూడా మనం 100% లెవెల్ అయిందని మనం చెప్పలేము. కంప్లీట్ మనకు లెవెలింగ్ కావాలంటే మనకు మార్కెట్ లో చూస్తే లేజర్ లెవెల్స్ అండ్ అడ్వాన్స్ ఇంప్లిమెంట్స్ చాలా అవైలబిలిటీ ఉన్నాయి సార్. సో దాని ద్వారా చూసినట్లయితే దగ్గర 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఉంటుంది సార్. అవి వచ్చేసేటప్పటికి ఏంటంటే మనము 45 HP ట్రాక్టర్ తగిలించుకుంటాము, ఆ లేజర్ లెవెల్ పనితనం వచ్చేటప్పటికి లేజర్ లైట్ టెక్నాలజీతో వర్క్ చేస్తుంది సార్. అవి ఏం చేస్తాయంటే పొలం మనం చూసినట్లయితే, మనము సపోజ్ ఇసుక నెల తీసుకున్నాం సార్, ఇసుక నెల తీసుకున్నట్లయితే మనకు పొలం చూసిన అబ్బా బాగా లెవెల్ అయిపోయింది మనకు కనిపిస్తుంది, కానీ మనం ఒరిజినల్ గా మనం చూసినట్లయితే లెవెల్ అవ్వకపోవచ్చు సార్. ఎందుకంటే ఇసుక ఎరోజన్ వల్ల ఇసుక ఏంటంటే గాలికి ఒక చోటకి వెళ్ళబడలా జరుగుతుంది. అందుకని ఏం చేయాలంటే ప్రతి రైతు సోదరులు కంపల్సరీ కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా గానీ వాళ్ళ పొలంని లేజర్ లెవెల్తో కంపల్సరీ లెవెలింగ్ చేయించుకోవాలి సార్. ఆ లెవెల్ ఏం చేస్తుందంటే సార్, ఎక్కడైతే మట్టి ఎక్కువ ఉన్నదో మనం ఏం చేస్తామంటే మనం ఎంత లెవెల్ కావాలో మనం ఫిక్స్ చేసుకుంటాం సార్. దానికి ఒక ట్రాన్స్మిటర్ వచ్చే గట్టు పైన పెట్టేస్తాం, రిసీవర్ మన ట్రాక్టర్ ఉంటుంది. సో ఈ 2 ట్రాన్స్మిటర్, రిసీవర్ అండ్ లేజర్ లైట్ తో అనుసంధానం అయిపోతాయి సార్. ఒక హైట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ లేజర్ లెవెల్కి మనకు బ్లేడ్ ఉంటుంది సార్. ఆ బ్లేడ్ ఏం చేస్తుందంటే మన ట్రాక్టర్ తో లాగుతూ వెళ్ళిపోతుంటాము, అప్పుడు బ్లేడ్ ఎక్కడైతే ఎక్కువ ఉందో మట్టి, ఆ మట్టిని కట్ చేసుకుని ఆ బకెట్ ఉంటుంది సార్, ఆ బకెట్ లో తీసుకుని వస్తుంది. తీసుకుని వచ్చి ఎక్కడైతే పల్ల ఉందో ఆటోమేటిక్ గా ఆ బకెట్ కిందకి దిగుతుంది, ఏదైతే కట్ చేసిన మట్టి ఉందో ఆ గుంటలో పోసుకుంటూ వెళ్తుంది సార్. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఎత్తున్న చోట కట్ చేయడము, తక్కువ ఉన్న చోట తీసుకొచ్చి ఫిల్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే పొలము చాలా సమాంతరంగా మనం చూసిన ఒక పలక ఎలా ఉంటుంది అలా ఉంటుంది సార్. మనం పొలంలో ఏం చేస్తాం, వాటర్ ఇస్తాం సార్. వాటర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒక పొలం లెవెల్ గా లేదనుకోండి, వాటర్ మన స్లో ప్రకారం ఎక్కడైతే తక్కువ పల్లం ఉంటుందో ఆ పొలంలో వాటర్ అంతా వెళ్ళిపోతుంటుంది. సో వెళ్ళిపోయి అక్కడ మాత్రం వాటర్ ఎక్కువ లాగింగ్ అయిపోతుంది, ఎక్కడైతే నీరు అవసరం అక్కడ నీరు ఉండట్లేదు, ఎక్కడైతే పల్లం ఉందో అక్కడ నీరు వెళ్ళిపోతుంది, అక్కడ నీరు ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల ఏమైపోతుంది, పంట దిగుబడి వ్యత్యాసం వస్తుంది సార్. ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉందో అక్కడ ఒకలా, వాటర్ లేని చోట ఒకలా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ లేజర్ లెవెలింగ్ తో లెవెలింగ్ చేసుకోవడం వల్ల పోలాన్ని మనకేంటి, మనం ఏమైతే నీరు కానీ ఏదైనా న్యూట్రియంట్ కానీ ఏదైతే మనం ఇస్తున్నాం, ద్రవ రూపం ఏదైతే ఇస్తున్నాం, అవంతా ఏంటంటే పంటకి అన్ని వైపులా ఒకే రకాలు వెళ్ళిపోతుంది సార్. దానివల్ల మనకి నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే సార్, ఈ కటింగ్ మనం చెప్పుకున్నాం కదా, కట్ చేస్తుందని చెప్పాం కాబట్టి వాటర్ ఒక చోట లాక్ అయిపోవడం అంటే ఒక చోట ఆగిపోవడం, గుంటలో ఉండిపోవడం అలాంటిది ఏమి ఉంటుంది. దానివల్ల నీటి వినియోగం చాలా సమృద్ధిగా జరుగుతుంది సార్. మనం ఈ లెవెల్ ఫిక్స్ చేయడం
1: సార్. అలాగే మనం రైతు సోదరులు ఎదుర్కొంటున్న మరొక సమస్య, మీరు ఇంతకు ముందు ప్రస్తావించారు కూడా, లేబర్ సమస్య. అంటే కార్మికులు అందుబాటులో లేరు మనకి ఎక్కువ మంది, అది కలుపు తీయడానికి కానివ్వండి ఇంకా ఇతరత్ర వ్యవసాయ పనులకి. ఈ ఆధునిక యంత్రాల వల్ల ఈ కార్మిక సమస్యను ఎలా పరిష్కరిస్తాయంటారు
2: సార్? యాక్చువల్లీ మనం చూసినట్లయితే రోజు రోజుకి మానవ శక్తి, అంట్లో మనం పొలంలో పనిచేసే మానవ శక్తి చాలా తగ్గిపోతుంది సార్. మనం చూసినట్లయితే ఈరోజు పట్టణాల్లోని కాదు గ్రామాల్లో కూడా అగ్గరికి మనం వ్యవసాయం చేయాలంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్. దీనివల్ల ఏమైపోతుంది, కార్మికులు కొరత ఉన్నప్పుడు ఈ ఆధునిక యంత్రాలు ఉపయోగించినట్లయితే అంటే తక్కువ మందితోటే మనం కంపల్సరీ చేయవలసిన పనులు ఉన్నాయి, మనం తక్కువ వ్యవధితోటే తక్కువ మనుషులతో తోటి మనం పని చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సార్.
1: సార్ అయితే నీటి వినియోగంలో యంత్రాలు ఎటువంటి పాత్ర పోషిస్తాయి?
2: సార్ నీటి వినియోగం చూసినట్లే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సార్, మనం ఆధునిక యంత్రాలతో పొలం దున్నప్పుడు మనం ఏదైతే డెప్త్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఎంత లోతుకు మనం పొలం దున్నాలనుకుంటున్నామో మనం మాన్యువల్ గా చేసినప్పుడు మనుషులు చేసినప్పుడు ఏంటంటే వ్యత్యాసం రావచ్చు సార్, మనము దున్నే వ్యత్యాసం. ఈ ఆధునిక యంత్రాలతో దున్నప్పుడు ఏంటంటే ఎంతైతే దున్నామో మొత్తం ఫీల్డ్ అంతా ఏదైతే అంత పొలం ఉందో భూమి లోతుల వరకు వెళ్ళి కట్ చేస్తుంది. సో దాని వల్ల వచ్చేసి అదొకటి.

0: నెక్స్ట్ ఇంకొకటి, మనం ఆల్రెడీ ఆధునిక యంత్రాలు ఉపయోగించేసాము, పొలవంతా లెవలింగ్ చేసుకున్నాం కాబట్టి నీటి వినియోగం ఉంటుంది. చూసారితే మనం ఏమైతే నీరుస్తున్నాం అన్ని వైపులకు, పొలంకి అన్ని వైపులకు వెళ్ళిపోతుంది. దానివల్ల నీటి వినియోగం అనేది చాలా సమృద్ధిగా జరుగుతుంది సార్. అంటే వ్యత్యాసం ఏమి ఉండదు, ఒక చోటుకు ఇంకొక చోటు అలా వ్యత్యాసం ఏం లేకుండా ఈ ప్రతి మొక్కకి వాటర్ యూనిఫామ్ గా అందుబాటులో వెళ్తుంది.
1: సఫిషియెంట్ గా నీటిని మనం పంటకి ఇవ్వగలుగుతాం.
0: అంటే ఎక్కువ వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు, మనం తక్కువ వాటర్ తో మనకి అర్థమైపోతుంది. సో పొలం అంతా తడిచిందాలి. మన వాళ్ళు ఏం చేస్తుంటారు, రైస్ జనరల్ గా మోటార్ వేసి వదిలేస్తారు సార్. ఆ నీళ్లు వచ్చేటప్పుడు ఫ్లడ్ ఇరిగేషన్ లో వెళ్ళిపోతూ ఉండాలి. కొన్ని చోట గట్టి ఆగిపోతుంది, కొన్ని చోట వెళ్ళదు. ఈ లోపు ఏమైపోతుంది, ఇక్కడంతా నీళ్ళు ఉండిపోయి భూమిలో పింగిపోతుంటాయి. అలా కాకుండా పొలం ఎప్పుడైతే లెవలింగ్ చేసి పెట్టినా అని మనం తక్కువ నీరు కూడా అన్ని వైపులకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది.
1: అవును సార్. డాక్టర్ అశోక్ గారు, తర్వాత పంట దిగుబడి మీద మనం ఈ వాడేటువంటి ఆధునిక యంత్రాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది సార్?
0: సార్, పంట దిగుబడి చూసినట్లయితే మామూలుగా మనం విత్తనం జర్మినేషన్ అనేది జనరల్ గా నేలపైన ఆధారపడి ఉంటుంది సార్. అలాగే నేల కండిషన్ పైన ఆధారపడి ఉంటుంది. సపోజ్ మనం నేల వచ్చేటప్పుడు బాగా మెత్తగా బాగా తయారు చేస్తాం అనుకోండి, అదర్స్ రూట్స్ వచ్చే భూమిలో నీటిగా వెళ్ళడానికి, ప్లస్ ఖనిజ లవణాలు ఏమైతే మనం భూమిలో ఉన్నాయో వాటిని పోషకాలు గ్రహించడానికి చాలా ఈజీగా. నెక్స్ట్ ఇంకొకటి సార్, మనం ఈ నేల తయారు ఆధునిక యంత్రాలతో చేస్తున్నాం కాబట్టి ఏవైతే కలుపు మొక్కలు అట్లాంటివి ఉన్నాయో మనం ఏం చేస్తున్నాం, ఈ ఆధునిక యంత్రాలతో అన్ని కలుపు మొక్కలు ఎంత చంపేస్తాయి, మొత్తం చంపేసి చిన్న చిన్న పీసులుగా భూమిలో కులిపోతాయి. కలుపు అనేది ఉండదు కాబట్టి మన కానీ ఏదైతే మట్టిలో ఉన్నాయి అవన్నీ ఓన్లీ పంట మాత్రం గ్రహిస్తుంది సార్. దానివల్ల పంట దిగుబడి పెరుగుతుంది, నాణ్యత కూడా బాగా పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది సార్.
1: సార్, డాక్టర్ అశోక్ గారు, ఈ ఆధునిక యంత్రాలు ఉపయోగించుకునేటప్పుడు రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి.
0: సార్, మనం ఆధునిక యంత్రాలు చూసినట్లయితే జనరల్ గా ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు సార్. కాకపోతే వాటిలో పనితనం గురించి మాత్రము ఎవరైతే డ్రైవర్ నడుపుతున్నారో డ్రైవర్ కి అతనికి కొంచెం అవగాహన ఉంటే చాలా ముఖ్యం అవసరం సార్. ఎందుకంటే మనం పొలంలో చేస్తుంటాం, ఫీల్డ్ ట్రాక్టర్ వచ్చేటప్పుడు చాలా నాయిస్ తో వెళ్తూ ఉంటుంది, ఫల శబ్దం చేస్తుంటుంది, వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే పొలంలోకి వెళ్లేటప్పుడు మనం ఏం చేయాలంటే ముందు చెక్ చేసుకోవాలి సార్, ఇంప్లిమెంట్ ఎలా ఉంది. సో దానికి ఏంటంటే సార్, మనము ఏదైతే యంత్రం ఉందో ఆ యంత్రాన్ని ట్రాక్టర్ తగిలిస్తున్నాం చూసి అటాచ్మెంట్ చేస్తాం కదా సార్, అటాచ్మెంట్ లోనే చాలా పనితనం ఉంటుంది సార్. ఆ ఇంప్లిమెంట్ మనము ట్రాక్టర్ కి నీట్ గా అటాచ్ చేయాలి. బాగా అటాచ్ చేసినప్పుడు మాత్రమే ఆ పరికరం అనేది యంత్ర భూమి లోపల నీట్ గా వెళ్తుంది సార్. నెక్స్ట్ ఇంకొకటి, తర్వాత ఏంటి, మనం ట్రాక్టర్ తగిలించేస్తాము, తగిలించేసిన తర్వాత ఇంప్లిమెంట్ మనం అటు ఇటు ఊపినప్పుడు ఎక్కువ స్వింగ్ ఉండకూడదు సార్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఊపినప్పుడు ఎక్కువ స్వింగ్ ఉండకూడదు. ఎక్కువ స్వింగ్ ఉంది అనుకోండి ఏదైనా ఫీల్డ్ కండిషన్ లో అటు వెళ్ళి టైర్ కి తగిలే ఛాన్స్ ఉంది. అందుకని మనకి ట్రాక్టర్ లింకుల దగ్గర చైన్స్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ చైన్స్. అడ్జస్ట్మెంట్ చైన్ తో మనం ఎక్కువ స్వింగ్ లేకుండా కొంచెం స్వింగ్ ఉంచినట్లు చూసుకోవాలి సార్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంప్లిమెంట్ వచ్చేటప్పటికి లోపల పెనిట్రేషన్ ఉండాలి కాబట్టి ట్రాక్టర్ పైన పడిపోతున్నట్లుగా అడ్జస్ట్ చేయాలి. ఈ అడ్జస్ట్మెంట్ కంపల్సరీ చూసుకోవాలి రైతు సోదరులు. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే వాటికి మెయింటెనెన్స్ మనం బాగా చూసుకోవాలి సార్. మెయింటెనెన్స్ అంటే గ్రీజ్ పాయింట్స్ ఎక్కడైనా ఇత్తిరిగే ఉన్నాయనుకోండి, గ్రీజ్ పాయింట్ గ్రీజ్ ఉందా లేదా, గ్రీజ్ లేకుండా చేసామంటే సార్ ఎక్కువ స్పీడ్ తో నడుపుతుంటాం కాబట్టి అక్కడ అరిగిపోయి బర్న్ అయ్యి బేరింగ్ చాలా కాస్ట్లీ సార్ అవి, ఆ గేరింగ్ బేరింగ్ డామేజ్ ఛాన్స్. అందుకని గ్రీజ్ పాయింట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఈ ఇంప్లిమెంట్ ఏదో ఆధునిక యంత్రం ఏదైతే భ్రమణ శక్తి ట్రాక్టర్ పీటీఓ నుంచి తీసుకుంటుందో మనం ఆ పీటీఓని ట్రాక్టర్ కి అటాచ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అటాచ్ చేయాలి సార్. ఎందుకంటే అటాచ్ చేసేటప్పుడు ఆ పీటీఓ కానీ షీల్డ్ లేదనుకోండి, కొన్నిసార్లు మన చేతి పడి నగిలిపోయే ఛాన్స్. అందుకని ఆ పీటీఓ షీల్డ్ ఉందా లేదా చూసుకోవాలి సార్. అలాగే ట్రాక్టర్ తగిలించినప్పుడు నడిపేటప్పుడు ఆపరేట్ చేసే అన్ని భద్రతా నియమాలన్నీ కంపల్సరీ పాటించాలి సార్. ఇవన్నీ పాటించినట్లయితే మనం ఏంటంటే ఫీల్డ్ లో ఏమన్నా యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సార్.
1: డాక్టర్ అశోక్ గారు, బానే ఉందండి. ఇప్పుడు ఆధునిక యంత్రాలతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, రైతు సోదరులు ఉపయోగించుకుంటారు. అయితే మీరు ఒక్కొక్క యంత్రం చెప్పేటప్పుడు సుమారుగా అంటే కాస్త ఇంప్లిమెంట్స్ కి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఒక్కొక్కటి చెప్తూ వచ్చారు. అంటే ఒక చిన్నపాటి రైతుకి కొంచెం కష్టంగా అవచ్చు కదండి. ఇలాంటి నేపథ్యంలో రైతులు ఎలా బాగా మేనేజ్ చేసుకుని వాళ్ళు అంటే కొంతమంది రైతులు కలిపి తెచ్చుకోవడమా, లేకుంటే వాళ్ళు మరి ఎక్కడి నుంచైనా రెంట్ బేసిస్ లో తెచ్చుకోవడం, ఇలాంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా?
0: సార్, ఇది చూసినట్లయితే మనము ఆల్మోస్ట్ మన ప్రతి గవర్నమెంట్ లో మనకు ప్రతి విలేజ్ లో ఒక ఆర్బీకే సెంటర్స్ ఒకప్పుడు ఉండేవి సార్, నాకు తెలిసి ఇప్పుడు కూడా సచివాలయం ఉన్నాయి,
1: రైతు సేవా కేంద్రాలు
0: ఉన్నాయి సార్. రైతు సేవా కేంద్రాల్లో గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ప్రపోజల్ ఉంది సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఏరియాకి కావాల్సినటువంటి పనిముట్లను పర్చేజ్ చేసి పెడుతున్నారు సార్. అక్కడ మనం వాటిని ఏంటంటే కస్టమైరింగ్ అలా లేదనుకుంటే కొన్ని కొన్ని చోట్ల ప్రైవేట్ గా కూడా కస్టమైరింగ్ సెంటర్స్ ఉన్నాయి సార్. చాలా మంది రైతులు కొత్త కస్టమైరింగ్ సెంటర్ ఉపయోగించుకొని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఆ కస్టమైరింగ్ సెంటర్ లో మనకి ప్రతి ఇంప్లిమెంట్ అందుబాటులో ఉంటుంది సార్. కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే కస్టమర్ హైరింగ్ సెంటర్లు పెట్టుకుంటే వాళ్ళే ఆ విలేజ్ లోకి వెళ్ళి మేము ఇలా పనిచేస్తాం అంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎగ్జాంపుల్ తీసుకుని మనం వరి పొలం ఉంది సార్, వరి పొలం తీసుకుని గట్లు వేస్తాం. వరి పొలం గట్లు వేయాలంటే దాదాపు మనం ఇద్దరు ముగ్గురు మనుషులు అవసరం అయితే ఒక రోజు అంతా పనిచేయాలి. ఆ మనుషులు చేయడం వాళ్ళకి నడుము చాలా నొప్పి వస్తుంది, దాదాపు విపరీతమైన శారీరక శ్రమ అవసరం అవుతుంది సార్ అక్కడ. సో మళ్ళీ ప్లస్ వచ్చేటప్పుడు పని చేయడానికి చాలా మంది ఇష్టపడట్లేదు సార్. ఈ రోజు బురద నేలలో చేయాలి,
1: పైగా దానికి చాలా ప్రొఫెషనల్ స్కిల్ కూడా అవసరం.
0: దానికోసం మనకి ఈ మధ్య చూస్తే ట్రాక్టర్ ఆపరేటెడ్ బండ్ ఫార్మింగ్ మిషన్స్ అని వచ్చేసి గట్లు చేసే మిషన్ వచ్చింది సార్. అదే మిషన్ ఏం చేస్తుంది సార్, గట్టు చెక్కుతుంది, చెక్కేసిన తర్వాత దాన్ని అదే చెక్కిన మట్టిని తీసుకొచ్చి

0: గట్టు పైన వేస్తుంది, అలాగే పైన ఒత్తేస్తుంది సార్. మనం చూసిన ఎలా ఉంటుందంటే, మనం సిమెంట్ తో ఒక గోడ ఎలా కడితే ఎలా వస్తుంది, అలాగే ఈ యంత్రంతో అలా చేసేస్తుంది సార్. సో మనం ఈ యంత్రం చేయడం వల్ల ఏమైపోయిందంటే సార్, అప్పుడు సో ఒక రోజు చేసే పని దాదాపు 15 నిమిషాల్లోనే సార్, కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే ఎకరం పొలం మొత్తం గట్టయిపోతుంది సార్. ఈ యంత్రం చూస్తే మనం మెట్టలో యూజ్ చేసుకోవచ్చు, మాగాణిలో కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు సార్. అంటే ఇలాంటి యంత్రాలు ఉపయోగించినప్పుడు ఏంటంటే, మామూలుగా మనం ఆటోమేటిక్ ఖర్చు తగ్గిపోతుంది సార్, శ్రమ ఉంటుంది చూసారు, శ్రమ అనేది కూడా బాగా తగ్గిపోతుంది సార్.
1: అంటే మరింత వేగంగా
0: మరింత ఖచ్చితత్వంతో చేయొచ్చు సార్. ఇలాంటి ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులు బాగా అవేర్నెస్ వస్తుంది సార్. వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో కొంచెం వీడియో చూసి అవేర్నెస్ వస్తుంది. ఒక ప్రోగ్రెస్ రైతు కూడా ఉన్నారు సార్, ఆయన వచ్చేటప్పటికి ఇలాంటి మిషన్లు కొన్నారు సార్, 4 మిషన్లు కొన్నారు. నేను అతను కష్టం, ఈ సీజన్ లో ఈ ఏరియా అయిపోయింది, నెక్స్ట్ ఇంకో సీజన్ కు వెళ్తాడు, ఇంకో ఏరియా కళాలు వెళ్తుంది, చాలా బాగా సంపాదించుకుంటున్నాడు సార్. అలా కొంత అలాంటి వాళ్ళ రైతులను కూడా మనం వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నట్లయితే
1: సార్, నేను అడగబోతున్నాను ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న రైతులకి మీరు ఎలా అవగాహన కల్పిస్తున్నారు
0: సార్? మేము చూసినట్లయితే మాది డాక్టర్ NTR వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, మాది ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సార్. మా కాలేజ్ చూసినట్లయితే మేము ఓన్లీ వ్యవసాయ ఇంజనీరింగ్ కాబట్టి మనం పంట విత్తనం టిలేజ్ దగ్గర నుంచి హార్వెస్ట్ ఇంక్లూడింగ్ బ్యాగింగ్ చేసేంత వరకు కూడా మా దగ్గర అన్ని పరికరాలు ఆధునిక యంత్రాలు అన్ని అందుబాటులో ఉన్నాయి సార్. మేమేం చేస్తుంటే అన్ని ఎప్పుడు డిస్ప్లే పెట్టేస్తుంటాం, అన్ని బయటే ఉంటాయి. ఏ రైతు సోదరులైన ఎక్కడి నుంచి అయినా కానీ రావచ్చు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు ఏ టైం వరకు వచ్చి మధ్యలో బ్రేక్ ఏమి ఉండదు సార్, వచ్చేసి వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే సార్ మేము ఇంప్లిమెంట్ యూజ్ చేసుకుందాం అనుకున్నట్లయితే, వాళ్ళు వచ్చేసి ఒకవేళ దగ్గర అనుకోండి సార్, మా వాళ్ళే మా ట్రాక్టర్తో వెళ్ళి పని చేసి వస్తారు. ఒకవేళ బాగా దూరం అనుకోండి, ఆ రైతు సోదరులు ఏంటంటే వాళ్ళు ఏమైనా వెహికల్ తెచ్చుకొని వాళ్ళు తీసుకెళ్లిపోవచ్చు. ముందు మనం తీసుకెళ్లేటప్పుడు అడ్వాన్స్ ఎంతో కొంత జస్ట్ మినిమం, ఎందుకంటే దూరం తీసుకెళ్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా శ్రద్ధ ఉంటుంది సార్. అది లేకపోతే ఇంకో వాళ్ళు యూజ్ చేసుకుని మరలా మనకు తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేసి వాళ్ళు ఏదైతే మన దగ్గర పెట్టారు అమౌంట్ ఏదో చిన్న ప్రూఫ్ ఏదో పెట్టారో తీసుకువెళ్ళిపోవచ్చు సార్. మా దగ్గర చూస్తే ప్రతి ఇంప్లిమెంట్స్ నేను మనం ఇప్పుడు చెప్పుకున్న అడ్వాన్స్ మిషనరీ అన్ని మా దగ్గర అందుబాటులో ఉన్నాయి సార్. ఏ రైతు సోదరులు అయినా కానీ వాళ్ళు వచ్చేసి మన వెబ్సైట్ లో కూడా మేము డాక్టర్ NTR వ్యవసాయ ఇంజనీరింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాం సార్. ఆ యూట్యూబ్ ఛానల్ లో కూడా మా దగ్గర డెవలప్ చేసినటువంటి కొన్ని కొన్ని ఆధునిక యంత్రాలు కూడా మనం లైవ్ డెమో కూడా పెట్టున్నాం సార్. అక్కడ వాటితో పాటుగా మనం ఇప్పుడు చెప్పుకున్న అవేర్నెస్, మనం మామూలుగా ఆపరేట్ చేసిన వీడియోస్ ఒకటి లైవ్ డెమో ఇవ్వడానికి అన్ని ఉన్నాయి. ఒకవేళ రైతు ఎవరైనా వచ్చేసి సార్ నేను లైవ్ డెమో ఇక్కడే చూడాలనుకుంటున్నాను సార్ అంటే, మా ట్రాక్టర్ తో మేము అక్కడ లైవ్ డెమో చూపిస్తాం సార్, వాళ్ళు అక్కడ నుంచి తీసుకెళ్లిపోవచ్చు సార్. ఇబ్బంది ఏం లేదు.
1: దీనికి శిక్షణ ఇవ్వడానికి అక్కడ ఏదైనా ఏర్పాటు?
0: శిక్షణ ఇవ్వడానికి సార్, మంచి క్వశ్చన్ సార్. సార్ శిక్షణ ఇవ్వడానికి మేమేం చేస్తామంటే సార్, సపోజ్ ఎవరైనా రైతు సోదరు వచ్చారనుకోండి సార్, సో మా టెక్నీషియన్స్ ఉన్నారు, మా టెక్నీషియన్ ఏం చేస్తారంటే దీంట్లో పలాని ఇంప్లిమెంట్ లో దాన్ని ట్రాక్టర్కి ఎలా తగిలించాలి, ఎలా తగిలించిన తర్వాత ఏ పాయింట్స్ అంటే ఎక్కడెక్కడ మనం చెక్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమైనా ఇంజిన్ ఆయిల్ కానీ గేర్ కానీ ఏమైనా ఆయిల్స్ ఉంటాయి అవన్నీ ఎక్కడ చేయాలి, మళ్ళీ ఆపరేట్ చేసేటప్పుడు ఎచింగ్ దగ్గర నుంచి చేసేటప్పుడు ఏమైనా నాయిస్ వస్తే దానికి ఎలా ప్రికాషన్ తీసుకోవాలి, మా వాళ్ళు ఎవరైతే తీసుకువెళ్తారు ఒక 15 నిమిషాలు అతనికి ట్రైనింగ్ ఇస్తారు సార్. తర్వాత ఒకవేళ దగ్గర అనుకోండి సార్, ఆ రైతు ఏదైతే పొలంలో ట్రాక్టర్తో నడుపుకుంటే మా వాళ్ళు ఇన్స్పెక్షన్ వెళ్తారు సార్, మేము వాళ్ళు ఇన్స్పెక్షన్ వెళ్ళి చూసి వస్తారు, అక్కడ బాగుందనుకుంటే ఓకే, లేదు ఇంకేమైనా ఇబ్బంది వచ్చిందా అంటే మా వాళ్ళు అక్కడ అడ్రస్ చేసి కూడా వచ్చేస్తుంటారు సార్.
1: డాక్టర్ అశోక్ గారు బాగుంది సార్. చివరిగా మరొక ప్రశ్న అండి, భవిష్యత్తులో మన వ్యవసాయంలో ఏ పంట అయినా తీసుకోండి యంత్రాల పాత్ర ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు
0: సార్? భవిష్యత్తు చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పి చాలా అందరూ ఆల్మోస్ట్ అందరికి రీచ్ అయిపోయింది సార్ వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. సార్ మనం భవిష్యత్తులో చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని డ్రైవర్లెస్ ట్రాక్టర్స్ ఉంటాయి సార్. డ్రైవర్లెస్ ట్రాక్టర్స్ ఉంటాయి, ఆ ట్రాక్టర్ కి ఇంప్లిమెంట్ ఉంటుంది, డ్రైవర్ తగిలించేస్తారు, ఆ ట్రాక్టర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మొత్తం అతను మొబైల్లో కూర్చోవచ్చు, మొబైల్లో చూసుకుంటొచ్చు, ఫీల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళి ఆపరేట్ చేస్తుంది, ఎంత టైం ఆపరేట్ చేసాము, ఏ ఇంప్లిమెంట్ ఆపరేట్ చేసి ఎంత ఆయిల్ కాలింది అన్ని కూడా మొత్తం ఆపరేట్ వచ్చేస్తుంది సార్. అది టిలేజ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం వచ్చి దుక్కి దున్నడం అయిపోయిన తర్వాత విత్తనాలు విత్తడం కూడా సేమ్ అలాంటి ప్లాంటర్స్ వచ్చేసారు, డ్రైవర్ లేకుండా అవి వెళ్ళేసి విత్తేసి వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు కలుపు తీసే వాటికి కూడా వేడర్స్ కూడా వచ్చేసారు, ఆల్మోస్ట్ రిమోట్ కంట్రోల్ అప్పుడు వేడర్స్ వచ్చాయి. అలాగే మెట్ట పొలాల్లో మాగాని పొలాల్లో కూడా సార్, మాగానిలో కొంచెం ఇబ్బంది అయిపోతుంది సార్ స్ప్రేయర్లు చేయడము. మెట్ట పొలం చూసినట్లయితే మనకి స్ప్రేయర్లు ఇవి సెన్సార్ బేస్ స్ప్రేయర్స్ అని చెప్పి రీసెంట్ గా మనం చేసాం సార్, అది కొంచెం చాలా బాగా సక్సెస్ అయింది. అవి ఏంటంటే ఎక్కడైతే మొక్క ఉంటుందో ఆ మొక్క పైన మాత్రమే మనం ఏమైతే న్యూట్రియంట్స్ కానీ ఇవ్వాలిస్తున్నామో స్ప్రే చేస్తుంది. ఒకవేళ మొక్క లేదనుకోండి చక్క స్ప్రే చేయాలి. దానివల్ల ఏంటంటే మనము సో మన కెమికల్ కానీ మనం ఎకరానికి పొలం చూసినట్లయితే దానిలాగా 200 లీటర్ వాటర్ స్ప్రే చేస్తారు సార్. అలా కాకుండా మనం ఇలాంటి వాటిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే చెట్టు ఉంది, చెట్టు పైన స్ప్రే పడుతుంది, చెట్టుకి చెట్టుకి మధ్యలో గ్యాప్ ఉంది, అక్కడ స్ప్రే పడదు. సో అలాంటి వాటి మనం సెన్సార్ బేస్డ్ ఆ వాటితో వ్యవసాయం చేయడం వల్ల మనకు ఫ్యూచర్ లో వచ్చే లేబర్స్ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సో తక్కువ నేలలోనే ఎక్కువ పంటలు పండించుకోవడానికి సో తక్కువ ఖర్చుతో మనం ఆపరేషన్ చేసుకోవడానికి కూడా ఫ్యూచర్ లో 100% అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఐ థింక్ మన ఇండియాలో ఇప్పుడు ప్రవేశించింది సార్, ఎవరిబడి అందరం ఇదే చూస్తున్నారు. సో నాకు తెలిసి ఫ్యూచర్ లో మొత్తం వ్యవసాయం అంతా రోబోట్స్ చేస్తాయి సార్. రోబోట్ ని ఏమంటారంటే ఫ్యూచర్ ఫార్మర్ అంటారు సార్. రోబోట్ ఈజ్ అబౌట్ ఫ్యూచర్ ఫార్మర్.
1: సో మనం భవిష్యత్తులో ప్రెసిషన్ ఫార్మింగ్ వైపు వెళ్ళబోతున్నామని చెప్తున్నారు. ఇది ఒక రకమైన ఆశాజనకమైన విషయమే, ఎందుకంటే రాను రాను వ్యవసాయం చేసేటువంటి మనుషులు తగ్గిపోతున్నారు, కాబట్టి మనకు యంత్రాల అవసరం చాలా ఉంది. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి ఈ మానవ రహిత యంత్రాలతో మనం వ్యవసాయం చేసుకున్నట్లయితే తక్కువ మంది మనుషులతో మనం ఎక్కువ ప్రొడక్ట్ దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది అంటున్నారు. ధన్యవాదాలండి డాక్టర్ అశోక్ గారు. రైతులకి ఈరోజు ఆధునిక యంత్రాలతో నేల ఎలా తయారు చేసుకోవాలి, ఎటువంటి ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి, వాటితో ఎలా పనిచేసుకోవాలి చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సార్.
2: నేల తయారీలో ఆధునిక యంత్రాల ప్రాధాన్యత, ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.
3: కొండంలోరి చెరువుల కింద శేసిరి ముగ్గురు ఎగసాయం, ఆ శేసిరి ముగ్గురు ఎగసాయం, ఒకటికి కాడి లేదు రెండు దూడలేదు, కాడి దూడలే నెగసాయం పండెను మూడు పంటలు, ఆ పండెను మూడు పంటలు, ఒకటి ఒడ్లు లేవు రెండు గడ్డి లేదు, ఒడ్లు గడ్డి లేని పంట విశాఖపట్నం సంతలు పెడితే, విశాఖపట్నం సంతలు పెడితే ఒట్టి సంతే కాని సంతలు జనం లేరు, జనం లేని సంతలోకి వచ్చురి ముగ్గురు షరాబులు, ఆ వచ్చురి ముగ్గురు షరాబులు, ఒకరికి కాళ్ళు లేవు రెండు చేతులు లేవు, కాళ్ళు చేతులు లేని షరాబులు తెచ్చురి మూడు కాసులు, ఆ తెచ్చురి మూడు కాసులు, ఒకటి వల్ల వల్లదు రెండు సెల్ల సెల్లవు, వల్ల సెల్లని కాసులు తీసుకు విజయానగరం ఊరికి పోతే, విజయానగరం ఊరికి పోతే ఒట్టి ఊరే గాని ఊళ్ళో జనం లేరు, జనం లేని ఊళ్ళోనూ ఉండిరి ముగ్గురు సరివాహన్లు, ఆ ఉండిరి ముగ్గురు సరివాహన్లు, ఒకరికి తల లేదు రెండుకి మొల లేదు, తల మొల లేని సలివాహన్లు చేసిరి మూడు భాండాలు, ఆ చేసిరి మూడు భాండాలు, ఒకటి అంచు లేదు రెంటికి అడుగు లేదు, అంచు అడుగు లేని భాండాల్లో ఉంచిరి మూడు గింజలు, ఆ ఉంచిరి మూడు గింజలు, ఒకటి ఉడక ఉడకదు రెండు మిడక మిడకవు, ఉడకని మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గురు సుట్టారు, ఆ వచ్చిరి ముగ్గురు సుట్టారు, ఒకటికి అంగుళ్ళే

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా కొబ్బరిలో కొమ్ము పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు గురించిన విశేషాలు వింటారు. కొబ్బరిలో కొమ్ము పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో కొత్తగా నాటిన కొబ్బరి తోటలను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తున్న పురుగుల్లో కొమ్ము పురుగు ఒకటి. ఈ కొమ్ము పురుగు ఆశించిన తర్వాత ఎర్రముక్కు పురుగు, మొవ్వుకుళ్ళు ఆశించే అవకాశం ఉంది. దీనివల్ల దిగుబడి గణనీయంగా తక్కి చెట్టు చనిపోయే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి కొమ్ము పురుగును సమగ్ర యాజమాన్య పద్ధతులతో రైతులు నివారించినట్లయితే అధిక దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ కొమ్ము పురుగు ఏ విధంగా ఉంటుందో మనం గమనించినట్లయితే, ఈ పురుగు తలపై ఖద్గమృగానికి ఉన్నట్లుగా కొమ్ము ఉండటం వల్ల దీనిని కొమ్ము పురుగుగా పిలుస్తారు. కొమ్ము పురుగు యొక్క రెక్కల పురుగులు దృఢమైన రెక్కలు కలిగిన నల్లని పెంకు పురుగుల్లాగా కనిపిస్తాయి. వీటి లక్షణాలు అలాగే ఇవి చేసే నష్టాన్ని మనం చూస్తున్నట్లయితే, విప్పారిన ముదురు ఆకులపై వి ఆకారంలో కత్తిరించినట్లు ఉంటుంది. కొబ్బరి చెట్టు మొవ్వులో పురుగు తొలచిన రంధ్రాలు, మొవ్వు భాగంలో పురుగు నమిలి విడిచిపెట్టిన పిప్పి ఉంటుంది. కొమ్ము పురుగు కొబ్బరి లేత మొవ్వు భాగము పొత్తులను తొలచడం వలన విప్పారిన లేత ఆకులు, పొత్తులు నష్టపోయి కొబ్బరి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. చిన్న మొక్కల్లో ఈ పురుగు ఆశించి మొవ్వు దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాక కొమ్ము పురుగు ఆశించిన మొక్కల మొవ్వు వంకర తింకర్లు తిరిగి ఉంటాయి. ఈ పురుగు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా నష్టం కలగచేసే అవకాశం ఉంటుంది. ఈ పురుగు ఆశించిన చెట్లు మొవ్వుకుళ్లు బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాక కొమ్ము పురుగు నష్టపరిచిన మొవ్వు భాగం నుండి వచ్చే పులిసిన వాసనకు కొబ్బరికాండం తొలచే ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టం కలగజేసే ప్రమాదం ఉంది. దీనికి సమగ్ర యాజమాన్య పద్ధతులను మనం చూసుకున్నట్లయితే, ముందుగా తోటలో ఉన్న పడిపోయిన చెట్లను తొలగించి నాశనం చేసుకోవాలి. చెట్ల మొదళ్లు అంటే భూమిలో ఉన్న భాగం తవ్వించి తగలపెట్టాలి. తోటల్లో పశువుల ఎరువు కుప్పలు ఉంచకూడదు. దగ్గరలోని పశువుల ఎరువు కుప్పలను 3 నెలలకు ఒకసారి తిరగేస్తూ ఉండాలి. మెటారైజియం ద్రావణాన్ని

ని ఒక ఘనపు చదరపు మీటరు 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని ఎరువు కుప్పలపై బాగా తడిసేలాగా పిచికారీ చేయాలి. 3 నెలలకు ఒకసారి కొబ్బరి చెట్ల మొవ్వల్లో ఆకు వలయాలలో వేపపిండి లేదా వేపగింజల పొడి 100 గ్రాములు లేదా 150 గ్రాములు ఇసుకలో కలిపి చల్లాలి. 2 నుండి 4 సంవత్సరాల లోపల వయసు గల కొబ్బరి మొక్కల్లో కొమ్ము పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంట్రనిలిప్రోల్ 4G గుళికలు 5 నుండి 10 గ్రాములు సన్నటి పాలిథిన్ ప్యాకెట్లలో పెట్టి ఆ ప్యాకెట్లను చిన్న చిన్న రంధ్రాలు చేసి కనీసం 4 ప్యాకెట్ల చొప్పున మొవ్వులో ఉంచాలి. కొమ్ము పురుగును ఆకర్షించు రైనోల్యూర్ ఫిరమోన్ ఎరను బకెట్లో పెట్టి చెట్టుకి 1.5 మీటర్ల ఎత్తులో కట్టి ఉంచి 5 ఎకరాల తోటకు 1 చొప్పున పెట్టి ఆకర్షితమైన తల్లి పురుగులను చంపాలి. ఈ పురుగు తీవ్రత తగ్గించడానికి ఆకు వలయాల దగ్గరగా కలరా ఉండలను అంటే నాఫ్థలిన్ గుళికలను 12 గ్రాములు చెట్టుకి అనగా 2 ఉండల చొప్పున ఉంచాలి. మీరింతవరకు కొబ్బరిలో కొమ్ము పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించిన విశేషాలు విన్నారు.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

0: గలగల కృష్ణా నదిలో సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ 1 డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జీగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా ఏప్రిల్ 1 విడుదల ఈ చిత్రానికి మనో ఆలపించిన గీతం, గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో చివరిగా ఆలాపన. ఈ చిత్రానికి ఇళయరాజా స్వీయ సంగీత సారథ్యంలో ఎస్ జానకితో ఆలపించిన గీతం. గీత రచన వేటూరి.

0: మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అమరభారతి సంస్కృత కార్యక్రమం. ఈనాటి అమరభారతి కార్యక్రమంలో మహాకవి కాళిదాసు కావ్యాలలో పర్యావరణం పరిరక్షణ ఈ అంశం గురించి డాక్టర్ నిష్ట్ల సుబ్రహ్మణ్యం గారి సంస్కృత ప్రసంగం వింటారు.
2: అనాది కాలం నుండి భగవంతుడు ప్రసాదించిన ఈ సృష్టిలో ప్రకృతి ఒక ముఖ్యమైన పాత్ర. ఆ ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకుంటే అదే కామధేనువులాగా మన కోరికలను తీరుస్తుంది. ప్రకృతిలో వాతావరణము, గాలి, నదీనదాలలో జలము, సూర్యకాంతి, చంద్ర

0: కాంతి, వృక్ష సంపద ఇవన్నీ భాగాలి. వృక్షాలు బాగా పెరిగి ఉంటే వాతావరణంలోని వేడిని తగ్గించడమేగాక వర్షాలకు కూడా ఉపయోగపడతాయి. మానవులకు జంతువులకు జీవనాధారమైన ప్రాణవాయువును వృక్షాలు ప్రసాదిస్తూ ఉండటం వలన అవి ప్రాణదాతలు అని చెప్పవచ్చు. ప్రాచీన కాలంలో అందుకే ఋషులు తోటలు, అరణ్యాలు, వనాల మధ్యలో చక్కని ఆశ్రమాలు నిర్మించుకుని ఆయురారోగ్యాలను పొందారు. రావి, మర్రి, జువ్వి, తులసి, మేడి, వేప మొదలైన వృక్షాలను తప్పనిసరిగా పెంచి ప్రకృతిని పోషించారు ప్రాచీనులు. అవి అనేక వ్యాధులను తగ్గించే మందుల్లోకి ఉపయోగపడతాయి. వాటి సమిధలు అనగా పుల్లలు యజ్ఞాల నిర్వహణకు అవసరం. వృక్షము తన సుమారు 50 సంవత్సరముల జీవితంలో ఎంతో ప్రాణవాయువును అందిస్తుంది. దాని వెల లక్షలలో ఉంటుంది. వృక్షాలను పూజించాలని వేదశాస్త్రాలు చెబుతున్నాయంటే వాటిని కొట్టివేయవలదని, పెంచి పోషించాలనే కదా అర్థం. బావులు త్రవ్వించడం, మంచి కుమారుని పొందడం కంటే వృక్షాలు నాటడం పుణ్యకర్మ అని పురాణాలు చెబుతున్నాయి. సంతానం 7 రకాలని చెబుతూ దానిలో ఉద్యానవనము, అందులో చెట్లను ఏర్పాటు చేయడం వల్ల పుణ్యాన్ని చెబుతున్నాయి పురాణాలు. జమ్మి, ఉసిరి, తులసి మన పండుగల్లో పూజలు అందుకుంటున్నాయి. చెట్లు కొట్టివేయమని మన శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు. మహాకవి కాళిదాసు కావ్యాలలో నదులు, సరోవరాలు, వృక్షాలు ప్రకృతిలో భాగం కనుక వాటిని ఎలా రక్షించాలో, పెంచాలో చెప్పబడింది. కాళిదాసు కావ్యాలలో రఘువంశము, కుమార సంభవము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, శాకుంతల నాటకాలలో ప్రకృతి ఎలా రక్షించబడినదో తెలియజేయటమే ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మహాకవే శ్రీ కాళిదాసస్య కృతిషు పర్యావరణ పరిరక్షణం కథం నిర్దిష్టం ఇతి అద్య విమృశ్యతి తస్య మహాకవే త్రిషు నాటకేషు. ఆదౌ మాళవికాగ్నిమిత్ర నాటకే పర్యావరణ రక్షణం అధికృత్య పరిశీలనం కుర్మః. తత్ర ద్వితీయాంకే గణదాస హరదత్తయోః నాట్య నైపుణ్యం మాళవికా నృత్య ముఖేన జ్ఞాతుం సర్వే సన్నద్ధాః. తదా నేపథ్యే వైతాళికః మధ్యాహ్న సమయం ఏవం వర్ణితవాన్. పత్రఛాయాసు హంసాః ముకుళితనయనా దీర్ఘికా పద్మినీనాం సౌధాన్యత్యర్ధతాపాద్వలభిపరిచయద్వేషి పారావతాని బిందుక్షేపాన్ పిపాసుః పరిసరతి శిఖీ భ్రాంతిమద్వారియంత్రం సర్వైరుస్రైస్సమగ్రః త్వమివ నృపగుణైః దీప్యతే సప్తసప్తిః. నగరేషు పర్యావరణం కథం స్యాత్ ఇతి ఏతద్వర్ణనేన మహాకవి సూచయతి. తథా హి నగర మధ్యే నిర్మితేషు సరోవరేషు పద్మలతాః సంతి. తాసాం పద్మలతానాం విశాలాసు పర్ణఛాయాసు హంసాః విశ్రాంతిం భజంతి సూర్యాతపక్లిష్టాః. పారావతాః సూర్యాతపక్లిష్టాః కపోతపాలికాసు స్థాతుం న ఇచ్ఛంతి. నగరమధ్యే తత్ర తత్ర వారియంత్రాణి అపి సంతి. ఉష్ణతప్తః మయూరః తద్యంత్రాత్ నిర్గచ్ఛంతి జలాని పాతుం వాంఛతి. ఏతద్వర్ణనేన మహాకవిః కిం బోధయతి ఇది చేత్ పర్యావరణ రక్షణమేవ. నగరీణాం మధ్యే న కేవలం నగర సౌందర్య వర్ధనాయ కింటు ఉష్ణ నివారణాయ పర్యావరణ శుద్ధ్యై చ ఉపయుజ్యంతే ఇమాని యంత్రాణి. ఆధునిక కాలేపి నగర మధ్యే ఏతాదృశ నిర్మాణాన్ని సంతి, తాని వాటర్ ఫౌంటైన్స్ ఇతి కథ్యంతి. సృష్టౌ యథా వయం సుఖినః జంతవోపి సుఖినః సంతు ఇతి కవేహ ఆకాంక్ష. మధ్యకాలే పశుపక్షిణాం రక్షణం విస్మృతం, తదా పర్యావరణస్య హానిః. ఉదాహరణాయ హంసాః, హంసానాం జాతిః అద్య న దృశ్యతే. తథైవ హస్తగత చరవాణి ఉపయుజ్యతే సర్వైః, తస్మాత్ ఆగతాః ప్రభావాః న శుభాః. తే చ సూర్యకిరణా ఇవ ఇతస్తతః వ్యాప్నువంతి, తేన పర్యావరణస్య హానిః. కథమితి చేత్ తత్ప్రభావేణ ఏవ చటకానాం జాతిః నష్ట, ఏషా పర్యావరణ హానిః. ఏవమేవ అశోకవృక్షే కాలే కుసుమాన్ని నాగతాని ఇతి దోహద ప్రక్రియ సూచిత, ఏతత్ వృక్షరక్షణమేవ. రాజా అగ్నిమిత్రః రక్తకురవకాణి ఉపాయనత్వేన ప్రేషితవాన్ ఇతి వర్ణితం. అతః వృక్షసంపత్ రక్షణీయా. రక్తాశోకరుచా విశేషితగుణో బింబాధరాళక్తకః ప్రత్యాఖ్యాత విశేషకం కురవకం శ్యామావదాతారుణం ఆక్రాంతా తిలకక్రియా చ తిలకైః లగ్నద్విరేఫాంజనైః సావజ్ఞేవ ముఖప్రసాధన విధౌ శ్రీర్మాధవీ యోషితాం. అత్ర అశోక కురవక తిలక వృక్ష పుష్ప వర్ణనేన వృక్ష పుష్ప సంరక్షణం సూచితం. ఏవం విక్రమోర్వశీయ నాటకేపి ఏతమంశం పరిశీలయామః. ఉద్యానవనాని నానావృక్షోపశోభితాని, అవశ్యం పర్యావరణ రక్షణాయ జనైః పరిపోషణీయాని. వసంత సమయే తాని వనాని ప్రఫుల్ల కుసుమైః న కేవలం శోభాం జనయంతి, కింతు పవనానాం శుద్ధిమపి. పర్యావరణస్య పారిశుద్ధ్యం సుగంధైః కల్పయంతి. అస్య ఉదాహరణత్వేన విక్రమోర్వశీయే ద్వితీయాంకే శ్లోకః వర్తతే. అగ్రే స్త్రీనఖపాటలం కురవకం శ్యామం ద్వయోర్భాగయోః బాళాశోక ముపోఢరాగసుభగం భేదోన్ముఖం తిష్ఠతి ఈషద్బద్ధరజఃకణాగ్రకపిశ చూతే నవామంజరీ ముగ్ధత్వస్య చ యవ్వనస్య చ సఖే మధ్యే మధుశ్రీ స్థితా. అత్ర కురవక అశోక చూతమంజరీయశ్చ మనోహరం వర్ణితాః. తత్తత్ పుష్పాణాం రజస వాయురపి సగంధో భూత్వా పర్యావరణక్షేమం కల్పయతి. అభిజ్ఞానశాకుంతల నాటకే వృక్షపరిపోషణేన ఫలం నిరూపితం. కణ్వాజ్ఞయ శిష్యాః వృక్షసమీపం గత్వా పుష్పాపచయం కుర్వంతి స్మ. తదా వృక్షదేవతాః క్షౌమం వాసః లాక్షారసః ఆభరణాని దదతి స్మ. తేషాం వృక్షాణాం దేవతాత్వాత్ ఆభరణాదీని ఆగతాని. అస్మాకంతు కాలానుసారేణ పర్యావరణ రక్షణం భవతి. వృక్షేషు దేవతాశక్తయః సంతీతి, అతః సేవ్యాః పోష్యాః న ఖండనీయాః ఇతి పురాణాని వదంతి. కణ్వః వృక్షేభ్యః నివేదయతి శకుంతల కీదృశ్యా ప్రీత్యా పాదపాన్ అపోషయత్ ఇతి శ్రూయతాం. పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషు యా నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవం ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్యా భవత్యుత్సవః సేయం యాతి శకుంతల పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం. పాదపానాం జలమదత్వా శకుంతల కదాపి స్వయం జలపానం న కరోతి. యద్యపి పుష్పాలంకరణమిచ్చతి తథాపి పల్లవమపి న త్రుటయతి. పుష్పోద్గమే ఉత్సవం కరోతి స్మ. ఏతద్వర్ణనేన పుష్పసంపత్ వృక్షసంపచ్చ అస్మాభీరక్షణీయా ఇతి జ్ఞాయతే. కణ్వమహర్షిః శకుంతలాం ప్రేషయన్ శిష్యైః సమేతః క్షణకాలం క్షీరవృక్షఛాయాయాం స్థితః. ఏవం ఆతపే పాదచారిణాం ఛాయాదానేన బహు ఉపకర్వంతి వృక్షాః ఇతి సూచితవాన్. వృక్షాణాం పుష్పసమృద్ధ్యర్థం దోహదప్రక్రియ కదాచిత్ ఆవశ్యకీ. యది సమ్యక్ వయం పోషయామః తదా దోహదం వినాపి ఫలంతి పాదపాః. కుమార సంభవే అయం అంశః సూచితః తద్యథా. అసూత సద్యః కుసుమాన్యశోకః స్కంధాత్ ప్రభుత్యేవ సపల్లవాని పాదేన నాపేక్షత సుందరీణాం సంపర్కమాసింజిత నూపురేణ. ఖండ్వాః అపనోదనాయ ఏకేన గజేన దేవదారు వృక్షత్వక్ భిన్న. ఏతత్ విదిత్వా రాక్షసైః వ్యాప్తం స్వపుత్రం కుమారస్వామినమివ మత్వా బహు శుచోచ ఇతి రఘువంశే గాథావర్ణిత. వృక్షపోషణం జాగరూకైః అస్మాభిః కర్తవ్యమితి జ్ఞాయతి. ఏవం కాళిదాస కావ్యేషు పర్యావరణ రక్షణ సమీక్ష కృతా ఇతి శం.
1: మీరింతవరకు మహాకవి కాళిదాసు కావ్యాలలో పర్యావరణం పరిరక్షణ ఈ అంశం గురించి డాక్టర్ నిష్ఠల సుబ్రహ్మణ్యం గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఈనాటి అమరభారతి సంస్కృత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: 90 వసంతాల ఆకాశవాణి. స్వాతంత్ర్య సమరంలో రాయలసీమ పోరాట యోధులు గాయని, రచయిత్రి శ్రీమతి సోమిశెట్టి సరళ గారితో పరిచయాల నుండి కొన్ని భాగాలు విందాం. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.

ఏళ్లనాటి బానిసత్వం, తొలగాలన్న సంకల్పం, జనుల ఆరాటం, స్వాతంత్ర్య సముపార్జన కోసం పాటుపడ్డ మహనీయులు ఎందరో. వారి పోరాటం శ్రమ మరువలేనిది.

0: తమ శ్రమతో అసంఖ్యాక జనవాహిని స్వాతంత్ర్యం వైపు మరల్చి ఉద్యమాన్ని బలోపేతం చేసిన వైనం అమోఘం. తెలుగువారి బలాన్ని తెల్లవారికి తెలిసేలా చేసి వీరు పోరాట యోధులు మాత్రమే కాదు భరతమాత ముద్దుబిడ్డలని పొగిడేలా చేశారు. అలాంటి విషయాలను రాయలసీమ అజ్ఞాత స్వాతంత్ర సమర వీరుల గాథల పేరున ధారావాహిక కడప ఆకాశవాణి ప్రతి గురువారం ఉదయం కాంతరేఖల్లో 7:15 గాయని రచయిత్రి శ్రీమతి సోమిశెట్టి సరళ గారితో పరిచయాన్ని అందించి శ్రోతల్లో దేశభక్తిని పెంపొందించి అమరవీరుల పోరాట స్ఫూర్తిని మళ్లీ జ్ఞాపకం చేసుకునేలా చేసింది.
1: స్వాతంత్ర ఉద్యమంలో దేశవ్యాప్తంగా లక్షల మంది వారి జీవితాలని పణంగా పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మనకి ఈ రోజున ఇంత అత్యద్భుతమైనటువంటి స్వాతంత్రాన్ని మనకి తెచ్చిపెట్టారు. ఇందులో వేలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ లెక్క చేయక దేశమాత యొక్క ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలే ఊపిరిగా వారు భావించి మనకి తెచ్చినటువంటి స్వాతంత్ర ఉద్యమ వీరుల కథల్ని మనం రాయలసీమ ప్రాంతంలో అజ్ఞాతంగా ఉండిపోయినటువంటి వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ రాయలసీమ అజ్ఞాత స్వాతంత్ర సమర గాథలు, వీటి మీద ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు జరిపినటువంటి సోమిశెట్టి సరళ గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. వారి ద్వారా రాయలసీమ అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుల కథలు విందాం, మంచి మంచి పాటలు కూడా వారి ద్వారా మనం విందాం. నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: సరళ గారు, ముఖ్యంగా నేటివిటీ ఈ ప్రాంతంలో మన మధ్యలో మలిగి ఇక్కడే ఈ ఉద్యమంలో పాల్గొని వారి జీవితాలని పణంగా పెట్టి మనకి స్వాతంత్రాన్ని అందించినటువంటి ఆ వీరుల తాలూకా కథలు, అది కూడా చాలా చక్కగా నిక్షిప్తం చేయబడినటువంటి కథల్ని మీ ద్వారా వినాలనుకుంటున్నామండి.
2: చాలా సంతోషమండి.
1: ముఖ్యంగా వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో చాలా శ్రావ్యంగా వందేమాతరాన్ని మాకు వినిపించినటువంటి మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి అజ్ఞాత స్వాతంత్ర సమరయోధులు ఇక్కడ వర్క్ చేశారు, ఆ వివరాలన్నీ చెప్పండి.
2: తప్పకుండా అండి. మనకందరికీ తెలిసి 1857లో సిపాయిలు తిరుగుబాటు జరిగిండేది మొదటి స్వతంత్రానికి సంబంధించిన ఉద్యమంగా అనుకుంటూ ఉంటాం. కానీ అంతకు ముందరే మన పాలెగాళ్లు బ్రిటిష్ కి చాలా తన పోరాట పటిమను చూపించి వాళ్ళకి చుక్కలు చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే తమ ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఘనులు ఉన్నారన్నమాట. అట్లాంటి వాళ్ళలో నాకు 1847లోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన పటిమ, అది చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది నాకు. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి జానపదులు ఈ రోజు కూడా పాడుతున్న పాటతోటి ఆయన యొక్క స్టోరీ మీకు చెప్పదలుచుకున్నా నేను. సైరా నరసింహారెడ్డి రెడ్డి, నీ పేరే బంగారపు కడ్డి రెడ్డి, అరర సైరా నరసింహారెడ్డి రెడ్డి, నీ పేరే బంగారపు కడ్డి రెడ్డి, రాజారావు రావు బహుద్దురు నరసింహారెడ్డి, అరర రెడ్డి కాదు బంగారపు కడ్డి నరసింహారెడ్డి, ముల్కోలు కట్టి సేతుల ఉంటే మున్నోటికి మునగాడే రెడ్డి మాటలు ఏదవురా.

బానిసల గుండి పైసం దాగుట మేలు కాదురన్న, ఏ పక్షులలాగా బతికితే రెండు గింజలు వేలన్నా, భయపడి భయపడి బతికే కంటే చావే

రోమాంచితంగా సాగే ఇలాంటి పాటల వల్ల జానపదులు ఆనాటి ఆ నాయకుల్ని ఇప్పటికి కూడా మన మనసులో తెప్పిస్తున్నారనడానికి ఏమాత్రం సందేహం లేదండి. ఈయన 1847 ఫిబ్రవరి 22న కోయలకుంటలో బహిరంగంగా ఉరితీయడం జరిగింది. అలాగే ఆయన అంతటితో ఉరుకోకుండా ఆయన తలని నరికివేసి అక్కడ కోట గుమ్మానికి వేలాడదీసి దాదాపు 30 సంవత్సరాలు అలాగే వదిలివేయడం జరిగింది. ఇది ఎంతో చాలా మానసికంగా కూడా మనకందరికీ హత్తుకునేటువంటి కథ అన్నమాట. పాలెగాలల్లో తోటి పాలెగాలలందరూ

0: కూడా కలుపుకొని ఆనాటి నిరంకుశమైనటువంటి ఈ బ్రిటిష్ వారికి ఎదురెడ్డి పాల్గొన్నవాడే మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారండి.
1: ఒక్కొక్క యోధుని జీవితాన్ని వింటుంటే ఆశ్చర్యం కలగక మానదు. తమ మాటలతో, పాటలతో, కవితలతో ఉద్యమాన్ని రేకెత్తేలా చేసి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆ వైనాన్ని సోమిశెట్టి సరళగారు తమదైన శైలిలో శ్రోతలకు చెప్పి ఇలా ఆకట్టుకున్నారు.
2: దేశమును ప్రేమించుమన్నా, మంచి ఎన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్, పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్.
0: గురజాడ అప్పారావు గారు ఆ రోజుల్లోనే దేశం యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ ప్రతి విషయాన్ని ప్రజల ముందుకు తెస్తూ తిండి కలిగితే కండ కలిగి ఉండడం ఒక ఎత్తైతే, ఈశ్రోముని మనుషులు బాధపడుతూ ఉంటే దేశం ఎట్లా బాగుపడుతుంది. అందుకే మన కళల్ని మనం నేర్చుకుని దేశీ సరుకులు నింపబోయి అంటే అప్పట్లో మనకున్నటువంటి స్వదేశీ ఉద్యమానికి ఊపందించినటువంటి ఒక మంచి పాట ఇది. ఇది 1910లో ఆయన రచన సాగించారు. 1913లో ఆగస్టు 9వ తారీఖున కృష్ణా పత్రికలో ఇది పబ్లిష్ చేయడం జరిగింది. ఒక్కొక్క చరణానికి 4 పాదాలతో 14 చరణాలు ఈ పాటని రాయడం జరిగింది. ఇందుకు శిక్షగా కూడా అనుభవించడం జరిగింది ఆయన ఈ పాటను బ్యాన్ చేసినప్పుడు. కానీ ఈ పాట అన్నది స్వదేశీ ఉద్యమానికి, అలాగే స్వతంత్ర ఉద్యమానికి కూడా ఎంతో ఉపకారం చేసినటువంటి, ప్రజలకు స్ఫూర్తిని నింపినటువంటి ఒక మంచి పాట అన్నమాట. ఈ పాట సేకరణ గురజాడ అప్పారావు గారిని తెలుసుకునేకి నేను విజయనగరం వెళ్లడం జరిగిందండి. నా జర్నీలో అక్కడ గురజాడ అప్పారావు గారి స్వగృహాన్ని ఒక మ్యూజియంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఇప్పటికి కూడా నాకు ఒళ్ళు రోమాంచితం అవుతుంది. ఆయన స్వగృహం పైన ఒక వైపున ఆయన పెద్ద పోస్టర్ పెయింట్ చేయబడి ఉంటుంది, గురజాడ అప్పారావు గారి నివాసం అని చెప్పేసి. అక్కడ లోపలికి వెళ్తే ఆ వాతావరణం కానీ, ఇంకా స్టార్టింగ్ లో మన లోపలికి అడుగు పెట్టిన హాల్లోకి పెట్టంగానే ఆయన కూర్చున్నటువంటి పెద్ద ఈజీ చైర్ అక్కడ ఎదురుగా ఉంటది. ఆయన పెద్ద నిలువెత్తు విగ్రహం లాగా పెద్ద ఫోటో ఉంటది, మధ్యలో విగ్రహం ఉంటది. ఈ పాట చాలా పెద్ద ఎన్లార్జ్ చేసి ఆయన పడక కుర్చీ పక్కన పెట్టి ఉంటారనమాట. ఆయన వాడిన వస్తువులు కావచ్చు, ఆయన రాసుకున్న పెన్నులు, కుర్చీ, మొత్తం ఆయన ఇంటి మొత్తం మనం చూడొచ్చు హ్యాపీగా. మధ్యలో ఆయన విగ్రహం స్థాపన చేసి ఉంటారు. ఆయన గురించి తెలుసుకున్నందుకు, ఆ ప్లేస్ ను విజిట్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, అంతులేని సంతోషాన్ని అనుభవించిన రోజు అదే అయింది నాకు.
1: పోరాటం అన్నది మొదలయ్యాక విజయం సాధించే వరకు విశ్రమించలేదు, అది యోధుల ఆత్మవిశ్వాసం. రాయలసీమనందు అలాంటి యోధులకు కొదవలేదు. మహనీయుల సరసన నిలిచి మేము సైతం అంటూ ప్రజలు ఉద్యమంలోకి దూకిన విధానం గగురుపాటు పొందేలా చేస్తుంది. వారి పోరాటం నేటికీ స్ఫూర్తి నింపుతుంది అంటూ వీరుల గాథలు ప్రతివారం ఆసక్తి గొలుపుతున్నాయి. ఈ విధంగా
2: పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు

భగవాన్. ఈ పాటను ఎందుకు పాడానంటే, మన రాయలసీమలో గాంధీ గారి యొక్క యాత్ర అన్నది ప్రభంజనంగా సాగిందన్నమాట. రాయలసీమ జిల్లాలో ఒకటైన అనంతపురం జిల్లాలో గాంధీ గారి యాత్రకు ఒక చక్కటి నేపథ్యం జరిగిన విషయాన్ని మీతో ఇప్పుడు నేను పంచుకోబోతున్నాను శ్రోతలందరికీ కూడా. కుమ్మిది చిన్నపరెడ్డి గారు 1870 అనంతపురం జిల్లా గుత్తి తాలూకాలోని పెద్దవడుగురులో జన్మించారండి. ఈయన చదివింది 5వ తరగతి వరకు మాత్రమే కాని తెలివితేటలు అపారమైనటువి, మృదుల స్వభావి కూడా. ఈయన భూస్వామి, వ్యవసాయదారుడు, అలాగే వేరుశెనగ పొట్టు జిన్నింగ్ మిల్ తో పాటు పత్తి విత్తనాలు వేరు చేసే పరిశ్రమను కూడా

0: ప్రారంభించాడైన. మద్రాసు, బొంబాయి, అనంతపురము, గుత్తి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ పరిశ్రమల యొక్క శాఖలను విస్తరించి ఒక గొప్ప పేరు తెచ్చుకున్నాడు. మంచి ధనవంతుడు కూడా అయ్యాడు చిన్నారపురెడ్డి గారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో కుమ్మిత చిన్నారపురెడ్డి అనేక మంది స్వాతంత్ర సమరయోధులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగిందండి. ఆయన మహాత్మా గాంధీ అలాగే ఇతర సమరయోధుల పట్ల భక్తి భావాన్ని కలిగి ఉన్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనకు నీలం సంజీవరెడ్డి గారు, ఈయనకు ఆప్త మిత్రులు గుత్తి కేశవ పిల్లై, పామిడి తిరుపతిరావు గారు, ఇల్లూరు కేశమ్మ, వీళ్ళందరూ కూడా ఆయనకు సన్నిహితమైనటువంటి స్వతంత్ర ఉద్యమకారులన్నమాట. 1930లో గాంధీజీ గారు అచ్చంట రుక్మిణి అమలాదేవి చట్టోపాధ్యాయ అరెస్టులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఈయన కూడా పాల్గొనడం జరిగింది స్థానికంగా. ఇలా కొనసాగుతున్నప్పుడు ఆయన తాలూకా బోర్డు అధినేతగా ఉన్నప్పటికీ కూడా తన సమావేశాలన్నీ కూడా కుర్చీపైన కూర్చోకుండా నేలపై కూర్చుంటూ ఆ మన మాతృభూమిని గౌరవించే సంస్కృతి కలిగినటువంటి చిన్నారపురెడ్డి గారు మన ఇక్కడ ఈ కథలో హీరో. ఈయన 1930లో డిసెంబర్లో మద్రాసులో మెరీనా బీచ్ లో మహాత్మా గాంధీ నిర్వహించిన సమావేశానికి తన స్నేహితుడైన గుత్తి కేశవ పిల్లైతో కలిసి హాజరయ్యారు. ఇది భారత స్వతంత్ర పోరాట కథలో కీలకమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో గాంధీజీ గారు మాట్లాడుతూ, భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేసేందుకు తాను దేశమంతటా తిరుగుతున్నానని, వ్యయ ప్రయాసలు ఎన్నో అవుతున్నాయని చెప్పేసి దానికి కస్తూరిబా యొక్క నిధి యొక్క విరాళాలు ఉదారంగా అందరూ అందించాలన్న మాటను ప్రసంగంలో చెప్పడం జరిగింది. దానికి వెంటనే మహాత్మా గాంధీ గారు తన గ్రామానికి విచ్చేస్తే, సందర్శిస్తే మేము విరాళమిస్తాము అన్న సందేశాన్ని ఒక చీటిలో రాసి గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్లి అందజేయడం జరిగింది. దాంతో మహాత్మా గాంధీ గారు ఆయన ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. 1934 జనవరి 3వ తేదీన మహాత్మా గాంధీ గారు పెద్దవాడుగురుకు చేరుకున్నారండి. గ్రామం నలుమూలల నుంచి వందలాది మంది ప్రజలు ఆయన సందర్శన కోసం వచ్చారు. తమ సమస్యలు తెలియజేస్తూ వినతి పత్రాలు అందించారు. అలాగే అక్కడ 2 రోజులు ఉన్నారు ఆయన. మొదటి రోజు మధ్యాహ్నంలోనే పెద్దవడుగూరు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి కుమ్మిత చిన్నారపురెడ్డికి చెందిన పొలము, ఆ మైదాన ఖాళీ ప్రాంతంలో ఆయన సభను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రజలనుద్దేశించి గాంధీ గారు ఉద్యమ స్ఫూర్తి కలిగించే మాటలు చెప్పడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా తమ స్వచ్ఛందమైన విరాళాలని అందించడం జరిగింది.
1: ఇలా ప్రతి గురువారం కాంతరేఖల్లో అజ్ఞాత వీరుల సమరగాథలు ధారావాహికగా ప్రసారమై అసంఖ్యాక శ్రోతలను ఆలోచింపజేశాయి. శ్రీమతి సోమిశెట్టి సరళగారు తమదైన విధానంతో తమ పరిచయం ద్వారా విలువైన విషయాలను పంచారు.

0: 90 వసంతాల ఆకాశవాణి. స్వాతంత్ర్య సమరంలో రాయలసీమ పోరాట యోధులు గాయని రచయిత్రి శ్రీమతి సోమిశెట్టి సరళగారితో పరిచయాల నుండి కొన్ని భాగాలు విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతదేశపు అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహం మిషన్ దృష్టిని గెలాక్సీ ఐ అంకుర్ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. దేశంలోని 40 కోట్లకు పైగా కార్మికులు ప్రస్తుతం వివిధ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వచ్చారని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్

0: మధ్య అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. అస్సాంలోని మొత్తం 126 సీట్లు, కేరళలోని 140 సీట్లు, పుదుచ్చేరిలోని 30 సీట్లకు ఏప్రిల్ 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 సీట్లకు ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో రెండో దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29న ఓటింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభం కానుంది. మొత్తం 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే కౌంటింగ్ జరుగుతుంది. మిగిలిన ఆ ఒక నియోజకవర్గానికి సంబంధించి పలు చోట్ల ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రతి కౌంటింగ్ కేంద్రం చుట్టూ జిల్లా పోలీసులు, రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ గెలాక్సీ ఐ భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం మిషన్ దృష్టిని విజయవంతంగా ప్రయోగించింది. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టామని గెలాక్సీ ఐ వెల్లడించింది. ఇది ప్రపంచంలో ఆప్టోసార్ సాంకేతికత కలిగిన మొట్టమొదటి ఉపగ్రహమని, 190 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం భారతదేశంలోని ప్రైవేట్ సంస్థ నిర్మించిన అతిపెద్ద శాటిలైట్లలో ఒకటని పేర్కొంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పగలు రాత్రి తేడా లేకుండా భూమిని నిరంతరం పరిశీలించే సామర్థ్యం దీని సొంతమని గెలాక్సీ ఐ పేర్కొంది. మిషన్ దృష్టి ఉపగ్రహం నింగిలోకి ప్రవేశించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇది ఓ మైలురాయిగా అభివర్ణించారు. భారతదేశంలో ప్రైవేటుగా నిర్మితమైన అతిపెద్ద ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం యువతలో ఉన్న ఆవిష్కరణల పట్ల మక్కువకు, దేశ నిర్మాణ కాంక్షకు నిదర్శనమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కర్ణాటకలోని దొడ్డబల్లాపూర్లో నూతనంగా నిర్మించిన 100 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా అక్కడ నుండి కర్ణాటక బళ్ళారిలో నిర్మించనున్న మరో 100 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో కార్మికుల పాత్రను ఆయన కొనియాడారు. కార్మికుడే దేశానికి విశ్వకర్మ అని చెప్పారు. కార్మిక కోడ్ల పరిధిలో 40 ఏళ్లు పైబడిన కార్మికుల కోసం మే 7వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య పరీక్షల కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. సామాజిక భద్రతా పరిధిలో ఉన్న బీమా వ్యక్తుల సంఖ్య సుమారు 2 కోట్ల నుండి 4 కోట్లకు రెట్టింపైందని ఆయన వివరించారు. దేశంలోనే 40 కోట్లకు పైగా కార్మికులు ప్రస్తుతం వివిధ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వచ్చారని తెలిపారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ పేర్కొన్నట్లుగా 2015లో కేవలం 19% ఉన్న ఈ పరిధి నేటికి 64% పైగా పెరగడం అనేది ఒక గణనీయమైన వృద్ధిని ప్రతిబింబిస్తుందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: ఏ శ్రమిక్ కే లియే కిసీ భీ ప్రకార్ కీ బీమారీ హో 1 రూపే సే లేకే 1 కరోడ్ రూపే తక్ యా తో అన్లిమిటెడ్ సోషల్ హెల్త్ సెక్యూరిటీ కవరేజ్ దేతా హై కిత్నా భీ ఖర్చ్ హో లేకిన్ ఉస్కే ఘర్ మే కోయి బీమారీ ఆ జాతీ హై ఉస్కా సారా ఇలాజ్ ముఫ్త్ కియా జాయేగా ఇస్ హాస్పిటల్ 5.5 లాఖ్ లోగో కే లియే స్వాస్థ్య కీ సెక్యూరిటీ సునిశ్చిత్ కరేగా. దోస్తో దేశ్ మే ఐసే 15 కరోడ్ లోగో కో జో యే ఈఎస్ఐసీ కే కవరేజ్ కే అండర్ మే హై ఉస్కో సోషల్ సెక్యూరిటీ దేనే కా కామ్.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు భారతీయ పౌరులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పిజి అక్రమ నిల్వలు, విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900కు పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, సుమారు 47.4 లక్షల సిలిండర్ల బుకింగ్లకు గాను దాదాపు 47 లక్షల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయని వెల్లడించింది. 46,313 మెట్రిక్ టన్నుల భారతీయ ఎల్పిజి సరుకుతో వస్తున్న

0: మార్షల్ ఐలాండ్స్ జెండా కలిగిన ఎంటీ సర్వశక్తి నౌక నిన్న హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నౌక ఈ నెల 13న విశాఖపట్నం చేరుకోనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న 4 అంతస్తుల నివాస భవనంలో చెలరేగిన మంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో పనిచేసి పలువురిని కాపాడగలిగాయి. ఆ భవనంలోని ఒక ఇంట్లో ఎయిర్ కండిషనర్ పేలడంతో మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణ నష్టం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను నరేంద్ర మోదీ ప్రకటించారు. పంచాయతీ అభివృద్ది ప్రణాళికల తయారీపై 2 రోజుల జాతీయ కార్యశాలను రేపటి నుంచి న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. ఈ కార్యశాలను ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ది ప్రణాళిక 2026-27 తయారీ కొరకు ఉద్దేశించిన పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ బుక్లెట్, నాణ్యమైన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక జీపీడీపీ బుక్లెట్, నూతనంగా తీర్చిదిద్దిన ఈ గ్రామ్ స్వరాజ్ ప్రణాళిక పోర్టల్ను కూడా ప్రారంభిస్తారు. 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల చట్టం వంటి అంశాలపై ఈ కార్యశాలలో చర్చిస్తారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం IMD వెల్లడించింది. లడాక్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ శశికాంత్ మిశ్రా వివరిస్తూ,
1: స్పీడ్ రీచింగ్ 40-60 kmph, వెదర్ ఐసోలేటెడ్ హెవీ రెయిన్ ఫాల్ లైక్లీ ఓవర్ సమ్మర్ అండ్ వెస్ట్ బెంగాల్, సిక్కిం అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 3rd to 5th May. ఐసోలేటెడ్ టు స్కాటర్డ్ థండర్ స్టార్మ్ లైట్నింగ్ అండ్ గస్టీ విండ్స్, స్పీడ్ రీచింగ్ 40-60 kmph అండ్ హెయిల్ స్టార్మ్ లైక్లీ ఓవర్ నార్త్, వెస్ట్, సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 3rd to 5th May. అండ్ ఐసోలేటెడ్ టు స్కాటర్డ్ థండర్ స్టార్మ్ లైట్నింగ్ అండ్ గస్టీ విండ్స్, స్పీడ్ రీచింగ్ 40-60 kmph అండ్ ఐసోలేటెడ్ హెవీ రెయిన్ ఫాల్ లైక్లీ ఓవర్ తమిళనాడు, పుడుచ్చేరి, కరైకల్, సౌత్ ఇంట్రల్ కర్ణాటక, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ డ్యూరింగ్ ద మే.
0: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్కతా బ్యాట్స్మెన్ రఘువంశీ 59 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ 2026 కొద్దిసేపటి క్రితం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు హాజరయ్యే లక్షలాది మంది విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. 2:00 నుంచి 5:30 వరకు ఈ పరీక్ష నిర్వహించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం మిషన్ దృష్టిని గెలాక్సీ ఐ అంకుర సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. దేశంలోని 40 కోట్లకు పైగా కార్మికులు ప్రస్తుతం వివిధ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వచ్చారని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా? Yes, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వన్ డే ఆర్జే అవుతారా? ఆఫ్ కోర్స్. ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. ముందుగా గులాబీ, ఈ చిత్రానికి సునీత ఆలపించిన గీతం.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: అన్నదమ్ముల అనుబంధం ఈ చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల గానం.

0: నిజాలు వస్తావా, అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రాదే వయారి ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా.
1: బొబ్బిలి రాజా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

మీరు ఇంతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Emirates has resumed normal flight operations to multiple destinations in India after brief suspension amid West Asia conflict. It comes after the UAE General Civil Aviation Authority has announced full resumption of normal air navigation operations within country's airspace and lifted temporary precautionary measures. The Ministry of External Affairs in a statement said, Indian and UAE carriers have consequently restored regular flights from UAE to multiple destinations in India. Maharashtra Chief Minister Devendra Fadnavis has assured that the state government is taking all necessary steps to ensure strict punishment for the accused of rape and murder of a minor girl in Nasrapur in Pune district. He called it a serious incident, adding that efforts are underway to conduct the trial in a fast-track court. National Commission for Women Chairperson Vijay Rahatkar also strongly condemned the incident, calling it deeply disturbing and a blot on humanity. She said, the Commission has written to the National Commission for Protection of Child Rights seeking immediate action. She also demanded strict action under the POXO Act. Defence Minister Rajnath Singh will inaugurate a North Tech Symposium on the theme Raksha Trivedi Sangam, where technology, industry and soldiering converge in Prayagraj, Uttar Pradesh tomorrow. The three-day event is being jointly organized by the Northern Command and Central Command of the Indian Army and the Society of Indian Defence Manufacturers, that is SIDM. The Ministry of Defence informed that the symposium will serve as a vibrant platform to showcase and integrate state-of-the-art indigenous technologies to overcome operational challenges. Ministry of Health and Family Welfare, in collaboration with all states and union territories and relevant central ministries and departments, will observe a Pan-India Fire Safety Week from tomorrow to raise awareness on the importance of prevention and mitigation of fire hazards across healthcare facilities in the country. In IPL cricket, chasing the target of 164 runs set by Punjab Kings, Gujarat Titans were 147 for 5 in 17.5 overs in Ahmedabad when reports last came in. Earlier in another match, Kolkata Knight Riders defeated Sunrisers Hyderabad by 7 wickets at Rajiv Gandhi International Stadium in Hyderabad. Chasing the target of 166 runs set by Sunrisers Hyderabad, Kolkata Knight Riders scored 169 for 3 in 18.2 overs, and that is the end of this news bulletin.
1: Akashvani Vijayawada Kendram. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ రేకుల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పి సూర్యారావు. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీమతి ఇ గాయత్రి గారి వీణావాదనం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా కన్యాశుల్కం నాటకం వింటారు. నిర్వహణ శ్రీ బంద కనకలింగేశ్వరరావు గారు. 12:30 వనితావాణి, ఉపాధి మార్గంగా టైలరింగ్ రంగంలో శిక్షణ, శ్రీమతి సిహెచ్సి సుభాషిణి గారితో పరిచయ కార్యక్రమం. 4:45 రంగస్థలి శీర్షికన బాలనాగమ్మ నాటకం నుంచి బాలనాగమ్మ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీమతి బండారు పద్మావతి, హార్మోనియం శ్రీ ఎన్ సిద్ధయ్య. 6:30 పల్లెసీమరు గ్రామీణుల కార్యక్రమంలో ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాముఖ్యత, ఈ అంశంపై డాక్టర్ దెబోరా మెసియానా గారితో పరిచయ కార్యక్రమం. 7:15 వ్యవసాయ పాఠశాల, వేసవిలో చేప రొయ్యి పిల్లల పెంపకంలో సాంకేతికత, నిర్వహణ కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ఫిషరీస్ శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్త కేంద్ర కొత్తగూడెం కేంద్ర సమర్పణ. 9:30 గజ్రా హిందీ కార్యక్రమం. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ పి కృష్ణమూర్తి గారి వీణావాయిద్యం వింటారు. 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయశుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావు వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 47 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.